0: calibration knowledge though, neeko best experience on this Taru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
0: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Me business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
2: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
3: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
2: యాక్చువల్లీ దేర్ మెనీ హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్మిల్లా బా, చీజ్ దోశ, పనీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆమ్కి పనీర్ టిక్కా, చమి కబాబ్ పరోటా.
3: ఏంది బ్రో, గన్ని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
2: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
4: అడయార్ ఆనందవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనందవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, takeaway or full service catering.
5: Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aharam anedi kevalam food kadu, it's a perfect balance. Desa kalamana paristhitulu, prakruti dani padniche vidhanam, ivanni kuda todavutai. Ala chuste mana roots farming lo unnai, but we moved on. Still mana manasulu pachchani panta polallo chikkukupoyi unnai. So let's get back to our roots with VVF Agtech Inc. Palemari Farms believes that farming is not backward, it is the future. VVF Agtech Inc. is your calling for farming. Palemari Farms, visit vvfagtech.com or call 848-244-0213.
6: Mera tumhara hamara pyar sabka favorite India Bazaar.
7: Gata 24 gendla nunchi India Bazaar manandarki kavalsina vastulanni andistu, it has grown on us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
8: ఇండియా కి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
9: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ ట్యాప్ అవే.
10: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursue.com or write to support@mypursue.com.
11: హలో హలో, నమస్కారం అందరికి. ఎలా ఉన్నారు అందరూ? నేను మీ ఆర్జే శ్రీకాంతి అండ్ యు ఆర్ నౌ ట్యూన్డ్ ఇన్ టు రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం, సౌండ్స్ లైక్ హోమ్. సో ఎప్పటిలాగే ఈ శుక్రవారం కూడా హ్యాపీ అవర్ లో సరిగ్గా 7 to 9 వరకు మీతో కలిసి నవ్వడానికి, మాట్లాడడానికి, సరదా కబుర్లు చెప్పుకోవడానికి, ఇంకా అద్దెరిపోయే పాటలు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి వచ్చేసాను. అసలు ఈ వీక్ అంతా ఎలా గడిచింది అని అడిగితే ద ఆన్సర్ హెక్టిక్ హెక్టిక్ హెక్టిక్ టూ హెక్టిక్. ఎవరి నోట్లో నుంచైనా నేనైతే వినేది అది ఒక్కటేనండి, ఎంత హెక్టిక్ గా ఉందో, ఆఫీస్ లో వర్క్ ఎక్కువ ఉంది, అందరు ఇదే చెప్తున్నారు. నేను ఎవరిని అడిగినా, ఫ్రెండ్స్ అయినా, ఫ్యామిలీ అయినా, ఆఫీస్ కొలీగ్స్ అయినా, ఎంత మంది దగ్గర అయినా ఒకటే ఆన్సర్ అనమాట, చాలా హెక్టిక్ వీక్ అని. అసలు ఏం జరుగుతుంది మనందరికీ? ఎందుకు మనం అంతా ఇంత బిజీ బిజీగా అయిపోయాము? మార్నింగ్ లేచిన దగ్గర నుంచి వర్క్, మీటింగ్స్, కాల్స్, రెస్పాన్సిబిలిటీస్, అదయిన తర్వాత ఇంట్లో పని, అలా రోజు మొత్తం పరుగులు తీస్తూనే ఉంటున్నాం కదా మనంతా. సో చివరికి ఫ్రైడే వచ్చేసరికి హమ్మా అయిపోయిందిరా బాబు, సంహౌ ఈ వీక్ కూడా కంప్లీట్ అయిపోయింది అని అనిపిస్తుంటుంది కదా మనందరికీ. నాకు ఈ రోజు కూడా ఎగ్జాక్ట్ గా, అంటే నాకు ఎవ్రీడే మనకి ఈవినింగ్ అలా అనిపిస్తుంది. నాకు ఒక చిన్న డిఫరెన్స్ ఏంటంటే, నాకు రోజు ఈ రోజు డే మొత్తం ప్రెడీ హెక్టిక్ గా ఉంది. కానీ ఒకే ఒక్క డిఫరెన్స్ ఏంటంటే ఫ్రైడే ఆఫ్టర్నూన్ వచ్చేసరికి నాకు ఆటోమేటిక్ ఒక రకమైన మూడ్ ఆటోమేటిక్ గా మారిపోతుంది అనమాట. ఒక రకమైన ఎందుకు ధ్యాసం చిన్నప్పుడు చూడండి, మనకి ట్రైన్ ఎక్కే ముందు ఒక బటర్ఫ్లైస్ లా ఉండే స్టమక్ లో, ఎందుకంటే ఎక్సైటెడ్ గా ఉంటాం కదా, ఆర్ ఎక్కడికైనా వెళ్తున్నాం సినిమాకి వెళ్తున్నాము లేకపోతే ఎగ్జిబిషన్ కి వెళ్తున్నాము అంటే ఒక బటర్ఫ్లై ఫీలింగ్ ఉంటుంది కదా స్టమక్ లో. ఆ టైప్ లో ఫ్రైడే వచ్చేసరికి మధ్యాహ్నం నుంచి నాకు ఆ ఫీలింగ్ ఉంటుందన్నమాట. ఓ సాయంత్రం నుంచి నేను సాయంత్రం షోకి వెళ్తాను, మాట్లాడతాను, కబుర్లు చెప్తాను మీ అందరితోటి, మీ కాల్స్, మీ మాటలు, మీరు ఆన్సర్ చేసే పద్దతి కానీ, మీరు ఇచ్చే ఫీడ్బ్యాక్ కానీ, మీరు చెప్పే సమాధానాలు, నవ్వించే నవ్వులు, ఇవన్నీ గుర్తురాగానే సంథింగ్ కంప్లీట్లీ గెట్స్ షిఫ్టెడ్. ఎక్కడి నుంచో తెలియకుండా ఉత్సాహం వచ్చేస్తుంది నాకైతే. సో ఇంకొద్దిసేపట్లో నేను మీ అందరికీ కూడా ఇదే సార్ట్ ఆఫ్ ఎనర్జీని పంచుదాం అనుకుంటున్నాను. సో మన ఫస్ట్ సెగ్మెంట్ ని స్టార్ట్ చేసేసే ముందు మనం ఒక మంచి పాట, ఏంటి ఈ టైం అంతా ఎందుకు ఇంత బిజీ అయిపోతుంది అండ్ హౌ అండ్ వై టైమ్ ఇస్ సో ఇంపార్టెంట్ టు అస్, ఈ ఆస్పెక్ట్ లో ఒక మంచి సూపర్ హిట్ సాంగ్ తోటి స్టార్ట్ చేస్తాను. సాంగ్ అయిపోయి వచ్చిన తర్వాత మన ప్రివియా క్వశ్చన్స్ తో స్టార్ట్ చేసేద్దాం. పిల్లలు రెడీనా? ఓకే, ఈ సాంగ్ విన్స్ వచ్చేసేయండి. ఏమడుతుంది ఈరోజు శ్రీకాంతి ఆంటీ, మిమ్మల్ని అందరినీ ఆలోచించండి. ఈ రోజైతే సోషలో, సైన్సో, జియోగ్రఫీయో, వినాయకుడు గురించో క్వశ్చన్స్ కాదు, సంథింగ్ వెరీ వెరీ డిఫరెంట్ అండ్ సంథింగ్ వెరీ వెరీ ఫన్. ఐఎమ్ ఎక్సైటెడ్. హోప్ యు ఆర్ ఆల్సో. ఈ పాట వినేసి వచ్చేసేయండి. పోలేని కబుర్లు ఇంకా మనం మాట్లాడేసుకుందాము. నాకు మైక్ ఇచ్చారంటే అసలు వదులుతామా చెప్పండి. యూ ఎంజాయ్ ద సాంగ్.
12: Dance, bro. Like, bro. Like.

0: బాబు స్టాప్ ఇట్ శ్యామ్ బాబు
1: ఏంటి సార్
0: వస్తున్న టెంపో ఇంటి నుంచి చేస్తున్న స్టెప్లు ఏంటి తగిడి తగిడి థా
1: 6-8
0: తగ్గిది మిత్ర 2-4
1: హాయ్
0: ఒక్కో స్టెప్ కు ఒక్కొక్క భావం ఉంటుందయ్యా.

0: సంతోష పడుస్తాను. జీవితంలో రోజు అదే పని కాదయ్యా నీలాగందరికి. అయినా కళలు లలిత కళ్ళు మళ్ళీ కళాకారులు వదిలేయండి అమ్మా. మీరు దయచేసి ఇన్వాల్వ్ అవ్వద్దు ప్లీజ్. తాగు తప్పు లేదు, తూగు తట్టుకుంటాం. అయినా చండింగ్కి చోళంకి తేడా లేకుండా బిహేవ్ చేయకుండా ప్లీజ్.
1: ఏం చెప్పావు బ్రో?
0: ఓకే గైస్, మ్యూజిక్.

చాలా తెలుసుది కదా విషయం. ఉన్న కాస్త టైంలోనే ఎంతో కొంత అనుభవించి అయితే వెళ్ళాలి. అది మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు చెప్తున్న అమృత వాక్కులు. ఆ సినిమా గురించి చెప్పాలంటే అంటే అందరూ చూసేసి ఉంటారు ఆ మూవీ గురించి, అందరికీ తెలుసు. బట్ టైమ్ ఇస్ సో వాల్యుబుల్ అండ్ ఉన్నప్పుడు జస్ట్ అలా గుడ్డెత్తి చేలో పడ్డట్టు ఏదో పని చేసుకు వెళ్ళిపోకుండా, రాజశ్రీ గారు ఇందాక కూడా చెప్పినట్టు ఉన్న కొంచెం టైం మనము ఖచ్చితంగా మనం ఎంజాయ్ చేసుకుంటూ మనల్ని మనం హ్యాపీగా ఫీల్ చేసుకుంటూ, ఎస్పెషల్లీ నేను నా వర్క్ కాకుండా రేడియో సర్వీ పిక్ చేసుకున్న తర్వాత నాకు తెలిసిన డిఫరెన్స్ ఏంటంటే వెన్ యూ పిక్ యువర్ ప్యాషన్ అది ఏదో రకంగా, అంటే ఒకటని కాదు, గార్డెనింగ్ కానీ కుకింగ్ కానీ, అంటే నేను అంది లేడీస్ యాక్టివిటీస్ చెప్తున్నాను, మగవాళ్ళకి మగవాళ్ళ పనులు ఆడవాళ్ళకి ఆడవాళ్ళ పనులు, మీకు నచ్చిన ఒక ప్యాషన్ పిక్ చేసుకుంటే తెలియకుండా ఒక రకమైన హ్యాపీనెస్ వస్తుంది అది లోపల, విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు బూస్ట్ యువర్ ఎనర్జీ అని నేను అనుకుంటున్నాను. నాట్ ఏ సజెషన్స్, అడ్వైజెస్ ఇవ్వడం నాకు అసలు ఇష్టం లేదు, ఎందుకంటే నాకు ఎవడన్నా ఇస్తే నాకు అసలు నచ్చదు కాబట్టి నేను ఎవరికి ఇవ్వదలుచుకోవట్లేదు. మీ గురించి ఎందుకు ఇప్పుడు మాకు క్వశ్చన్ మొదలు పెట్టంటావా? హే, ఈ రోజు కిడ్స్ అందరికీ ఒక వెరైటీ సెషన్ ఏంటంటే, నేను క్వశ్చన్ వేయడము, మీరు కాల్ చేసినాక ఆన్సర్ చెప్పడము కాదు. ఎవరైతే ఇప్పుడు ఫస్ట్ టక్కని కాల్ చేస్తారో వాళ్ళని నేను కొన్ని క్వశ్చన్స్, ఒక 2 or 3 క్వశ్చన్స్ అడుగుతాను అందరినీ కూడా. అవి క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, వాట్ వుడ్ యూ డూ అన్న సార్ట్ ఆఫ్ క్వశ్చన్స్. ఇఫ్ యువర్ స్కూల్ సడన్లీ బికమ్స్ అ వాటర్ పార్క్, వాట్ వుడ్ యూ డూ? ఎవరు ఫస్ట్ ఆన్సర్ చేస్తారు ఈ క్వశ్చన్? సో ఇలాగా ఈ సెషన్ అంతా కూడా క్వశ్చన్స్. ఇప్పుడు నాకు ఎవరైనా కాల్ చేశారనుకోండి, సేమ్ అనా ఎవరు మన టాప్ కాలర్స్ ఎవరైనా పిల్లలు కాల్ చేశారనుకోండి, వాళ్ళని నేను గబగబా ఒక 2-3 క్వశ్చన్స్ అడుగుతాను అనమాట. మీరు ఆన్ ద ఎయిర్ ఉండగానే అడుగుతాను, సో యూ క్యాన్ హియర్ యువర్ ఓన్ వాయిస్ అగైన్. ఆర్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే, టుడే యూ కెన్ ఈట్ ఎనీథింగ్ ఫర్ డిన్నర్ అని ఒకవేళ మీ మమ్మీ కనుక చెప్తే, వాట్ వుడ్ యూ చూస్? సడన్ గా నీకు ఒక వరం ఇస్తున్నాను పో అన్నట్లుగా మీ మమ్మీ ఏం కౌంటర్ తిను అంటే ఏం చేస్తావు? ఇలాంటి సార్ట్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. సో నేను ఒక్కొక్క పిల్లల్ని, అంటే అందరి పిల్లలకి ఛాన్సెస్ ఇవ్వాలి కాబట్టి, ఒక్కొక్క కిడ్ ని ఒక 2-2 క్వశ్చన్స్ అడుగుతాను. సో ఎవరెవరికి ఏ క్వశ్చన్స్ వస్తాయో, ఇట్స్ ఎవ్రీథింగ్ ఈస్ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్. సో ఎవరైనా ఆడాలి అని అనుకుంటే చక్క చక్క చక్క స్టూడియో కాల్ చేసేది. స్టూడియో నెంబర్ 9726361966 ఈస్ ద స్టూడియో నెంబర్. అండ్ నేను పాట వేస్తున్నాను, ఈలోగా ఎవరైనా కాలర్స్ వస్తారేమో చూద్దాం. బట్ ఈలోగా ఒక చిన్న కమర్షియల్ చదువుకుందాం మన స్పాన్సర్స్ గురించి చెప్పుకోవాలి కాబట్టి. ఖచ్చితంగా ద 14

0: ఓకే, మనకి ఆన్ ఎయిర్ లో ప్రస్తుతము రమేష్ గారు కాల్ చేశారు. హలో రమేష్ గారు, ఎలా ఉన్నారు?
1: బాగున్నానండి.
0: ఓకే, మీ క్వశ్చన్, మీకు ఏంటి డౌట్ వచ్చింది? ఏం డౌట్ మీది?
1: మా అమ్మాయి కార్ లో ఉంది.
0: ఓకే,
1: ఏంటి రూల్ బ్రేక్ చేద్దాం అనుకుంటామని.
0: ఆహా, ఏం చెప్పింది? సూపర్, బట్ షీ కెన్ సెట్ ఎ రూల్. వాట్ ఇఫ్ వీ కెన్, మనం క్వశ్చన్ మార్చేద్దాం అయితే. వాట్ రూల్ డస్ షీ వాంట్ టు సెట్ ఇఫ్ షీ వాంట్, ఇఫ్ షీ వాంట్స్ టు బ్రేక్ ఆర్ ఇఫ్ షీ వాంట్స్ టు ఫాలో, ఇఫ్ షీ వాట్, ఇఫ్ షీ ఈస్ ఎ ప్రిన్సిపల్, వాట్ రూల్ షీ వుడ్ షీ బ్రింగ్?
1: ఐ థింక్ 1 hour ఫోన్ బ్రేక్ అడిగినట్టు ఉంది.
0: ఏ క్లాస్ మీ పాప?
1: 7th grade.
0: అది ఫోన్ అనగానే అర్థమైపోయింది. బట్ సో ఇఫ్ యూ వాంట్ టు ప్లే, నేను గబగబా ఒక 2-3 క్వశ్చన్స్ అడుగుతాను. డూ యూ వాంట్ టు ఆన్సర్ ఆర్ యువర్ కిడ్ వాంట్స్ టు ఆన్సర్, యువర్ గర్ల్ వాంట్స్ టు ఆన్సర్? తానే ఆన్సర్ చేస్తాను. ఓకే, చూద్దాం. సో మీ పాప పేరేంటి? ఏంటండి? మీతా.
1: అన్విత.
0: ఓ, అన్విత. ఈ మధ్య ఇంటి సగం పేరు వినిపిస్తుంది నాకు, అన్విత. ఓకే, సో అన్విత, విచ్ వుడ్ బి ద బెస్ట్ బర్త్డే పార్టీ ఫర్ యూ? వాటర్ పార్క్, ట్రాంపలిన్ పార్క్, గేమింగ్ పార్టీ, ఆర్ మూవీ ప్లస్ పిజ్జా పార్టీ? విచ్ వుడ్ బి ద బెస్ట్ బర్త్డే పార్టీ అకార్డింగ్ టు యూ? విచ్ వుడ్ బి ద బెస్ట్ బర్త్డే పార్టీ అకార్డింగ్ టు యూ? ఆప్షన్ ఏ వాటర్ పార్క్, ఆప్షన్ బి ట్రాంపలిన్ పార్క్, ఆప్షన్ సి గేమింగ్ పార్టీ, ఆప్షన్ డి మూవీ విత్ ఎ పిజ్జా పార్టీ? ఏంటమ్మా, ఇంకోసారి గట్టిగా చెప్పు. వాటర్ పార్క్. ఓకే, ఇప్పుడు ఫిల్ ఇన్ ద బ్లాంక్. మై మామ్ ఇస్ ద బెస్ట్ బికాస్ ఏంటి? మళ్ళీ చెప్పు. Oh, she buys you clothes. Okay, clothes is your preference. If you were a president for one day, what would you do? Okay, the best thing about Friday is, the best thing about Friday is? Entadi? Malli cheppu, gatti cheppu. ఓకే, ద బెస్ట్ థింగ్ అబౌట్ ఫ్రైడే ఈజ్, రేపు పొద్దున్న స్కూల్కి లెక్కలేదు చెప్పే టక్కని. గుడ్, గుడ్.
1: ఐ వాంట్ టు సో మచ్ విష్ హ్యాపీ బర్త్డే టు మై ఇన్లా.
0: ఓ, నా పేరేంటండి?
1: శివసుందరరావు గారు.
0: శివసుందరరావు గారు ఫ్రమ్ ఎక్కడి నుంచి ఆయన?
1: హైదరాబాద్.
0: ఓకే, శివసుందరరావు గారికి రేడియో సర్వీ తరపు నుంచి జన్మదిన శుభాకాంక్షలు అండి. మీరు ఇలాంటి పుట్టినరోజులు చాలా చాలా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, మీరు ఎంతో ఆరోగ్యంగా, పీస్ఫుల్ గా, ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటూ, రేడియో సర్వీ మిమ్మల్ని మనస్ఫూర్తిగా మీ బర్త్డే రోజు మిమ్మల్ని విష్ చేస్తుంది. అండ్ దిస్ విషెస్ ఆర్ ఆల్సో ఫ్రమ్ యువర్ సన్ ఇన్ లా అండ్ డాటర్ అండ్ యువర్ గ్రాండ్ కిడ్స్. ఎస్, రమేష్ గారు, రమేష్ గారి వైఫ్ అండ్ దేర్ కిడ్స్ అన్విత. అండ్ ఇంకెవరన్నా ఉన్నారండి మీకు, అన్విత కాకుండా? అన్షక్. ఓకే, ఓకే. సో వీళ్ళందరి తరఫు నుంచి మీకు శివసుందర్ రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు, అండ్ రేడియో తరఫు నుంచి కూడా, రేడియో సర్వీ తరఫు నుంచి కూడా స్పెషల్ విషెస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పార్టిసిపేటింగ్. బాయ్. బాగుందండి. సో అలా ఇలా ఎవరైనా ఫాస్ట్ గా ఎవరైనా ఆడాలి అనుకుంటే, నేను టకటక క్వశ్చన్ అడుగుతాను, మీరు టపి టపి ఆన్సర్ చేయాలి. దీంట్లో అంటే ప్రెజర్ ఏం లేదు, సరదాగా, చాలా సరదాగా.

దీనికి ఏం పనిష్మెంట్ లేవు, ప్రైజులు లేవు, సరదాగా ఫ్రైడే రోజు కదా మనం ఆడుకుందాం. సో ఈ పాట వినేసండి. ఈలోగా ఇంకా ఎవరికైనా ఇట్లాంటి గేమ్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే టకటకా ఫోన్ చేసేయండి, మనం ఆఫ్ ఎయిర్ కూడా ఆడుకోవచ్చు. సో దట్ ఇఫ్ మీరు ఒకవేళ మొహమాటంగా ఉంటే ఎవరిని ఆన్సర్స్ వినకూడదు అనుకుంటే ఆఫ్ ఎయిర్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. సో ఈ పాట వినేలోగా నేను ఎవరు కాల్ చేస్తారో చూస్తాను. ఎంజాయ్ దిస్ వండర్ఫుల్ సాంగ్. ప్రభాస్ ఫ్యాన్స్ ఎవరెవరైతే ఉన్నారో మంచిగా వాల్యూమ్ పెంచండి, హాయిగా పాట వినండి.

0: one information hub. Mee business Indian audience ki reach avalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI Page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
1: तत्र खलु ईमानी अष्टौ आहार विधि विशेष आयतनानि भवन्ति अनि आयुर्वेदं चेप्तोंदि अंटे आहारं अनेदि केवलं फुड् कादु इट्स अ पर्फेक्ट बैलेंस देशकालमान परिस्थितुलु प्रकृति दानि पंडिंचे विधानं इवन्नी कूडा तोडवुतायि अला चूस्ते मन रूट्स फार्मिंग लो उन्नायि बट वी मूव्ड ऑन स्टिल मन मनसुलु पच्चनि पंट पोलाल्लो चिक्कुकुपोयि उन्नायि सो लेट्स गेट बैक टू अवर रूट्स विद वीवीएफ एक्टेक आईएनसी वल्लेमारी फार्म्स बिलीव्स दैट फार्मिंग इज नॉट बैकवर्ड इट इज द फ्यूचर वीवीएफ एक्टेक आईएनसी इज योर कॉल for farming. Pallemari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
2: IPL matches aina, kotta movie release aina, news edaina, timing aina, diga thoduga Radio Surabhi, Americano telugulostam.
3: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
4: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
5: Yes sir.
4: రాజురాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలీ, ఆప్షన్ సి తాలీ ఓన్లీ అండ్ ఆప్షన్ డి చాట్ తాలీ అండ్ క్యాటరింగ్.
5: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలీ అండ్ క్యాటరింగ్.
4: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజురాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దియర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
6: విజిట్ రాజురాజ్ కిచెన్ ఇన్ Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
0: Radhika, next week man office event ki please take care of the catering, okay?
7: Sure.
0: How many people are we expecting? 5K anukuntunna, but koncham mood baagunte inka ekkuva avachu.
7: Idi office party a leka jatra?
0: Tension padakandi. Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ee tension padakunda, just trust Swadeshi.
8: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
9: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
8: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీ దోడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిసి బెల్లవా, చీజ్ దోశ, పన్నీర్ దోడ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, సేమ్ అంబి మనీ టిక్కా, విచ్ అమికావా పరోటా.
9: హా, ఏంది బ్రో, గన్ని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
8: ఇంకా ఉంది, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్ జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
10: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్ టీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ అండ్ మేడ్ విత్ కేర్. ఏ టు బి texas.com. పర్ఫెక్ట్ ఫర్ డైన్ ఇన్, టేక్ అవే ఆర్ ఫుల్ సర్వీస్ క్యాటరింగ్.
11: Buying a home in India is now easier and hassle-free. Crew Pravesh India Property Expo brings top developers from Hyderabad, Bengaluru, Mumbai, Pune, Chennai and Delhi NCR directly all under one roof. Choose your home from 200 plus projects at the biggest India Property Expo in Frisco. Be there on the 10th and 11th of October at Health Regency Frisco, 10 a.m. to 8 p.m. Free entry and car parking. An event by My Square Feet.
12: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
13: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి పెళ్లిలకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
12: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రోనల్డ్ రీగన్ బులివర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సాస్.
14: వెల్కమ్ బ్యాక్. మీరందరూ వింటున్నారు మీ ఆర్జే శ్రీకాంత్ తో హ్యాపీ అవర్ లో, మీ ఓన్లీ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ 107.9 ఎఫ్ఎం HD3 రేడియో సురభి ద్వారా. అండ్ ఈ ఒక ఫస్ట్ హాఫ్ అన్ అవర్ మంది కిడ్స్ ట్రివియా క్వశ్చన్ ఆర్ అడల్ట్ ట్రివియా క్వశ్చన్ అయిపోయింది కాబట్టి, ఫ్యామిలీ ట్రివియా క్వశ్చన్స్ అయిపోయినాయి కాబట్టి, నౌ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద నెక్స్ట్ పార్ట్ ఆఫ్ అవర్ కాన్వర్సేషన్ విచ్ ఈస్ మెదడికి మేత. ఎస్, నేను ఒక చిన్న బిట్ వేస్తాను, కామెడీ బిట్. అంటే మంది అంతా హ్యాపీ అవర్ కాబట్టి హ్యాపీ హ్యాపీస్ అన్ని వేసేలే ఉంటాయి. నువ్వు మంచి కామెడీ బిట్ వేస్తాను. వేసిన తర్వాత అది మూవీ ఏంటి అని అడగదలుచుకోలేదు, కానీ ఐ థింక్ ఇట్స్ బెస్ట్ టు ఆస్క్ వాట్ ద మూవీ ఈస్. మీరు మూవీ పేరు ఆన్సర్ చేసిన తర్వాత నేను ఇంకో క్వశ్చన్ అడుగుతాను, కావాలంటే ఒకవేళ మీరు చెప్పదలుచుకుంటే కనుక. ఎందుకంటే నేను లాస్ట్ టైం లాస్ట్ వీక్ ఆడినప్పుడు ఎక్కువ గమనించింది ఏంటంటే, ఈజీ క్వశ్చన్ కదా, చాలా మంది ఆన్సర్ చేస్తారనుకుని మేము కాల్ చేయలేదు అంటున్నారు. కష్టమైన క్వశ్చన్ వేస్తే అమ్మో ఇట్లాంటి దానికి ఆన్సర్ తెలియదండి, ఫ్లైట్ ఎక్కడ ఆగిందో రూట్ చెప్పమంటున్నారు, ఆ రూట్ అంతా మేము ఎక్కడ వింటాం, ఏదో సరదాగా వింటాం కానీ చెప్ప. ఎలా ఎలా పడాలి మీతో? హౌ హౌ ఐ సే, ఈజీ క్వశ్చన్ అడితే చెప్పరు, కష్టమైన క్వశ్చన్ అడితే చెప్పరు, మీడియం క్వశ్చన్ ఏంటో నాకు తెలియదు, ఎలా హౌ. ఓకే, ఈ రోజు

0: కొంచెం ఈజీ గానీ ఈజీ పీజీ గానీ, అంటే వీక్ అంతానే ఆల్రెడీ హెక్టిక్ గా ఉంది శ్రీకాంతి, మళ్ళా దీంట్లో బుర్ర పెట్టాలంటే కుదరదు. అలా వినగానే గాల్లో గాల్లో కామెడీ పెట్టుండగానే క్యాచ్ పట్టేది ఏమైనా ఉంటే చెప్పేసి అని ఒక ఆలోచన చిన్న బ్రెయిన్ నాకు ఇచ్చింది. అండ్ ఓకే లెట్ మీ సీ, మీరందరూ కూడా ఎవరు, మన రేడియో సర్వీ లిజినెస్ కదా, కొంచెం ఫ్రీగా పెడదాం. ఓకే నేను ఫస్ట్ బిట్ అయితే వేసిస్తున్నాను, ఎవరు కాల్ చేసి ఫస్ట్ ఆన్సర్ చేస్తారో చూద్దాం. ఫస్ట్ కామెడీ బిట్ వినేసి వచ్చేసేయండి, తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం.
1: నిన్నటి నుంచి నువ్వే నా కళ్ళ ముందు మెదుతున్నావు, రెండు రోజులు పరువు నా సరే వదిలేసి వచ్చేసాను. నిన్ను చూడగానే నా మనసు ప్రశాంతంగా ఉంది. అంతే, దెబ్బకి దాని సోలం బాధగా ఒక్క దెబ్బకి నాలుగు కూరలు చేసి పెడతాది.
2: ఇంకో చేసుకోండి,
1: నాలుగు కూరల్ని అలా అలా టచ్ చేసి వదిలి పెడతాను. పద్మ, నీ చేతి వంట తింటూ చచ్చిపోవచ్చు తెలుసా? అంతే, దానికి డబల్ సోలం బాధక అయిపోద్ది. కానీ ఇవన్నీ తెల్లేకపోతున్నాను, బయటపడేయాలంటే ప్రాణం ఒప్పటం లేదు పద్మ.
2: మీరుండండి, మీరేం బాధపడకండి, నేను ఉన్నాను కదా.
1: తినస్తే అది పట్టు, నేను ఫిట్. అది పడుకుంటుంది, నన్ను పడుకోనిస్తుంది.
0: ఇది ఇది ఏంటంటే, ఎన్ని సార్లు చూసినా ఈ బిట్ అయితే నాకు పిచ్చిగా నవ్వు వస్తుంది. అది ఫట్టు, నేను ఫిట్, గబ గబ గబ గబ తినేస్తుంది. ఓకే, నౌ లెట్స్ గో టు ద క్వశ్చన్. ఈ మూవీ పేరేంటి తెలిస్తే వెంటనే స్టూడియో కాల్ చేసి చెప్పేసేయండి. అండ్ స్టూడియో నెంబర్ మీ అందరికీ తెలుసు, 9726361966 ఈజ్ ద స్టూడియో నెంబర్. సో మన బ్రహ్మాండం గురించి మాట్లాడుకుంటే, నేను యూజువల్ గా ఏంటంటే షోకి వచ్చే ముందు ప్రిపేర్ అవుతూ ఉంటాను అనమాట, ఈసారి ఏం వేద్దాము అని ఒక 1-2 డేస్ ముందు నుంచి కాన్సెప్ట్ అని అనుకుంటూ ఉంటాము. ఎవ్రీ టైం నేను అనుకుంటాను ఈసారి బ్రహ్మానందం గారి గురించి కాకుండా ఇంకెవరైనా కామెడియన్ మీద వేద్దాము అని అనుకుంటూ ఉంటాను. నాకు ఈయనకి అంటే ఈయన క్యాచ్ పట్టినంత ఫాస్ట్ గా ఇప్పుడు ఈ మూవీ ఏంటి, అంటే ఈ డైలాగ్స్ అన్ని కూడా చాలా మంది కంటస్తాం కదా మనందరికీ, గబ గబ గబ ఫట్టు నేను ఫిట్ సోలం పాతిక ఇవన్నీ. సో ఇవన్నీ చాలా క్యాచీగా మనకు అన్ని గుర్తొచ్చే రకంగా ఉంటాయి. అలా కాకుండా ఇంకెవరైనా వేద్దాం అంటే నాకు అంత పెద్ద క్యాచీగా అనిపించలేదు. మీలో కనుక ఎవరైనా ఇప్పుడు వింటున్న వాళ్ళకి ఆడియన్స్ లో, సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫలానా కమీడియన్ వి ఇలాంటి సీన్స్ ఉంటాయండి అని కనుక మీరు ఎవరైనా సజెస్ట్ చేస్తే నేను ఖచ్చితంగా నెక్స్ట్ వీక్ అవిలాగైనా చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, ఫస్ట్ కాల్ వచ్చేస్తారు, చూద్దాం ఎవరు. హలో అండి, మీరు రేడియో సభకి కాల్ చేశారు, ఆన్ ఎయిర్ ఉన్నారు, ఎవరు మాట్లాడుతున్నారు? సజెస్ట్ చేస్తే నేను ఖచ్చితంగా నెక్స్ట్ వీక్ అవిలాగైనా చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, ఫస్ట్ కాల్ వచ్చేస్తారు, చూద్దాం ఎవరు. హలో అండి, మీరు రేడియో సభకి కాల్ చేశారు, ఆన్ ఎయిర్ ఉన్నారు, ఎవరు మాట్లాడుతున్నారు?
3: హాయ్ అండి, నా పేరు రాజు.
0: రాజు గారు ఏ దేశానికి, ఏ ఊరికి?
3: నా ప్రపంచానికి.
0: మీ ప్రపంచానికేనా రాజు గారు, ఆన్సర్ చెప్పేసేయండి.
3: సరైన సినిమా అండి అది.
0: ఆహాహా, ఏమైనా చెప్పారా? ఓకే, సూపర్.
3: అయితే అంతకంటే ఇంకా మంచి మంచి సీన్స్ ఉన్నాయండి అందులో. అంటే
0: అవును, సాంబార్ సాంబార్ దా ఇది మనం చెన్నై వేచా కొంపతీసి
3: కాదు, సాంబార్ సాంబార్.
0: మీరంతలా సాంబార్ గురించి మాట్లాడుతున్న డౌట్ వచ్చింది, మీరు చెన్నై బ్యాచ్ ఏమోనని. దీంట్లో అంటే బ్రహ్మానందం గారి వేయడం చాలా కష్టం అండి, అనుకున్నంత ఈజీ కాదు. ఆయన ఏం చూసినా బాగుందనిపిస్తుంది.
3: అవునండి, చాలా అసలు
0: అంటే హస్బెండ్స్ అందరికి ఒక్క రోజున బ్రహ్మానందంలో ఉండాలనిపిస్తుందేమో. సో నాకు అనిపిస్తున్నప్పుడు ఇప్పుడు ఆహా, ఆ ఊహ ఎంత బాగుంది అనుకుంటున్నారు కదా ఇప్పుడు మీరు లోపల, నాకు తెలుసు. ఓకే, ఎది బెస్ట్, థ్యాంక్ యూ సో మచ్. అంతే అంతే అయిపోయింది, ఇంకెక్కువ మాట్లాడుచుకోండి, నన్ను ఇంటికి వెళ్ళాక మావిడిని చూడాలంటారా? ఓకే, నైస్ నైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాల్ రాజు గారు, థ్యాంక్స్ ఫర్ కాల్. బాయ్. ఎస్, అలా మన రాజుగారు అలా క్యాచ్ పట్టేశారు, బ్రహ్మానందం గారు అంటే ఆ మాత్రం ఉండాల్సిందే. నేను ఇంకొక కామెడీ బిట్ వేసేసి నెక్స్ట్ సాంగ్ వేస్తాను, ఒకవేళ ఎవరైనా కనుక ఆన్సర్ చేయాలి అనుకుంటే దే కెన్ కాల్ మీ డ్యూరింగ్ ద సాంగ్ సో దట్ ఐ కెన్ హ్యావ్ ఎ నైస్ చాట్. మీతో మాట్లాడుతూ టైం స్పెండ్ చేయడం ఈజ్ ఈజియర్ ఫర్ మీ దాన్ వెయిటింగ్ ఫర్ లిజనింగ్ ద సాంగ్.
4: ఈవిడ మా ఆవిడ లలిత, ఇందా కోపంగా విడిపోయిందే నేహ, సిగ్గుతో బయటకు రాలేదే అది ఊహ. నిహాల్,
5: ఓ మొత్తం ఇది హా ఫ్యామిలీ అనమాట.
4: వాడు
5: దొంగ,
4: నీకెలా తెలుసు?
5: వాసన వస్తుంది, నా సెంటి కోట్లు కూడా సార్.

0: వాడు ఎక్స్ దొంగ. ఎక్కడ దొంగతనం చేసినా నిమిషంలో దొరికిపోవడం వాడి స్పెషాలిటీ.
1: అది ఈ సినిమాలో ఈ సినిమా పేరేంటి ఈజ్ ద ఈజియెస్ట్ క్వశ్చన్. కానీ మన గేమ్ సెగ్మెంట్ ఏంటంటే మెదడికి మేత కార్యక్రమం. అసలు ఇది ఎలా స్టార్ట్ చేసామంటే ఈ క్వశ్చన్ లో ఆయన ఫ్యామిలీ మెంబర్స్ పేరు చెప్పారు కదా, ఎవరికైనా ఆ ఫ్యామిలీ మెంబర్స్ పేరు గుర్తుంటే టకటక ఫోన్ చేసిన అని చెప్పేసేయండి. ఆ చకచక మనం మిగతా క్వశ్చన్ కూడా అడిగేస్తాను నేను. సినిమా పేరేంటి ఈజ్ ద ఈజియెస్ట్ ఆన్సర్. కష్టమైన ఆన్సర్ అమ్మో చాలా. ఓకే మీరు పాట వింటూ ఉండండి, నేను కాల్ తీసుకుని వచ్చేస్తాను అండ్ వీ కెన్ టాక్ మోర్.

0: చాలా ఒక వండర్ఫుల్ సాంగ్ వినేసి వచ్చేసాం కదా. నేనైతే వండర్ఫుల్ కాలర్స్ అందరినీ కూడా పిక్ చేసుకున్నాను, కొన్ని కాల్స్ మిస్ అయ్యాను, దయచేసి ఏమి అనుకోకండి. నెక్స్ట్ కామెడీ బిట్ రెడీగా ఉంది, నేను బిట్ వేసేస్తున్నాను. మీరందరూ అటెంటివ్ గా ఉన్నారు కదా. ఇది కొంచెం పాతది కానీ సూపర్ హిట్ ది, మీరందరూ కనిపెట్టేస్తారు లేండి. బట్ లిసన్ కేర్ఫుల్లీ అండ్ లెట్ మీ బిగిన్.
1: ఏమండి మీరు ఏమనుకోకపోతే నేను కూడా కొంచెం
2: ఒప్పుకోండమ్మా, 4 రూపాయలు వస్తాయి.
3: సూపర్వైజర్ కదా, తెక్కండి.
1: థ్యాంక్స్ అండి.
2: జంపర్ మే బంపర్. ఆహా జంపర్ మే బంపర్ ఆల బెత్తరప్పన్ రిటై ఎట్టే పట్టు, ఆ రిటై ఎట్టే పట్టు. ఇందులో సారీ చెప్పడానికే ఉందమ్మా, ఇలాంటి టచ్చింగ్ ఇవ్వడం మన రిచార్జ్ స్పెషల్. పెళ్లిగా నుండి ఎక్కారనుకో గోతుల పట్టం, ప్రేమల పట్టం. పెళ్లి నుండి ఎక్కారనుకో మలుపుతారనుకో స్టమక్.
0: అది జంపర్ మే బంపర్ ఇక్కడి నుంచి వచ్చింది. ఆయన ఎవరు కుకింగ్ ఛానల్ ఆయన ఉంటారు కదా, జంపర్ మే బంపర్ అంటూ ఉంటారు. ఓ ఇక్కడి నుంచి వచ్చింది అనమాట దిస్. అంటే చాలా రోజులు అవుతుంది నేను ఈ బిట్ అయితే నేను చూసి. ఓకే క్వశ్చన్ కాంతమ్మ, ఫస్ట్ క్వశ్చన్ అడిగిన తర్వాత చోదు పెట్టుకో. విషయం ఏంటంటే, క్వశ్చన్ ఏంటంటే, ఈ మూవీ పేరేంటి? ఆ మ్యూజిక్ పట్టి మీరు అందరు పట్టేసి ఉంటారు ఫర్ ష్యూర్. మీరు కాల్ చేసిన తర్వాత నేను నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతాను, ఈ మూవీ పేరేంటి? అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఫాలోస్ వెన్ యూ కాల్ మీ. అమ్మా చిరంజీవి గారు అంటే ఆ మాత్రం ఉండాలి. హలో అండి, రేడియో శ్రీ బిగ్ కాల్ చేశారు, ఎవరు మాట్లాడుతున్నారు? మీరు ఆన్ అయిర్ ఉన్నారు. శ్రీకాంత్ గారు, నా పేరేంటి? నేను అడిగిన క్వశ్చన్ అది కాదు మిమ్మల్ని. సీరియస్లీ
4: అంటే నేను ఈ మధ్య వింటాను శ్రోత.
0: ఓకే, నా పేరు శ్రీకాంతి.
4: ఓ శ్రీకాంతి,
0: కరెక్ట్. అండ్ ద మూవీ నేమ్ ఇస్ కరెక్ట్, బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. హలో అండి, మీరు రేడియో శ్రీ బిగ్ కాల్ చేశారు, ఆన్ ఎయిర్ ఉన్నారు, ఎవరు మాట్లాడుతున్నారు? రాజా గారు చెప్పసేది. గరాడా మొగుడు సినిమా. ఓకే, ఆ చిరంజీవి గారు మాట్లాడుతున్న పక్కన ఉన్న ఆర్టిస్ట్ పేరేంటి? పప్పులో కాలు రిక్షాలో లైన్ లోకి వచ్చారు. కరెక్ట్, ఆవిడ పేరు వాణి విశ్వనాథ్ గారు. అండ్ మూవీ పేరేంటి అన్నారు? కరెక్ట్, దట్స్ రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ సో మచ్ రాజా గారు. ఓకే, అలా గబగబా ఆన్సర్లు చేసేస్తే నాకు మాట్లాడడానికి ఏముంటుంది? ఇంకేం లేదు. నెక్స్ట్ పాట వేసుకుని హాయిగా ఆ పాటను వినడం తప్పితే ఇంకేం లేదనమాట మన దగ్గర. మాటలు లేవు, మాట్లాడుకోవడానికి ఏమీ లేదు. ఈ వండర్ఫుల్ సాంగ్ వినేసి వచ్చేసేయండి, ఇంకో కామెడీ బిట్తో మీ ముందుకు వస్తా. కానీ ఇంకా ఎవరైనా కనుక ఆన్సర్ చేయాలనుకుంటే నా దగ్గర ఇంకో క్వశ్చన్ ఉంది. ఆ సినిమా పేరుతో పాటు నేను అడిగిన క్వశ్చన్ కాకుండా రాజా గారిని ఇంకో క్వశ్చన్ ఉంది, అది అడుగుతాను. తప్పకుండా కాల్ చేయండి అండ్ చూద్దాం ఎవరు ఆన్సర్ చేస్తారో.

0: తీసుకొని పోవు. ఏంటే పెళ్లి కొడుకప్పుడు స్పీడ్ లో ఎత్తున్నావు?
1: నన్ను ఏం చేయమంటావు? మా బాబు ఎండ డబ్బా పట్టు కూర్చుంటే
0: తీరు పడిగొస్తున్నావు.
2: నీ వల్లేరా నీకు భయపడే దానికి పెళ్లి చేస్తున్నారు. ప్రెసెంట్ కెదిరేళ్ళ కుటుంబంతో ఎలా సంబంధం పెట్టుకుంటారా? నీకు పిల్లలు తరే పురంతా ఇల్లు లేదా? అయినా తాడు బొమ్మరం నేను నీకు పెళ్లి చేస్తే ఏమంటి పోస్తున్నారా? దీన్ని
0: ఆ ప్రొసీడియర్ కాలేని బట్టి బంధువులాడుకున్నప్పుడే పట్టుకొస్తాను. మీ అన్నయ్య నామని సెలెక్ట్ చేసేస్తాం మనం. అప్పుడు రా, మరి రామలక్ష్మి బిడ్డ పెళ్లి చేస్తా నీకు.
3: అప్పుడు దాకేం సార్?
4: మందర ఉంది
5: అంటే అన్యాయం, అధర్మం, అబద్ధం, అశ్ అందుకని ఆగ

0: ഇരിക്കുന്നുണ്ട്. അതാണ് ഇപ്പോൾ സത്യമായിട്ട് സത്യം.
1: Yes, అలా ఒక వండర్ఫుల్ సాంగ్ మన రంగస్థల మూవీ నుంచి విని వచ్చేసిన తర్వాత నేనైతే నా కామెడీ బిట్ తో రెడీగా ఉన్నాను. ఈసారి చూద్దాం ఎవరు కాల్ చేస్తారో, ఎవరెవరు ఆన్సర్ చేస్తారో. ఇవన్నీ తెలిసిన కామెడీ బిట్సే, కానీ టక్కన సినిమా పేరు గుర్తు రావడమే ఒక విచిత్రమైన విషయం అనమాట. అది మన చిట్టి మెదడులోంచి వెనకరించి ముందుకొచ్చేయడానికి టైం పడుతుంది, కాబట్టి ఎవరికి ఫాస్ట్ గా ముందుకొస్తుందో చూద్దాం. ఓకే, దిస్ ఈస్ ద నెక్స్ట్ కామెడీ బిట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ.
2: పూర్తిగా పడిపోయింది అయ్యా. ట్రూ సార్. ఇలా మీనియేచర్ లా ఉన్న మహాలక్ష్మి లా ఉంది. ఎస్ సార్. దానికేం పోయే కాలం వాళ్ళు వచ్చేసింది. ఎయిట్ సార్. అబ్బా రొమాంటిక్ యాంగర్ కూడానా? చూడలేక చచ్చిపోతున్నాం ఇక్కడ. రోజుల్లో ఆడపిల్లల టేస్ట్ పూర్తిగా పడిపోయింది అయ్యా.
1: సినిమా పేరేంటి ఇస్ ద ఈజియెస్ట్ క్వశ్చన్. ఎవరు ఆ మీనియేచర్ లో ఉన్న మహాలక్ష్మి? హూ ఇస్ బ్రహ్మానందం గారు టాకింగ్ అబౌట్? ఆర్ ద టూ క్వశ్చన్స్. చూద్దాం ఎవరు ఆన్సర్ చేస్తారో. అండ్ ఫాలోడ్ బై ఈ రెండు క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తే ఇంకో క్వశ్చన్ కూడా ఉంటుందన్నమాట. ఆ క్వశ్చన్ ఏంటి అని అడుగుదాం అనుకుంటున్నాను. కొంచెం కష్టమైన క్వశ్చన్ అడగగానే మీరు ఏంటో మొహమాట పడిపోతారు. ఇప్పుడు మనం ఏమైనా ఇక్కడ ఏమైనా అవార్డు ఇస్తున్నావా, మీరు చెప్పకపోతే పనిష్మెంట్ ఇస్తున్నావా? చేసి ట్రై చేయడానికి ఏం పోతుంది? ట్రై చెయ్యండి, కంగారు పడకండి. ఇక్కడ మీరందరూ ఫోన్లు చేసినప్పుడు ఏమవుతుంది తెలుసా? మీ పేరు గాని ఏమి పడవు ఇక్కడ. మీరెవరు మాట్లాడుతున్నారో, మీ మొహాలు ఏంటో వినేవాళ్ళు ఎవరికి ఏం తెలీదు. హ్యాపీగా ట్రై చేసేసేయండి. ట్రై చేయడానికి ఏముంటుంది? జస్ట్ అలా ఫోన్ ఎత్తి 9726361966 అని టైప్ చేయడమే. అలా కొట్టంగానే అలా డైల్ అవుతుంది. నేను ఎత్తుతాను, మీ చేత నేను మాట్లాడిస్తాను. మోగోల చేత కూడా మాట్లాడించడమే నా టాలెంట్. సో మీ చేత ఎందుకు మాట్లాడించిన మాటలు వచ్చిన వాడితో ఇంకా బాగా మాట్లాడిస్తాను. అది అలా అలా మాట వినాలన్నమాట. హలో అండి, రేడియో శ్రీ బిగ్ కాల్ చేశారు, ఎవరు మాట్లాడుతున్నారు? గుడ్ ఈవినింగ్. ఏం పేరండి?
3: చక్రవర్తి.
1: చక్రవర్తి గారు, మీరు ఎన్ని రోజులు అయిందండి? అసలు మీ బేస్ వాయిస్ విని ఎన్ని రోజులు అయింది? అసలు
3: లాస్ట్ వీక్ కూడా కాల్ చేశాను.
1: అంటే వారం అయింది కదా, అందుకని అలా అన్నాను అనమాట.
3: అదే సన్ ఆఫ్ సత్యమూర్తి అనుకుంటాను.
1: అనుకుంటారా, కన్ఫర్మ్ చేస్తారా?
3: సమంత గురించి.
1: ఓ, దీంట్లో బ్రహ్మానందం గారు పేరేంటి ఈజ్ మై అదర్ క్వశ్చన్.
3: బ్రహ్మానందం.
1: బ్రహ్మానందం. ఓకే, ఆలోచించండి. మన బ్రహ్మానందం గారి పేరేంటో ఎవరికైనా తెలిస్తే వినేవాళ్ళు ఎవరైనా కూడా కాల్ చేసి చెప్పొచ్చు బ్రహ్మానందం గారి పేరేంటి. బట్ థ్యాంక్ యూ సో మచ్ చక్రవర్తి గారు ఫర్ ట్రయింగ్. సో యెస్, దట్ ఈస్ అన్ అదర్ పార్ట్ ఆఫ్ ద గేమ్. ఈ రోజు నా గేమ్ లో నాకు ఈ కాన్సెప్ట్ ఏంటంటే, నేను కొన్ని కొన్ని సినిమాల్లో కొంత కొంతమంది అంటే బ్రహ్మానందం గారి కొన్ని మూవీస్ లో ఆయన క్యారెక్టర్స్ పేరు కూడా అడుగుతాను. అండ్ అలా అడుగుదాం అనుకున్న దాంట్లో సన్ ఆఫ్ సత్యమూర్తి క్యారెక్టర్ కూడా ఉంది. సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో మన బ్రహ్మానందం గారి పేరేంటి అది తెలిస్తే వెంటనే స్టూడియో కాల్ చేసేయండి. ఆర్ ఇంకొక ఈజీ క్వశ్చన్ అడుగుతాను. డి సినిమా ఉంది కదా మన ఎన్టీఆర్ అండ్ ఇంకొక ఆయనది, ఎన్టీఆర్ అండ్ బ్రహ్మానందం గారి డి సినిమా, దాంట్లో కృష్ణ సినిమాలో బ్రహ్మానందం గారి పేరేంటి? ఇది అసలు అందరికీ తెలుసు, ఎవరు ఫోన్ చేసి చెప్తారో చూద్దాం. కృష్ణ మూవీలో రవితేజ నటించిన కృష్ణ మూవీలో రవితేజ అండ్ త్రిష నటించిన కృష్ణ మూవీలో బ్రహ్మానందం గారి క్యారెక్టర్ పేరేంటి తెలిస్తే వెంటనే స్టూడియో కాల్ చేసి చెప్పేసేయండి. ఈ వండర్ఫుల్ సాంగ్ మీరందరూ వింటూ ఉండండి, నేను కాలర్స్ ని ఆఫ్ ఆర్ తీసుకుంటాను. అండ్ హియర్ యూ గో ఫర్ ఆల్ ద జై బాలయ్య ఫ్యాన్స్. ఇంక్రీజ్ ద వాల్యూమ్, హియర్ ఇట్ ఇస్ ఫర్ ఆల్ ఆఫ్ యూ.

0: ఎస్, మీరందరూ ఆ వండర్ఫుల్ బాలయ్య సాంగ్ వినేటప్పుడు నాకు బోల్డంత మంది కాలర్స్ కాల్ చేసేశారు. అసలు బ్రహ్మానందం గారి క్యారెక్టర్ పేరు తెలియని వాళ్ళంటూ ఎవరైనా ఉంటారా? ఉండరు. ఒకవేళ ఉన్నా కన్ఫ్యూజ్ అవుతారేమో గానీ పేరు తెలియకుండా అయితే మట్టు ఖచ్చితంగా ఉండరు. సో మీరందరూ వింటున్నారు మీ ఆర్జే శ్రీకాంతితో ఈ హ్యాపీ అవర్ ఫ్రమ్ 7 to 9 PM ఓన్లీ ఆన్ ఫ్రైడే, విచ్ ఇస్ ఓన్లీ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ రేడియో సిరిబి. నా పేరు ఎందుకు మళ్ళీ చెప్తున్నానంటే, నేను ఇప్పుడు శ్రీకాంత్ అని ఎవరో ఒక ఆయన కాల్ చేస్తే నా పేరేంటండి అని అడిగా, అంటే తెలియలేదు పాప ఆయనకి. అందుకని ఒకసారి మళ్ళీ అందరికి గుర్తు చేద్దామని నా పేరు మళ్ళీ మళ్ళీ చెప్తాను అనమాట. మనం బ్రేక్ కి 7 సెకండ్స్ దూరంలో ఉన్నాము. బ్రేక్ నుంచి వచ్చాక ఇంకా బోల్డ్ కబుర్లు చెప్పేసుకుని ఇలానే బోల్డ్ ఆటలాడేసుకుందాం. స్టే ట్యూన్, డోంట్ గో.
1: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 8 PM.

0: కాపాడుకునే సూత్రాలు.
1: ఆయుష్మాన్ భవ ఎవ్రీ ఫస్ట్ అండ్ థర్డ్ సండే అట్ 5 PM ఓన్లీ ఆన్ 107.9 FM HD3.
2: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, పూల్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
0: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
3: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
4: గిల్టీ యువర్ ఆనర్. గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్. ఎస్, ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని, ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
0: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bawarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
3: What is this address again?
0: Bawarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit bawarchicaters.com.
5: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా?
6: I have.
5: మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం.
6: అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మైత్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలి వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
7: అమ్మా, సాటర్డే మూవీ?
8: మన బడి క్లాస్.
7: అమ్మా, ఓల్డ్ మెక్డోనల్ హాడ్ ఎ ఫార్మ్.
8: ఉప్పు కప్పు రంబు. తెలుగు పద్యం చెప్పు.
7: ఉప్పు కప్పు రంబు.
0: రొటీన్ తెలుగు ట్యూషన్ అనుకుంటున్నారా? అబ్సల్యూట్లీ నాట్. ఇది సిలికాన్ ఆంధ్ర మనబడి. టాట్ బై ఎక్స్పీరియన్స్డ్ అండ్ ప్యాషనెట్ వాలంటీర్స్. మనబడి ఇస్ రికగ్నైజ్డ్ బై ISDs అండ్ ఆఫర్స్ వరల్డ్ లాంగ్వేజ్ క్రెడిట్స్. మీరెక్కడున్నా మీ ఇంటికి 3 నుంచి 5 మైళ్ల లోపు డాలస్ లోనే 30కి పైగా స్కూల్స్ లో 3000కి పైగా స్టూడెంట్స్ ఉన్నారు. సిలికాన్ ఆంధ్ర మనబడి తెలుగు నేర్పించే చోటు కాదు, తెలుగుని నిలిపే చోటు. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ మనబడి డాట్ సిలికాన్ ఆంధ్ర డాట్ ఓఆర్జీ.
9: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
10: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
9: చెప్పంటారా, మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఈస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ అండ్ మేడ్ విత్ కేర్. ఏ టు బి టెక్సస్ డాట్ కామ్. పర్ఫెక్ట్ ఫర్ డైన్ ఇన్, టేక్ అవే.
8: ఈ వీకెండ్ గ్రాసరీస్ నువ్వు తీసుకొస్తావా?
11: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
8: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెసే కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్. జస్ట్ స్మూత్ షాపింగ్, బికాస్ గ్రోసరీలో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
12: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ స్వదేశీ వే.
8: స్వదేశీ గ్రోసరీస్, అర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవ్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్.
13: వెల్కమ్ బ్యాక్, వెల్కమ్ బ్యాక్. మీరందరూ వింటున్నారు మీ ఆర్జే శ్రీకాంతితో ఆన్ ద హ్యాపీ అవర్ ఫ్రమ్ 7 to 9 PM ఆన్ ఎవ్రీ ఫ్రైడే ఓన్లీ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ 107.9 FM HD3 అమెరికాలో. మీ తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్. సో నేను నెక్స్ట్ బిట్ వేసేసిన తర్వాత బోల్డ్ అని కబుర్లు చెప్పుకుందాము. ఈ పాట జాగ్రత్తగా వినండి, చాలా చాలా ఫేమస్ పాట. కానీ ఎందుకో ఎట్లనో సర్చ్ చేస్తుంటే నాకు సడన్ గా చాలా క్లియర్ గా వినపడింది అనమాట ఈ పాట. హార్డ్ కోర్ బ్రహ్మానందం పాటిది, వినండి. విన్న తర్వాత నేను క్వశ్చన్ అడుగుతాను. ఓకే, ఇది పాట వేసే ముందు మనందరం ఆడుతున్న ఆట పేరు మెదడుకు మేత కార్యక్రమంలో నేను కొన్ని బిట్స్ వేస్తున్నాను, ఆ బిట్ లోంచి క్వశ్చన్స్ అడుగుతాను. సో ఐ రిక్వెస్ట్ యూ ఆల్ టు లిసన్ కేర్ఫుల్లీ టు దోస్. ఓకే, సో ఓకే, హియర్ ఇస్ ఇట్.

0: பாட்டா பைலமே அம்மா ஜெஃபா பைலமே. Okay, that's Brahmandam anthem. So our song A Movie Lodi is a very very easiest answer question. So if meek evarkina answer teliste ventane studio ki takadaka phone chesi chaka chaka cheppeseyandi. At the same time aa cinema lo Brahmandam gar character per enti అసలు ఇది అద్భుతమైన అవకాశం. ఎవరు ఫోన్ చేస్తారో ఎవరు చెప్తారో చూస్తాను. మీరందరూ మీ చిట్టి బ్రెయిన్ తో ఆలోచించేలోగా నేను ఒక చిన్న కమర్షియల్ చూసుకుంటాను. సో కమర్షియల్ చదివేలోగా మీరు ఎవరికైనా గుర్తొస్తే నేను ఇప్పుడు వేసిన వద్దంటే పోరగాడు వేములాడపోయేనే ఏంటది పిల్లాడు గుండా గీయిస్తానన్నాడు అంటే ఏంటో అసలు ఆ పాట. సో ఆ సాంగ్ బ్రహ్మానందం గారికి క్రేజ్ ఆ మాత్రం ఉండాలి. హలో అండి, మీరు రేడియో సర్బిక్ కాల్ చేశారు, ఆన్ ఎయిర్ ఉన్నారు, ఎవరు మాట్లాడుతున్నారు?
1: కుమార్ అండి.
0: ఎవరండి? పవన్. పవన్ గారు చెప్పండి. పవన్ గారు ఓకే, ఆయన పేరేంటి?
1: జయసూర్య.
0: కరెక్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. హలో అండి, మీరు రేడియో సర్బిక్ కాల్ చేశారు, ఆన్ ఎయిర్ ఉన్నారు, ఎవరు మాట్లాడుతున్నారు? ఓకే, రాజేంద్ర గారు. నేను బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? చాలా రోజులు అవుతుంది, ఏం షో నచ్చలేదా, కాన్సెప్ట్ నచ్చలేదా, కాల్ చేయట్లేదు? ఏంటండి మళ్ళీ చెప్పండి, వాయిస్ బ్రేక్ అయింది. కాల్ చేయట్లేదా? పోన్లేండి, మీరు వింటున్నారు, మీరు వినడమే పెద్ద విషయం. పోన్లేండి పోన్లేండి. I don't know. Maybe I kept the phone too close to this one. Okay. Ippu try cheyandi.
1: Idi chaala low ga undi.
0: Na voice low ga unda. Okay. Malli chestanu nandi. Hello andi, radio sir big call chesaru, on air unnaru, evaru maatladutunnaru?
1: Namaste andi, na pesu.
0: Yes, answer entandi.
1: Hello,
0: answer entandi.
1: కింగ్ మూవీ జయసూర్య గారు.
0: కరెక్ట్ ఆన్సర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. హలో అండి, రేడియో సిటీ కాల్ చేశారు, ఎవరు మాట్లాడుతున్నారు?
2: హాయ్, నా పేరు లహరి.
0: లహరి గారు,
2: మూవీ పేరు కింగ్ అండ్ పేరు జయసూర్య.
0: జయసూర్య, కరెక్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను కొన్ని కాల్స్ మిస్ అయ్యానండి, బట్ దట్ వాస్ సో నైస్ టాకింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ప్లీజ్ ఎంజాయ్ దిస్ సాంగ్. ఇంకా నేను కాల్స్ తీసుకుంటాను, ఎందుకంటే నాకు ఇంకొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి అపార్ట్ ఫ్రమ్ జయసూర్య అండ్ కింగ్. నేను అడుగుదామని క్వశ్చన్స్ ఏంటంటే, ఏదైనా లిస్ట్ ఎక్కడికి వెళ్ళిపోయింది? లిస్ట్ మాయమైపోయింది. ఓకే, మీ అందరికి గనక కొంచెం ఇష్టం కొంచెం కష్టం మూవీలో నుంచి బ్రహ్మానందం గారి క్యారెక్టర్ పేరు తెలిస్తే కూడా కాల్ చేసి చెప్పచ్చు. కొంచెం ఇష్టం కొంచెం కష్టం మూవీలో బ్రహ్మానందం గారి క్యారెక్టర్ పేరేంటి తెలిస్తే ఈ పాట వింటూ ఆనందంగా call JSND 972-636-1966 is the studio number that you all know. I'll be waiting for you for all your calls. Enjoy this song.

అది అలా ఫ్రైడే అంటే ఆ మాత్రం వైబ్ ఉండాలి కదా, ఏమంటారు? ఖచ్చితంగా అదొక రకమైన ఆ పాటలు వినంగానంటే, మేము చెన్నై నుంచి కొన్ని రోజులు చెన్నైలో ఉండొచ్చాము. సో చెన్నై వాళ్ళందరికీ ఒక 1-2 ఇయర్స్ చెన్నైలో ఉన్నా కూడా అదొక రకమైన ఆప్యాయత, ప్రేమ, మమకారం లాంటివి వస్తాయన్నమాట. అది అలా వచ్చేస్తుంది కాబట్టి మా అందరికీ మన తలపతిని చూడంగానే ఒక రకమైన కనెక్ట్ అందులో. ఇప్పుడు ప్రస్తుతం సీఎం అంటే ఇంకా పెద్ద కనెక్ట్. దాట్ ఈస్ అ వండర్ఫుల్ సాంగ్, హోప్ యూ ఆల్ ఆర్ ఎంజాయింగ్. అండ్ కాలర్స్ అయితే వర్షం అండి, వర్షం. ఐ కాంట్ బిలీవ్, అంటే బ్రహ్మానందం గారి క్రేజ్ నాకు తెలుసు. దీనికంటే ముందు ఈ క్వశ్చన్ ఆన్సర్ చేసే ముందు నేను ముందు క్వశ్చన్ ఆన్సర్ చేయాలి, ఎందుకంటే లాస్ట్ టైం మనకి శ్రీనివాస్ గారు చెప్పారు, అమ్మా నువ్వు క్వశ్చన్ అడుగుతున్నావు కానీ ఆన్సర్ చెప్పట్లేదు, మాకు కొన్ని కొన్నిసార్లు అది గుర్తురాక చాలా ఇబ్బంది పడుతున్నామని, ప్యాకెట్ ఆడుకుంటూ చాలా ఇబ్బంది పడుతున్నాం మేమని. వద్దండి, మీరు అంత ఇబ్బంది పడకండి. సో నేను ఇంతకు ముందు అడిగిన క్వశ్చన్ ఏంటి, కృష్ణ సినిమాలో బ్రహ్మానందం గారి పేరేంటని అడిగాను, కాల్ చేసిన వాళ్ళు బాబీ అని చెప్పలేదు, బాబీ అనే చెప్పారు ప్రతి ఒక్కళ్ళు. నాట్ ఈవెన్ సింగిల్ పర్సన్ హూ సెడ్ బాబీ, బాబీ అనే ఆన్సర్ ఇచ్చారు. దట్ వాజ్ సో నైస్. అందరూ ఆ మాత్రం ఫ్రైడే ఈవినింగ్ అంటే ఆ మాత్రం హుషారు ఉండాలి. నెక్స్ట్, ఇప్పుడు కొంచెం ఇష్టం కొంచెం కష్టంలో బ్రహ్మానందం గారి పేరేంటి, గచ్చి బౌలి దివాకర్. అసలు ఏమైనా సీన్ ఇస్తాడా వైఫ్ దగ్గర కూడా, ఏదో నేనే మొత్తం నడిపిస్తున్నానట్టు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కి రెడీగా ఉన్నారా? ఏమడుగుదాము, ఈజీ అడుగుదామా కష్టమైన అడుగుదామా? పోకిరి అండ్ మన్మధుడు ఈ రెండు మూవీస్ లో మీకు బ్రహ్మానందం గారి పేరు గుర్తుంటే గనక స్టూడియో కాల్ చేసి చెప్పేసేయండి. పోకిరి లో బ్రహ్మానందం గారి పేరేంటి? చాలా చాలా ఈజీ, అందుకే నెక్స్ట్ ఒక సైడ్ కిక్ అనమాట ఒక క్వశ్చన్. మన్మధుడు సినిమాలో మన బ్రహ్మానందం గారి క్యారెక్టర్ పేరు

0: పేరేంటి? ఈ రెండు కనుక తెలిస్తే టక టక స్టూడియోకి కాల్ చేసేసి చక్క చక్క చెప్పేయండి. ఈలోగా ఈరోజు కాలర్స్ తోటి ఇంత ఫన్ గా గడిచిపోవడంతో అసలు అడ్వర్టైజ్మెంట్స్ చదవట్లేదు అనమాట. ఒక చిన్న అడ్వర్టైజ్మెంట్ చూసుకుందాం. ఈలోగా కాల్ వస్తే కనుక ఖచ్చితంగా తీసుకుందాం కాలర్స్ ని. అండ్ అకాడమీ డాలస్ కర్ణాటిక్ ఈవినింగ్ మ్యూజిక్ లవర్స్, హియర్ ఇస్ అన్ ఈవినింగ్ యూ వోంట్ వాంట్ టు మిస్. ఇండియన్ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ డాలస్ ఫోర్ట్ వర్త్ ప్రెసెంట్స్ అ స్పెషల్ కర్ణాటిక్ మ్యూజికల్ పర్ఫార్మెన్స్ ఫీచరింగ్ విద్వాన్ విఘ్నేష్ ఈశ్వర్ ఆన్ వోకల్స్ అండ్ విద్వాన్ సాయి రక్షిత్ ఆన్ వైలిన్, విద్వాన్ ప్రవీణ్ స్పర్శ్ ఆన్ మృదంగం అండ్ విద్వాన్ చంద్రశేఖర్ శర్మ ఆన్ ఘటం. ద పర్ఫార్మెన్స్ ఈజ్ ఆన్ సాటర్డే September 26th at 4:30 p.m. Collin College, Makini Campus Conference Center, located at 2400 Community Avenue, Makini. Okay. హలో అండి, మీరు రేడియో శ్రుభి కాల్ చేశారు, ఆన్ ఎయిర్ ఉన్నారు, ఎవరు మాట్లాడుతున్నారు? ఓకే చూద్దాం, థ్యాంక్ యూ సో మచ్. హలో అండి, రేడియో శ్రుభి కాల్ చేశారు, ఎవరు మాట్లాడుతున్నారు?
1: హాయ్ శ్రీకాంత్ గారు.
0: హలో హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: శ్రీకాంత్ అగైన్.
0: ఓ శ్రీకాంత్ గారు, చెప్పండి.
1: ది ఆన్సర్ ఈజ్ బ్రహ్మి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండ్ పోకిరి.
0: ఓకే.
1: అండ్ సెకండ్ వన్ ఇస్ సూరి బాబు లవంగం.
0: కరెక్ట్, సూరి బాబు లవంగం. థ్యాంక్ యూ సో మచ్. హలో హలో అండి, రేడియో శ్రుభి కాల్ చేస్తారు, ఎవరు మాట్లాడుతున్నారు?
2: హాయ్, నా పేరు లిఖిత.
0: లిఖిత,
2: నేను సాఫ్ట్వేర్ బ్రహ్మి అండ్ లవంగం.
0: ఓకే, థ్యాంక్ యూ సో మచ్.
1: మాట్లాడండి,
0: రేడియో శ్రుభి కాల్ చేశారు, మాట్లాడుతున్నారు. రేడియోలో వాల్యూమ్ తగ్గించి మా వాల్యూమ్ పెంచండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: హలో అండి.
0: హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: ఒకే ఒక పేరు గుర్తుంది, లవంగం.
0: మీ పేరేంటి?
1: నా పేరు వేణు.
0: వేణు గారు,
1: నేను నాగార్జున ఫ్యాన్. కనక మన్మధుడి సినిమా గుర్తుంది.
0: గుర్తుంది,
1: మిగతా ఎందుకో మర్చిపోయారు. పోకిరి
0: పోకిరి మర్చిపోయారా? ఓకే, చూద్దాం అయితే. నేను ఆన్సర్ చెప్తాను త్వరలో, బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్రైయింగ్ వేణు గారు.
1: థ్యాంక్ యూ.
0: అది ఓకే. మనము ఎస్, ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్, మన పోకిరి మూవీలో బ్రహ్మానందం గారి పేరు బ్రహ్మి, ది సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఆయనకు ఆయన టైటిల్ పెట్టుకుంటారు. సో వేణు గారు, మీకోసం మీ ఆన్సర్. అండ్ చాలా మంది, రాజేంద్ర గారు, శ్రీకాంత్ గారు, లిఖిత, వేణు గారు, లహరి, చాలా మంది కాల్స్ చేస్తున్నారు. ఎస్, ఎవ్రీ వన్ ఆన్సర్ ఇట్ రైట్. అండ్ ద ఫస్ట్ ఆన్సర్, మన్మధుడి సినిమాలో బ్రహ్మానందం గారి పేరు సూరిబాబు లవంగం. ఇంకోటి ఏదో కూడా ఉంది మొత్తం, ఆయన ఫుల్ పేరు చెప్పి ఎస్ లవంగం అని చెప్తారు, అది సూరిబాబు లవంగం. తన ముందు ఇంకోటి ఏదో ఉంటుంది, ఎవరికైనా ఫుల్ పేరు తెలిస్తే ఫోన్ చేయండి. సూరిబాబు లవంగంలో ఏదో ఉంటుంది. ఓకే, ఎనీవేస్, ఈ నెక్స్ట్ సాంగ్ లైన్అప్ చేశాను, అది వింటూ కూడా మీరు ఇంకొన్ని క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చేయొచ్చు. చక్క చక్క చక్క చూద్దాం మీ మెదడికి మేత ఎలా ఉందో చూద్దాం. కిక్ సినిమాలో బ్రహ్మానందం గారి పేరేంటి? ఈజీ క్వశ్చన్ ఏమో, అదుర్స్. అదుర్స్ సినిమాలో బ్రహ్మానందం గారి పేరేంటి? కిక్ సినిమాలో బ్రహ్మానందం గారి క్యారెక్టర్ పేరేంటి? ఇది తెలిస్తే, కిక్ సినిమాలో అయితే ఒక స్వీట్ పేరుతో ఉంటుంది, నేనే క్లూ ఇచ్చేస్తున్నాను మీకు. కిక్ సినిమాలో బ్రహ్మానందం గారి పేరు, అదుర్స్ సినిమాలో బ్రహ్మానందం గారి పేరు, ఏంటో తెలిస్తే గనక వెంటనే స్టూడియో కాల్ చేసేయండి. వైల్ యూ ఆల్ ఎంజాయ్ దిస్ సాంగ్, మీరు వింటున్నారు మీ ఆర్జే శ్రీకాంతి రేడియో సురభిలో, ఆన్ ఓన్లీ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ రేడియో సురభి. అండ్ దిస్ ప్రోగ్రామ్ నేమ్ ఇస్ హ్యాపీ అవర్. హ్యాపీ హ్యాపీగా ఇలా నేను నవ్వుకుంటూ బ్రహ్మానందం గారిని గుర్తు తెచ్చుకుంటూ హ్యాపీ హ్యాపీగా గడిపేద్దాం. సో నేను అడిగిన క్వశ్చన్ ఏంటి, కిక్ మూవీలో అండ్ అదుర్స్ మూవీలో బ్రహ్మానందం గారి క్యారెక్టర్ పేర్లు ఎవరికైనా తెలిస్తే కాల్ చేసేసేయండి. అండ్ దిస్ వండర్ఫుల్ సాంగ్ ఇస్ ఫర్ ఆల్ ఆఫ్ యూ.

ఎస్, అలా ఒక వండర్ఫుల్ వండర్ఫుల్ సాంగ్ మీరు వినేసి వచ్చేలోగా నాకు పవన్ గారు కాల్ చేసేసారు అండ్ అర్ణవ్ కాల్ చేశారు, ఇంకా చాలా మంది కాల్స్ నేను మిస్ అయ్యాను. ఐఎమ్ సో సో సారీ. ద ఆన్సర్, ద రైట్ ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ ఈస్ కిక్ సినిమాలో మన బ్రహ్మానందం గారి పేరు హల్వారాజ్ అండ్ అదర్ సినిమాలో భట్టు. అయితే అర్ణవ్ కాల్ చేశాడు, అర్ణవ్ బుజ్జి అర్ణవ్ కాల్ చేసి బాబు ఆన్సర్ ఏంటమ్మా అంటే హల్వారాజ్ అండ్ అదర్స్ మూవీలో బ్రహ్మానందం పేరు బట్టు. సో టాప్ ఆన్సర్స్ అయితే అవన్ చెప్పాలి, హల్వారాజ్ అండ్ బట్టు బై అర్ణవ్. ఈ రెండు ఆన్సర్స్ అర్ణవ్ చెప్పాడు కాబట్టి అర్ణవ్ కి సూపర్ సూపర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండ్ లెటింగ్ ఎస్ నో ఇన్ యువర్ యాక్సెంట్. ఓకే, అర్ణవ్ మంచి యాక్సెంట్ విన్న తర్వాత నాకు చెప్పాలి అనిపించిందండి, వాక్ చేయండి, జాగ్ చేయండి, పరిగెత్తండి కూడా, బట్ దిస్ టైమ్ లెట్స్ డూ ఇట్ టుగెదర్. సిలికాన్ ఆంధ్ర మన బడి ప్రెసెంట్స్ రన్ ఫర్ తెలుగు, ఏ 5K వాక్ అండ్ రన్ ఓపెన్ టు ఎవ్రీ వన్. ఎప్పుడు ఇది? సెప్టెంబర్ 20th సండే మార్నింగ్ 7 AM అట్ హెరిటేజ్ పార్క్ ఫ్లవర్ మౌంట్ లో జరుగుతుంది. ఆల్ ఏజెస్ ఆర్ వెల్కమ్ అండ్ ఎంట్రీ ఈస్ ఫ్రీ. అర్ణవ్ నువ్వు తప్పకుండా వెళ్ళాలి. And registered participants ki free t-shirts and refreshments kuda unnai. Bring your family, bring your friends and run for Telugu. Register at manabadi.me/runfortelugu. 4 and number 4. Run for Telugu is the website. If you want more information, kindly go there. You can also register there. So, ఇదంతా చెప్పేసిన తర్వాత నెక్స్ట్ మన ఇంకొక పాట వేసే ముందు క్వశ్చన్ అడిగే టైం ఉంది కాబట్టి అడిగేద్దాం. నేను ఇందాక చూశాను ఏంటదా, యా బాద్షా, మన ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ గారు వచ్చిన బాద్షా మూవీలో బ్రహ్మానందం గారి పేరేంటి? ఎవరికైనా తెలిస్తే వెంటనే కాల్ చేసి చెప్పేసేయచ్చు. బ్రహ్మానందం గారి పేరేంటి బాద్షా మూవీలో? జల్సా, చాలా పాత సినిమా కానీ క్యూట్ గా ఆయన పేరు వేరేగా ఉంటుంది. ఆ క్యారెక్టర్ పేరు తెలిస్తే కూడా వెంటనే స్టూడియో కాల్ చేసి చెప్పేయచ్చు. సో రెండు క్వశ్చన్స్ అడిగాను, ఒకటి జల్సాలో ఆయన పేరేంటి అండ్ ఇంకొకటి బాద్షా మూవీలో బ్రహ్మానందం గారి క్యారెక్టర్ పేరేంటి. ఇవి కనుక తెలిస్తే స్టూడియోకి చక్షక కాల్ చేసేయండి. పవన్ గారు మీరు ఇంకా వాకింగ్ చేస్తూ కనుకుంటుంటే మీరు కూడా కాల్ చేయొచ్చు నిర్మోహమా.

విధంగా. అండ్ దిస్ వండర్ఫుల్ వండర్ఫుల్ సాంగ్ ఇస్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. ఫ్రైడే హ్యాపీ అవర్ అన్నాక బాస్ పార్టీ లేకపోతే ఎలాగా? Yes, this is for all of you. Listen and enjoy. And I'll be waiting for all your calls.

0: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
1: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
0: యాక్చువల్లీ దేర్ మెనీ హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిసి బెల్లవా, చీజ్ దోశ, ఆనియన్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, హంకీ పనీర్ టిక్కా, కబాబ్ పరాటా.
1: ఎందుకు బ్రో అని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
0: ఇంకా ఉన్నాయి చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనందవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనందవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలీషియస్ అండ్ మేడ్ విత్ కేర్. ఏ టు బి texas.com, perfect for dining, takeaway or full service.
2: America వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI పేజ్.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్

0: best calibration knowledge though, neeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: ప్రతి వినాయక చవితికి మన ఇంటికి వినాయకుణ్ణి ఎంతో భక్తితో తీసుకువస్తాం, పూజ చేస్తాం, ఎంతో ఇష్టంగా నైవేద్యం పెడతాం. ఇంత ప్రేమగా తీసుకొచ్చిన వినాయకుణ్ణి అంతే బాధ్యతగా నిమర్జనం చేద్దామా? డెసిగ్నేటెడ్ ఇమర్షన్ ఏరియాస్ లో మాత్రమే నిమర్జనం చేయండి. ఎంత వీలైతే అంత మీ బ్యాక్ యార్డ్ లో విసర్జనం చేయడానికి చూడండి. ప్లాస్టిక్, ఫ్లవర్స్, డెకరేషన్స్ ని వాటర్ లో వదిలేయకండి. డివోషన్ అంటే కేవలం పూజ కాదు, రెస్పాన్సిబిలిటీ కూడా. బీ కాన్షియస్, బీ రెస్పాన్సిబుల్, బికాజ్ గాడ్ వుడ్ వాంట్ యూ టు కేర్ ఫర్ ద వరల్డ్ హీ గేవ్ అస్.
2: Boring long drives ki, tiring work hours ki, okate solution. Radio Surabhi, America lo telugu restam.
3: You're listening to Radio Surabhi, 107.9 FM, HD3.
4: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న. రేడియా,
5: ఎస్ సార్.
4: రాజులాస్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
5: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
4: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజులాస్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
6: విజిట్ రాజులాస్ కిచెన్ ఇన్ Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
7: Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aharam anedi kevalam food kadu, it's a perfect balance. Desa kalamana paristhitulu, prakruti dani padniche vidhanam, ivanni kuda todavutai. Ala chuste mana roots farming lo unnai, but we moved on. Still mana manasulu pachchani panta pulallo chikkukupoyi unnai. So let's get back to our roots with VVF Agtech Inc. Vallemari Farms believes that farming is not backward, it is the future. VVF Agtech Inc is your calling for farming. Vallembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
8: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
9: ఇప్పటిదాకా నువ్వు చేసిన ఆఫర్ లెటర్లు
8: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
10: వెల్కమ్ బ్యాక్. మీరందరూ వింటున్నారు మీ ఆర్జే శ్రీకాంతితో ఆన్ ద హ్యాపీ అవర్ ఎవ్రీ ఫ్రైడే ఫ్రమ్ 7 to 9 PM ఓన్లీ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ రేడియో సిరపి 107.9 FM HD3. మనం ఎంత ఉల్లాసంగా ఉత్సాహంగా సాగిచ్చేస్తున్న ఈ నవ్వుల ప్రోగ్రామ్ లో హ్యాపీ అవర్ అంటే అంత అంతే కదా. వీక్ అంతా ఎంతో బిజీగా ఉంటాం కదండి. కొంచెం సేపైనా హాయిగా స్ట్రెస్ ఫ్రీగా చేసుకుంటే బాగుంటుంది కదా. నాకు చాలా కాల్స్ వస్తున్నాయి, ఏంటండి ఈరోజు బ్రహ్మానందం గారు స్పెషల్స్, చాలా బాగుంది, మేము వాక్ చేస్తూ వింటున్నాం, ఎంజాయ్ చేస్తున్నాం అంటే ఇట్ రియలీ మేక్స్ మై డే. నేను చెప్పాను కదా ఇందాకలా షో స్టార్ట్ అయ్యేటప్పుడు, దిస్ ఈరోజు బ్రహ్మానందం గారు స్పెషల్స్, చాలా బాగుంది, మేము వాక్ చేస్తూ వింటున్నాం, ఎంజాయ్ చేస్తున్నాం అంటే ఇట్ రియలీ మేక్స్ మై డే. నేను చెప్పాను కదా ఇందాకలా షో స్టార్ట్ అయ్యేటప్పుడు, దిస్ ప్యాషన్ ఆఫ్ మైండ్ ఇస్ బికమింగ్ మోర్ అండ్ మోర్ అండ్ ఐఎమ్ మోర్ ఇంట్రెస్టెడ్ వెన్ ఐ లిసన్ టు ఆల్ యువర్ వాయిసెస్ అండ్ వెన్ ఐ టేక్ యువర్ ఫీడ్బ్యాక్. బాగుందని, లేకపోతే ఇలా బాగుందండి, ఈ క్వశ్చన్స్ బాగున్నాయి, అంటే కంటెంట్ బాగుంది అట్లా అన్నప్పుడు సమ్ బూస్ట్ అనమాట. అంటే అస్తమానం పొగడాల్సిన అవసరం లేదు, బట్ కొంచెం ఇంత బిజీ వీక్ లో మీ కాల్స్ అన్ని చాలా హ్యాపీ హ్యాపీ చేస్తాయి అనమాట. ఓకే, నా గురించి పక్కన పెట్టేస్తే మీ గురించి మనం మళ్ళా ప్రోగ్రామ్ లోకి వెళ్ళిపోదాం. మన మెదడికి మేత కార్యక్రమంలోకి నేను మళ్ళీ ఇంకో కామెడీ బిట్ వేస్తాను. బిట్ వేసి వచ్చిన తర్వాత నేను క్వశ్చన్ అడుగుతాను, జాగ్రత్తగా వినండి. క్వశ్చన్ ఓకే, టఫ్ క్వశ్చన్ ఏంటంటే, ఎవరు ఆత్మను పిలిచాడు కదా, 3 సార్లు మరీ పిలిచాడు, కమ్ కమ్ కమ్ కమ్ కమ్ అని, ఎవరిది ఆ పేరు? నేను ఫస్ట్

చెప్పారు. జాగ్రత్తగా వినాలి క్వశ్చన్, జస్ట్ ఈజీ క్వశ్చన్ కాదు, ఒక టఫ్ క్వశ్చన్ కూడా ఉంటుందని. మీ అందరికి ఖచ్చితంగా ఆశ తెలుసు, ఆశ తెలుసు కాబట్టి మీరు చేయాల్సిన పని ఏంటి, 9726361966 అనే నెంబర్ కాల్ చేసి చక్క చక్క నాకు ఆశ చేసేయటమే. మీరందరూ మీ బుజ్జి బ్రెయిన్ తో ఆలోచించేలోగా నేను ఒక వండర్ఫుల్ సాంగ్ వేసేస్తాను. మీరందరూ సాంగ్ వింటూ చక్కగా ఆలోచించేసి ఈ క్వశ్చన్ కి ఆన్సర్ తెలిస్తే వెంటనే స్టూడియో కాల్ చేసి చెప్పేసేయండి. అండ్ దిస్ వండర్ఫుల్ సాంగ్, అంటే ఒకసారి చిరంజీవి గారు పాట వేసినది ఒక రకమైన చిరంజీవి గారి ఫీవర్ అని ఒకటి అంటుకుంటుంది అనమాట. మళ్ళా మళ్ళా ఆయన పాట ఇంకోటి ఏదైనా వేయాలనిపిస్తుంది ఆ తరుణంలో. ఈ ఫ్రైడే ఈవినింగ్ ఈ పాట లేకపోతే ఎలాగా? సో బాస్ పార్టీ అయిపోయిన తర్వాత ఈ పాట రావాల్సిందే. సో దిస్ సాంగ్ ఇస్ ఫర్ ఆల్ ఆఫ్ యూ, అండ్ ఎంజాయ్, అండ్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ కాల్స్.

0: We'll always chase common gangsters. But every now and then, there's a necessary...
1: Ala, mana boss party vinesin tarvata, chip. పార్టీ విన్నాకేంటి, పార్టీ పాట విన్న తర్వాత హోప్ఫుల్లీ మీరందరూ మంచి ఎనర్జెటిక్ గా తయారైపోయి నెక్స్ట్ సాంగ్ కి నెక్స్ట్ క్వశ్చన్ కి కూడా రెడీ అయిపోయి అనుకుంటాను. కానీ ఫస్ట్ ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్తాను. బ్రహ్మానందం గారు అలా రా రా రా అని పిలిచింది ఎవరినో తెలుసా? మనకి రాజేంద్ర గారు కాల్ చేసి చెప్పేశారు, రాజ్బాబు రాజ్బాబు రాజ్బాబు రాజ్బాబుని అన్ని సార్లు పిలిచారు ఆయన. అండ్ మూవీ నేమ్ ఏంటి అనేది ఇంకా ఎవరికి తెలియలేదు. సో ఆ క్వశ్చన్ కి ఆన్సర్ ఇంకా అయితే ఓపెన్ లో ఉంచుతున్నాను. ఈ పాట విన్నాక అంటే నేను నెక్స్ట్ వేయబోయే పాట విన్నాక మీకు అందరికీ అర్థమవుతుంది అది ఏ సినిమాలోది అనేది. సో నేను నెక్స్ట్ బిట్ అయితే రెడీగా పెట్టేసుకున్నాను. మీరందరూ రెడీగా ఉన్నారా? ఏమేద్దాం సరదా సరదాగా అని ఆలోచిస్తున్నాను. కొంచెం పాతది వెనక్కి వెళ్తున్నాను. ఖచ్చితంగా మా జనరేషన్ అందరూ బాగా కనెక్ట్ అవుతారు. చూద్దాం. నేను ఇక్కడ ఆపేస్తున్నాను. ఒక అయ్యో వస్తోంది. సో నేను యాక్చువల్గా అక్కడ ఆపేసి నాకు సిస్టమ్ ఎలా చేయలేదు, నేను నొక్కుతున్నా కూడా. నేను అడుగుదాం అనుకున్నాను ఏం పాట పాడతారు అని. ఓకే, క్వశ్చన్ కి వచ్చేస్తే ఆ బిట్ ఏ సినిమాలోది ఇస్ ద ఈజియెస్ట్ క్వశ్చన్ దట్ ఐ కెన్ ఆస్క్ ఫర్ అట్ దిస్ టైమ్ ఆఫ్ ద అవర్. కొంచెం మిమ్మల్ని కష్టపడి తలుచుకోవట్లేదు. ఆ సినిమా ఆ బిట్ ఏ మూవీలోది ఇస్ ద ఈజియెస్ట్ క్వశ్చన్, దానికి ఆన్సర్ చేసేసేయండి. టక్కడక్క కాల్ చేసి చెప్పేసేయండి. అట్ ద సేమ్ టైం నేను ఎక్కడ ఆపుదాం అనుకున్నానంటే పాట పాడే ముందు ఆపి అప్పుడు ఏం పాట పాడతారో అని అడుగుదాం అనుకున్నాను. అది ఆగలేదు మీ అదృష్టం. సో వాషింగ్ పౌడర్ నిర్మా టాయ్ అంట. సో ఓకే, ఈ సినిమా పేరు తెలిస్తే వెంటనే స్టూడియో కాల్ చేసి చెప్పేసేయండి. అలాగే మనం ఇందాక బ్రహ్మానందం గారి బిట్ ఒకటి వేసి సినిమా పేరు ఏంటి అని అడిగాము. ఆ క్వశ్చన్ ఇంకా ఎవరు ఆన్సర్ చేయలేదు. ఇంకొక చిన్న హింట్ ఇచ్చేస్తున్నాను, ఈ పాట వినేసి వచ్చేసేయండి అండ్ మీకే ఆన్సర్ ఇట్టే తెలిసిపోతుంది.

0: వెల్కమ్ బ్యాక్. మీరందరూ వింటున్నారు మీ ఆర్జే శ్రీకాంతి తో హ్యాపీ అవర్ లో ఫ్రమ్ 7 to 9 PM ఓన్లీ ఆన్ ఫ్రైడే ఓన్లీ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ 107.9 FM. నేను ఈ పాట వేసి మీ అందరితో మాట్లాడుతూ ఐ జస్ట్ లాస్ట్ ట్రాక్ ఆఫ్ టైమ్, అలా బాగా గడిచిపోయింది. అలాగే నేను నెక్స్ట్ క్వశ్చన్ కి లైన్అప్ చేశాను. బిట్ వేసిన తర్వాత క్వశ్చన్ అడుగుతాను. అండ్ ఇంతకు ముందు నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ బ్రహ్మానందం గారు రాజబాబు అని పిలుస్తారు కదా, ఆ మూవీ పేరు సోగ్గాడే చిన్ని నాయన. ఇది ఇంకా ఎవరు గెస్ట్ చేయలేకపోయారు కాబట్టి నేను చెప్పేస్తున్నాను. అండ్ నెక్స్ట్ నేను ఇందాకలా వేసినది జంబలకడి పంబ సినిమా, ఇది కూడా ఎవరు చెప్పలేకపోయారు. బట్ ఎనీవేస్ ఐఎమ్ మూవింగ్ అహెడ్ అండ్ దిస్ ఈస్ ద నెక్స్ట్ సీన్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. ఇది వినిన తర్వాత నాకు నేను క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. ఓకే, రావట్లేదేంటి సౌండ్?
1: అమ్మా రాజమ్మ వచ్చినాడు, పెళ్లి కొడుకు రామబ్రహ్మ వచ్చినాడు, వాళ్ళ సైడ్ బంధువులు అందరూ వచ్చినారు. ఒక్కసారి వచ్చిపో అమ్మా తిరుపతిగా.
2: పెళ్లి కొడుకు నిన్ను చూసావా?
3: నువ్వు చూడలేదా?
2: లేదు, వచ్చాడు శర్మని గిడిపని కానీ ఎలా కనపడదా?
3: మా వాడు అమ్మాయి సరిగ్గా చూడలేదంట, మళ్ళీ వస్తారు రమ్మంటారా?
1: అట్లాగా అమ్మా రాజమ్మ వచ్చినాడు, పెళ్లి కొడుకు రామబ్రహ్మ వచ్చినాడు, వాళ్ళ సైడ్ బంధువులు అందరూ వచ్చినారు. ఒక్కసారి వచ్చిపో అమ్మా మెరుపుతేగా.
0: ఈ బిట్ ఖచ్చితంగా అందరికి గుర్తే ఉండుంటుంది కదా. సినిమా పేరేంటో తెలిస్తే చెప్పండి, తెలియకపోతే ఏం పర్వాలేదు. బట్ పెళ్లి కొడుకు, మన పెళ్లి కొడుకు పేరేంటో తెలిస్తే కూడా కాల్ చేసి చెప్పచ్చు స్టూడియోకి. 9726361966 ఈజ్ ద స్టూడియో నెంబర్. సినిమా పేరేంటి? మెరుపుతీగ అమ్మా మెరుపుతీగ ఇలా వచ్చిపో అమ్మా అని అంటారు కదా సినిమా పేరేంటి. అండ్ పెళ్లి కొడుకు పేరేంటి స్పెషల్లీ, ఈ రెండింటికి ఆన్సర్స్ తెలిస్తే చెప్పేసేయండి. ఈ పాట నెక్స్ట్ సాంగ్ నేను వేయబోయే ముందు ఒక చిన్న ప్రకటన చూసుకుందాము. మనం ఇందాక రన్ ఫర్ తెలుగు అండ్ మనబడి ప్రోగ్రామ్ విన్నాం కదా. నెక్స్ట్ ది టీ ప్యాడ్ బతుకమ్మ సెలబ్రేషన్స్ ఆర్ రైట్ అరౌండ్ ద కార్నర్ అండ్ తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డాలస్ ఇన్వైట్స్ యూ టు అన్ఫర్గెటబుల్ డే ఆఫ్ బతుకమ్మ అండ్ దసరా సంబరాలు ఫీచరింగ్ లైవ్ ఎంటర్టైన్మెంట్ బై నవీన్ పోలిశెట్టి అండ్ ఎనర్జెటిక్ ఇన్ఫ్యూషన్ బండి. On Saturday, April, on Saturday, October 17th from 12 noon to midnight at Comerica Center, 2601 Avenue of the Stars, Frisco, Texas. And here's the best part. Entry and parking are absolutely free. So family and friends to kalasi Batukamma and Dasara celebrations ni full on enjoy cheyadaniki. October 17th, Comerica Center, Frisco ki vachesandi. ఓకే, సో నెక్స్ట్ సాంగ్ వేసే ముందు నేను అడిగిన క్వశ్చన్ గుర్తుంది కదా, అమ్మా ఒక్కసారి వచ్చిపో అమ్మా మెరుపుతీగా, ఏ సినిమాలోది పెళ్లి కొడుకు పేరేంటి ఇస్ ద క్వశ్చన్. ఓకే, ఐ ఆమ్ రెడీ ఫర్ ద నెక్స్ట్ సాంగ్. మనము ద మోస్ట్ పాపులర్ సాంగ్ ని హ్యాపీ అవర్ లో ఇకపోతే ఎలాగా వేసేద్దాం. అండ్ దిస్ సాంగ్ ఇస్ ఫర్ ఆల్ ఆఫ్ యూ, లిసన్ అండ్ ఎంజాయ్. అండ్ ఐల్ వెయిట్ ఫర్ యువర్ కాల్స్.

థ్యాంక్ యూ బాయ్. హలో అండి, అలా మీరందరూ అద్భుతమైన పాటలు వింటూ ఉండేలోగా నేను ఒక విచిత్రమైన పర్సన్ తో మాట్లాడొచ్చాను. వార్నింగ్ ఏంటంటే, నా పేరు మర్చిపోవద్దన్నారు, కాదు పేరు కాదు టోన్ మర్చిపోవద్దు అని. రాహుల్ సిప్లిగంజ్ ఫ్యాన్ అని ప్రస్తుతానికి నాకు తెలుసు. హీవాస్ దేనికి ఫోన్ చేశారో నాకు అర్థం అవడానికి కొంచెం టైం పట్టింది, బట్ అదర్వైజ్ రాహుల్ సిప్లిగంజ్ ఫ్యాన్ ఐ నో. నెక్స్ట్ టైం ఐ విల్ రిమెంబర్ యువర్ టోన్ అండ్ ఐ విల్ try to remember you. ఎందుకంటే చాలా కాలర్స్ వస్తారు, అండ్ యూ నో వాట్, యు ఆర్ ద 30th కాలర్ ఆఫ్ ద డే టుడే. సో ఇన్ని కాలర్స్ లో అంతమంది గొంతుల్లో ఖచ్చితంగా ట్రై చేస్తాను, బట్ పేరు చెప్తే మటుకు ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాను. అవును, నువ్వు అన్ని క్వశ్చన్లు అడిగావు కదా, నా పేరు నీ తెలియదా అని, గుర్తుపెట్టలేదా అని. నా పేరేంటి తెలుసా అసలు నీకు? ఒక తెలిస్తే స్టూడియోకి కాల్ చేసి చెప్పేసేయండి. బట్ ఎనీవేస్, షో అయిపోతున్న టైం అయింది. సో ఇంకొక 2 మినిట్స్, ఒక 1 మినిట్ లో షో అయిపోతుంది. అండ్ టుడే మనందరం స్టార్టింగ్ ఎట్లా స్టార్ట్ చేసాము, అందరం బిజీగా ఉన్నాము, ఏంటి బిజీకి అసలు కారణం ఏంటి అనుకుంటూ స్టార్ట్ చేశాం కదా. అలాంటి షో ఈ 2 అవర్స్ ఎంతో ఫన్నీగా, ఎంతో మంచిగా, నవ్వులతోటి, కవులతోటి, బోల్డ్ మంచి మంచి సాంగ్స్ తోటి హ్యాపీ హ్యాపీగా గడిచిపోయింది. సో ఈ 2 అవర్స్ ఇంత బాగా గడవడానికి ఖచ్చితంగా మీ పార్టిసిపేషన్ కూడా మెయిన్ కారణం. సో థ్యాంక్ యూ సో సో మచ్ ఎవ్రీ సింగిల్ పర్సన్, అండ్ ఎస్పెషలీ ద లాస్ట్ వన్ హూ కాల్ మీ రైట్ నౌ. సో కీప్ కాలింగ్. మిమ్మల్ని మర్చిపోకూడదు అంటే కాల్ చేస్తూ ఉండాలి, పేరు చెప్పకపోయినా గొంతు గుర్తు పెట్టుకోవాలి అంటే కాల్ చేస్తూ ఉండాలి. సో చేస్తూ ఉండండి and వింటూ ఉండండి. నేను మీ ఆర్జే శ్రీకాంతి, అండ్ ఐఎల్ బి ఆన్ హ్యాపీ అవర్ ఎవ్రీ ఫ్రైడే ఫ్రమ్ 7 to 9 PM. అండ్ లాస్ట్ కాల్ చేసిన ఆయన, నేను మన్మధ సినిమాలోంచి అందమైన భామలు పాట అడిగారు, నేను ప్లే చేయలేకపోతున్నందుకు నన్ను క్షమించండి, బట్ నెక్స్ట్ టైం ఖచ్చితంగా ప్లే చేయడానికి కుదురుతా చూస్తాను, మీరు కొంచెం ముందే కాల్ చేస్తే కనుక. సో లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు, యూ ఆల్ హ్యావ్ అ వండర్ఫుల్ వీకెండ్. బాయ్, గుడ్ నైట్. టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్, స్టూడియోలో టైం 9 PM.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
4: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే?
5: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇస్ ఇన్ జస్ట్

0: in the cloud. Download the MyPursue app or visit MyPursue.com or write to support at MyPursue.com.
1: నాకు ఇంకా గుర్తుంది 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం మనకి కావాల్సిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు పువ్వులు ఏవైనా యు నేమ్ ఇట్ వి గాట్ ఇట్ అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స్ వన్ నేమ్ టు గో హరేలి హరేలి బ్రింగింగ్ ద టేస్ట్ ఆఫ్ హోమ్ క్లోజర్ టు యూ
2: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ దేశ కాలమాన పరిస్థితులు ప్రకృతి దాన్ని పండించే విధానం ఇవన్నీ కూడా తోడవుతాయి అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి బట్ వి మూవ్డ్ ఆన్ స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్ ఇట్ ఈస్ ద ఫ్యూచర్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
3: Radio Surabhi Civic Signal. Celebrate proudly. Celebrate responsibly. As a community, manaki pandagalu chala important. They bring us together. With the right planning, safety and respect, let's make our festivals more meaningful. Check for city permits, approvals and timelines. If you have large crowds, food or stages, permissions are a must. Follow noise limits, manage parking and avoid blocking public spaces. Keep clear entry and exit points. Ensure emergency access, basic security and crowd control. Make your event comfortable for everyone. When we respect the community supports us.
4: అదే 9 to 5 సేమ్ డెస్క్ సేమ్ రొటీన్ మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్ ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ.com ఇండియా బజార్ ఫ్రాంచైజీ యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే
5: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
0: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్ వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్ అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా
5: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్ మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్ ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్ మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్ ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.

0: నమస్కారం, నేను సింగర్
1: శ్రీకృష్ణ.

0: హాయ్ అండ్ రామూ పల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మీ వియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
5: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీనివాస్.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: ఐపీఎల్ మ్యాచెస్ అయినా, కొత్త మూవీ రిలీజ్ అయినా, న్యూస్ ఏదైనా, టైలేజ్ అయినా, దిగా తోడుగా రేడియో సురభి అమెరికాలో తెలుగునిస్తాం.
1: యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
2: Buying a home in India is now easier and hassle-free. Gruh Pravesh India Property Expo brings top developers from Hyderabad, Bengaluru, Mumbai, Pune, Chennai and Delhi NCR directly all under one roof. Choose your home from 200 plus projects at the biggest India Property Expo in Frisco. Be there on the 10th and 11th of October at Health Regency Frisco, 10 a.m. to 8 p.m. Free entry and car parking. An event by My Square Feet.
3: ఈరోజు ఎక్కడికి వచ్చా అక్క?
4: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
3: అక్క లైవ్ డోసా, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
4: ఇంకా వెయిట్ చేస్తామండి, ప్లేట్ తీసుకో.
5: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
6: మంచి మటన్ కూర తినాలండి.
7: చందు మరి వండనా?
6: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల.
7: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మట త్రీ విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
6: స్వదేశీ మీట్ ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
7: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతుంది.

0: models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514. Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aharam anedi kevalam food kadu. It's a perfect balance. Desa kalamana paristhitulu prakruti dani padniche vidhanam ivanni kuda todavutai. Ala chuste mana roots farming lo unnai. But we moved on. Still mana manasulu pachani panta pulallo chikkukupoyi unnai. So let's get back to our roots with VVF AgTech Inc. Mallemari Farms believes that farming is not backward, it is the future. VVF AgTech Inc. is your calling for farming. Mallemari Farms, visit vvfagtech.com or call 848-244-0213.
1: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
0: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Me business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
2: Hi, I'm Ramgopal Varma.
3: అందరికీ నమస్కారం, నేను నివ్యన్ ఆదిత్య.
4: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
5: నేను మీ చంద్రబోసుని తప్పకుండా వినండి.
6: రేడియో సురభి,
7: రేడియో సురభి,
4: రేడియో సురభి,
5: మీ తెలుగు నేస్తం రేడియో సురభి
8: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
4: కీప్ లిజనింగ్ మీ నేస్తాం.
1: రేడియో సురభి.
3: రేడియో సురభి.
4: రేడియో సురభి.
6: రేడియో సురభి.
3: రేడియో సురభి.
7: 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను వివియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని తప్పకుండా వినండి.
4: రేడియో సురభి,
5: రేడియో సురభి,
2: రేడియో సురభి,
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి
6: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogya Me Asalaina Aishwaryam, your daily dose of goodness. Me Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాదా. అండ్ బెస్ట్ ఆఫ్ ఆల్, ఇట్ అవాయిడ్స్ కంప్లైంట్స్.
1: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్.

0: तत्र खलु ईमानी अष्टौ आहार विधि विशेष आयतनानि भवन्ति अनि आयुर्वेदं चेप्तोंदि. अंटे आहारं अनेदि केवलं फुड् कादु, इट्स अ पर्फेक्ट बैलेंस. देश कालमान परिस्थितुलु, प्रकृति, दानि पडिंचे विधानं, इवन्नी कूडा तोडवुतायि. अला चूस्ते मन रूट्स फार्मिंग लो उन्नायि, बट वी मूव्ड ऑन. स्टिल मन मनसुलु पच्चनि पंट पोलाल्लो चिक्कुकुपोयि उन्नायि. सो लेट्स गेट बैक टू अवर रूट्स विथ वीवीएफ एक्टेक आईएनसी. मल्लेमारी फार्म्स बिलीव्स दैट फार्मिंग इज नॉट बैकवर्ड, इट इज द फ्यूचर. वीवीएफ एक्टेक आईएनसी C is your calling for farming. Mallimari Farms. Visit vvfagtech.com or call 848-244-0213. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీ3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
1: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: 107.9 FM HD3.

0: ఆయన రంగు పాల్గొన్న
1: అందరికీ నమస్కారం. నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీప్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు

0: electronics.com or call Nanda Ji at 919-491-4514.
1: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
0: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Me business Indian audience ki reach avalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
2: ఆకట్టుకుంటాం ఓ పట్టు పడతాం. రేడియో సురభి,
3: రేడియో సురభి KDXX 107.9 FM HD3 Louisville, Texas. అమెరికాలో తెలుగు నేస్తాం.
4: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
3: Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aharam aneri kevalam food kadu, it's a perfect balance. Desa kalamana paristhitulu, prakruti dani padinche vidhanam, ivanni kuda todavutai. Ala chuste mana roots farming lo unnai, but we moved on. Still mana manasulu pachchani panta pollalo chikkukupoyi unnai. So let's get back to our roots with VVF Agtech Inc. Malemari Farms believes that farming is not backward, it is the future. VVF Agtech Inc is your calling for farming. Palembari Farms, visit vvfagtech.com or call 848-244-0213.
5: Prati Vinayaka Chaviti mana intiki vinayakunni ento bhakti tho teesukovastam, pooja chestam, ento ishtanga naivedyam pedtam. Inta premaga teesukochina vinayakunni ante badhyataga nimarjanam cheddama? Designated immersion areas lo maatrame nimarjanam cheyandi. Enta veelaithe anta mee backyard lo visarjanam cheyadaniki chudandi. Plastic ఫ్లవర్స్, డెకరేషన్స్ ని వాటర్ లో వదిలేయకండి. డివోషన్ అంటే కేవలం పూజ కాదు, రెస్పాన్సిబిలిటీ కూడా. బీ కాన్షియస్, బీ రెస్పాన్సిబుల్, బికాజ్ గాడ్ వుడ్ వాంట్ యూ టు కేర్ ఫర్ ద వరల్డ్ హీ గేవ్ అస్.
6: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?

0: పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
1: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
2: ఇంకా వెయిట్ చేస్తావేంటి? రెడ్ తీసుకో.
3: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
4: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
5: నేను మీ ఆర్జే భార్గవి.
6: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్. నేను మీ శ్రీనివాస్ అవసరాల.
7: రేడియో సురభి,
8: రేడియో సురభి,
9: రేడియో సురభి,
10: రేడియో సురభి,
11: రేడియో సురభి 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మీ వియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసిని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

ఇప్పటి నుంచి నాకు కూడా నీలాగే వినపడదు. అది మనిద్దరి ప్రపంచం ఇంకా ఒకటే. ప్రేమంటే మాటల్లో చెప్పడం కాదు, చేతల్లో చూపించడం అని నిరూపిస్తాం. నిశ్శబ్దంలో గట్టిగా ప్రేమిస్తాం. ప్రామిస్.

0: హాయ్ అండ్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విజయ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: electronics.com or call Nanda G3 at 919-491-4514. America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada? Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Purnangi at 214-868-7538.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
2: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
3: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
4: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
3: హాయ్, నేను మీ తేజ సజ్జ.
4: టు లిసన్ టు రేడియో సురభి
3: 107.9 HD3,
2: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
3: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తాం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి. 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ పేజ్ or contact Gopal Ponnangi at 214-868-7538.
1: Hi guys, this is Hari Shankar, Radio Surabhi, first 24/7 Telugu radio in United States. 107.9 FM, HD3 quality though. Meeku marinta cheru kaabothundi. Keep listening, me nestam Radio Surabhi.
2: You're listening to Radio Surabhi, 107.9 FM, HD3.
0: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
3: ముందు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరు కనుక్కుందాం పదా.
0: అక్క లైస్ దోస, లైస్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
3: ఇంకా వేరు చేస్తామంటే ప్లేట్ తీసుకో.
4: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ. మీ శ్రీనివాస్
1: అవసరాలా.

0: అందరికి నమస్కారం. నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
1: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
2: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
3: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
0: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
0: టూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిస్నింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్. నేను మీ శ్రీనివాస అవసరాల.
3: దిస్ ఇస్ కోటి.
4: దిస్ ఇస్ హరిశంకర్. కీప్ లిసనింగ్ మీ నేస్తం
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
4: రేడియో సురభి.
2: రేడియో సురభి.
4: రేడియో సురభి.
5: 107.9 FM HD3.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
4: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
5: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరు కనుక్కుందాం పద.
4: అక్క లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
5: ఇంకా వేరు చేస్తామండి, ప్లేట్ తీసుకో.
6: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
7: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
4: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
6: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదు.

0: Electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aharam anedi kevalam food kadu. It's a perfect balance. Desa kalamana paristhitulu prakruti dani pandinche vidhanam ivanni kuda todavutai. Ala chuste mana roots farming lo unnai. But we moved on. Still mana manasulu pattani panta polallo chikkukupoyi unnai. So let's get back to our roots with VVF Agtech Inc. Malemai Farms believes that farming is not backward. It is the future. VVF Agtech Inc. is your calling for farming. Malembari Farms. Visit VVFAgtech.com or call 848-244-0213.
2: హాయ్ అండ్ రామ్గోపాల్ వర్మ,
3: అందరికీ నమస్కారం. నేను మీ వీఎన్ ఆదిత్య.
4: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
5: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
6: రేడియో సురభి.
7: రేడియో సురభి.
4: రేడియో సురభి.
5: మీ తెలుగునేస్తం రేడియో సురభి.
8: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిస్నింగ్, మీ నేస్తాం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: హాయ్, నేను రామగోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అలో బాగా చలిగా ఉంది దుప్పటి కప్పండ్రా.
1: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
2: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
3: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
2: హాయ్, నేను మీ తేజ సజ్జ.
3: టు లిసన్ టు రేడియో సురభి
2: 107.9 HD3,
1: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
2: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogya Me Asalaina Aishwaryam, your daily dose of goodness. Me Arogya Nikapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: मेरा तुम्हारा हमारा प्यार सबका फेवरेट इंडिया बाजार
4: गत 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావాల్సిన వస్తువులన్నీ అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ us అండ్ నౌ దే ఆర్ ఓపెన్ ఇన్ ఈవెన్ మోర్ ప్లేసెస్ మేకింగ్ దేర్ యాక్సెస్ మోర్ కన్వీనియంట్ అండ్ కంఫర్టబుల్ విజిట్ ఇండియా బజార్ ఇన్ మెకనీ ఫోర్ట్ వర్త్ అండ్ ఆస్టిన్ స్టే కనెక్టెడ్ విత్ ఇండియా బజార్ త్రూ దేర్ న్యూస్ సెగల్స్ ఫర్ ద లేటెస్ట్ డీల్స్ ఫెస్టివ్ ఆఫర్స్ అండ్ న్యూ అరైవల్స్ జాయిన్ దెమ్ ఆన్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ సర్చ్ ఇండియా బజార్ ఆర్ ఇండియా కో అండ్ బీ పార్ట్ ఆఫ్ ద హమారా బజార్ family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
5: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
6: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్ వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
5: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
7: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. పల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Pallimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
8: Media room screen size gurinchi tension padutunnara? Maximum screen space ela design cheyalo ardham avvatleda? Don't worry. G3 Electronics can help you design a custom setup. Screen build cheyatan daggar nunchi acoustic wall setup varaku, they will help you at an expert level. Vaalla highly specialized skills, calibration knowledge tho meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.

0: ఐఎమ్ రామ్ గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీవియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్.
7: మీ నేస్తాం
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: రేడియో సురభి.
13: 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను వివియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగునిస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: G3Electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: అందరికీ నమస్కారం. నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
4: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ page.com or contact Gopal Ponnangi at 214-868-7538.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి. 107.9 FM HD3.

0: ఐఎమ్ రాముగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ వియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసిని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం
1: రేడియో సురభి.
3: రేడియో సురభి.
6: రేడియో సురభి.
3: రేడియో సురభి.
6: రేడియో సురభి.
7: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంజు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శైలిల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
4: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
5: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ .com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
6: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మలేమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
7: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
8: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 ఎలక్ట్రానిక్స్ .com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514.
9: హాయ్, నేను రామ్గోపాల్ వర్మ.
10: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
11: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
12: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
13: రేడియో సురభి.
14: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: మీ తెలుగు నేస్తం రేడియో సురభి
0: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్. కీప్ లిజనింగ్ మీ నేస్తాం.
1: రేడియో సురభి.
3: రేడియో సురభి.
5: రేడియో సురభి.
0: రేడియో సురభి.
3: రేడియో సురభి.
6: 107.9 FM HD3.

డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
4: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
5: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరు కనుక్కుందాం పదా.
4: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
5: ఇంకా చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
6: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
4: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
7: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్. ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా, సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ పేజ్.com ఆర్ కాంటాక్ట్ గోపాల్ Nangi at 214-868-7538.
8: Hello, namaste, this is KTR and you're listening to me on Radio Surabhi. Congratulations on being the first radio station, Radio Surabhi. I hope you continue to grow, I hope you continue to reach more and more households, more and more ears. So I hope you go conquer the world.
0: Vintunadi, Radio Surabhi, Dallas's number one Telugu station. OG Telugu Radio, only on 107.9 FM, HD3.
9: Tatra khalu imani, ashtau ahara vidhi vishesha ayatanani bhavanti, ani ayurvedan cheptundi. Ante aharam anedi kevalam food kadu, it's a perfect బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమారి ఫార్మ్స్ విజిట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ Actec INC is your calling for farming. Palembari Farms. Visit vvfactec.com or call 848-244-0213.
10: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
11: నేను మీ ఆర్జే భాగవి.
12: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
13: నేను మీ శ్రీనివాస అవసరాల.
14: దిస్ ఇస్ కోటి.
15: దిస్ ఇస్ హరిశంకర్.
16: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
0: రేడియో సురభి.
17: రేడియో సురభి.
18: రేడియో సురభి.
19: రేడియో సురభి.
20: రేడియో సురభి.
3: 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామ్ గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో శిల్పం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసిని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్కే పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్. కీప్ లిజనింగ్ మీ నేస్తం.
1: రేడియో సురభి.
6: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: generation knowledge though, Niko best experience on this Taru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
0: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
2: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Mallemari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
0: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
3: హాయ్, నేను రామ్గోపాల్ వర్మ.
4: అందరికి నమస్కారం, నేను మీ వియన్ ఆదిత్య.
5: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
6: నేను మీ చంద్రబోస్. తప్పకుండా వినండి
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
5: రేడియో సురభి.
6: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
9: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
1: నేను మీ నాగో సింహం సాయి కుమార్.
2: నేను మీ చంద్రబోసుని తప్పకుండా వినండి.
0: రేడియో సురభి,
3: రేడియో సురభి,
1: రేడియో సురభి,
2: మీ తెలుగు నేస్తం రేడియో సురభి
4: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం
1: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: 107.9 FM HD3.

మనసు అంటే ఎంత తెలియని వయసులో నేను ప్రేమించాను. మోసం చేస్తాం తెలియదు కదా జూలియట్. ఎందుకు నమ్మించినావే?

0: హల్వా? నా ఫేవరెట్.
1: ఎప్పటి నుంచి?
0: ఎప్పటి నుంచి? నువ్వు చేసినావు కదా.
1: చెప్పనే లేదు.
0: నువ్వు చేయనే లేదు, అందుకే నేను చెప్పనే లేదు. జూలియట్,
1: డాడ్
0: రిటర్న్ గిఫ్ట్.

0: ఇప్పుడు నువ్వు కూడా.
1: జీవితం అనుకున్నా చివరి జీవితాన్ని గుర్తించేసినావు కదా జూలియట్.
2: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
3: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
4: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
3: హాయ్, నేను మీ తేజ సజ్జ.
4: టు లిసన్ టు రేడియో సురభి
3: 107.9 HD3,
2: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
3: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: ఐఎమ్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగునేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3. You know, we are Radio Surabhi.
5: Radio Surabhi.
6: Radio Surabhi. Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
4: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
6: Money isn't just meant to be.

0: సురభి మీకు అందిస్తోంది ప్రాజెక్ట్ డబ్ల్యూ ఎఫెక్టివ్ వెల్త్ మేనేజ్మెంట్ స్ట్రాటజీస్. మీ ప్రశ్నలకి ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అందించే సలహాలు సమాధానాలు. ప్రాజెక్ట్ డబ్ల్యూ వేర్ మనీ మీట్స్ క్లారిటీ ఎవ్రీ సెకండ్ అండ్ ఫోర్త్ సండే ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3.
1: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
2: Yes sir.
1: రాజులాస్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ టాలీ, ఆప్షన్ సి టాలీ ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ టాలీ అండ్ క్యాటరింగ్.
2: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్ టాలీ అండ్ క్యాటరింగ్.
1: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజులాస్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ థాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
3: విజిట్ రాజులాస్ కిచెన్ ఇన్
4: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF Agtech Inc. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ farming is not backward, it is the future. VVF Agtech Inc is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
5: IPL మ్యాచెస్ అయినా, కొత్త మూవీ రిలీజ్ అయినా, న్యూస్ ఏదైనా, టైం ఏదైనా, ముందుగా తోడుగా రేడియో సురభి అమెరికాలో తెలుగునిస్తాం.
0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
6: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
7: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI పేజ్.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: ఐఎమ్ రాము పాల్గొన్నా.
1: అందరికీ నమస్కారం, నేను మీ వియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
5: 107.9 FM HD3.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
3: Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthondi Project W, Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
1: तत्र खलु ईमानी अष्टौ आहार विधि विशेष आयतनानि भवन्ति अनि आयुर्वेदं चेप्तोंदि अंटे आहारं अनेदि केवलं फुड् कादु इट्स् अ पर्फेक्ट् बालन्स् देशकालमान परिस्थितुलु प्रकृति दानि पडिचे विधानं इवन्नी कूडा तोडवुतायि अला चूस्ते मन रूट्स् फार्मिंग् लो उन्नायि बट् वी मूव्ड् आन् स्टिल् मन मनसुलु पच्चनि पंट पोलाल्लो चिक्कुकुपोयि उन्नायि सो लेट्स् गेट् बैक् टु अवर् रूट्स् वित् वीवीएफ् एक्टेक् आईएनसी पल्लेमारी फार्म्स् बिलीव्स् दट् फार्मिंग् इस् नाट् बैक्वर्ड् इट् ईस् द फ्यूचर् वीवीएफ् एक्टेक् आईएनसी is your calling for farming. Pallimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
4: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
5: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina, full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
6: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
7: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
6: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
7: ఇంకా వేరు చేస్తామంటే ప్లేట్ తీసుకో.
8: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
9: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలీషియస్ అండ్ మేడ్ విత్ కేర్. A2B, Texas.com. Perfect for dining, takeaway or full service catering.
10: Boring long drives ki, tiring work hours ki, workate solution. Radio Surabhi, America lo Telugu nestam.
0: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Hello Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
3: Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthondi Project W, Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ

0: ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. Mallemari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
1: America వచ్చినప్పటి నుంచి Facebook లో groups, WhatsApp లో groups, updates కోసం ఒక్క place లేదు. My phone is always buzzing with notifications. అన్ని ఒక్క place లో ఉంటే how convenient కదా.
2: Say hello to NRI page. మన Indians కి the digital marketing platform. Indian community కి full on information hub. మీ business Indian audience కి reach అవ్వాలన్నా social media promotions కోసమైనా, weekly newsletters కోసమైనా, full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI Page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
3: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
4: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
3: అక్క లైవ్ డోసా, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
4: ఇంకా వెయిట్ చేస్తావేంటి, ప్లేట్ తీసుకో.
5: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు. రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా, ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
6: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
7: భయా ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
6: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్వెళ్ళవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హంచిలి గార్లిక్ లోటస్ అండ్ ఆంకి పన్నీర్ టిక్కా, చమికావా పరాటా.
7: ఎందుకు రోగ్ అని చెప్పినావు? నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
6: ఇంకా ఉన్నాయి చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ ఎ గుడ్ ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలీషియస్ అండ్ మేడ్ విత్ కేర్. A2B Texas.com. Perfect for dining, takeaway or full service catering.
8: Boring long drives ki, tiring work hours ki, okate solution. Radio Surabhi, America lo telugu restam.
9: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
10: Hello Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
11: Radio Surabhi.
12: Radio Surabhi.
13: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
10: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
13: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
0: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి is your calling for farming. Mallemari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
1: America వచ్చినప్పటి నుంచి Facebook లో groups, WhatsApp లో groups, updates కోసం ఒక్క place లేదు. My phone is always buzzing with notifications. అన్ని ఒక్క place లో ఉంటే how convenient కదా.
2: Say hello to NRI page. మన Indians కి the digital marketing platform. Indian community కి full on information hub. మీ business Indian audience కి reach అవ్వాలన్నా social media promotions కోసమైనా, weekly newsletters kosamaina, full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
3: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
4: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
3: అక్కా లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్కా అక్కా
4: ఇంకా ఏంటి తీసుకో?
5: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు. రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
6: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
7: భయా ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
6: యాక్చువల్లీ దేర్ మెనీ హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, మిస్ వెళ్ళవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆంకి పన్నీర్ టిక్కా, విచ్ అమికావా పరోటా.
7: ఏంది బ్రో గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
6: ఇంకా ఉన్నాయి చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్ జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఈజ్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ అండ్ మేడ్ విత్ కేర్. ఏ టు బి టెక్సస్ డాట్ కామ్, పర్ఫెక్ట్ ఫర్ డైన్ ఇన్, టేక్ అవే ఆర్ ఫుల్ సర్వీస్ క్యాటరింగ్.
13: బోరింగ్ లాంగ్ డ్రైవ్స్ కి, టైరింగ్ వర్క్ అవర్స్ కి ఒక్కటే సొల్యూషన్. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం.
9: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
10: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
12: Radio Surabhi.
10: Radio Surabhi.
13: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
10: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
13: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
5: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ C is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
3: America వచ్చినప్పటి నుంచి Facebook లో గ్రూప్స్, WhatsApp లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
2: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా, సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, weekly newsletters kosamaina, full visibility guaranteed with nripage.com. from businesses to non-profits, NRI page is the place to be. For more information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
3: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
4: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
3: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
4: ఇంకా ఏంటి తీసుకో?
5: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు. రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
6: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ ఆర్డర్?
7: భయా ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
6: యాక్చువల్లీ దేర్ మెనీ హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, మిస్ వెళ్ళవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆంకి పన్నీర్ టిక్కా, విచ్ అమికావా పరోటా.
7: ఏంది బ్రో గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
6: ఇంకా ఉన్నాయి చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్ జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
13: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఈజ్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ అండ్ మేడ్ విత్ కేర్. A to B, Texas.com. Perfect for dine-in, take-away or full-service catering.
11: Boring long drives ki, tiring work-hours ki, Vokate solution. Radio Surabhi, Americano, Telugu Nestam.
9: You're listening to Radio Surabhi, 107.9 FM, HD3.
10: Hello, Dallas. We are the undisputed
14: undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
15: Radio Surabhi.
16: Radio Surabhi.
17: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
14: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HT3.
17: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
18: तत्र खलु ईमानी अष्टौ आहार विधि विशेष आयतनानि भवन्ति अनि आयुर्वेदं चेप्तोंदि. अंटे आहारं अनेदि केवलं फुड् कादु, इट्स् अ पर्फेक्ट् बालन्स्. देशकालमान परिस्थितुलु, प्रकृति, दानि पडिनचे विधानं, इवन्नी कूडा तोडवुतायि. अला चूस्ते मन रूट्स् फार्मिंग् लो उन्नायि, बट् वी मूव्ड् आन्. स्टिल् मन मनसुलु पच्चनि पंट पोलाल्लो चिक्कुकुपोयि उन्नायि. सो लेट्स् गेट् बैक् टु अवर् रूट्स् वित् वीवीएफ् एक्टेक् आईएनसी. मल्लेमारि फार्म्स् बिलीव्स् दट् फार्मिंग् इस् नाट् बैक्वर्ड्, इट् ईस् द फ्यूचर्. वीवीएफ् एक्टेक् आईएनसी C is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
19: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada.
20: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina. Weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI Page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
21: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
4: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
21: అక్క, లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
4: ఇంకా వేడేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
5: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
6: చెప్పండి సార్, వాట్ యు లైక్ ఆర్డర్?
7: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
6: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్మిల్లా చీజ్ దోశ, పనీర్ దోశ, అంచిలి గార్లిక్ లోటస్ అండ్ ఆంకి పనీర్ టిక్కా, పిచ్చా మీ కబాబ్ పరోటా.
7: ఏంది బ్రో, గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
6: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ ఎ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ అండ్ మేడ్ విత్ కేర్. A to B, Texas.com. Perfect for dine-in, take-away or full-service catering.
11: Boring long drives ski, tiring work-hour ski, work-at-a solution. Radio Surabhi, Americano, Telugu Nestam.
9: You're listening to Radio Surabhi, 107.9 FM, HD3.
14: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
15: Radio Surabhi.
16: Radio Surabhi.
17: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
14: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
17: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
18: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశకాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వీవీఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వీవీఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యూర్ కాలింగ్
0: Consulting for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
8: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
22: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Me business Indian audience ki reach avalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
23: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
4: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
23: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
4: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
5: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
6: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్? బయా ఎన్ని స్పెషల్స్ మీ దగ్గర? యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఇట్ బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్ వెళ్ళవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, అన్ని చిల్లీ గార్లిక్ లోటస్, సెమ్ ఆంకి పన్నీర్ టిక్కా, పచ్చమి కబాబ్, పరోటా.
7: ఎన్ని బ్రోగ్ అన్ని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
6: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఈజ్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలీషియస్ అండ్ మేడ్ విత్ కేర్. ఏ టు బి Texas.com. Perfect for dine-in, take-away or full-service catering.
17: Boring long drives ki, tiring workout ki, workout is solution. Radio Surabhi, America lo Telugu restam.
9: You're listening to Radio Surabhi, 107.9 FM HD3.
24: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
25: Radio Surabhi.
26: Radio Surabhi.
13: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
20: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
13: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
18: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాల్ for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
8: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
22: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
23: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
4: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
23: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
4: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
5: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972
24: 7999.
1: Chappan sir, what you'd like to order?
2: Baya, any specials me lagara?
1: Actually, there are many. Hot idli, ghee dosa, meedu vada, A to B executed special thali, bisbelava, cheese dosa, paneer dosa, honey chili garlic lotus ham, amki paneer tikka, vichami kava paratha.
2: Endi bro, ganni cheppino, nenu specials matrame adina.
1: Inka unnai, cheppantara, meedu eppudaina

0: ఆథెంటిక్ వెజిటేరియన్ జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఈస్ ఎ గో టు ప్లేస్ ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్ ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే ఫ్రెష్ డెలిషియస్ అండ్ మేడ్ విత్ కేర్ ఏ టు బి టెక్సస్ డాట్ కామ్ పర్ఫెక్ట్ ఫర్ డైన్ ఇన్ టేక్ అవే ఆర్ ఫుల్ సర్వీస్ క్యాటరింగ్
1: బోరింగ్ లాంగ్ డ్రైవ్స్ కి టైరింగ్ వర్క్ అవర్స్ కి ఒక్కటే సొల్యూషన్ రేడియో సురభి అమెరికాలో తెలుగు రేస్తం.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
3: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
4: Radio Surabhi.
5: Radio Surabhi.
6: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
3: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
6: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
7: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
8: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
9: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI Page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Punnangi at 214-868-7538.
10: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
11: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
10: అక్క లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
11: ఇంకా ఏంటి ప్లేట్ తీసుకో.
12: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
13: చెప్పండి సార్, వాట్ యు లైక్ టు ఆర్డర్?
14: బయా ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
13: యాక్చువల్లీ దేర్ మెనీ ఆర్టీటీ ఈ దోశ మీరు కూడా ఏ టు బిక్స్ యూడ్ స్పెషల్ తాలి బిస్ వెళ్ళవా చీజ్ దోశ పనీర్ దోశ అని చెల్లి గాలి ఒక సెం అంకి మనీతిక వచ్చాను కవా పరట.
14: ఎందుకు రోగ అని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
0: ఇంకా ఉంది చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్ జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఈస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే ఫ్రెష్ డెలిషియస్ అండ్ మేడ్ విత్ కేర్ ఏ టు బి టెక్సస్ డాట్ కామ్ perfect for dining, takeaway or full service catering.
1: Boring long drives ki, tiring work hours ki, okate solution. Radio Surabhi, America lo telugu nestam.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
3: Hello Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
5: Radio Surabhi.
4: Radio Surabhi.
6: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
3: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
6: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.

0: Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
1: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
2: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
1: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీది వడ, ఏ టు బిగ్ సీడ్ స్పెషల్ థాలి, బిస్ వెళ్ళవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, అన్ని చిల్లి గార్లిక్ లోటస్, అంకి పన్నీర్ టిక్కా, పచ్చమి కబాబ్ పరోటా.
2: ఏంది బ్రో, అన్ని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగిన.
1: ఇంకా ఉంది, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్, ఏ టు బి, యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ ఎ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ and made with care. A2B, texas.com. Perfect for dine-in, take-away or full-service catering.
0: Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedan cheptundi. Ante aharam anedi kevalam food kadu. It's a perfect balance. Desa kalamana paristhitulu, prakruti dani padniche vidhanam, ivanni kuda todavutai. Ala chuste mana roots farming lo unnai. But we moved on. Still, mana manasulu pachani panta polallo chikkukupoyi unnai. So let's get back to our roots with VVF Agtech Inc. Palemari Farms believes that farming is not backward, it is the future. VVF Agtech Inc. is your calling for farming. Palembari Farms, visit vvfagtech.com or call 848-244-0213.
3: Mera tumhara hamara pyar, sabka favorite India Bazaar.
4: Gata 24 gendla nunchi India Bazaar manandarki kavalsina vastulu anni andistu, it has grown on us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
0: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదు.

0: 101.9 FM HD3.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
2: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ NRIPage.com or contact Gopal.

0: Sarangi at 214-868-7538.
1: Boring long drives ki, tiring work hours ki, okate solution. Radio Surabhi, America lo telugu nestam.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
0: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు

0: or call Nanda G3 at 919-491-4514.
1: Koti rupayal kosam mee aakhari prashna. Ready?
2: Yes, sir.
1: Rajula's Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and tali. Option C, tali only. And option D, chat, tali and catering.
2: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam. It's chat, tali and catering.
1: You're absolutely right. Rajula's Kitchen lo mana favorite chat items along with the talis are all at affordable prices and unforgettable taste. Entante malli malli raavalanipisthe. They also offer catering because their food is so irresistible.
3: Visit Rajula's Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
4: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
5: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
4: యాక్చువల్లీ దేర్ మెనీ. పాకెట్ లింకీ దోశ, మీద కూడా ఎరుబి ఎక్స్క్లూసివ్ స్పెషల్ థాలి, బిసి వెళ్ళవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్ అండ్ ఆమ్కి పన్నీర్ టిక్కా, చమే కబాబ్ పరాటా.
5: ఏంది బ్రో, అన్ని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
4: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనందవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ ఎ గుడ్ టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనందవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలీషియస్ అండ్ మేడ్ with care. A to B, texas.com. Perfect for dine-in, takeaway, or full-service catering.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ

0: chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ డాట్ కామ్. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో

0: Nanda G3 at 919-491-4514. Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aharam anedi kevalam food kadu. It's a perfect balance. Desa kalamana paristhitulu, prakruti dani pandiche vidhanam ivanni kuda todavutai. Ala chuste mana roots farming lo unnai. But we moved on. Still mana manasulu pachchani panta polallo chikkukupoyi unnai. So let's get back to our roots with VVF Agtech Inc. Vallemari Farms believes that farming is not backward, it is the future. VVF Agtech Inc. is your calling for farming. Vallembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
1: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
2: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
1: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీ దోడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్మిల్లా చీజ్ దోశ, పనీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్ అండ్ ఆమ్కి పనీర్ టిక్కా, విచమి కబాబ్ పరాఠా.
2: ఏంది బ్రో, గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
1: ఇంకా ఉంది, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గోటు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలీషియస్ అండ్ మేడ్ with care. A to B, texas.com. Perfect for dine-in, takeaway, or full service catering.

0: You're listening to Radio Suripi 107.9 FM HD3. Radio Suripi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Me Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: నాకు ఇంకా గుర్తుంది 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు ఏదో అలా కాని చేసేవాళ్ళం అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు పువ్వులు ఏవైనా

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
2: నేను మీ శ్రీనివాస అవసరాల.
3: రేడియో
4: సురభి,
5: రేడియో సురభి,
6: రేడియో సురభి,
7: రేడియో సురభి,
8: రేడియో సురభి
9: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సచ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామో పాల్ బాగా
1: అందరికి నమస్కారం. నేను మీవియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసిని తప్పకుండా వినండి.
4: రేడియో సురభి,
1: రేడియో సురభి,
2: రేడియో సురభి,
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి
5: 107.9 FM HD3.

0: future leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
1: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
2: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
3: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకెన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
2: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ సమస్య ఏదైనా, ప్యాలెస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astrorramji.com.
4: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
5: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
4: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
5: ఇంకా వేరేంటి?
6: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
3: ఇండియా వెళ్ళాలేమో నేను, ఇప్పుడు ఇండియా ఎందుకురా?
7: మొన్నటి నుంచి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
6: మన తెలుగు డెంటిస్ట్ అట్ యువర్ సర్వీస్, సాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్. కాల్ దెమ్ అట్
8: 7 రేడియో సోబీ అని కొత్త ఫ్రీక్వెన్సీ తో వస్తున్నారు, అదే 1 నాట్.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radhika, next week my office event ki please take care of the catering, okay?
2: Sure.
1: How many people are we expecting? 5K anukuntunna, but koncham mood baagunte inka ekku avachu.
2: Idi office party a leka jatra?
1: Tension padakandi. Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ee tension padakunda, just trust Swadeshi.
3: నమస్కారం, నేను సింగర్ శ్రీ కృష్ణ.
4: నేను మీ ఆర్జే భార్గవి.
5: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
6: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
7: దిస్ ఇస్ కోటి.
8: దిస్ ఇస్ హరిశంకర్.
9: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: రేడియో సురభి.
13: రేడియో సురభి.
14: రేడియో సురభి.
0: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీనివాస్.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టూ లిసన్ టు రేడియో సురవి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీవియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని తప్పకుండా వినండి.
4: రేడియో సురభి,
5: రేడియో సురభి,
2: రేడియో సురభి,
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రాముగోపాల్ బాబునా.
1: అందరికీ నమస్కారం, నేను మీ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Civic Signal. Public places and day public places for a reason. Pakawala Chetlan Chipulukoyadam, public places low manam vasina cheta alage vadilesi veldram, landscaping loki unsolicited ga velipodam. These are a big no. Manam kochan jagrataga, most importantly mindful gaundama. Public parks, streets, community playgrounds, schools, lanti places ni manam velle mundu elaundo, velipoyetapur alage unchidam. Small actions can make a big difference and help create a cleaner, safer community for everyone.
2: ఆయుష్మాన్ భవ ఆరోగ్యమే అసలైన ఐశ్వర్యం. యువర్ డైలీ డోస్ ఆఫ్ గుడ్నెస్. మీ ఆరోగ్యాన్ని కాపాడుకునే సూత్రాలు
3: ఆయుష్మాన్ భవ ఎవ్రీ ఫస్ట్ అండ్ థర్డ్ సండే అట్ 5 PM ఓన్లీ ఆన్ 107.9 FM HD3.
2: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మైత్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్ అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్స్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలి వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి. దే సే అ వే టు పర్సన్స్ హార్ట్ ఇస్ త్రూ స్టమక్. అట్ ఇండియా టుడే వి సర్వ్ హ్యాపీనెస్ ఫ్రెష్ విత్ లవ్ ఎవ్రీడే. ఇంటికి పిలిచిన అతిథులకు వండినట్టు ఇండియా టుడే లో మా షెఫ్స్ శ్రద్ధగా మీ రుచికి అభిరుచికి నచ్చే విధంగా వండి పెడతారు.

0: టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలీ అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని, ఎలా ఆగను మహాశయా, ఎలా ఆగను?
1: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bawarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
0: What is this address again?
1: Bawarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit bawarchicaters.com.
2: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
3: నేను మీ ఆర్జే భార్గవి.
4: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
5: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
6: దిస్ ఇస్ కోటి.
7: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్.
1: మీ నేస్తం రేడియో సురభి.
5: రేడియో సురభి.
6: రేడియో సురభి.
5: రేడియో సురభి.
8: రేడియో సురభి. 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

రేడియో సురభి 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రాము పల్ వర్ణ.
1: అందరికి నమస్కారం, నేను మీ వియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో
3: సింహం. లీడర్స్ ఇన్ ద రేడియో స్పేస్. You know, we are Radio Surabhi.
4: Radio Surabhi.
5: Radio Surabhi. Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
3: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
5: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
6: మేము నలుగురం ఎప్పుడు రెస్టారెంట్కి వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిలెట్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
7: స్వామి గారు, నాకు ఒక కల వచ్చింది. నా పార్టీలో ఫుడ్ అస్సలు బాగాలేనట్టు, గెస్ట్ అంతా డిసప్పాయింట్ అయ్యి వెళ్లిపోయినట్టు.
8: నీ కల నిజం అవబోతోంది.
7: దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి?
8: పరిష్కారం ఇచ్చేద్దాం. వెంటనే ఇండియా టుడే లో క్యాటరింగ్ బుక్ చేయండి. వీళ్ళు డైనింగ్ కి మాత్రమే పాపులర్ కాదు, మీ ఇంట్లో జరిగే అన్ని రకాల సెలబ్రేషన్స్ కి పర్ఫెక్ట్ క్యాటరింగ్ సొల్యూషన్ ఇండియా టుడే.
7: ఇండియా టుడే స్పెషలైజెస్ ఇన్ నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్, వెజ్ అండ్ నాన్ వెజ్ డిషెస్. ఫుడ్ క్వాలిటీలో ఏ మాత్రం కాంప్రమైజ్ లేకుండా దే గివ్ యూ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్. విజిట్ ఇండియా టుడే అట్ 151 North Nolan Drive, South Lake, Texas, or call them at 817-819-8888.
9: ప్రతి వినాయక చవితికి మన ఇంటికి వినాయకుణ్ణి ఎంతో భక్తితో తీసుకువస్తాం, పూజ చేస్తాం, ఎంతో ఇష్టంగా నైవేద్యం పెడతాం. ఇంత ప్రేమగా తీసుకొచ్చిన వినాయకుణ్ణి అంతే బాధ్యతగా నిమజ్జనం చేద్దామా? డెసిగ్నేటెడ్ ఇమర్షన్ ఏరియాస్ లో మాత్రమే నిమజ్జనం చేయండి. ఎంత వీలైతే అంత మీ బ్యాక్ యార్డ్ లో విసర్జనం చేయడానికి చూడండి. ప్లాస్టిక్, ఫ్లవర్స్, డెకరేషన్స్ ని వాటర్ లో వదిలేయకండి. డివోషన్ అంటే కేవలం పూజ కాదు, రెస్పాన్సిబిలిటీ కూడా. బీ కాన్షియస్, బీ రెస్పాన్సిబుల్, బికాస్ గాడ్ వుడ్ వాంట్ యూ టు కేర్ ఫర్ ద వరల్డ్ హీ గేవ్ అస్.
10: Buying a home in India is now easier and hassle-free. Gruh Pravesh India Property Expo brings top developers from Hyderabad, Bengaluru, Mumbai, Pune, Chennai and Delhi NCR directly all under one roof. Choose your home from 200 plus projects at the biggest India Property Expo in Frisco. Be there on the 10th and 11th of October at Health Regency Frisco, 10 a.m. to 8 p.m. Free entry and car parking. An event by My Square Feet.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీనీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీదియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.
3: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 9 AM.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
3: Amma, Saturday movie?
4: Mm-mm, Manabadi class.
3: Amma, old McDonald had a phone.
4: Uppu kappu rambu. Telugu padyam cheppu.
3: Uppu kappu rambu.
4: Routine Telugu tuition anukuntunara? Absolutely not. It is Silicon Andhra Manabadi. Taught by experienced and passionate volunteers, Manabadi is recognized by ISDs and offers world language credits. Meer ekkadunna mee intiki 3 nunchi 5 mile lopu Dallas lone 30 ki paiga schools lo 3000 ki paiga students unnaru. Silicon Andhra Manabadi. Telugu nerpinche chotu gaadu, Telugu ni nilipe chotu. For more information, visit manabadi.siliconandhra.org.
5: Naaku inka gurtundi. 20 years ago, mem US move ainappudu, even పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్. ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స్, వన్ నేమ్ టు గో, హరేలీ. హరేలీ, బ్రింగింగ్ ద taste of home closer to you.
0: Radio Surabhi Civic Signal. Celebrate proudly. Celebrate responsibly. As a community, manaki pandagalu chala important. They bring us together. With the right planning, safety and respect, let's make our festivals more meaningful. Check for city permits, approvals and timelines. If you have large crowds, food or stages, permissions are a must. Follow noise limits, manage parking and avoid blocking public space.
1: From chaos to clarity. Your day begins with 100 notifications. Customers calling,

0: dreamed of. Energetic, empowering, purposeful, and built on a shared vision of what a modern, mindful community can become. Zoho అనేది ఒక global powerhouse in technology, మనందరికీ తెలిసిన విషయమే. A human-centered innovation. And Radio Surabhi, Telugu diaspora ki oka voice, the OG platform for Telugu people. Mana Telugu sanskrutiki, Telugu bhashaki, Telugu kalalaki annitiki. And we are stepping into a partnership which celebrates progress with heart and growth with integrity. What makes this collaboration powerful? Both brands believe that real transformation happens when people live with awareness, intention and joy. Zoho అనేది కేవలం సాఫ్ట్వేర్ కంపెనీ కాదు. It's a philosophy. It's a belief that businesses grow when people grow. ఏ బిజినెస్ అయినా ఆ బిజినెస్ లో పనిచేస్తున్న మనుషులతో పాటు గ్రో అవ్వాల్సిందే. ఆ బిలీఫ్, ఆ ఎథిక్స్ మీద వాడుకున్న నమ్మకం, లాంగ్ టర్మ్ థింకింగ్, సస్టైనబిలిటీ, ఇవన్నీ ఆ కంపెనీని ఒక స్పెషల్ ప్లేస్ లో నిలబెట్టాయి. A belief that talent is not defined by degree, but by mindset, values, curiosity and grit. At Zoho, skills matter, not the degree. ఎవరినైనా హైర్ చేసుకోవడానికి ఆ మనిషిలో ఉన్న వాల్యూస్ ఏంటి, ఆ మనిషి మైండ్ సెట్ ఏంటి, వాళ్ళ పర్సనాలిటీ ఏంటి, క్యూరియాసిటీ ఏంటి, వాళ్ళకి ఇంపార్టెంట్, నాట్ దేర్ క్వాలిఫికేషన్. Zoho encourages every employee to stretch, experiment and even pitch their own business ideas. With its flat structure, even pitch their own business ideas. With its flat structure, there's no hierarchy for them and people first culture. Zoho fuels creativity, ownership and purpose-driven innovation. The perfect foundation for a community-centric partnership. ఈ కొలాబరేషన్ లో రేడియో సర్వీ చాలా చాలా ఎక్సైటింగ్ గా లాంచ్ చేస్తున్న పవరింగ్ పాసిబిలిటీస్ సెగ్మెంట్ మేము చాలా ఆనందిస్తున్నాం ఇది మీతో షేర్ చేసుకోవడానికి. అ డైనామిక్ 30-minute టాక్ షో. ఇది రకరకాల బిజినెసెస్ లో సక్సెస్ సాధించిన ఆంటర్ప్రెన్యూర్స్ ని తీసుకొచ్చి వాళ్ళ మీద స్పాట్ లైట్ వేస్తుంది. థాట్ లీడర్స్ ని, క్రియేటర్స్ ని, పీపుల్ హూ ఆర్ బిల్డింగ్ దేర్ బిజినెస్ ఎథికలీ, consciously and with a vision for impact. Stories that spark ambition, journeys that inspire action, ideas that connect continents. And yes, they don't need to live only here in Dallas. ఎక్కడున్న వాళ్ళని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం ఈ పవరింగ్ పాసిబిలిటీస్ పవర్డ్ బై Zoho. So powering possibilities lo what can you expect? You should expect conversations that move you. Through this partnership, you will hear real stories of people building with intention, businesses thriving with ethics and sustainability, mindful practices for everyday living, thought-provoking perspectives that shift how we think, work and grow. This is more than a show. ఇది కేవలం టాక్ షో మాత్రమే కాదు, ఒక ఇంటర్వ్యూ మాత్రమే కాదు, ఇది కేవలం బ్రాండింగ్ మాత్రమే కాదు, ఇది కేవలం ఒక కాంటెంట్ మాత్రమే కాదు. It's more like a movement. A shared mission where technology meets culture, where community meets consciousness, where every listener is invited to rise higher, think deeper and live fuller. Welcome to a partnership built for the future and for you. Powering possibilities powered by Zoho. Only on Radio Surabhi 107.9 FM HD3 America lo Telugu nistam. And of course, we are also very happy to share with you that chala chala popular demand meeda conscious living segment ni mee munduku malli teeskostunnam. Refreshed, re-energized and ready to inspire listeners to make intentional, mindful choices prati roju kuda.
1: My name is Bijoy and I'm one of the directors in Mello. So we are a Zoho partner based in Auckland, New Zealand. And we've been a Zoho partner for the last 8 years. So we primarily operate in the Australia-New Zealand market. However, we have some clients in the Pacific region and also based out of US. You know, we've been using Zoho in our agency business for a very long time before even we started being a Zoho partner. And we've seen how Zoho evolved over the time, and at one point of time we really thought it would be helpful if we start, you know, offering the same value to our customers, and that's when we become a Zoho partner. And it's been a really good thing that we were able to, you know, add that value to our customers.
2: I'm Koshi, the general manager at Mellow Technologies. Primarily, I work with understanding our clients' requirements, putting it all together, ensuring that the team at Mellow has got all the information required to build the right kind of system and solutions for

గుడ్ మార్నింగ్. ప్రతి శనివారం ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట దాకా ప్రసారమయ్యే సిగ్నేచర్ షోకి హార్దిక స్వాగతం. ఎలా ఉన్నారండి? కాస్త ఎండలు తగ్గుముఖం పట్టినట్టుగా అనిపిస్తూ ఉంది. మరి మీకు ఎలా ఉందో తెలియదు గాని, ఇంతకుముందు 90 డిగ్రీస్ టెంపరేచర్ ఉంటే అబ్బాయి ఎంత వేడిగా ఉంది అని. మనకి ఎలా అయిపోయిందంటే 100-110 టెంపరేచర్స్ చూసి ఏదో 90s ఉంటే వింటర్ ఫీలింగ్ లాగా ఉంది కదా. సరే, మనం ఒక అద్భుతమైన అన్నమాచార్య కీర్తనతోటి వాళ్ళ కార్యక్రమాన్ని మొదలెట్టాము. మీలో చాలా మందికి ఈ పాటకి తెలిసిపోయే ఉంటుంది ఎందుకు ఈ పాటతోటి మొదలెట్టాను. ముఖ్యంగా ఆ పాట పాడిన గాయని మణి, మనందరికి అమ్మ, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పాడిన అన్నమాచార్య కృతి అది. బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము దానేని పాదము. ఆ గొంతుక ఆవిడ కారణ జన్మురాలు. ఇలాంటి భక్తి గీతాలు పాడడానికే ఆవిడ పుట్టారేమో అనిపిస్తుంది. మనకి చాలా మందికి పొద్దునే లేవంగానే ఒక అలవాటు ఉంటుంది, అలా ఒక వెంకటేశ్వర సుప్రభాతము అలా మనకి బ్యాక్గ్రౌండ్ లో నడుస్తూ ఉంటే. ఎలా అయిపోయిందంటే మొన్న ఈ మధ్య ఒకసారి ఇలాగే సుప్రభాతము ప్లే చేయడానికి ట్రై అలెక్సాలో అడిగాను, ప్లే సుప్రభాతం అంటే ఇంకొకరు పాడిన సాంగ్ ప్లే అవుతుంది. అసలు వినబుద్ధి అవ్వలేదు, అంటే వాళ్ళు బాగా పాడలేదని కాదు, అది కాదు నా ఉద్దేశం. మనకి చిన్నప్పటి నుంచి ఆవిడ గొంతు, ఆవిడ పాడడం మన నర నరాల్లో అలా జీవించుకుపోయింది. ఇంకా వేరే వాళ్ళు పాడితే మనకి అది అనిపిస్తుంది కదా. ఆవిడ 110 జయంతి సందర్భంగా ఆవిడని ఒకసారి గుర్తు చేసుకుంటూ ఆ పాట తోటి, ఆ కృతితోటి మొదలెట్టాను. ఆవిడ 1916లో ఆవిడ పుట్టారు. ఆవిడ అందరం మనము ఎంఎస్ అమ్మ, కుంజమ్మ అని కొంతమంది పిలుచుకుంటారు. ఆవిడ కేవలం 11 ఏళ్ల ప్రాయంలోనే తన మొట్టమొదటి స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారట. తర్వాత మెడ్రాస్ మ్యూజిక్ అకాడమీలో కచేరీ చేసిన మొట్టమొదటి గాయనీమణి. మనకి భారతదేశంలో మనకి అత్యంత ప్రతిష్టాకరమైన పురస్కారం ఏంటంటే భారతరత్న. మొట్టమొదటి సంగీతకారులకి భారతరత్న ఆవిడ పొందారు. షీ బికేమ్ ద ఫస్ట్ మ్యూజిషియన్ ఎవర్ టు బి అవార్డెడ్ భారతరత్న. ఆవిడ ముందు చాలా చిన్న చిన్న సత్కారం అది కదా. అలాగే 1966లో యునైటెడ్ నేషన్స్ లో ఆవిడ పర్ఫామ్ చేశారట. అలాగే రేమన్ మ్యాగసెసే అవార్డు కూడా తను 1974లో ఆవిడకి అందించారు. ఆవిడ 1938-47 మధ్యలో 6 చిత్రాల్లో కూడా నటించారంట, మీరాబాయ్ లాగా. అండ్ ఆ సినిమా పేరు కూడా మీరా. ఇంకా ఫైనలీ ఒక నీలి రంగు, ఎంఎస్ బ్లూ అని ఒక షేడ్ ఉంటుంది ఆవిడికి, అట్లా డెడికేట్ చేసేశారు. అసలు ఆవిడ ఆ ఫేస్ చూస్తేనే ఒక ఒక రకమైన భక్తి

భావము కలగక తప్పదు. అలా ముక్కు పుడక పెట్టుకుని, ఇంత పెద్ద బొట్టు పెట్టుకుని, చక్కగా నిండుగా కనబడతారు. ఇలా కొంతమంది వాళ్ళని మనం రోజు గుర్తు చేసుకుంటాం. అలాంటి వారిలో మనకి ఎంఎస్ అమ్మ మొట్టమొదటిగా ఉంటారు. ఎందుకంటే పొద్దున్నే లేవగానే చాలా మందికి మనకు ఒక అలవాటు ఉంటుంది, ఆ సుప్రభాతం వినడం. ఆవిడ గొంతుకులో అలా వింటే అలా ఒక పీస్, ఒక ట్రాంక్విలిటీ అలా మనకి వస్తుంది. సరే అండి, మనకి ఆవిడకి ఒక చిన్న ట్రిబ్యూట్. ఆవిడ పాడిన ఒక కీర్తనతోటి మనము ఇవాళ షో మొదలెట్టేశాము. సరే, థీమ్ అయితే అది కాదు. ఇవాళ థీమ్ ఏమిటంటే, మనకి పాటలు వస్తూ ఉంటాయి, పాటలు వింటూ ఉంటాము, కానీ మనకి చాలా మంది మనలో మనము ఏంటంటే ఒకటి గుర్తించాం, అదేంటంటే ఆ పాటకి ఒక ఫ్లేవర్ అందించేది కోరస్. ఆ కోరస్ లేకపోతే అసలు ఆ పాట ఎలా ఉండేదో అని ఊహించుకోవడమే కష్టమవుతుంది. అలా మన తెలుగు చిత్రాల్లో చాలా చాలా పాటలు ఉన్నాయి, ఆ కోరస్ బేస్డ్ సాంగ్స్. అవి వింటూ మనం ఇవాళ మనము కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. అండ్ కోరస్ అంటే మనకి ముఖ్యంగా గుర్తొచ్చేది రెహమాన్ గారు. రెహమాన్ హీజ్ ఏ మాస్టర్ అట్ కంపోజింగ్ సచ్ సాంగ్స్. సో అలాంటి పాట ఒకటి వింటూ కార్యక్రమాన్ని మొదలెడదాము. వన్స్ అగైన్ వామ్ వెల్కమ్ టు ద వీకెండ్ సిగ్నేచర్ షో ఆన్ ది ఎయిర్ వేవ్స్ ఆఫ్ 107.9 FM HD3 రేడియో సురభి. అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్. ఈ పాట ఏ సినిమాలో తెలిస్తే స్టూడియో ఫోన్ చేయండి. స్టూడియో నంబర్ 972-636-1966.

ఒక మంచి హై ఎనర్జీ సాంగ్ తోటి మనము మన థీమ్ లోకి వెళ్ళిపోయాము. కార్యక్రమానికి కొంచెం ఆలస్యంగా ట్యూన్ అయితే మీ అందరికి స్వాగతం పలుకుతూ ఇవాళ మనం కార్యక్రమంలో మొట్టమొదటిగా మన అమ్మ ఎంఎస్ సుబ్బలక్ష్మి గారికి ఒక చిన్న ట్రిబ్యూట్ ఇచ్చి తను పాడిన ఒక అన్నమాచార్య కీర్తనతో మొదలెట్టాము. తర్వాత మన థీమ్ లోకి వెళ్ళిపోయాం. థీమ్ ఏంటి అంటే మన తెలుగు సినిమాల్లో కొన్ని పాటలు, కొన్నిటి చాలా పాటలే యాక్చువల్లీ, కోరస్ ఆ బ్యాక్గ్రౌండ్ లో కానీ పాట పాడుతున్నప్పుడు కానీ చాలా ప్రామినెంట్ గా ఉంటుంది. అండ్ ఆ కోరస్ ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందంటే అది లేకపోతే ఆ పాటకి అసలు ఎంత చప్పగా ఉంటుంది. ఒక చిన్న ఒక మంచి వంటకానికి ఉప్పు తగిలిచ్చినట్టుగా ఉంటుంది ఆ కోరస్. పొద్దునే తిండి గోలేంటారా అంటారా, ఏం చేస్తామండి, మరి పొద్దునే లేచేసాను, మరి ఆకలిస్తుంది, అది సంగతి. మనం విన్న పాట రోజా సినిమా నుంచి, అరవింద్ స్వామి అండ్ మధుబాల, ఒక క్లాసిక్ క్లాసిక్ కల్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఇప్పటికీ చూసినా కూడా అదే ఫ్రెష్ గా ఉంటుంది. అండ్ ఆఫ్ కోర్స్ రమాన్ కి డెబ్యూ మూవీ, అండ్ దీంతో హీ అరైవ్డ్ ఆన్ టు ద మ్యూజిక్ సీన్ అని చెప్పొచ్చు. ఓ, ఇంతకీ ఇవాళ షో ఎవరు చేస్తున్నారు అని ఇన్ కేస్ యువర్ వండరింగ్, నేనండి మీ వేణు చెరుకుపల్లి. మన ప్రయాణం మధ్యాహ్నం 1 గంట దాకా నడుస్తుంది. ఒక ఇంకొక మంచి పాథోస్ టచ్ ఉన్న ఒక కోరస్ పాట, నో యాక్చువల్లీ అది ఐ విల్ సేవ్ ఇట్ ఫర్ నెక్స్ట్ వన్. ఇంకొక రెహమాన్ కాంపోజిషన్, ఇంకా దీంట్లో అయితే ఇంకా కోరస్ కూడా కాదు, ఒక గ్రూప్ సాంగ్ పాడినట్టు ఉంటుంది అనమాట. కోరస్ కూడా చాలా ప్రామినెంట్ గా వినిపిస్తుంది. ఈ తర్వాత మీరు వినబోయే పాట, దీనికి డైరెక్టర్ ఎవరు, ఈ సినిమాకి డైరెక్టర్ ఎవరు తెలిస్తే స్టూడియో ఫోన్ చేయండి. స్టూడియో నెంబర్ 972-636-1966.

అంజలి సినిమా నుంచి మీరు విన్న ఆ పాట మేడపైన చూడమంట ఒక లవ్ జంట లవ్ జంట ఉచితంగా ఒక సినిమా. వేద గారు కాల్ చేసి సరైన సమాధానం చెప్పారు. మణిరత్నం దర్శకత్వంలో వచ్చింది ఇది. దీనికి సంగీతం అందించింది ఇళయరాజా గారు. అండ్ ఆవిడ ఒక మంచి పాట ఒకటి సజెస్ట్ చేశారు మన థీమ్ లోకి ఫిట్ అయ్యేది. ఇంతకీ థీమ్ ఏంటి అంటారా? థీమ్ ఏంటంటే మనకి తెలుగు పాటల్లో అఫ్ కోర్స్ తెలుగు పాటలే, తెలుగు షో కదా, కోరస్ ఉంటుంది పాటల మధ్యలో కానీ ఆరు పాడుతున్నప్పుడు కూడా వెనకాల ఒక చిన్న ఒక బ్యాక్గ్రౌండ్ లో ఒక కోరస్ అలా సన్నగా సాగుతుంటుంది, ఒక్కోసారి ప్రామినెంట్ గా కూడా ఉంటుంది. అలాంటి పాటలు వింటూ మనం ఇవాళ షోని కంటిన్యూ చేద్దాం. మన ప్రయాణం మధ్యాహ్నం 1 గంట దాకా మీరు వింటున్నారు ద వీకెండ్ సిగ్నేచర్ షో ఆన్ 107.9 FM HD3 రేడియో సురభి. Sounds like home. Veda garu, thank you so much for this request. And ee cinema lo actually inkoka paata kuda untundi, adi kuda vinipistha tappakunda. But em adugudam ee question emi adugudamu? Sare ee cinema lo hero peru enti telusu? Studio phone cheyandi. Studio number 9726361966.

0: FM HD3.
1: కొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని నవ్విస్తాయి, ఇంకొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని మళ్ళీ చిన్నప్పటికి తీసుకెళ్తాయి. ట్యూన్ ఇన్ టు మార్నింగ్ మంత్ర, వేర్ మెమరీస్ బికమ్ కాన్వర్సేషన్స్. ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు నేను మీ ఆర్జే శృతి వెంకట్, రేడియో సిరపి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్. ప్రతి వినాయక చవితికి మన ఇంటికి వినాయకుణ్ణి ఎంతో భక్తితో తీసుకువస్తాం, పూజ చేస్తాం, ఎంతో ఇష్టంగా నైవేద్యం పెడతాం. ఇంత ప్రేమగా తీసుకొచ్చిన వినాయకుణ్ణి అంతే బాధ్యతగా నిమజ్జనం చేద్దామా? డెసిగ్నేటెడ్ ఇమర్షన్ ఏరియాస్ లో మాత్రమే నిమజ్జనం చేయండి. ఎంత వీలైతే అంత మీ బ్యాక్ యార్డ్ లో విసర్జనం చేయడానికి చూడండి. ప్లాస్టిక్, ఫ్లవర్స్, డెకరేషన్స్ ని వాటర్ లో వదిలేయకండి. డివోషన్ అంటే కేవలం పూజ కాదు, రెస్పాన్సిబిలిటీ కూడా. బీ కాన్షియస్, బీ రెస్పాన్సిబుల్, బికాజ్ గాడ్ వుడ్ వాంట్ యూ టు కేర్ ఫర్ ద వరల్డ్ హీ గేవ్ అస్.
2: నేను మీ చంద్రబోస్ని, రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో మే 5 నుండి 107.9 FM HD3 లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
3: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
4: రాధికా, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ద కేటరింగ్, ఓకే? షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్? 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు. ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర? టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 9194914514.
5: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ది వీకెండ్ సిగ్నేచర్ షో 107.9 FM HD3. ఇవాళ కార్యక్రమానికి మీ వ్యాఖ్యాత, నేను, నా పేరు వేణు చెరుకుపల్లి. ఎలా ఉన్నారండి? కార్యక్రమంలో ఒక 30 మినిట్స్ ఆల్రెడీ అయిపోయింది. ఇవాళ మనకి షోలో కొన్ని కోరస్ బేస్డ్ సాంగ్స్ వింటూ వెళ్తున్నాము, అండ్ దానికి సంబంధించిన ప్రశ్నలు అడుగుతూ వెళ్తాం. సుగాత్రి గారు అండ్ రిత్విక్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ కాల్, అండ్ మీ రిక్వెస్ట్ ని నేను లైన్అప్ చేస్తాను. బట్ ఈ లోపల ఇంకొక మంచి ఎనర్జెటిక్ సాంగ్ ఒకటి వినేద్దాం. ఈ సినిమా యాక్చువల్లీ ఈ మధ్య మళ్ళీ 4K రిలీజ్ అయినట్టు గుర్తు నాకు. కెన్ సంబడి కాల్ మీ అండ్ లెట్ మీ నో ఇఫ్ దట్ ఈస్ ట్రూ. సరే, ఈ లోపల ఈ పాట వినేద్దాము, మెగాస్టార్ చిరంజీవి పాట. దీనిలో కోరస్ ఎంతో బాగుంటుందంటే వినేద్దాం.

ఎందుకు నవ్వుతున్నావంటారా? అసలు ఆ పాట చూస్తూ ఉంటే ఆ మ్యాన్ చిరంజీవి గారు హీ జీవించేశారు. అసలు ఆ చివరిలో ఆ లుంగి ఇలా తీసేసి కింద పరిచి అలా పడుకుని బనానా తింటూ అసలు ఆ గ్రేస్ మ్యాన్. ముఠా మేశ్వర సినిమా నుంచి మీరు విన్న పాట. ఈ పాటకి చాలా కష్టపడ్డారంట ఇది కంపోజ్ చేయడానికి. అఫ్ కోర్స్ ది ఐకానిక్ డియో రాజ్కోటి కాంపోజిషన్ లో వీటూరు సుందర రామమూర్తి గారు రాసిన పాట. చాలా కష్టపడ్డారంట ఈ ట్యూన్ కుదరడానికి. ఒక 4-5 రోజులు ఎక్కడో వీడి ఇంటర్వ్యూ చూసినట్టు గుర్తు వారం రోజులు పట్టింది ఈ పాట కంపోజ్ చేయడానికి. బట్ ఫైనల్లీ అవుట్కమ్ వాస్ అమేజింగ్. అండ్ కృతి గారు కాల్ చేసి సరైన సమాధానం చెప్పారు. ఆవిడ ఇంకొక మంచి పాట కూడా రిక్వెస్ట్ చేశారు. ఐ విల్ లైన్ దట్ అప్ ఫర్ యూ కృతి గారు. ఈ లోపల సుగాత్రి గారు రిక్వెస్ట్ చేసిన ఒక మంచి సూదింగ్ పాట ఒకటి వినేద్దాము. ఈ పాట ఈ సినిమాలో తెలిస్తే స్టూడియో ఫోన్ చేయండి. స్టూడియో నెంబర్ 972-636-1966.

పెళ్లి చేసుకుందాం. ఈ సినిమా నుంచి మీరు విన్న పాట బాలు గారు అండ్ చిత్రమ్మ పాడింపండి. దీనికి మ్యూజిక్ కాంపోజిషన్ కోటీస్ అండ్ ఒక హిట్ పేరు కదా వెంకటేష్ సౌందర్య. మా అమ్మకి చాలా ఇష్టం వెంకటేష్, సో ఇద్దరు పేరు బాగుంటుంది. ఓ చాలా సినిమాలు వచ్చాయి వీళ్ళ కాంబినేషన్ లో. సరే అండి, కృతి గారు సరైన సమాధానం చెప్పారు అండ్ అలాగే ఒక మంచి పాట రిక్వెస్ట్ చేశారు. నాకు చాలా ఇష్టమైన పాట. ఈ పాట పాడిన సింగర్ ఎవరు, ఆర్ సినిమా పేరు, రెండిట్లో తెలిసిన స్టూడియో ఫోన్ చేయండి 9726361966.

What a beautiful song. Kritigaru, thank you so much for suggesting this song. I thoroughly enjoyed. Chala memories kuda vastayamata. Ee cinema nenu BTech chestunappudu Mangalagiri lo adi etla ante oka dabba theater adi. Dallo chakka kurchilu undevi. ఏంటో అలా చూసేసాము. ఇప్పుడైతే ఏసీ లేదే మనకి ఇక్కడ మన మన వాళ్ళు సినిమా చూడడానికి వీల్లేదు. ఇంత ముందు ఏదో సినిమా అబ్బా అది నాగార్జున సినిమా. ఎనీవేస్ ఆ సినిమాకి వెళ్ళినప్పుడు ఆ థియేటర్ లోనే కూర్చుని బీడీలు అవుతూ ఉన్నారన్నమాట. అప్పుడు అలా ఉండేది. ఇప్పుడు మల్టీప్లెక్సెస్ ఐమాక్స్ లు అసలు అరేంజ్ అయ్యారు. ఎనీవేస్ బ్యూటిఫుల్ సాంగ్ పాడింది ఉన్ని కృష్ణన్. అండ్ ఇలా చాలా డబ్బింగ్ సినిమాల్లో ఎట్లా అవుతుందంటే మన దౌర్భాగ్యం ఏంటంటే ట్రాన్స్లేషన్ ఎంత ఘోరంగా ఉంటాయో కొన్ని పాటలు. అసలు ఇంకా మ్యూజిక్ ఏమో చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. బాయ్స్ సినిమా ఒకటి గుర్తుందా, అదొక మ్యాన్, దానిలో మ్యూజిక్ ఎంత బాగుంటుంది కానీ ఆ లిరిక్స్ చెత్తగా ఉంటాయి. ఐ హావ్ నో ప్రాబ్లమ్ ఇన్ స్టేటింగ్ దట్ అవుట్ లౌడ్. చెత్తగా ఉంటాయి అసలు. ఎలా అంటే ఇంకా మంచి పాటలు కూడా వినబుద్ది కాదనమాట. సర్ప్రైజింగ్లీ ఈ పాటలో లిరిక్స్ కూడా చాలా చాలా బాగుంటాయి. అదరము ఉదరము నడుమన ఏదో అలజడి రేగనిలి, అంటే గుండెలో ఏదో అలజడి రేగిందని ఎంత చక్కగా రాశారు రాజశ్రీ గారి కాంపోజిషన్ ఇది. అదే లిరిక్స్ రాసింది. సరే రవి గారు న్యూజెర్సీ నుంచి కాల్ చేసి ఒక మంచి పాట రిక్వెస్ట్ చేశారు. దీంట్లో కూడా చాలా వాయిసెస్ కలిసి ఈ పాట ఉంటుందన్నమాట. సో ఈ సినిమా పేరు ట్రికీ క్వశ్చన్, ఎందుకంటారా వినండి మీరే.

ట్రిక్కీ క్వశ్చన్ అని చెప్పా కదా. ఎస్, ట్రిక్కీ క్వశ్చన్. టైటిల్ సాంగ్ ఆబ్వియస్లీ సవ్యసాచి సినిమా నుంచి. ఈ పాట యాక్చువల్లీ దాదాపుగా ఒక 10-10 మంది పాడుంటారు. వీడియోలో కూడా అందరు కలిసి పాడుతున్నట్టుగా ఉంటుంది. కీరవైన గారి మ్యూజిక్ కంపోజిషన్ అమేజింగ్ రిక్వెస్ట్. థ్యాంక్ యూ యాజ్ ఆల్వేస్ రవి గారు. మనకి బ్రేక్ కి చాలా దగ్గరలో ఉన్నాం కాబట్టి ఇంకొక కోరస్ బేస్డ్ సాంగ్, దీంట్లో కూడా చాలా మంది సింగర్స్ కలిసి పాడతారు. బట్ లీడ్ సింగర్ ఎవరు తెలిస్తే స్టూడియో ఫోన్ చేయండి. 9726361966 ఈస్ ద నంబర్.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantapuru, reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
4: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏమైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావాల్సిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దాట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజా ఎసెన్షియల్స్. వన్ Need to go? Hareli, Hareli, bringing the taste of home closer to you.
5: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. బల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి ఈస్ You're calling for farming. Pallimari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
6: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా?
7: I have.
6: మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం.
7: And Dallas లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు, మైత్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్, స్టన్నింగ్ వ్యూస్ అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి తాలి వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
8: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ద వీకెండ్ సిగ్నేచర్ షో ఆన్ ది ఎయిర్ వేవ్స్ ఆఫ్ 107.9 FM HD3 రేడియో సురభి. అమెరికాలో తెలుగు నేస్తాం అండ్ ఇట్ సౌండ్స్ లైక్ హోమ్. ఇవాళ కార్యక్రమానికి మీ వ్యాఖ్యాత నేను, నా పేరు వేణు చెరుకుపల్లి. మన ప్రయాణం ఇంకొక 2 గంటలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ దోస్ కాల్స్, ఐ మీన్స్ అ లాట్ అండ్ కీప్ దెమ్ కమింగ్. మీకేమైనా మన థీమ్ లోకి ఫిట్ అయ్యి అవ్వకపోయినా పర్వాలేదు, మీకేమైనా రిక్వెస్ట్ కానీ డెడికేషన్స్ కానీ ఉంటే తప్పకుండా కాల్ చేయండి. మనం బ్రేక్ ముందు విన్న పాట RRR ఆర్ఆర్ఆర్ సినిమా నుంచి దోస్తి. దాంట్లో చాలా మంది సింగర్స్ కలిసి పాడతారు, అమిత్ త్రివేది అలాగే హేమచంద్ర ఈజ్ ద లీడ్ సింగర్, యాసిన్ నిజార్ అలాగే విజయ్ ఎస్ దాస్ వీళ్ళందరూ కూడా కలిసి కోరస్ ఇస్తారు అండ్ వాళ్ళు కనబడతారు కూడా యాక్చువల్లీ ఆ వీడియో సాంగ్ లో. అదండి సంగతి. మనకి నెక్స్ట్ పాట వినబోయే ముందు కొన్ని ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్స్. టీ ప్యాడ్ బత్

మధ్యాహ్నం ఒంటి గంట మధ్యాహ్నం ఒంటి గంట కాదు 12 నుంచి అలవాటు అయిపోయింది అదే మసల్ మెమరీ. మధ్యాహ్నం 12 నుంచి మిడ్ నైట్ దాకా కొమెరికా సెంటర్ 2601 అవెన్యూ ఆఫ్ ది స్టార్స్ ఫ్రిస్కో టెక్సాస్ లో. అండ్ హియర్స్ ద బెస్ట్ పార్ట్, ఎంట్రీ అండ్ పార్కింగ్ ఆర్ అబ్సల్యూట్లీ ఫ్రీ. సో ఇంకెందుకు ఆలస్యం, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో కలిసి బతుకమ్మ అండ్ దసరా సెలబ్రేషన్స్ ని ఫుల్ గా ఎంజాయ్ చేయండి. గుర్తుంది కదా అక్టోబర్ 17వ తారీఖు కొమెరికా సెంటర్ ఫ్రిస్కోలో. అది అండ్ ఈ వీకెండ్ ఏం చేయాలి అనుకుంటున్నారా? ఒక మంచి కాజ్ కోసం, అలాగే కొంచెము మన ఫిట్నెస్ కోసం కూడా మీకు ఒక అద్భుతమైన అవకాశం. వాక్ చేయండి, జాగ్ చేయండి, పరిగెత్తండి, ఈ మీకు ఎలా వీలైతే అలా చేయండి. బట్ ఈసారి అందరం కలిసి చేద్దాం. సిలికాన్ ఆంధ్ర మనబడి ప్రెసెంట్స్ రన్ ఫర్ తెలుగు, ఏ 5K వాక్ అండ్ రన్ ఓపెన్ టు ఎవ్రీవన్. ఎక్కడంటారా? సెప్టెంబర్ 20వ తారీఖు అంటే రేపే ఉదయం 7 గంటలకి హెరిటేజ్ పార్క్ ఫ్లార్మాన్ లో. అందరి వయసుతో నిమిత్తం లేదండి, ఎవరైనా వెళ్ళొచ్చు. ఎంట్రీ ఈస్ అబ్సల్యూట్లీ ఫ్రీ. అండ్ హియర్ ఇస్ ద బెస్ట్ పార్ట్, రిజిస్టర్డ్ పార్టిసిపెంట్స్ కి అయితే ఫ్రీ టీ షర్ట్ అండ్ రిఫ్రెష్మెంట్స్. బ్రింగ్ యువర్ ఫ్యామిలీ, బ్రింగ్ యువర్ ఫ్రెండ్స్ అండ్ రన్ ఫర్ తెలుగు. రిజిస్టర్ అట్ మనబడి .me/run4telugu. అలా మరొకసారి మనబడి .me/run4telugu. సరే, ఇవాళ కార్యక్రమంలో మన థీమ్ ఏమిటి అంటే కొన్ని పాటల్లో మేల్ ఫీమేల్ డ్యూయట్స్ అవన్నీ ఉంటే బాగానే, అదంతా మామూలే. కానీ వెనకాల ఒక తెలియని శక్తి ఒకటి ఉంటుంది, అదేంటంటే కోరస్, బ్యాక్గ్రౌండ్ సింగర్స్ వాళ్ళు, వాళ్ళ పాట ఆర్ వాళ్ళ వాయిసెస్ ఆ పాట ఫ్లేవర్ ని మరింతగా ఎన్హాన్స్ చేస్తుంది. అలాంటి కోరస్ బేస్డ్ సాంగ్స్ కొన్ని వింటూ వస్తున్నాము. అండ్ ఈ తర్వాత మనం వినే పాట మనం గ్రాంటెడ్ తీసుకుంటాం, కోరస్ ఉందా అని కూడా తెలియదు. కానీ అది లేకుండా ఈ పాటని ఊహించుకోండి, దెన్ మీకు అర్థమవుతుంది దాని ప్రాముఖ్యత ఏంటి అనేది. సరే, ఒక మంచి ఒక పాత టచ్ ఉన్న సాంగ్, బాలుగారు పాడారు, సినిమా పేరు కూడా చెప్పేస్తాను, అభినందన. సంగీతం అందించింది నన్ అదర్ దాన్ ఇళయరాజా. కానీ పాట రాసింది ఎవరు, లిరిసిస్ట్ ఎవరు? ఇలాంటి పాటలు రాయడంలో ఈయన దిట్ట, పాథోస్ టచ్ ఉన్న పాటలు. సరే, ఈ పాట వినండి, దీనిలో కోరస్ గమనించండి, అది ఎంత బాగుంటుందో అసలు. లెట్స్ ఎంజాయ్ దిస్ సాంగ్ టుగెదర్.

ఈ పాటలో ప్రతి సెంటెన్స్ కి మధ్యలో ఒక ఒక కోరస్ ఉంటుంది. ఐ డోంట్ ఈవెన్ వాంట్ టు ట్రై, బట్ ఎంత బాగుంటుంది అసలు ఆ కోరస్. అండ్ ఈ పాట రాసింది ఆచార్య ఆత్రేయ గారు. ఆయన ఊరికే అలా మనసు కవి అంటారు, అంటే హృదయంతో హృదయం ఉన్న కవి అని. అండ్ హృదయం ద్రవించే పాటలు రాయడంలో ఆయన ఆయనే దిట్ట. అసలు ఈ ఈ సినిమాలో కృతి గారితో ఇంతకుముందు ఆఫ్లైన్ మాట్లాడుతూ ఈ పాట ప్రతి పాట ఒక ఆనిమిత్యం, ఒక పాటకు మించి ఇంకొక పాట. అసలు అది ఎలా రాస్తారు మర్చికి ఒక కొన్ని సెంటెన్సెస్? నిన్న రేపు సందెల్లో నీడై ఉందామన్నావు, కన్నీరైన ప్రేమల్లో పన్నీర్ అవుదామన్నావు, అదే బాసగా అదే ఆశగా. నెక్స్ట్ వన్ వినండి. ఎన్ని నాళ్ళు ఈ నిన్న పాటే పాడను, నిన్న పాట అంటే పాడిందే పాడిదే అన్నట్టు. ఐ డోంట్ నో వాట్ దట్ రియలీ మీన్స్, బట్ అలాంటి ఆ ప్రయోగం ఆయనకి చెల్లు. బ్యూటిఫుల్ సాంగ్, అభినందన సినిమా నుంచి మీరు విన్న పాట. సరే అండి, ఇంకొక మంచి పాట, కోరస్ ఉన్న పాట వినేద్దాము. ఈ పాట పాడిన మేల్ సింగర్ ఎవరు? ఫీమేల్ సింగర్ ఇట్టే చెప్పేయచ్చు, బట్ మేల్ సింగర్ ఎవరు, ఆర్ సినిమా పేరు, ఆర్ వాట్ ఎవర్, వాట్ ఎవర్ యు నో అబౌట్ దిస్ సాంగ్ ప్లీజ్ లెట్ మీ నో. బట్ క్వశ్చన్ ఏంటంటే, ఈ పాట పాడిన మేల్ ప్లేబ్యాక్ సింగర్ ఎవరు తెలిసే స్టూడియో ఫోన్ చేయండి 9726361966.

బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ హై ఎనర్జీ సాంగ్. యాక్చువల్లీ పాట పాడడం చాలా కష్టం. ఒక లాస్ట్ చరణంలో లాస్ట్ 3-4 లైన్స్ అట్లా నాన్ స్టాప్ ఆల్మోస్ట్ బ్రెత్లెస్ లాగా ఉంటుంది. అండ్ మనో గారు పాడారు, థ్యాంక్ యూ ఫర్ దట్ ఆన్సర్ మురళీకృష్ణ గారు అండ్ కృతి గారు అండ్ అనురాధ గారు. సరే మనో పాడారంటే తెలుగు ఆయన పాడడము ఓకే, సరే బాగుంది. చిత్రం అసలు మ్యాన్ అమేజింగ్. ఇంకా దీని గురించి ఎన్నో సార్లు మాట్లాడుకున్నాం, బట్ ఇలాంటి పాటలు విన్నప్పుడు అలా స్పెషల్ గా మెన్షన్ చేయకుండా ఉండలేం, కష్టం. సరే అనురాధ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ అండ్ అప్కమింగ్ సాంగ్. ఎందుకు అంటారా, పాటంటే మీకే తెలుస్తుంది.

మురిపించుకోక ముత్యమంత ముద్దే పెట్టు, పరిగెత్తుతున్న పల్సబెట్టు పగ్గం పట్టు, శృతిమించుతున్న హార్ట్ బీట్ తగ్గేటట్టు, అరే ఎక్స్రేల చూపుతోటి చుట్టే.

మ్యాన్ విజృంభించారు పాడిని. ఆబ్వియస్ క్వశ్చన్ అడిగాను, ఫస్ట్ లైన్ మాత్రం కీరవాణి గారితో మొదలవుతుంది. బట్ బాలుగారు ఆయన లైన్ లో పెట్టు, ఎంత పెప్పి సాంగ్ కదా. విద్యా గారు కాల్ చేసి ఒక విషయం చెప్పారు, అండ్ ఐ వాస్ గోయింగ్ టు మెన్షన్ ద సేమ్ థింగ్. క్రిమినల్ సినిమాలో పాటలు చాలా బాగుంటాయి, కానీ తెలుసా మనస ఎంత బాగుంటుందంటే, ఇంకా ఈ సినిమా అంటే ఆ పాటే గుర్తొస్తుంది. అండ్ ఆవిడ అన్నట్టు ఇంకా విని విని కొంచెం వచ్చి రాకేసింది. బట్ నైస్ రిఫ్రెష్. ఈ పాట విని చాలా రోజులు అయింది నేను. థ్యాంక్ యూ ఫర్ దట్ రిక్వెస్ట్ అనురాధ గారు. అండ్ మనకి బ్రేక్ కి చాలా దగ్గరలో ఉన్నాం కాబట్టి ఈ పాటతోటి మనం బ్రేక్ లోకి వెళ్ళిపోదాం. సినిమా పేరు తెలిసి స్టూడియో ఫోన్ చేయండి, స్టూడియో నెంబర్ 972-66-1966. ఇవాళ కార్యక్రమానికి మీ వ్యాఖ్యాత, నేను నా పేరు వేణు చెరుకుపల్లి. దీనిలో కూడా ఆ కోరస్ చాలా బాగుంటుంది, భలే ఒక ఫ్లేవర్ ని ఎన్హాన్స్ చేస్తుంది పాటకి. ఐ డౌట్ ఇఫ్ యు నో దిస్ మూవీ సాంగ్, ఆ మూవీ పేరు. లెట్స్ సీ.

0: ப்ரெசன்டட் ஃப்ரம் ரேடியோ சிறுபி. ரேடியோ சிறுபி டலசிஸ் நம்பர் 1 தெலுங்கு ரேடியோ ஸ்டேஷன், ஓன்லி ஆன் 107.9 FM HD3.
1: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthondi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
2: కొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని నవ్విస్తాయి, ఇంకొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని మళ్ళీ చిన్నప్పటికి తీసుకెళ్తాయి. ట్యూనింగ్ టు మార్నింగ్ మంత్ర, వేర్ మెమరీస్ బికమ్ కాన్వర్సేషన్స్. ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు నేను మీ ఆర్జే శృతి వెంకట్, రేడియో సిరపి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్.
3: హే బిందు, ఈరోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
4: చందు, మరి వండనా?
3: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
4: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిల్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
3: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
5: ఆకట్టుకుంటాం, ఓ పట్టు పడతాం. రేడియో సురభి,
0: రేడియో సురభి KDXX 107.9 FM HD3 లూయిస్విల్ టెక్సాస్ అమెరికాలో తెలుగు నేస్తం.
1: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
6: Chappan sir, what you'd like to order?
7: Baya, in the specials me lagara?
6: Actually there are many. Hot idli, ghee dosa, medu vada, A to B executed special thali, bisbe lava, cheese dosa, paneer dosa, honey chili garlic lotus ham, aamki paneer tikka, which amika parata.
7: Endi bro, gandhi appino, nen specials maatram adina.
6: Inka unne, chappan tara, meer eppadina authentic vegetarian, jain or vegan food crave chestunnarante,
8: Adayar Anand Bhavan A to B, your vegetarian restaurant is your go-to place. Freshly made and completely free of Ajinomoto. Here it's all about keeping it natural and wholesome. Treat yourself to A to B Adayar Anand Bhavan's weekend breakfast buffet.
6: Fresh, delicious and made with care. A2B Texas.com. Perfect for dine-in, takeaway or full service catering.
9: Buying a home in India is now easier and hassle-free. Gruh Pravesh India Property Expo brings top developers from Hyderabad, Bengaluru, Mumbai, Pune, Chennai and Delhi NCR directly all under one roof. Choose your home from 200 plus projects at the biggest India Property Expo in Frisco. Be there on the 10th and 11th of October at Health Regency Frisco, 10 a.m. to 8 p.m. Free entry and car parking. An event by My Square Feet.
10: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ది వీకెండ్ సిగ్నేచర్ షో ఆన్ 107.9 FM HD3. ఇవాళ కార్యక్రమానికి మీ వ్యాఖ్యాత, నేను, నా పేరు వేణు చెర్కపల్లి. అండ్ మనం ఇవాళ ఎంచుకున్న థీమ్ ఏంటంటే కోరస్ బేస్డ్ సాంగ్స్ వింటూ వస్తున్నాం. ఇంతకుముందు మనం విన్న పాట దాయి దాయి దాయి దాక్షాయణి, అందులో ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఉంటుంది. ఒక మీరు గమనిస్తే ఒక వర్డ్ ని మ్యూట్ అయిపోతుంది, నన్నిక చంపకు నారాయణ. ఆ నారాయణ అనే వర్డ్ మ్యూట్ అయిపోతుంది. దానికి ఏమన్నా రీజన్ ఉందా? దాయి దాయి దాయి దాక్షాయణి అనే పాటలో నారాయణ అనే వర్డ్ మ్యూట్ చేస్తారు ఎందుకో మీకు తెలిస్తే స్టూడియో ఫోన్ చేసి చెప్పండి, 9726361 96. ఐ హైలీ డౌట్. చూద్దాం, ఐ షేర్ ఇట్ ఆఫ్టర్ దిస్ సాంగ్. విద్యా గారు, మీరు చాలా కష్టపడినట్టున్నారు నాని పాట వెతకడానికి, అండ్ బట్ మీకు శ్రమ తగ్గించడానికి నేను ఒక పాట పట్టాను. ఆల్మోస్ట్ మన థీమ్ లోకి ఫిట్ అవుతుంది, నాట్ ఎగ్జాక్ట్లీ, బట్ ఈ పాట మీకోసం. విద్యా గారు ఎంజాయ్. సినిమా పేరు తెలిస్తే స్టూడియో ఫోన్ చేయండి. మిగతా వాళ్ళు 9726361 96.

విద్య గారు హ్యాపీసా? నాని గ్యాంగ్ లీడర్ సినిమా నుంచి మీరు విన్న పాట పాడింది ఇన్నో గంగ. అండ్ అనిరుద్ధ్ కూడా వాయిస్ కలుపుతారు ఈ పాటలో, సో బ్యూటిఫుల్ హమ్మింగ్ ఉంటుంది కోరస్ లాగా. అండ్ మురళీకృష్ణ గారు కాల్ చేసి, నేను ఇంతకుముందు మనం బ్రేక్ వెళ్లబోయే ముందు రాజసింహం సినిమాలోంచి దాయి దాయి దాయి దాక్షాయణి అనే పాట విన్నాము కదా, దాంట్లో నన్నిక చంపకు నారాయణ, ఆ నారాయణ అనే వర్డ్ ని మ్యూట్ అయిపోతుంది, మీరు గమనించారో లేదో. అండ్ చాలా రోజుల తర్వాత ది మేడ్ ద చేంజ్. ఎందుకు, ఏంటి, మీకేమన్నా తెలుసా అని అడిగాను నేను. సో ద ఆన్సర్ ఏంటంటే, దాక్షాయణి అంటే పార్వతీదేవి, అంటే శివుడి భార్య. నారాయణ అంటే విష్ణుమూర్తి కదా, వాళ్ళిద్దరికి మధ్య అలా రిలేషన్ పెట్టకూడదు కదా. అందుకనే తర్వాత ఆ సినిమా విడుదలైన తర్వాత చాలా మంది దాన్ని పాయింట్అవుట్ చేస్తే ఆ నారాయణ అనే వర్డ్ ని మ్యూట్ చేశారన్నమాట. మురళీకృష్ణ గారు అమేజింగ్ అండి. నేను ఐ డింట్ థింక్ దట్ ఎనీబడి కెన్ విల్ ఆన్సర్ దట్, బట్ మ్యాన్ ఐ వాస్ ప్రూవెన్ రాంగ్ అండ్ ఐఎమ్ గ్లాడ్ ఐ వాస్. సరే, నెక్స్ట్ ఇంకొక పాట విందాం. దీంట్లో కూడా అసలు ఈ పాటలో కోరస్ మాత్రం అమేజింగ్ ఉంటుంది, నాకు చాలా ఇష్టమైన పాట, చూడటానికి కూడా బాగుంటుంది. కొరియోగ్రఫీ కూడా ఆ స్లో మోషన్ లో సాయి పల్లవి, బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ డాన్సర్, అమేజింగ్ ఉంటుంది, చాలా రిఫ్రెషింగ్ గా ఉంటుంది ఈ పాట. ఇంకా

ఇంకోసారి ఇట్లాంటి స్టూపిడ్ క్వశ్చన్స్ అడగద్దు అంటారా? అది టైటిల్ సాంగ్ వేసి సినిమా పేరు అడుగుతావేంటి అని. ఏదో మీరు కాల్ చేస్తే కాస్త మాట్లాడదామని ఒక చిన్న సెల్ఫిష్ మోటో అంతే. విశాల్ చంద్రశేఖర్ సంగీత దర్శకత్వంలో అర్మాన్ మాలిక్ అండ్ సుందీర్ ఉపా. అర్మాన్ మాలిక్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సింగర్స్. ఎంత సూదింగ్ మెలడీస్ లో హీఈస్ జస్ట్ అమేజింగ్. ఆఫ్ కోర్స్ ప్రైమరీలీ తను హిందీ మూవీస్ కి ప్లేబ్యాక్ సింగింగ్ ఉంటుంది, కానీ చాలా తెలుగు పాటలు కూడా పాడాడు తను. ఐ జస్ట్ లవ్ హిస్ వాయిస్. సరే అండి, ఇంకొక కోరస్ బేస్డ్ సాంగ్ ఇంకొకటి వినేద్దాము. ఈ పాట మనందరికి తెలిసిందే. ఈ పాట విందాము. ఓకే, మా వాడి పాట వేసుకుని చాలా రోజులైంది, చాలా సేపు అయింది. సరే ఓ పాట వేసేసుకుందాం. ఓకే, ఈ సినిమాకి సంగీతం అందించింది ఎవరు

ఎలా అయిపోయిందంటే ఇంకా నా ప్లేలిస్ట్ లో ఉన్న పాటలు కూడా గెస్ చేసేస్తున్నారు బా. ఐ లైక్ ఇట్. రవి గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ కాల్, మీన్స్ అ లాట్. అండ్ ఆయన ఏమన్నారంటే ఇంకా ఈ పాట పడలేదేంటి, కోరస్ సాంగ్ కదా అని అనుకున్నారట. బట్ సో ఫీల్స్ గుడ్, నా ప్లేలిస్ట్ లో నా టేస్ట్ ఏంటి, నా అభిరుచులు ఏంటి మీకు తెలిసి నాతో పంచుకున్నప్పుడు ఇట్ ఫీల్స్ రియలీ రియలీ గుడ్. అండ్ ఈ పాట అఫ్ కోర్స్ హలో బ్రదర్ సినిమా నుంచి రాజ్ కోటి కాంబినేషన్ లో వచ్చిన చివరి సినిమా, వాళ్ళిద్దరు కలిసి చేసిన చివరి సినిమా. సో దట్ యాక్చువల్లీ హోల్డ్స్ ఎ స్పెషల్ ప్లేస్ అండ్ రిక్వైర్స్ ఎ స్పెషల్ మెన్షన్. అలాగే దీంట్లో హే అని ఒక కోరస్ వస్తుంది కదా, పాట అంతా అలా నడుస్తూనే ఉంటుంది. అండ్ దట్ వాజ్ ఇన్స్పైర్డ్ బై డీప్ ఫారెస్ట్ అని ఒక మ్యూజిక్ గ్రూప్ ఉంటుంది, మన ఫ్రెంచ్ మ్యూజిక్ గ్రూప్. వాళ్ళు చేసిన ఆల్బమ్ లో నుంచి ఇన్స్పైర్ అయిన పాట, ఎస్పెషలీ కోరస్ పాట, వైట్ విస్పర్ అని ఒక ట్రాక్. 1992 లో అది ట్రాక్ రిలీజ్ అయింది. దాన్ని చాలా కన్వీనియంట్ గా మనము వాడేసుకున్నాం ఈ పాటలో. తప్పేముంది, మనలో ఎంతమంది వింటారు డీప్ ఫారెస్ట్ గ్రూప్ పాడిన ఆ పాటని, వీళ్ళ పుణ్యమా అని మనము విని ఎంజాయ్ చేయగలుగుతున్నాం. దాట్స్ ఓకే. ఓకే, నెక్స్ట్ ఇంకొక పాట వినేద్దాము. ఆ పాట వినే లోపల మనము కొన్ని అనౌన్స్మెంట్స్, అవి ఏమిటి అంటే రన్ ఫర్ తెలుగు గురించి మనం మాట్లాడుకున్నాము. వాక్ చేయండి, జాగ్ చేయండి, పరిగెత్తండి, మీ ఇష్టం. బట్ ఈసారి అందరం కలిసి చేద్దాం. సిలికానాంధ్ర అనబడి వాళ్ళు ప్రెసెంట్ చేస్తున్న రన్ ఫర్ తెలుగు, ఎ 5K వాక్ అండ్ రన్ ఓపెన్ టు ఎవ్రీబాడీ. సెప్టెంబర్ 20th అంటే రేపు సండే మార్నింగ్ 7 AM కి హెరిటేజ్ పార్క్ ఫ్లార్మాన్ లో ఈ ఈవెంట్ జరగబోతుంది. ఆల్ ఏజెస్ ఆర్ అబ్సల్యూట్లీ వెల్కమ్ అండ్ ఎంట్రీ ఈస్ ఫ్రీ. రిజిస్టర్డ్ పార్టిసిపెంట్స్ కి ఫ్రీ టీషర్ట్స్ అండ్ రిఫ్రెష్మెంట్స్ కూడా ఉంటాయి. బ్రింగ్ యువర్ ఫ్యామిలీ, బ్రింగ్ యువర్ ఫ్రెండ్స్ అండ్ రన్ ఫర్ తెలుగు. రిజిస్టర్ ఎట్ manabadi.me/run4telugu. అలాగే గృహ ప్రవేశ్ ఇండియా ప్రాపర్టీ ఎక్స్పో. హైదరాబాద్ లో ప్రాపర్టీ కోసం చూస్తున్నప్పుడు ఒక్క ప్రాజెక్ట్ మాత్రమే ఎందుకు ఎతకాలి? వేర్వేరు ప్రాంతాలు, ప్రైసెస్, ప్రాజెక్ట్స్, అలా చాయిసెస్, ఇవన్నీ మనకి మోర్ ఇన్ఫర్మేషన్ ఇస్ బెటర్ కదా. నియోపోలిస్, కోకాపేట్, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, తెల్లాపూర్, చేవల్ల, కొంపల్లి, ఫ్యూచర్ సిటీ, సికింద్రాబాద్, ఇంకా ఎన్నో ప్రాజెక్ట్స్ ఒకటే చోట. గృహ ప్రవేశ్ ఇండియా ప్రాపర్టీ ఎక్స్పో హ్యాపెనింగ్ అట్ హయాత్ రీజెన్సీ ఫ్రిస్కో డాలస్ ఆన్ October 10th and 11th. సో మార్క్ యువర్ క్యాలెండర్స్. ఇండియన్ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ డాలస్ ఫోర్ట్ వర్త్ వాళ్ళు ప్రజెంట్ చేస్తున్న ఒక స్పెషల్ కర్ణాటిక్ మ్యూజికల్ పర్ఫార్మెన్స్ ఫీచరింగ్ విఘ్నేష్ ఈశ్వర్ ఆన్ వోకల్స్, సాయి రక్షిత్ ఆన్ వయలిన్, ప్రవీణ్ స్పర్శ్ ఆన్ మృదంగం అండ్ చంద్రశేఖర్ శర్మ ఆన్ ఘటం. ద పర్ఫార్మెన్స్ ఈజ్ ఆన్ సాటర్డే September 26th సాయంత్రం 4:30 అట్ కాలిన్ కాలేజ్ మెకినీ క్యాంపస్ కాన్ఫరెన్స్ సెంటర్ లొకేటెడ్ అట్ 2400 కమ్యూనిటీ అవెన్యూ మెకినీ. ఇండియన్ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ ఈవెంట్స్ ఆర్ ఫ్రీ ఫర్ మెంబర్స్. రిజర్వ్ యూర్ టికెట్స్ త్రూ IFAADFW వెబ్సైట్. సరే, నెక్స్ట్ పాట వినేద్దాము. లైన్అప్ చేశాను మన థీమ్ లోకి ఫిట్ అయ్యే పాటే. ఈ పాట పాడిన మేల్ సింగర్ ఎవరు తెలిస్తే స్టూడియో ఫోన్ చేయండి 9726361966. ఈ పాటతోటి మనము బ్రేక్ లోకి వెళ్ళిపోతాం ఆల్మోస్ట్. యాక్చువల్లీ యూనో వాట్, Dallas Miles Dental and Orthodontics వాళ్ళ గురించి మాట్లాడదాం, దెన్ వీ కెన్ టైమ్ ద సాంగ్ పర్ఫెక్ట్లీ గోయింగ్ టువర్డ్స్ ద బ్రేక్. మీ డెంటల్ హెల్త్ గురించి ఆలోచిస్తున్నారా? ఇప్పుడు కంప్లీట్ డెంటల్ ఎగ్జామ్ అండ్ ఎక్స్రే జస్ట్ $29 మాత్రమే. మీ స్మైల్ ని హెల్దీగా ఉంచుకోవడానికి ఈ స్పెషల్ ఆఫర్ ని అస్సలు మిస్ అవ్వకండే. కాల్ టుడే 9724845400 ఆర్ విజిట్ దమ్ అట్ 3234 ఫారెస్ట్ లేన్, డాలస్, టెక్సస్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థనాటిక్స్. సరే అండి, పాటలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఈ పాట పాడిన మేల్ సింగర్ ఎవరు?

0: దూకుడు సినిమా నుంచి మీరు విన్న పాట మహేష్ బాబు అండ్ సమంత. ది పాట పాడింది కార్తిక్, మేల్ సింగర్ కార్తిక్ అండ్ ఫీమేల్ సింగర్ ఎవరబ్బా రీటా. మంచి పిపి వాయిస్ ఉంటుంది, అమేజింగ్ సాంగ్. అండ్ ఇది కార్తిక్ జానర్ కాదు యాక్చువల్లీ, ఆయన మోస్ట్లీ మెలడీ పాటలు పాడుతూ ఉంటాడు, బట్ ఒక వెరైటీ తమన్ మ్యూజికల్. దూకుడు సినిమా నుంచి పాట రాసింది రామ్ జోగయ్య శాస్త్రి గారు. సరే అండి, ఒక చిన్న బ్రేక్ తీసుకుంటాను, మళ్ళీ వచ్చేస్తాము. ఇంకొక గంట సేపు మనం కలిసి పాటలు ఎంజాయ్ చేద్దాం. డోంట్ గో ఎనీవేర్.
1: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 12 PM.

0: Radio Surabhi, 107.9 FM, HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM, HD3.
3: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
4: గిల్టీ యువర్ ఆనర్.
5: గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
4: ఎస్,
5: ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని.
4: ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
6: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bavarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
3: What is this address again?
6: Bavarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit bavarchicaterers.com.
7: India ki teleport aithe enta baaguntundo.
8: What if India was just a tap away?
9: Just imagine, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజంట్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursu.com ఆర్ రైట్ టు సపోర్ట్ @ mypursu.com.
1: ఫ్రమ్ కేఆస్ టు క్లారిటీ, యువర్ డే బిగిన్స్ విత్ 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vadinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhanga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Noorurinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka, India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Nolan Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.
10: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ద వీకెండ్ సిగ్నేచర్ షో ఆన్ 107.9 FM HD3 రేడియో సిరబి, సౌండ్స్ లైక్ హోమ్. ఇవాళ కార్యక్రమానికి మీ వ్యాఖ్యాత నేను, నా పేరు వేణు చెరుకుపల్లి. మన ప్రయాణం ఇంకొక గంట సేపు. మనం ఇవాళ కార్యక్రమంలో జస్ట్ రీక్యాప్, ముందుగా ఒక మంచి అన్నమాచార్య కీర్తన తోటి ఎంఎస్ సుబ్బలక్ష్మి ఎంఎస్ అమ్మ గారు పాడిన అన్నమాచార్య కీర్తన తోటి మొదలెట్టాము. తర్వాత మనము కోరస్ బేస్డ్ తెలుగు సాంగ్స్ వింటూ వెళ్తున్నాము. అండ్ ఐ గాట్ సో మెనీ రిక్వెస్ట్, థ్యాంక్ యూ ఫర్ ద అమేజింగ్ పార్టిసిపేషన్. ఒక్కసారి అండి, ఫర్ అన్ని రోజులు మూడ్ ఒకటేలాగా ఉండదు కదా, సో వాస్ ఫీలింగ్ అ లిటిల్ డౌన్. But man, show start chasing tarata mi andar calls vinnaka I am back, the energy is back, hopefully that is manifesting. Sare oka manchi paata toti manamu chivari ganta start chesiddamu. Ee paata paadina varu evaru, enta high notes untayi tho sei paatlo, aar cinema peru, rendu lo ye telusina studio phone cheyandi. Studio number 972-636-1966.

మహానటి సావిత్రి గారి బయోపిక్ మహానటి సినిమా నుంచి సదా నిన్ను అనే పాట విన్నాం మనము. ఈ పాట పాడింది ఎవరు అని అడిగాం కదా, కష్టమే అండి చెప్పడము. చారులతమ్మని ఆవిడ పాడారు అండ్ పాట రచించింది మన శాస్త్రి గారు. సరే ఒక కొంచెం హై ఎనర్జీ పాట వినేద్దామా, ఎక్స్క్యూజ్ మీ, సూదింగ్ పాట విన్నాక కొంచెం ఎనర్జీ లెవెల్స్ పెంచడానికి ఈ తర్వాత పాట. సినిమా అయితే అంత హిట్ కాదనిపిస్తుంది, బట్ ఈ పాట అయితే కొంచెం బాగుంటుంది. లెట్స్ ఈ సినిమా పేరు తెలిస్తే స్టూడియో ఫోన్ చేయండి 9726361966.

వాయిస్ వినగానే తెలిసిపోతుంది కదా, సిడ్ శ్రీరామ్ వాయిస్ లో మీరు విన్న పాట టాక్సీ వాలా అనే సినిమా నుంచి. విజయ్ దేవరకొండ అండ్ ప్రియాంక జవల్కర్ మాల్విక్ అనయర్ వీళ్ళందరూ నటించారు. అండ్ ఈ దీనికి మ్యూజిక్ నేను ఎప్పుడు గమనించలేదు, జేక్స్ బిజాయ్ అంట. ఐ నెవర్ నెవర్ హర్డ్ హిస్ నేమ్ బిఫోర్, ఇప్పుడే చూస్తున్నా. సరే అండి, మనకి నాకు చాలా చాలా ఇష్టమైన పాట, దీంట్లో ఆ కోరస్ కూడా కాదు, జస్ట్ ఒక హమ్ అలా బ్యాక్గ్రౌండ్ లో నడుస్తూ ఉంటుంది. ఈ పాట పాడింది ఎవరో మీరు చెప్పగలిగితే, ఇంకా మీ ఎలా చెప్పాలంటే దానికి రిటర్న్ గిఫ్ట్ కింద యూ టెల్ మీ వాట్ థీమ్ ఐ షుడ్ బి డూయింగ్ నెక్స్ట్ షోకి, సరేనా? ఓకే, ఈ పాట వినేది నాకు చాలా ఇష్టమైన పాట, సినిమా పేరు తెలిసినా కూడా కాల్ చేసి చెప్పచ్చు.

హమ్మింగ్ వాయిస్, ఆ కోరస్, అండ్ ఇంకోటి గమనిస్తే దీంట్లో పెద్ద ఇన్స్ట్రుమెంట్స్ ఉండవు. అండ్ నా షో ఇంత ముందు వినుంటే మీరు యూ వుడ్ హావ్ గెస్డ్ నేను ఇదే మాట చెప్పాను. ఒక స్టైల్ ఆఫ్ సాంగ్ అకపెల్లా అని, దాంట్లో ఇన్స్ట్రుమెంటేషన్ పెద్దగా ఉండదన్నమాట, వోకల్స్ డామినేట్ చేస్తూ ఉంటాయి. అండ్ ఇలాంటి అలాంటి పాట ఇది, దొంగ దొంగ సినిమా నుంచి. నేను అడిగిన ప్రశ్న ఏంటంటే ఈ పాట పాడింది ఎవరు అని అడిగాను. కొంచెం రెమాన్ వాయిస్ ఉంటుంది డెఫినెట్ గా, బట్ అంత ప్రామినెంట్ సింగర్ కాదు. బట్ మ్యాన్ డిడ్ హీ నెయిల్ ఇట్ ఆర్ వాట్, షాహుల్ హమీద్ అనే అతను పాడాడు ఈ పాట. అండ్ వాట్ ఎ పిక్ కదా, ఒక్కో పాటకి ఆ పాటకి ఆ వాయిస్ ఎలా సూట్ అవుతుంది అనేది మ్యూజిక్ డైరెక్టర్స్ వాళ్ళ టాలెంట్ బట్టి ఉంటుంది. అండ్ ఆఫ్ కోర్స్ రెహమాన్ ఇస్ ఆయన టాలెంట్ గురించి మనం చెప్పుకోవడమే ఉంది. ఓకే, నా ఫేవరెట్ సినిమా నుంచి ఒక ఫేవరెట్ పాట, ఒక నా ఫేవరెట్ యాక్టర్ నటించిన పాట సినిమా నుంచి. దీంట్లో కూడా కోరస్ చాలా ప్రామినెంట్ గా ఉంటుంది. అండ్ ఇది చాలా ఇంత కాంప్లెక్స్ పాట కదా, దీనికి ఎంత టైం పట్టి ఉంటుందో ఇళయరాజా గారికి కంపోజ్ చేయడానికి అని అనుకుంటూ ఉంటాము. బట్ ఐ థింక్ 10-15 minutes లో ఈ పాట కంపోజ్ అయిపోయింది. సరే పాట వినండి. అండ్ ఈ పాట, ఈ సినిమాలో హీరోయిన్ పేరేంటి తెలిస్తే స్టూడియో ఫోన్ చేయండి 9726361966. అండ్ థ్యాంక్ యూ ప్రత్యూష గారు అండ్ జ్యోతి గారు ఫర్ దట్ కాల్.

ప్రత్యూష గారు కాల్ చేసి సరైన సమాధానం చెప్పారు. ఈ సినిమాలో హీరోయిన్ పేరు గిరిజ షెటర్. ఆవిడ షీఈస్ అ బ్రిటిష్ యాక్ట్రెస్ యాక్చువల్లీ, అండ్ ఇంగ్లండ్ లో పుట్టారు తను, బట్ వెల్ ట్రైన్డ్ ఇన్ భరతనాట్యం అండ్

పతంజలి సినిమాలో నటించిన తర్వాత మలయాళం సినిమాలో కూడా ఒక సినిమాలో నటించారు. బట్ షీ ఆల్సో అండ్ ఇంకొక విశేషం ఏంటంటే, జోజీతా వహి సికిందర్ సినిమా ఉంది కదా, దాంట్లో యాక్చువల్లీ షీ సైన్డ్ యాజ్ ఏ లీడ్ ఫీమేల్ రోల్ అట. బట్ తర్వాత వేరే కమిట్మెంట్స్ వల్ల షీ హ్యాడ్ టు లీవ్ దట్ మూవీ. బట్ ఆఫ్ కోర్స్ ఆయుష్ అజుల్కా రిప్లేస్డ్ హర్. కానీ ఒక పాటలో అయితే ఉంటారు తను డాన్స్ చేస్తూ, అరే యారో అనే పాటలో. తర్వాత హృదయాంజలి అనే సినిమాలో కూడా షీ యాక్టెడ్ అండ్ ఐ థింక్ అవే రెండు సినిమాలే అనుకుంటా తను యాక్ట్ చేసింది, అట్లీస్ట్ తెలుగులో అయితే. బట్ మ్యాన్ ఎంత అసలు బబ్లీ బబ్లీ ఉంటున్నారు కదా ఈ గీతాంజలి సినిమాలో. సరే అండి, మనకి బ్రేక్ చాలా దగ్గరలో ఉన్నాం కాబట్టి ఒక పాట వినేసేసి మనము బ్రేక్ లోకి వెళ్ళిపోదాము. తర్వాత మళ్ళీ వి విల్ కంటిన్యూ ద రెస్ట్ ఆఫ్ ది సాంగ్స్ దట్ ఫిట్ అవర్ థీమ్. ఈ లోపల మీకు ఏమైనా రిక్వెస్ట్ డెడికేషన్స్ ఉంటే తప్పకుండా కాల్ చేయొచ్చు. 9726361966 ఇస్ ద నెంబర్.

0: 101.9 FM HD3.
1: ప్రతి వినాయక చవితికి మన ఇంటికి వినాయకుణ్ణి ఎంతో భక్తితో తీసుకువస్తాం, పూజ చేస్తాం, ఎంతో ఇష్టంగా నైవేద్యం పెడతాం. ఇంత ప్రేమగా తీసుకొచ్చిన వినాయకుణ్ణి అంతే బాధ్యతగా నిమజ్జనం చేద్దామా? డెసిగ్నేటెడ్ ఇమర్షన్ ఏరియాస్ లో మాత్రమే నిమజ్జనం చేయండి. ఎంత వీలైతే అంత మీ బ్యాక్ యార్డ్ లో విసర్జనం చేయడానికి చూడండి. ప్లాస్టిక్, ఫ్లవర్స్, డెకరేషన్స్ ని వాటర్ లో వదిలేయకండి. డివోషన్ అంటే కేవలం పూజ కాదు, రెస్పాన్సిబిలిటీ కూడా. బీ కాన్షియస్, బీ రెస్పాన్సిబుల్, బికాస్ గాడ్ వుడ్ వాంట్ యూ టు కేర్ ఫర్ ద వరల్డ్ హీ గేవ్ అస్.
2: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
3: ఇప్పుడు ఆఫర్ లెటర్లు
2: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవ్వటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, ప్యాలెస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com. రాధిక, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ the catering, okay? Sure. How many people are we expecting? 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు. ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర? టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.
4: కొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని నవ్విస్తాయి, ఇంకొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని మళ్ళీ చిన్నప్పటికి తీసుకెళ్తాయి. Tune into Morning Mantra, where memories become conversations. ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు నేను మీ ఆర్జే శృతి వెంకట్, రేడియో సిరపి 107.9 FM HD3, అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్.
5: నేను మీ చంద్రబోస్ని, రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో మే 5 నుండి 107.9 FM HD3 మీరు వినొచ్చు. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
7: వెల్కమ్ బ్యాక్. కార్యక్రమంలో చివరి అరగంటకి వచ్చేసాము. మనం బిఫోర్ వి గో టు ద నెక్స్ట్ సాంగ్, ఒకసారి ద 14th యాన్యువల్ సిల్క్ థ్రెడ్స్ చారిటీ గాలా నడుస్తుంది. ఎప్పుడు అంటారా? సాటర్డే అక్టోబర్ 3, 7 గంటలకి. ద 14th యాన్యువల్ సిల్క్ థ్రెడ్స్ చారిటీ గాలా, ద టెపిస్ట్రీ ఆఫ్ డ్రీమ్స్ ఈస్ హ్యాపెనింగ్ సాటర్డే అక్టోబర్ 3, 7 PM అట్ హోటల్ ఇండిగో లాస్ కలినస్ ఇన్ అర్వింగ్. ఫీచరింగ్ రెనౌండ్ ఇండియన్ డిజైనర్ రోహిత్ కే వర్మ, ద ఈవినింగ్ విల్ షో కేస్ ఎక్స్క్విజిట్ ఇండియన్ క్యూచర్ అండ్ ఆర్టిస్ట్రీ, ఆల్ వైల్ సపోర్టింగ్ Hunger Mitao and its work to fight hunger through local food banks. The dress code is Indian formal or black tie, and this is an adults only event. For tickets and more information, visit silkthreadsfundraiser.com. October 3rd, 7 PM at Hotel Indigo, Las Colinas. అలాగే ఇండియన్ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ డాలస్ కర్ణాటక ఈవినింగ్, మ్యూజిక్ లవర్స్ హియర్స్ ఇన్ ఈవినింగ్ యూ డోంట్ వాంట్ టు మిస్. ఇండియన్ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ డాలస్ ఫోర్ట్వర్త్ ప్రెసెంట్స్ ఎ స్పెషల్ కర్ణాటక మ్యూజికల్ పర్ఫార్మెన్స్ ఫీచరింగ్ విఘ్నేష్ ఈశ్వర్ ఆన్ వోకల్స్, సాయి రక్షిత్ ఆన్ వయలిన్, ప్రవీణ్ స్పర్శ్ ఆన్ మృదంగం అండ్ చంద్రశేఖర్ శర్మ ఆన్ ఘటం. ద పర్ఫార్మెన్స్ ఈజ్ ఆన్ సాటర్డే September 26th అట్ 4:30 PM అట్ ది కాలిన్ కాలేజ్ మెకినీ క్యాంపస్ కాన్ఫరెన్స్ సెంటర్ లో, లొకేటెడ్ అట్ 2400 కమ్యూనిటీ అవెన్యూ, మెకినీ. IFAA events are free for members. Reserve your tickets through IFAA DFW website. Griha Pravesh Indian Property Expo. Hyderabad la property kosam chustunappudu okka project enduku chudali? Veru veru pranthalu, projects, prices and choices. Neopolis, కోకపేట్, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, తెల్లాపూర్, చేవెల్ల, కొంపల్లి, ఫ్యూచర్ సిటీ, సికింద్రాబాద్, ఇంకా ఎన్నో ప్రాజెక్ట్స్ అన్ని ఒకటే చోట. గృహ ప్రవేశ్ ఇండియా ప్రాపర్టీ ఎక్స్పో హ్యాపెనింగ్ అట్ హయత్ రెజెన్సీ ఫ్రిస్కో డాలస్ ఆన్ October 10th and 11th, బోత్ ద వీకెండ్ డేస్. రన్ ఫర్ తెలుగు, వాక్ చేయండి, జాగ్ చేయండి ఆర్ పరిగెత్తండి, మీ ఇష్టం. బట్ అందరం కలిసి చేద్దాం ఈసారి. సిలికానాంధ్ర మనబడి ప్రెసెంట్స్ రన్ ఫర్ తెలుగు, ఎ 5K వాక్ అండ్ రన్ ఓపెన్ టు ఎవ్రీవన్ September 20th సండే మార్నింగ్ 7 గంటలకి హెరిటేజ్ పార్క్ ఫ్లవర్ మాన్ లో, అంటే రేపు పొద్దున. ఆల్ ఏజెస్ వెల్కమ్ అండ్ ఎంట్రీ ఈస్ అబ్సల్యూట్లీ ఫ్రీ. ముందుగానే రిజిస్టర్ చేసుకుంటే ఆ పార్టిసిపెంట్స్ కి ఫ్రీ టీషర్ట్ అండ్ రిఫ్రెష్మెంట్స్. బ్రింగ్ యూర్ ఫ్యామిలీ, బ్రింగ్ యూర్ ఫ్రెండ్స్ అండ్ రన్ ఫర్ తెలుగు. రిజిస్టర్ ఎట్ manabadi.me/run4telugu. టీప్యాడ్ బతుకమ్మ, టీప్యాడ్ బతుకమ్మ సెలబ్రేషన్స్ ఆర్ జస్ట్ అరౌండ్ ద కార్నర్. ద తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డాలస్ ఇన్వైట్స్ యూ టు ఎన్ అన్ఫర్గెటబుల్ డే ఆఫ్ బతుకమ్మ అండ్ దసరా సంబరాలు, ఫీచరింగ్ లైవ్ ఎంటర్టైన్మెంట్ బై నవీన్ పోలిశెట్టి అండ్ ద ఎనర్జెటిక్ ఇన్ఫ్యూజన్ బ్యాండ్ ఆన్ సాటర్డే అక్టోబర్ 17th ఫ్రమ్ 12 నూన్ టు మిడ్ నైట్ అట్ కామెరికా సెంటర్, 2601 అవెన్యూ ఆఫ్ ది స్టార్.

0: Cars Friscolo. And here's the best part. Entry and parking are absolutely free. So family and friends are kalisi batkama and dasara celebrations ni full on enjoy chadam. Gurtun kada October 17th America Center Friscolo. సరే అండి, ఒక మంచి పాట వినేద్దాము. ఈ పాట ఏ సినిమాలో తెలిసి స్టూడియో ఫోన్ చేయండి. అలాగే ఒక ట్రిక్కీ క్వశ్చన్, ఏంటా ట్రిక్కీ క్వశ్చన్ అంటారా, పాట పాడింది ఎవరు, దీనిలో కూడా కోరస్ చాలా బాగుంటుంది, మీరు ఎంజాయ్ చేయండి. పాట పాడింది ఎవరు, సినిమా పేరేంటి, రెండిట్లో ఏది తెలిసినా రెండు తెలిసినా తప్పకుండా నాతో పంచుకోండి. మీరు వింటున్నారు ద వీకెండ్ సిగ్నేచర్ షో ఆన్ 107.9 FM HD3 రేడియో శ్రబి, సౌండ్స్ లైక్ హోమ్. ఇవాళ కార్యక్రమానికి మీ వ్యాఖ్యాత నేను, నా పేరు వేణు చెరుకుపల్లి.
1: నువ్వు ఒక మంచి ఫ్రెండ్ మాత్రమే కాదు, ఇది లవ్వే అని నీతో చెప్పాలని తప్పించాను. వెళ్ళద్దు నాతో ఉండని నీతో చెప్పాలని తప్పించాను. వెతికే జనమే నీదే.

సాహసం శ్వాసగా సాగిపో. ఈ సినిమా నుంచి వెళ్లిపో మాకే ఇది పాడింది. అఫ్ కోర్స్ ఇట్ శ్రీరామ్ పాడారు అండ్ ఏడీకే అని అతను కూడా పాడారు. ఆయన పూర్తి పేరు నాకు తెలియదు బట్ రెమాన్ మ్యూజికల్ నాకు చాలా చాలా ఇష్టం. ఆ వెనకాల చాలాసేపు పాటలు అట్లా జస్ట్ ఊరికే అట్లా ఉంటుంది, ఆ మ్యూజిక్ ఏముండదు, సడన్ గా అట్లా కోరస్తో మొదలవుతుంది, బ్యూటిఫుల్ అండ్ ఎండింగ్ ఈస్ జస్ట్ అస్ గుడ్. సరే అండి ఇంకొక పాట వినేద్దాము. అండ్ ఇది మాత్రము ట్రిక్కీ ట్రిక్కీ క్వశ్చన్, ఈ పాట పాడింది ఎవరు ఆ సినిమా పేరు రెండిట్లో ఏది తెలిసినా స్టూడియో ఫోన్ చేసి చెప్పండి.

0: గుడ్ ఆఫ్టర్నూన్ రేడియో సురభి, మీ మాట శ్రోతలందరూ వింటున్నారండి. సుగాత్రి గారు చెప్పండి.
1: అదే ఈ పాట నాకు చాలా ఇష్టము. అర్జిత్ సింగ్ గారు బాగా పాడారు. అసలు ఆ పాట కొత్తలోనే ఎవరు పాడారు అబ్బా? ఈ పాట మ్యూజిక్, పాట లిరిక్స్, ఆయన పాడడం అన్ని భలే కుదిరే ఈ పాట కనుక్కున్నాను.

0: నాకు ఎంత ఇష్టమో ఈ పాట. కొంచెం పాథోస్ టచ్ ఉంటుంది బట్ చాలా బాగుంటుంది. అనూప్ రూబెన్స్ మ్యూజిక్. అలాగే బాయ్. యా, అరిజిత్ సింగ్ పాడిన పాట ఇది. మనం సినిమా నుంచి బ్యాక్ టు బ్యాక్ నాగ చైతన్య పాటలు వచ్చేసాయి. అండ్ ఐ నో దేర్ ఇస్ సంబడి అవుట్ దేర్ వెయిటింగ్ పేషెంట్లీ, ఎప్పుడో అడిగారు ఈ పాటని. టైం అయిపోతుంది, సో ఐ డోంట్ వాంట్ టు మిస్ ప్లేయింగ్ దిస్ సాంగ్. రవి గారు, ఈ పాట మీకోసం. నేనైతే వినలేదు ఈ పాట, పాడింది ఎవరు? ఈ కొంతమంది వాయిసెస్ అలా వినంగానే చెప్పేస్తాం, లైక్ సిట్ శ్రీరామ్ గాని, అరిజిత్ సింగ్. అరిజిత్ సింగ్ వాయిస్ ఆఫ్ కోర్స్ వినొచ్చు, అది వినొచ్చు అంటున్నా, గుర్తుపట్టేయచ్చు. అండ్ అలాంటి యునిక్ వాయిసే ఈ సింగర్ది. ఎవరు తెలిసి స్టూడియో ఫోన్ చేయండి. 9726361966 ఈ నంబర్. రవి గారు, మీకోసం ఈ పాట.
1: ఆకాశవాణి విశాఖపట్టణం కేంద్రం, సమయం 9:30 కావస్తుంది. సముద్రం పోటు మీదుంది, కుర్రాడు మంచి ఊపు మీదున్నాడు, పోయే కాలం దగ్గరలో ఉంది. పోయే కాలం అంటే బ్రహ్మచర్యంలోంచి వామచర్యంలోకి

యునిక్ వాయిస్ కదా రామ్ మిర్యాలా. నేనైతే ఈ పాట వినలేదండి, ఇట్లా రవి గారు రిక్వెస్ట్ చేశారంటే కొన్ని అట్లా ఎక్కడి నుంచో అట్లా ఆనిమత్యాలు బయటకు వస్తూ ఉంటాయి. అల్లకల్లోలంగా అనే సినిమా నుంచి మీరు విన్న పాట, మణి శర్మ మ్యూజికల్. సరే ఇంకొక పాట వినేద్దాము. ఈ పాట ఏం క్వశ్చన్ అడగచ్చు, లెట్స్ జస్ట్ లిసన్ టు ద సాంగ్. ఇంకా క్వశ్చన్స్ చాలా, మిమ్మల్ని ఇంకా ఇబ్బంది పెట్టను.

ఉప్పెన సినిమా నుంచి మీరు విన్న పాట పాడింది జావేద్ అలీ. సరే అండి, దీంతటితోటి మీ నుంచి సెలవు తీసుకునే సమయం వచ్చేసింది. ఆట కావాలా పాట కావాలా అంటూ మన శివ వచ్చేసాడు. అండ్ స్టే ట్యూన్ ఫర్ దాట్.

0: మీ ఆరోగ్యాన్ని కాపాడుకునే సూత్రాలు.
1: ఆయుష్మాన్ భవ ఎవ్రీ ఫస్ట్ అండ్ థర్డ్ సండే అట్ 5 PM ఓన్లీ ఆన్ 107.9 FM HD3.
0: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF యాక్టెక్ INC. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. VVF యాక్టెక్ INC ఈస్ యూర్ కాల్ for farming. Palimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213. ఈ వీకెండ్ గ్రోసరీస్ ను తీసుకొస్తావా?
2: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడా.
3: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్. జస్ట్ స్మూత్ షాపింగ్, బికాస్ గ్రోసరీ లో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
1: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, handle it the Swadeshi way.
3: Swadeshi Groceries, Irving, Castle Hills, Frisco, Plough Mount, South Lake and many more.
4: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా?
5: ఐ హావ్.
4: మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం.
5: And Dallas to beautiful hilltop views, ample banquet hall space, top notch taste, buffet options ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. Maitri's Indian Cuisine. వాళ్ళకి తెలీదు. So, break up not to be dramatic, but to be realistic. Visit Maitri's today and taste the difference. Authentic Indian flavor, stunning views, anni mee kosam wait chestunnayi. Mee daggarlo unna Irving, South Lake leda Frisco branches ni ippude visit cheyandi. Breakfast nunchi thali varaku anni rojulu special ga enjoy cheyandi.

హలో రేడియో సర్వీస్ శ్రోతలందరికీ స్వాగతం, సుస్వాగతం. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? మీ ఆటకాల పాఠకాల శివ వచ్చాడు మీతో పాటు మూడు గంటలు మిమ్మల్ని ఆనందించడానికి, మీతో పాటు కబుర్లు చెప్పడానికి, ఆటపాట ఆడించడానికి, లేకపోతే ఈ పాటలాగే స్వచ్ఛమైన అచ్చతెలుగు బీట్ కూడా వినిపించడానికి వచ్చాడు. సరే అండి, మళ్ళీ ఒకసారి అందరికీ స్వాగతం. ఇవాళ కార్యక్రమంలో ఏం చేద్దాం అనుకుంటున్నాను అనేది చెప్తాను. ఇవాళ ఆటకాల పాఠకాల కార్యక్రమంలో మీ శివ శివ శివ వినిపించబోతున్నారు మీకు. మనం క్రితం వారం మనం ఇంగ్లీష్ రకరకాల భాషల్లో పాటలు వినిపించి అవి వాటిని ఇన్స్పైర్ చేసుకుని తెలుగు పాటలు ఏమొచ్చాయి అని చెప్పేది అని చెప్పేసి మనం అలా ఆట ఆడాము. మనం ఆటపాట కలిపేసి మరి ఆడాము. అలా నా దగ్గర ఇంకా క్రితం వారం అన్ని వినిపించలేకపోయాను కాబట్టి కొన్ని మిగిలాయి. ఒక గంట సేపు ఎన్ని పాటలు ఉంటాయి అంత కొంతసేపు ఆట ఆడదాము, ఆ పాట ఆట ఆడదాము. రెండో గంటలోకి దిగాక అదా చెప్తారు ఇంకో ఆట ఆడదాం. సరేనా? ఇవాళ అది సంగతి. ఇవాళ ఆట కావాల పాట కావాల కార్యక్రమంలో మనం ఆంగ్ల పాటలు, రకరకాల పలు భాషల్లో పాటలు విని వాటి నుంచి అవి వింటే మీకు తెలుగు పాట ఏం గుర్తుకొస్తుంది అనేది ప్రశ్న. అది ఆట. రెండో గంటలో ఏం ఆట ఆడదామో చెప్తాను, అది సంగతి.

ఓకే, వేరే భాష కాదు, ఇంగ్లీష్ పాట వింటే మీకు తెలుగులో ఏ పాట గుర్తుకొస్తుంది నాకు కాల్ చేసి చెప్పండి. 972-636-1966 కి. ఆల్ రైట్, ఆటకవల పాటకవల కార్యక్రమానికి మరోసారి ఈ శివ శివ శివ స్వాగతం పలుకుతూ ఈ ఆంగ్ల పాట, తెలుగు కార్యక్రమం ఇది కానీ సరదాగా ఈ ఆంగ్ల పాట చెప్పండి కాల్ చేసి 972-636-1966.

గుర్తొచ్చిందా? మళ్ళీ ఒకసారి వినిపిస్తాను. ఈ పాట మొత్తం విన్నా కూడా మీకు గుర్తొస్తుంది, కానీ ఆ మొత్తం పాట వినప్పుడు మధ్యలో ఆ ముక్క మళ్ళీ వినిపిస్తాను. తెలుగులో ఏ పాట గుర్తుకొస్తుంది అనేది ప్రశ్న, కాల్ చేసి చెప్పండి 9726361966. మళ్ళీ ఒక్కసారి వినిపిస్తాను. కొంచెం పాత పాటే ఇది, పాత సినిమా పాటే. ఏ పాట గుర్తుకొస్తుంది కాల్ చేయండి.

0: నాకు శ్రీకాంత్ గారు కాల్ చేసి సమాధానం చెప్తూ పాట పాడి మరి వినిపించారు. ఇంకోటి కాల్ చేస్తున్నారు, చూద్దాము. హలో అండి, రెడ్డి సురభి కాల్ చేశారు, మీ మాటలు శ్రోతలు వింటున్నారు, ఎవరండి మాట్లాడేది?
1: పాట పాడింది
0: షకీరా. ఎస్, వెరీ గుడ్ ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్ అండి. తెలుగు పాట గుర్తుకొచ్చిందా?
1: తరుణ్.
0: తరుణ్, ఎస్, పాట వినిపించేస్తాను. నువ్వే నువ్వే సినిమాల పాట వినిపిస్తాను. థ్యాంక్ యూ అండి. మీ పేరు? సూపర్, థ్యాంక్ యూ అండి. హలో అండి, రెడ్డి సురభి కాల్ చేశారు, మీ మాటలు శ్రోతలు అందరూ వింటున్నారు, ఎవరండి మాట్లాడేది?
2: హలో అండి, శివ గారు నేనండి, రవి న్యూజర్సీ నుంచి.
0: రవి గారు,
2: హలో.
0: చెప్పండి చెప్పండి.
2: ఇందాక మీరు వినిపించిన ఇంగ్లీష్ ట్యూన్ కి యాక్చువల్లీ నువ్వే నువ్వేలో ఐఎమ్ వెరీ సారీ అన్నాగా వెయ్యో సారీ ఆ సాంగ్.
0: ఎస్, థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు, బాయ్.
2: ఓకే, థ్యాంక్ యూ.
0: హలో అండి, రెడ్డి సర్వీ కాల్ చేశారు, మీ మాటలు సూత్రం వింటున్నారు, ఎవరైనా మాట్లాడేది?
3: హలో సార్.
0: హలో అండి, మీ మాట కట్ అయింది, ఎవరు మాట్లాడేది?
3: నా మాట వినిపిస్తుందా?
0: వినిపిస్తుందండి.
3: అయ్యా, స్టార్టింగ్ బిట్ నాకు ఇది చిరంజీవి సాంగ్ తిరువత్తమ అన్న సాంగ్ ఉందండి, అది కొంచెం అనిపించింది.
0: అనిపించిందా?
3: స్లో సాంగ్ బట్
0: ఓకే ఓకే. అది కాదు, యాక్చువల్ గా యాజ్ ఇట్ ఈస్ గా దింపిన పాట ఇంకోటి వినిపిస్తాను మీకు. మీ పేరు?
3: అదే, అదే ఇది పాస్ అదే, బట్ ఫస్ట్ మీకు బిట్ కొంచెం
0: ఉంది. ఎస్,
3: కనిపిస్తుంది.
0: యువర్ రైట్, థ్యాంక్ యూ అండి. ఎస్ ఎస్ ఎస్, మనకి మ్యూజిక్ అంటే అలా ఉంటుంది, మనకి ఎక్కడో విన్నట్టుగా ఇదే పాట ఉన్నట్టుగా అనిపిస్తుంది మనకి. సంగీతంలో సప్త స్వరాలు అలా మనకి అలా డోరేమి రూపంలో, డోరేమి నుంచి సరిగమలో రకరకాల వినిపిస్తాయి అన్నమాట. సరే, ఇంకా ఆలస్యం చేయకుండా అందరూ చెప్పారు కాబట్టి ఆ పాట వినేద్దాం. తెలుగు పాట ఇవాళ, తెలుగు కార్యక్రమం ఇది కానీ ఇంగ్లీష్ పాటలు వినిపిస్తూ మిమ్మల్ని కనిపెట్టేసి కాల్ చేసేసి చెప్పామని అడుగుతున్నాను. సరే, ఈ పాట ఉందా? ఇది నువ్వే నువ్వే సినిమాలోది చెప్పారు కదా మనం, తరుణ్ సినిమా. ఎస్, దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. సరే, ఇంకా ఆలస్యం చేయకుండా వినేద్దాం.

మనకి కోటి గారి సంగీతం అందించారు ఈ పాటకి, ఇన్స్పైర్డ్ బై ది అదర్ సాంగ్ దట్ ఐ జస్ట్ ప్లేడ్. షకీరా పాడిన ఈ పాట రెండు కలిపి పాడేసుకోవచ్చేమో, కొంచెం ఇంగ్లీష్ కొంచెం తెలుగు రెండు కలిపి వేరే ఎవర్ అంటుంది కదా. సో మనకి ఇందాక చెప్పినట్టుగా శ్రీకాంత్ గారు, సుధా గారు, న్యూజర్సీ నుంచి రవి గారు ఇద్దరు ముగ్గురు కాల్ చేసి సమాధానం చెప్పారు. ఎస్, దట్ వాస్ ద సాంగ్ నువ్వే నువ్వే సినిమాలోది, తరుణ్ శ్రియా నటించిన ఆ సినిమా. సరే, ఇలాంటి పాటలు ఇంకా ఉన్నాయి అండి నా దగ్గర, విందాం మరి. సరే, ఇప్పుడు వినిపించిపోయే పాట, నాకు కాల్స్ వస్తే ఎలా తీసుకోవాలి, కాన్ఫరెన్స్ చేయాలా, ఏంటి ఇప్పుడు నేను క్లిష్ట పరిస్థితిలో ఉంటాను. ఎందుకంటే ఇది నేను పాట వినిపించగానే టపి టపి టపి మన కాల్స్ వస్తాయని నాకు అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది చెప్పండి. ఇది నిజానికి, సరే ఆ నిజాలు అంటే తర్వాత చెప్తాను, పాట వినద్దాం ఫస్ట్. ఇది వింటే మీకు తెలుగులో ఏ పాట గుర్తుకొస్తుంది, సినిమా ఏంటి, ఈ ఒరిజినల్ గా ఎవరు పాడారు, ఆ రెండు మూడు ప్రశ్నలు ఉన్నాయి వాళ్ళ ఆటలో. రెండు మూడు ప్రశ్నలు కానీ సమాధానాలు కూడా అలాగే ఉంటాయి రెండు మూడు. నాకు కాల్ చేసి చెప్పండి. ఎందుకు సేవ ఊరిస్తావు, వినిపించచ్చు కదా తొందరగా పాడంటారా. వినిపించేస్తా వినండి. ఇది వింటే మీకు, ఇప్పుడు ఫోన్ పట్టుకుని కూర్చోవాలి ఇక్కడ, టగటగా కాల్స్ వస్తాయి నాకు తెలిసి, గ్యారంటీ అంటారు దాన్ని. సరే చూద్దాం ఎంతమంది కాల్ చేసి చెప్తారో. ఇది ఇంగ్లీష్ ఎవరు పాడారు, ఇంగ్లీష్ ఆల్బమ్ ఏంటి ఎవరు పాడారు అది తెలిసినా, లేకపోతే తెలుగు పాట ఏంటి, ఏ పాట గుర్తుకొస్తుంది కాల్ చేసి చెప్పండి. 9726361966 ఈస్ ద స్టూడియో నంబర్. మీరు వింటున్నారు ఆట కావాలా పాట కావాలా అనే కార్యక్రమం. మీ వ్యాఖ్యాత శివ శివ శివతో.

ఆల్రైట్, కాల్స్ అయితే టపి టపి మన వచ్చాయి. నేను అనుకున్నట్టే ఈ పాట తెలియని వాళ్ళు ఎవరు ఉండరు తెలుసా అంటూ నాకు కాల్ చేసేప్పారు. ఇంకో శ్రోత కాల్ చేస్తున్నారు, చూద్దాం. హలో అండి, రేడియో సర్వీ కాల్ చేశారు, మీ మాటలు శ్రోతలు అందరూ వింటున్నారు, ఎవరిని మాట్లాడితే? అవునండి, మీ పేరు? గోపి గారు. సూపర్, కరెక్ట్ ఆన్సర్ అండి. థ్యాంక్ యూ సో మచ్, బాయ్ అండి. ఎస్, అబ్సల్యూట్లీ రైట్, అందరూ సరిగ్గా సమాధానం చెప్పారు, సరైన సమాధానం చెప్పారు. నాకు శ్రీకాంత్ గారు, చక్రి గారు, సాక్షాత్ చక్రి డాడ్ అండ్ సన్, వాళ్ళిద్దరు కలిపి మరి ట్యాగ్ టీమ్ గా చేసి సమాధానం చెప్పారు. వాళ్ళు ఇంగ్లీష్ ఒరిజినల్ ఎవరో చెప్పారు, అలాగే తెలుగులో ఏంటో కూడా చెప్పారు. అలాగే రాజశేఖర్ గారు, మరి న్యూజర్సీ నుంచి రవి గారు, అందరూ కాల్ చేసి పట్టేశారు. ఇది పట్టణ వాళ్ళు ఎవరు ఉండరు. నిజానికి కీరవాణి గారు వినిపించిన మన తెలుగు పాటలో ఆయన చెప్పారు ఇన్స్పైర్ అయ్యాను అని. అలాగే ఆయన ఈ ముక్క యాజ్ ఇట్ ఇస్ గా పెడదాం అనుకున్నారట, కానీ చిత్రమ్మ గారికి వినిపించాక ఆవిడ పట్టుబట్టి, లేదు నేను పాడతాను, ఆ బిట్ కూడా నేను పాడతానని ఆవిడ పట్టుబట్టి 4 రోజులు సాధన చేశారట. చిత్రమ్మకే 4 రోజులు పట్టిందంటే ఆలోచించండి. ఎందుకంటే అలా వద్దులేండి, చిత్రమ్మ గొంతు నేను ఎందుకు అంటారా. సో అదంతా యాజ్ ఇట్ ఇస్ గా ఉండకుండా, అంటే ఇది ఈ బిట్ యూజ్ చేయకుండా వాడకుండా పాటలో చిత్రమ్మ చేత పాడించారు మన ఎంఎం కీరవాణి గారు. ఎస్, మీ అందరికి తెలుసా, నాకు తెలుసు, తెలుసా అని అడిగాను, మీరు తెలుసు అన్నారు. ఆ తెలుసా మనసా పాట వినేద్దాము. ఒరిజినల్ గా ఈ ఆల్బమ్ వచ్చేసి ఎనిగ్మా గ్రూప్ వాళ్ళది. వాళ్ళవి చాలా మెస్మరైజింగ్ ఉంటాయి. మీరు ఎప్పుడైనా ఎలా ఏదో డల్ గా ఉన్నారు, ఆర్ డల్ గా కాదండి, యాక్చువల్లీ నిజానికి మీకు నిద్రపడట్లేదు, నిద్రపోవాలనుకుంటే ఈ ఎనిగ్మా వినండి, చాలా బాగుంటాయి. ఎనిగ్మా ఐ థింక్ ఆల్బమ్ 1 అనుకుంటా, 1 లో పాటలు మీరు అలా పెట్టుకుంటే మీకు నిద్ర వద్దన్న వచ్చేస్తుంది. అంత సూదింగ్ గా ఉంటాయి పాటలు అవి, చాలా. ఆ బీట్ అయితే కానీ, ఆ వాయిస్ కానీ, ఇది అదే ఆల్బమ్ లోది, కానీ ఏజ్ ఆఫ్ లోలీనెస్. సాక్షాత్ ఎస్ సరైన సమాధానం చెప్పాడు. సాక్షాత్ తో పాటు వాళ్ళ డాడ్ చక్రి గారు తెలుగు పాట కూడా చెప్పారు. ఇంకా ఆలస్యం చేయకుండా ఆ పాట కూడా వినేద్దాము. ఇది ఇంక చెప్పక్కర్లేదు, క్రిమినల్ సినిమాల పాట వినండి. ఆ చిత్రమ్మ సాధన 4 రోజులు ఎందుకు పట్టిందో మీకు అర్థమవుతుంది. దీనికి ఆవిడకి అవార్డు కూడా వచ్చింది అనుకుంటే ఈ పాటకి. సరే వినండి పాట, మాట బదులు పాట. మీరు వింటున్నారు ఆటకావల పాటకావల అనే కార్యక్రమం, మీ వ్యాఖ్యాత సేవతో. మా ఈ కార్యక్రమాలు వినడానికి మీరు రేడియో సురభి .com కి వెళ్ళొచ్చు, లేదా మా యాప్స్ డౌన్లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ యూజర్స్ కానీ, ఐఓఎస్ యూజర్స్ కానీ, ఎవరైనా సరే మీకు తగ్గ యాప్స్ ఉన్నాయి. మరి రేడియో సురభి యాప్ మీరు యాప్ స్టోర్ లో కానీ ప్లేస్టోర్ లో కానీ విని డౌన్లోడ్ చేసేసుకోండి. మీరు చేసేసుకుని వింటుంటారు నాకు తెలుసు, మీరు చేసుకుంటూ మీ స్నేహితులకి చెప్పండి. ఈ కార్యక్రమాలు వినడానికి, మా అప్డేట్స్ అన్ని కావడానికి, తెలుసుకోవడానికి ఇన్స్టాగ్రామ్ లో కానీ, ఫేస్బుక్ లోని, యూట్యూబ్ లో కానీ ఫాలో అవ్వండి. రేడియో సురభి అని వెతికితే మేము మీకు దొరికిపోతాం. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తాం, సౌండ్స్ లైక్ హోమ్. ఎస్, ఈ పాట వింటూ మనం బ్రేక్ లోకి వెళ్ళిపోతామేమో. బ్రేక్ నుంచి వెళ్ళొచ్చాక ఇంకొన్ని పాటలు వినిపిస్తాను. ఇవాళ మనం ఆటగాళ పాటగాళ కార్యక్రమంలో కొన్ని ఇంగ్లీష్ కానీ వేరే వేరే భాషలో వచ్చిన పాటలు వినిపిస్తూ వాటి తెలుగు పాటలు ఏంటి అని మిమ్మల్ని ప్రశ్నగా, చిక్కు ప్రశ్న అనలేని ప్రశ్నలుగా అడుగుతూ వచ్చాను. ఇంకా చిత్రమ్మ పాట వినిద్దాం, క్రిమినల్ సినిమాలోది ఈ పాట.

0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HT3.
1: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
2: కొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని నవ్విస్తాయి, ఇంకొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని మళ్ళీ చిన్నప్పటికి తీసుకెళ్తాయి. ట్యూన్ ఇన్ టు మార్నింగ్ మంత్ర, వేర్ మెమరీస్ బికమ్ కాన్వర్సేషన్స్. ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు నేను మీ ఆర్జే శృతి వెంకట్, రేడియో సిరపి 107.9 FM HT3 అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్.
3: నేను నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్మా, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
4: Buying a home in India is now easier and hassle-free. Gruh Pravesh India Property Expo brings top developers from Hyderabad, Bengaluru, Mumbai, Pune, Chennai and Delhi NCR directly all under one roof. Choose your home from 200 plus projects at the biggest India Property Expo in Frisco. Be there on the 10th and 11th of October at Health Regency Frisco, 10 a.m. to 8 p.m. Free entry and car parking. An event by My Square Feet.
5: ఆకట్టుకుంటాం, ఓ పట్టు పడతాం. రేడియో సురభి,
0: రేడియో సురభి KDXX 107.9 FM HD3 లూయిస్విల్ టెక్సాస్ అమెరికాలో తెలుగు నేస్తం.
1: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
3: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avvatleda?
0: Don't worry. G3 Electronics can help you design a custom setup. Screen build cheyatam daggar nunchi acoustic wall setup varaku, they will

వెల్కమ్ బ్యాక్ శ్రోతలందరికీ పునః స్వాగతం. ఎస్, మీకు ఆట కావాలా పాట కావాలా అన్నా కూడా, స్వచ్ఛమైన అచ్చుదలకు బీట్ కావాలన్నా కూడా మీ శివ వచ్చాడు మీతో పాటు నాలుగింటి వరకు. నా ఈ ప్రయాణం ప్రతి శనివారం మధ్యాహ్నం ప్రసారమయ్యే 1 గంట నుంచి 4 గంటల వరకు ప్రసారమయ్యే ఈ కార్యక్రమంలో మనం ఆటలాడుతుంటాము, పాటలు పాడుతుంటాము. పాటలు పాడుతుంటాం కదండి, ఈ పాటలు పాడుతుంటాం, తెలుగు వల్లే ఉంటుంది కదా. సో పాటలు వింటుంటాము, అలాగే మిమ్మల్ని సరదాగా కొన్ని ఆటలాడిస్తూ ఉంటాను. అలాంటి ఈ కార్యక్రమంలో ఇవాళ నేను కొన్ని ఇంగ్లీష్ పాటలు వినిపిస్తూ, కొన్ని వేరే భాషలో కూడా ఉన్నాయండి వినిపిస్తాను, అవన్నీ నేను వినిపిస్తూ అవి వింటే మీకు తెలుగు పాటలు ఏం గుర్తుకొస్తున్నాయి. ఒరిజినల్ గా ఇంగ్లీష్ పాడింది ఎవరు, ఒరిజినల్ గా అంటే కాకుండా ఇంగ్లీష్ లో పాడిన పాట, ఆ వేరే భాషలో పాట ఎవరిది, ఏ ఆల్బమ్, తెలుగులో ఏ పాట మీకు గుర్తొస్తుంది, ఇవన్నీ తెలుగులో ఇన్స్పైర్ అయిన పాటలు. కొంత చాలా మంది ఇన్స్పిరేషన్ ని యాజిస్ గా వ్యక్తం చేశారు, కొంతమంది కనిపెట్టారు, ఇలాంటివన్నీ జరిగిన ఈ పాటలవి. సరదాగా ఈ పాటలు వినిపిస్తే నాకు తెలుగు పాటలు గుర్తుకొస్తాయనే ఉద్దేశంతో నేను మీకోసం ఇవాళ కార్యక్రమాన్ని ఇలా తయారు చేశానమాట. వాస్తవానికి సంగీతంలో గొప్పతనం ఏంటంటే మనకి ఏదైనా ట్యూన్ విన్నా కూడా ఓహో ఇదే ట్యూన్ ఎక్కడో విన్నట్టుందే, లేకపోతే కొన్ని కొన్ని అవే ఇన్స్ట్రుమెంట్స్ అవే ఉంటాయి కాబట్టి కొన్ని కొన్ని మనకు అలా అనిపిస్తాయి, అనిపించినట్టుగా అనుకుని నాకు సరదాగా సమాధానం చెప్పండి. ఈ పాట ఏం చే ఇప్పుడు వినిపించబోయే పాట ఏంటంటే ఇంగ్లీష్ పాట ఎవరిది, పిల్లలకి చాలా మందికి తెలిసే ఉంటుంది, ఎస్పెషలీ ఫుట్బాల్ ఫ్యాన్స్ ఉంటారు కదా పిల్లలు, వాళ్ళకి తెలిసే ఉంటుంది ఆ పాట ఏంటి. అలాగే తెలుగు పాట కూడా తెలుసా, ఈసారి కూడా తండ్రి కొడుకు లేకపోతే తల్లి కొడుకు, తల్లి కూతురు తండ్రి కూతురు ఎవరైనా సరదాగా ట్యాగ్ టీమ్ చేసి మరి నాకు సమాధానం చెప్పండి, ఈ పాట విని తెలుగులో ఏ పాట గుర్తుకొస్తుంది. ఈ పాట మొత్తం ఉండదేమో, ముందు వచ్చే మొక్క బట్టి చెప్పాలి మీరు, మొత్తం పాట కాకుండా కొన్ని కొన్ని పాటలు మొత్తం అలాగే ఉంటాయి. ఇందాక వినిపించినట్టుగా చక్కెరే పాట విన్నాం మనము, ఐఎమ్ వెరీ సారీ సారీ పాట విన్నాం కదా, అలా కాకుండా ఇది కొంచెం కనిపెట్టండి, ఇది ఎందుకని చెప్తున్నా అర్థమవుతుంది మీకు. సిద్ధమా, వింటున్నారా మీరు, జాతకం విన్నారా, వాల్యూమ్ పెట్టేసుకోండి రేడియోలో, వెళ్ళిపోండి నా దగ్గరికి, వెళ్ళారా, ఓకే వినండి.

తుంపాసి వద్దులేండి, ఆ భాష మనకు రాదు, స్పానిష్ భాష అది. ఎవరైనా నాకు శ్రీకాంత్ గారు కాల్ చేసి సమాధానం చెప్పారు, ఇంకెవరైనా కాల్ చేసి చెప్తారేమో చూద్దాము, చెప్తారేమో అనిపిస్తోంది. ఓ పని చేస్తాను, మీరు ఆలోచించుతుండగా మీరు అక్కడి నుంచి చించండి, నేను కొన్ని ప్రకటనలు చించుతాను ఇక్కడ. మీ డెంటల్ హెల్త్ గురించి ఆలోచిస్తున్నారా? ఇప్పుడు కంప్లీట్ డెంటల్ ఎగ్జామ్ అండ్ ఎక్స్రే $29 మాత్రమే. మీ స్మైల్ ని హెల్దీగా ఉంచుకోవడానికి ఈ స్పెషల్ ఆఫర్ మిస్ అవ్వకండి. కాల్ డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ టుడే అట్ 972-484-5400 ఆర్ విజిట్ దెమ్ అట్ 3234 ఫారెస్ట్ లేన్ ఇన్ డాలస్. అలాగే మీ రెస్టారెంట్ ఓనర్స్ కి ముఖ్య ప్రకటన, మీరు చాలా స్లో అవర్స్ తర్వాత 2 less వాకిన్స్ ఉన్నాయి మీ రెస్టారెంట్ కి అంటే కంగారు పడకండి. DealsBanana.com, a platform where restaurants can list their exclusive deals and coupons and reach customers who are actively looking for great food and great offers. ఇది ఒకటే కాదండి, హియర్స్ ఎక్సైటింగ్ పార్ట్. మీ ఆఫర్ ని క్రియేట్ చేయడం నుంచి ప్రమోషనల్ క్యాంపెయిన్ డిజైన్ అండ్ మార్కెట్ చేయడం వరకు డీల్స్ బనానా ఏఐ డస్ ద హెవీ లిఫ్టింగ్ ఫర్ యూ. సో దేర్ ఇస్ నో పర్ ఆర్డర్ కమిషన్ అండ్ ద బెస్ట్ పార్ట్ ఇస్ ఫస్ట్ 50 రెస్టారెంట్స్ కెన్ గెట్ ద గ్రోత్ ప్లాన్ ఫ్రీ ఫర్ 3 months. సో రెస్టారెంట్ ఓనర్స్ ఆలస్యం చేయకండి, డోంట్ వెయిట్ ఫర్ కస్టమర్స్ టు వాక్ ఇన్, గివ్ దెమ్ ఎ రీజన్ టు వాక్ ఇన్. విజిట్ DealsBanana.com టు బికమ్ ఎ పార్ట్నర్ అండ్ స్టార్ట్ టర్నింగ్ యువర్ ఆఫర్స్ ఇంటూ మోర్ వాక్ ఇన్స్. అలాగే డాలస్ ఫుడీస్ మీరందరూ వినండి, వీకెండ్ ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? మేక్ దెమ్ డెలిషియస్ విత్ గ్రాండ్ వీకెండ్ బఫెట్ ఇండియా టుడే రెస్టారెంట్, డెలిషియస్ స్ప్రెడ్ ఆఫ్ యువర్ ఫేవరెట్స్ ఆల్ ఇన్ వన్ ప్లేస్. గురువారాలు జస్ట్ గాట్ బెటర్ విత్ ఇర్రెసిస్టిబుల్ చాట్స్, వీకెండ్ బఫే, గురువారాలు చాట్స్. ఇంకా ఆలస్యం చేయకండి, హెడ్ టు ఇండియా టుడే రెస్టారెంట్ అట్ 151 నార్త్ నాలిన్ డ్రైవ్ స్వీట్ 100 ఇన్ సౌత్ లేక్. ఇండియా టుడే, కమ్ హంగ్రీ అండ్ లీవ్ హ్యాపీ. సరే, మీ అందరికీ గుర్తు రాలేదేమో అనుకుంటున్నాను, గుర్తొస్తుందేమో అని ఆశ పడుతూ ఉన్నాను, కాల్స్ రాలేదు కాబట్టి మీకు అర్థమవుతుంది పాట ఇది వినండి. ఇందాక వినిపించింది మాత్రం రికీ మార్టిన్ పాట ఉందోస్ త్రేస్, ఫుట్బాల్ ఆ టైంలో తెగ వినిపించేది మరియా పాట అది. ఆ పాట వింటూ మరియు ఈ పాట విందాం.

భలే వస్తారు కదా పాటలు. నాకు నిజానికి తెలుగు వర్షన్ తెగ నచ్చిందండి. శాస్త్రి గారు రాసిన పాట అంటే నచ్చకపోవడం అనేది ఉండదు. ఇందులో ఏమైందో బాడీ వేలా తూలింది, గాలిలో రెక్కలొచ్చి, న్యూటన్ థియరీ తల్ల కిందులు ఇది తట్టుకున్నదా భూమికి ఉన్న ఆకర్షణ అంటూ అది సంగతి. ఆల్ రైట్, సో మనకి సమాధానం వచ్చేసింది. ఎస్, తొలి ప్రేమ సినిమాలోది నవీన్ గారు కాల్ చేసి సమాధానం చెప్పారు. ఇలాంటి పాటలు వినిపిస్తూ ఇవాళ మన కార్యక్రమాన్ని, నేను ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాను. ఇలాంటి పాటలు నేనే కదండి, మీకు ఏమైనా తెలిస్తే నాకు కాల్ చేసి చెప్పండి, సరదాగా వినిపిస్తాను. అందరికీ గుర్తు చేస్తున్నట్టుగా కాకుండా అనమాట, అలా ఈ కార్యక్రమం నడుస్తుంది. సరే, కొన్ని ఈ పాట సంబరాల పాట, రికీ మార్టిన్ పాట, ఫుట్బాల్ టైంలో వచ్చే పాట కాబట్టి కొన్ని సంబరాలు మన డాలస్ లో కూడా జరుగుతున్నాయి. టీ ప్యాడ్ బతుకమ్మ సంబరాలు ఆర్ అరౌండ్ ద కార్నర్. ద తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డాలస్ ఇన్వైట్స్ యూ టు అన్ అన్ఫర్గెటబుల్ డే ఆఫ్ బతుకమ్మ అండ్ దసరా సంబరాలు ఫీచరింగ్ లైవ్ ఎంటర్టైన్మెంట్ బై నవీన్ పోలిశెట్టి అండ్ ద ఎనర్జెటిక్ ఇన్ఫ్యూజన్ బ్యాండ్. శనివారం అక్టోబర్ 17వ తారీఖు జరగబోతోంది ఈ కార్యక్రమం. మధ్యాహ్నం పని నుంచి రాత్రి

12 వరకు at Comerica Center, 2601 Avenue of the Stars in Frisco, Texas. And here's the best part. Entry and parking are absolutely free, free, free. So family and friends తో కలిసి బతుకమ్మ ఇంకా దసరా సంబరాల్ని ఫుల్ ఎంజాయ్ చేయండి. గుర్తుంది కదా అక్టోబర్ 17 తారీఖు కొమెరికా సెంటర్ ఇన్ ఫ్రిస్కో. ఆల్రైట్, 3, 2, 1, గెట్ సెట్ గో. వాక్ చేయండి, జాగ్ చేయండి, పరిగెత్తండి కూడా. బట్ దిస్ టైమ్ లెట్స్ డూ ఇట్ టుగెదర్. సిలికాన్ ఆంధ్ర మనబడి ప్రెజెంట్స్ రన్ ఫర్ తెలుగు, అ 5-day వాక్ అండ్ రన్ ఓపెన్ టు ఎవ్రీవన్. అందరికి ఓపెన్ అండి ఈవెంట్, రన్ ఫర్ తెలుగు ఈవెంట్. సెప్టెంబర్ 20 తారీఖు అంటే రేపే ఉదయం 8 నుంచి మొదలవుతుంది. హెరిటేజ్ పార్క్ ఇన్ ఫ్లవర్ మౌండ్. ఆల్ ఏజెస్ వెల్కమ్ అండ్ ఎంట్రీ ఈజ్ ఆల్సో ఫ్రీ. రిజిస్టర్డ్ పార్టిసిపెంట్స్ కి ఫ్రీ టీషర్ట్ అండ్ రిఫ్రెష్మెంట్స్. బ్రింగ్ యువర్ ఫ్యామిలీ, బ్రింగ్ యువర్ ఫ్రెండ్స్ అండ్ రన్ ఫర్ తెలుగు. రిజిస్టర్డ్ manabadi.me/runfortelugu. మళ్ళీ రిజిస్ట్రేషన్ కోసం manabadi.me/runfortelugu. ఆల్రైట్, ఇంకో పాటకి సిద్ధమా మీరు? ఇంకొక తెలుగు పాట కదండి, అప్పుడే ఇంగ్లీష్ పాట. ఇప్పటిప్పుడే ట్యూన్ అయ్యి కార్యక్రమానికి ఇలా వింటున్న వాళ్ళందరికీ ఒకసారి మరొకసారి స్వాగతం. ఇవాళ ఆటకాల పాటకాల కార్యక్రమంలో మీ శివ మీకు వినిపిస్తున్నాడు కొన్ని రకరకాల భాషల్లో వచ్చిన పాటలు. ఆ భాషల్ని ఇన్స్పైర్ అయిన తెలుగు పాటలు ఏంటి మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతూ వచ్చారు. అలాంటి పాటల్లో ఇది మరో పాట. ఈ పాట వింటే మీకు ఏ పాట గుర్తుకొస్తుంది? 972-636-1966 కి కాల్ చేయండి మీ సమాధానాలతో.

గుర్తొచ్చిందా ఎవరికైనా? గుర్తొచ్చిందా ఎవరికైనా? గుర్తొస్తే ఆలస్యం చేయకండి, కాల్ చేయండి, మళ్ళీ ఒకసారి వినిపిస్తాను. మీరు వింటూ ఉంటే మీకు గుర్తుకొస్తుంది, లేకపోతే ఇంకా క్లూ ఇస్తారేమో చూద్దాం, అప్పుడే ఇవ్వాలండి క్లూ. వినండి.

0: హలో, నేను రెడీ సార్ కాల్ చేశారు, మీ మాటలు శ్రోత్రం వింటున్నారు, ఎవరండి మాట్లాడేది?
1: నవీన్
0: గారు చెప్పండి.
1: బిజినెస్ మ్యాన్ లో
0: yes, you got it. Super. Thank you, Andy. Yes, that was the right answer. Navin garu cheta on air cheppichesanu. Navin garu tho paatu New Jersey nunchi Ravi garu, Srikanth garu, tarvata Rajshekar garu call chesi samadhanam chepparu. ఎస్, బిజినెస్ మ్యాన్ లో పాట. సాధారణ విషయం ఏంటంటే ఇందులో బెల్లాచావు ఉంటుంది. చాలా పాత జానపద గీతం అండి, ఇటాలియన్ ఫోక్ సాంగ్ ఇది, చాలా పాత ఇది. అందులో బెల్లాచావు అంటే బెల్లా అంటే బ్యూటిఫుల్ టా, చావు అంటే సిఐఏ చావు అంటారు కదా.

బై గుడ్ బై అని. సో బెల్లా చావ్ అనేది అర్థం, కానీ తెలుగులో అర్థం చాలా మారిపోతుంది. బిజినెస్ మ్యాన్ లో పాట అందులో చాలా మారిపోతుంది కదా, చాలా ఆపోజిట్ టైప్ లో అయిపోతుంది. పిల్ల చావే అని చెప్పేసి తిడుతుంటాడు మన మహేష్ బాబు. పాట కథ బట్టి రాస్తారు కాబట్టి పాటలో పాట కథలో అలా ఉంటుంది, అందుకని అలా రాశారు. కానీ బెల్లా చావ్ నుంచి పిల్ల చావ్ దాకా వచ్చిన ఈ పాట సరదాగా వినిపిస్తాను. ఎస్, బిజినెస్ మ్యాన్ సినిమాల పాట ఇది. ఇది ఇందాక వినిపించింది లా కాసా డా పప్పెల్ అనేది ఇటాలియన్ మనీ హైస్ట్ తోటి అది ఫేమస్ అయిన పాట. అది మనీ హైస్ట్ లో వస్తుంది పాట, కానీ నిజానికి ఇది ఇటాలియన్ ఫోక్ సాంగ్ ఫ్రమ్ సెవెరల్ ఇయర్స్ ఎక్కువ చాలా ఏళ్ల ముందు వచ్చిన ఆ పాట. సరే, ఇంకా ఆలస్యం చేయకుండా ఎందుకు పిల్లని చావమంటున్నాడో వినద్దాం. బిజినెస్ మ్యాన్ సినిమాలో పాట ఇది.

బెల్లా చావ్ నుంచి పిల్ల చావే దాకా వచ్చిన ఆ పాట బిజినెస్ మ్యాన్ సినిమాలో రెండు ఒకటేలా ఉంటాయి కాబట్టి మీకు వినిపించారు. సరే, నాకు సమాధానం చెప్తూ న్యూజర్సీ నుంచి రవి గారు ఇంకో పాట గుర్తించారు. ఈ పాట వాస్తవానికి ఇందులో పిక్చరైజేషన్ కొంచెం మన పాత చిరంజీవి పాటలా ఉంటుంది. మన ఈ పాట వింటూ మనం బ్రేక్ లోకి వెళ్ళిపోండి, బ్రేక్ నుంచి బ్రేక్ సమయంలో ఎవరైనా సమాధానం చెప్తారేమో చూద్దాము. ఈ పాట వింటూ ఈ పాట వినడానికి లేకపోతే చూడడానికి ఒక తెలుగు పాటలా ఉంటుంది, అదేంటో కనుక్కోండి. బ్రేక్ నుంచి వచ్చాక ఆ పాట మీకు వినిపిస్తాను. ఇప్పుడు వినిపించబోయే పాట మాత్రం మైకేల్ జాక్సన్ పాట. అది ఆబ్వియస్లీ మీ అందరికి తెలిసినదే. ఈ పాట చిత్రీకరణ మనకు ఒక తెలుగు పాటలా ఉంటుంది, కొంచెం మ్యూజిక్ కూడా కొంచెం కలుస్తుంది. వినండి, మీకు అర్థమవుతుంది ఏంటో. అది నాకు తెలిస్తే నాకు కాల్ చేసి చెప్పండి 9726361966 కి. హారర్ మూవీ చూసి వస్తుంటారన్నమాట ఇందులో చిత్రీకరణ.

థ్రిల్లర్ పాట ఇది, మైకల్ జాక్సన్ ది. ఇది వింటుంటే మీకు చూస్తుంటే తెలుగు పాట ఏం గుర్తుకొస్తుంది, మీకు చెప్పేసాను చిరంజీవి పాట అని. సో అందులో ఆకులతో మీరు కనిపెట్టండి. న్యూ జర్సీ నుంచి రవి గారు.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogya Me Asalaina Aishwaryam. Your daily dose of goodness. Me Arogya Nikapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, పూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
4: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
5: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
4: యాక్చువల్లీ దేర్ మెనీ ఆప్షన్స్. ఈ దోశ, ఇది కూడా, ఇటు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలీ, ఇస్ బెలవా చీజ్ దోశ, పనీర్ దోశ, అన్ని చిల్లీ గార్లిక్ లోటస్ అండ్ ఆంకి పనీర్ టిక్కా విత్

0: ఎందుకు రోగ చెప్పినావు స్పెషల్స్ మాత్రమే అడిగినా.
1: ఇంకా ఉన్నాయి చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్ జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రియేట్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఈజ్ యర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్ డెలిషియస్ అండ్ మేడ్ విత్ కేర్. ఏ టు బి టెక్సస్ డాట్ కామ్. పర్ఫెక్ట్ ఫర్ డైన్ ఇన్, టేక్ అవే ఆర్ ఫుల్ సర్వీస్ క్యాటరింగ్.
2: నాకు ఇంకా గుర్తుంది 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏమైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి ఇలాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కాని చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా యు నేమ్ ఇట్ వి గాట్ ఇట్ ఇన్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే ఫుడ్ ఎసెన్షియల్స్ వన్ నేమ్ టు గో హరేలి బ్రింగింగ్ ద టేస్ట్ ఆఫ్ హోమ్ క్లోజర్ టు యూ. From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.

బ్రేక్ కి వెళ్లే ముందు నేను మీకు వినిపించిన మైకేల్ జాక్సన్ థ్రిల్లర్ పాటని చిత్రీకరణ ఎవరికైనా గుర్తుంటే అది వింటే మ్యూజిక్ తో పాటు మ్యూజిక్ కొంచెం వస్తుందేమో మ్యూజిక్ తో పాటు చిత్రీకరణ ఎవరికైనా గుర్తుకొచ్చిందా పాత తెలుగు చిరంజీవి సినిమా అని చెప్పాను నేను. నాకు సౌమ్య గారు కాల్ చేసి ఒక్కరే కాల్ చేసి సమాధానం చెప్పారు. న్యూజెర్సీ నుంచి రవి గారు అడిగిన ఈ ప్రశ్న నా ప్రశ్నల్లో ఆయన కూడా ప్రశ్న జోడించారన్నమాట. మీరు కూడా చేయించండి అలాగా నేనే ప్రశ్నలు అడగకుండా ఇలాంటివి ఏమైనా మీకు గుర్తుకొచ్చి సరదాగా కాల్ చేసి చెప్పాలంటే మీరు ప్రశ్నలు అడగాలంటే నాకు తప్పకుండా కాల్ చేయండి. నంబర్ అదే, సమాధానాలే కాదు ప్రశ్నలు సమాధానాలు కూడా మీరు నాకు చెప్పచ్చు అన్నమాట. సరే అందరికీ ఒకసారి మరోసారి ఆటకవాల పాటకవాల 2 గంటలకి స్వాగతం. మీ వ్యాఖ్యాత శివ శివ శివతో ఈ కార్యక్రమంలో ఇవాళ ఇంగ్లీష్ పాటలు వినిపిస్తూ ఇంగ్లీష్ ఇటాలియన్ విన్నాం, అందుకే స్పానిష్ పాటలు విన్నాము. ఈ పాటలు వినిపిస్తూ తెలుగు పాటలు ఏం గుర్తుకొస్తున్నాయని క్రితం వారం ఆడిన ఆటలో చాలా పాటలు మిగిలిపోయాయి కాబట్టి ఇవాళ మిగతావి అవి ఫినిష్ చేసేద్దాము అసలు అవ్వగొట్టేద్దామని చెప్పేసి నేను అలా ఉరుకులు పరుగులతో వచ్చాను మీతో పాటు ఈ 3 గంటలు ప్రయాణం చేయడానికి. సరే స్వామి గారు గుర్తుపట్టిన పాట వినిపించేస్తాను. రవి గారు మీరు అనుకున్న ప్రశ్నకి సమాధానం కూడా వచ్చేసింది కాబట్టి ఈ పాట విందాం. ఈ పాట వినొచ్చాక ఇంకా నా దగ్గర ఇంకో 2-3 పాటలు ఉన్నాయి, ఆ పాటలు వినిపిస్తాను మీకు. సరే ఇది ఏ సినిమా తెలిస్తే కాల్ చేయండి నాకు 9726361966. ఇందులో కూడా ఆ చిత్రీకరణ ఏంటంటే మామూలుగా దయ్యాలు భూతాలలాగా వాళ్ళు డ్రెస్ అది వేసుకుని హీరోయిన్ ని భయపెట్టేస్తూ ఉంటారన్నమాట. అందులో ఇందాక మైకేల్ జాక్సన్ థ్రిల్లర్ లో కూడా అదే సన్నివేశం ఏంటంటే మైకేల్ జాక్సన్ ఇంకా అమ్మాయి హారర్ సినిమా చూసొస్తారు, ఏంటి భయం వేస్తుందా పర్లేదు ఇంటికి వెళ్దాం పదా అంటే ఇంటికి వెళ్తుంటే దారిలో నిర్మానుషంగా ఉండి అక్కడ అన్ని స్ట్రీట్ లైట్లన్నీ ఇలా వెలుగుతూ ఆడుతూ ఆ సీన్ అలా క్రియేట్ చేస్తే ఆటోమేటిక్ గా మనకు భయం వేసేస్తుంది కదా. ఎక్కడో దూరం నుంచేదో చప్పుళ్లు వస్తూ నక్కలు కుక్కలు అరుస్తూ సర్లేండి మిమ్మల్ని భయపెట్టడం భయపెడుతూ నేను భయపెట్టడం ఎందుకులే, నేను ఒక స్టూడియోలో అసలే ఒక్కడనే ఉన్నాను. సరే పాట వినేద్దాం.

ఎస్, దొంగ సినిమాల పాట లాస్ట్ లో వచ్చేసింది కదా. ఎస్, దొంగ సినిమాల పాట పాట ఎందుకు వినిపించారంటే మీకు అది మైకిల్ జాక్సన్ థ్రిల్లర్ థ్రిల్లర్ అందులో అలా రాదులేండి, సంగీతం ట్యూన్ అలా ఉండదు, కానీ అందులో చిత్రీకరణ దాని నుంచి ఇన్స్పైర్ అయింది అని నేను అనుకుంటున్నాను. నేను ఆ పాటలో రాధ రాధని ఏడిపిస్తూ మన చిరంజీవి కిల్లర్ కిల్లర్ నేపాళీ మంత్రం వేస్తే ఏమవుతావో అనుకుంటూ భయపడతాడనమాట. అందులో మిగతా చుట్టుపక్కల జనాలు కూడా అలా దయ్యాల్లాగా రాక్షసులాగా తయారై వస్తారనమాట. ఇదివరకు మన చిన్నప్పుడు యాక్చువల్లీ నా దగ్గర ఉండేది మామూలుగా ప్లాస్టిక్ ది పళ్ళు పెట్టుకుంటే ఇలా చివరికి మన ఏమంటారు ఇన్సిజర్స్ అంటారు వాటిని, ఇన్సిజర్స్ అంటారు అనుకుంటా, అది కొంచెం అలా బయటకు ప్రొట్రూడ్ అయ్యి రాక్షసుల పళ్ళలా ఉంటాయి కదా, అలాంటి చిన్నప్పుడు ఉండేవి. అలాంటి ఎందుకు అలాంటి వెరైటీలు శివ ఎందుకు వింత శివ అంటారా, వింత లేదండి సరదాగా మన ఎగ్జిబిషన్ కి వాటికి వెళ్తున్నప్పుడు కొనుక్కున్న వస్తువుల్లో అదొకటి అనమాట. అది పెట్టుకుంటే చాలు మనిషి ఆకారం మొహం మారిపోతుంది నిజంగా, పళ్ళు అలా అనిపించి భయం వేస్తుంది అనమాట. సరే, చిన్నప్పుడు విషయం అది, ఇప్పుడు అలా పళ్ళు ఇలా పెట్టుకుంటే ఎవరైనా కొడితే రాలతాయి పళ్ళవి. సరే, ఆల్ రైట్. సరే, మళ్ళీ ఇంకా మన కార్యక్రమం వెళ్ళిపోదాము. ఇవాళ కార్యక్రమంలో మీకు ఇంగ్లీష్ తెలుగు ఇంగ్లీష్ స్పానిష్ ఇటాలియన్ రకరకాల భాషల్లో పాటలు వినిపిస్తూ తెలుగు పాటలు ఇంట్లో కనుక్కోమని చెప్తున్నాను నేను. అది ఇంకో పాట సిద్ధం చేశాను, ఈ పాట కొద్దిసేపు వినిపించాలి మీకు, ఎందుకంటే మధ్యలో వచ్చే మధ్యలో ఒక కోరస్ వస్తుంది, ఆ కోరస్ అది తెలుగు పాటలో మీకు యాజ్ ఇట్ ఈస్ గా వినిపిస్తుంది. తెలుగు పాట ఏంటో కనుక్కోండి, ఈ ట్యూన్ ఏ పాటలో ఏ పాటని ఇన్స్పైర్ చేసింది తెలుగులో కనుక్కోండి, తెలిస్తే సమాధానం నాకు కాల్ చేయండి 9726361966. పాట వినిపించబోయే ముందు కొన్ని ప్రకటనలు విందాము. హైదరాబాద్ లో ప్రాపర్టీ కోసం చూస్తున్నప్పుడు ఒక్క ప్రాజెక్ట్ ఎందుకు చూడాలండి, వేరు వేరు ప్రాంతాలు వేరు వేరు ప్రాజెక్ట్స్ ప్రైసెస్ అండ్ చాయిసెస్ ఉంటే బాగుంటుంది కదా. నియోపోలీస్, కోకాపేట్, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, తెల్లాపూర్, చేవెళ్ల, కొంపల్లి, ఫ్యూచర్ సిటీ, సికింద్రాబాద్, ఇంకా ఎన్నెన్నో ప్రాజెక్ట్స్ ఒకటే చోట. ఎక్కడంటారా, గృహప్రవేశ్ ఇండియా ఎక్స్పో హ్యాపెనింగ్ అట్ హయాట్ రీజెన్సీ ఇన్ ఫ్రిస్కో. డేట్స్ గుర్తుపెట్టుకోండి, డాలస్ లో జరుగుతోంది ఈ కార్యక్రమం, అక్టోబర్ 10th and 11th, 10వ తారీఖున 11వ తారీఖున. అలాగే మ్యూజిక్ లవర్స్ అందరికీ ఒక ప్రకటన, మీ అందరికీ

ఈ ఒక ఈవినింగ్ దట్ యూ డోంట్ వాంట్ టు మిస్ ఇండియన్ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ డాలస్ ఫోర్ట్ వర్త్ ప్రెసెంట్స్ ఎ స్పెషల్ కర్ణాటిక్ మ్యూజికల్ ప్రోగ్రామ్ ఫీచరింగ్ విఘ్నేష్ ఈశ్వర్ ఆన్ వోకల్స్, సాయి రక్షిత్ ఆన్ వయలిన్, అండ్ ప్రవీణ్ స్పర్శ మృదంగం, అండ్ చంద్రశేఖర్ శర్మ ఆన్ ఘటం. వీళ్ళందరూ అందిస్తున్నారు మీకు మ్యూజిక్, కర్ణాటిక్ మ్యూజిక్ పర్ఫార్మెన్స్. ఈ పర్ఫార్మెన్స్ ఎక్కడ జరుగుతుందంటే కాలిన్ కాలేజ్ మెకినీ క్యాంపస్ లో జరుగుతోంది. దిస్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఆన్ సాటర్డే సెప్టెంబర్ 26th అట్ 4:30 PM. ది లొకేషన్ ఇస్ 2400 కమ్యూనిటీ అవెన్యూ ఇన్ మెకినీ. ఐఎఫ్ఏ ఈవెంట్స్ ఆర్ ఫ్రీ ఫర్ మెంబర్స్. రిజర్వ్ యూర్ టికెట్స్ త్రూ ఐఎఫ్ఏ డిఎఫ్డబ్ల్యూ వెబ్సైట్. అలాగే 14th annual Silk Threads Charity Gala is happening on October 3rd. The Tapestry of Dreams is happening there at Hotel Indigo in Las Colinas in Irving, featuring renowned Indian designer Rohit K. Verma. The evening will showcase exclusive Indian culture and artistry, all while supporting Hunger Mitao and its work to fight hunger through local food banks. Dress code is Indian formal or black tie, and this is an adults only event. For tickets and more information, visit silkthreadsfundraiser.com. ఈ ఫండ్ రైజింగ్ లో పాల్గొనడానికి విజిట్ సిల్క్ థ్రెడ్ ఫండ్ రైజర్ .com. ఆల్రైట్, నేను ఒక పాట సిద్ధం చేశాను. ఈ పాట విని మీకు తెలుగులో ఈ పాట గుర్తుకొస్తుందని తెలిసి మళ్ళీ కాల్ చేయండి 9726361966. ఈ లోపల నేను గొంతు సవరించుకుని వస్తాను.

గుర్తొచ్చింది ఎవరికైనా వెనకాల వినొస్తుంది కదా, దాంతో మీకు గుర్తు రావాలి. సరే ఇంకొకసారి వినిపిస్తాను, మీరు జాగ్రత్తగా శ్రద్ధగా వినండి. ఈ తెలుగులో ఈ పాట గుర్తుకొస్తుంది. ఈ తెలుగులో మొదట్లో వచ్చిన ట్యూన్, తర్వాత మధ్యలో అని వచ్చింది కదా, అది కూడా వస్తుంది తెలుగు పాటలో. వినండి ఇంకొకసారి వినిపిస్తాను.

అలాగే నాకు సమాధానాలు ప్రవీణ్ గారు సాహితీ గారు కాల్ చేసి సమాధానం చెప్పారు. ఇద్దరు చెప్పారు కాబట్టి ఇంకా ఆలస్యం చేయకుండా ఈ ర్యాప్ వినే కంటే మన టాప్ పాట విందాము. ఈ పాట స్టార్టింగ్ వచ్చినట్టుగా లోన్లీ లోన్లీ లోన్లీ అంటే మీకు పాప్ కి పాప్ కి పాప్ కి కుర్తురాలు కదా. మధ్యలో పాట మధ్యలో కూడా బ్యాక్గ్రౌండ్ కోరస్ ఈ పాటలో వచ్చినట్టుగానే అక్కడ కూడా వస్తుంది అనమాట. ఇది ఒరిజినల్ స్నో పాడిన పాట అది. లోన్లీ మండే మార్నింగ్ అనేది ఆ పాట, ఆ స్నో పాడిన ఆల్బమ్ అనమాట అది. రైట్ సార్, ఇంకా ఆలస్యం చేయకుండా తెలుగు పాటలు దిగిపోదామా. ఎంత ఇంగ్లీష్ పాటలు ఉన్నప్పటికీ తెలుగు పాటలు వింటేనే మనకి ఆ సంతోషం కదా. సరే, ఎస్, పాప్ కి పాప్ కి పాప్ కి లీజ్ సౌండింగ్ లైక్ లోన్లీ లోన్లీ లోన్లీ.

మురిపించుకొక్క ముత్యమంత ముద్దెట్టు, పరిగెట్టుతున్న పల్సరెట్టు పగ్గం పట్టు, శృతిమించుతున్న హార్ట్ బీట్ తగ్గేటట్టు, అరే ఎక్స్రేల చూపుతోటి చుట్టే.

ఎస్, క్రిమినల్ లో పాడుతున్నారు మీరు ఈ పాట. ఇందాక నేను వినిపించిన స్నో లోన్లీ లోన్లీ లోన్లీ మండే మార్నింగ్ వినిపించింది కాబట్టి

అలా అనిపించి ఆ పాటలు అనిపించాయి అనమాట. ఇవాళ అలాంటి ఆటల్లో ఇంకా పాటలు కొన్ని కొన్ని ఉన్నాయి నా దగ్గర వినిపిస్తాను. ఆ పాటలన్నీ వింటూ ఇవాళ కార్యక్రమం ముందుకెళ్తుంది. ఈ పాట తెలియని వాళ్ళు ఎవరు ఉండరు, కానీ పాట వినిపించే ముందు కొన్ని ప్రకటనలు విందాము. డాలస్ ఫుడీస్, లిసన్ అప్. వీకెండ్ ప్లాన్స్ ఉన్నాయంటే మేక్ దమ్ డెలిషియస్ విత్ గ్రాండ్ వీకెండ్ బఫే అట్ ఇండియా టుడే రెస్టారెంట్. డెలిషియస్ స్ప్రెడ్ ఆఫ్ యువర్ ఫేవరెట్స్ ఆల్ ఇన్ వన్ ప్లేస్ అండ్ థర్స్డేస్ జస్ట్ గాట్ బెటర్ విత్ ఇర్రెసిస్టబుల్ చాట్స్. వీకెండ్ బఫే థర్స్డేస్ చాట్ హెడ్ టు ఇండియా రెస్టారెంట్ టుడే 151 నార్త్ నాలిన్ డ్రైవ్ ఇన్ సౌత్ లేక్ స్వీట్ 100 ఈస్ దేర్ రెస్టారెంట్ ఇండియా టుడే. కమ్ హంగ్రీ అండ్ లీవ్ హ్యాపీ. మా ఈ కార్యక్రమాలు వినడానికి మీరు iOS కానీ ఆండ్రాయిడ్ కానీ యాప్స్ డౌన్లోడ్ చేసుకోండి, లేదా radiosurabhi.com కి వెళ్లి అక్కడి నుంచైనా వినొచ్చు, లేదా డాలస్ చుట్టుపక్కల ఉన్నారంటే 107.9 FM HD3 లో కూడా వినొచ్చు. ఫాలోస్ ఆన్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అండ్ యూట్యూబ్ అట్ రేడియో సురభి ఫర్ ఆల్ అప్డేట్స్ అండ్ టు స్టే ఇన్ టచ్ విత్ అస్. రేడియో సురభి అమెరికాలో తెలుగునేస్తాం, సౌండ్స్ లైక్ హోమ్. సరే ఈ పాట వినండి. ఈ పాట వింటే మీకు ఏ పాట గుర్తుకొస్తుందో నాకు కాల్ చేసి చెప్పండి 9763619 66.

0: సరే, న్యూజెర్సీ నుంచి రవి గారు ఒక్కరే కాల్ చేసి సమాధానం చెప్పారు. ఇంకెవరైనా చెప్తారేమో చూద్దాము. ఈ పాట వింటే మీకు పాత పౌరాణిక చిత్రంలోని పాట గుర్తురావాలి. మళ్ళీ ఒకసారి ఎస్పెషల్లీ నవ్వుతో గుర్తుపట్టాలి మీరు. ఇది ఆల్బమ్ వచ్చేసి ద లాఫింగ్ పోలీస్ మ్యాన్, చార్ల్స్ జాలీ పెన్రోజ్ పాట ఇది. చాలా 1922లో వచ్చిన పాట ఇది. ఈ దీని గురించి చదువుతూ ఉంటే ఈ పాట నిజంగానే ఇన్స్పైర్ చేసుకున్నట్టుగానే చెప్పారు. కానీ మీకు ఏ పాట గుర్తుకొస్తుందో నాకు కాల్ చేసి చెప్పండి, మళ్ళీ ఒకసారి వినిపిస్తాను.
1: There was that old policeman, he's all with all our street. A fat and jolly red-faced man, he really is a treat. He's too kind for a policeman, he's never known to frown. And everybody says he is the happiest man in town.

0: jolly face it wrinkled, and then he shut his eyes. He opened his great mouth, it was a wondrous sight.
1: చాలా మంది కాల్ చేసి సమాధానం చెప్పారు, మధ్య మధ్యలో కాల్స్ చాలా చాలా మటుకు తీసుకోలేకపోయాను, క్షమించాలి. బట్ నాకు శ్రేయ గారు ఓకే కాల్స్ వస్తున్నాయి, ప్రవళిక గారు, నిజాసిన్ చిరాది గారు, ఇంకా ప్రవీణ్ గారు చాలా మంది కాల్ చేసి చెప్పారు. హలో అండి, రెడీ సెల్ఫీ కాల్ చేస్తారు, మీ మాట శ్రోత్రులు వింటున్నారు, ఎవరిని మాట్లాడదు? సాయిది గారు చెప్పండి. హలో హలో సాయిది గారు చెప్పండి. అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్ అండి, కరెక్ట్ ఆన్సర్. సూపర్, మీరు అలా నమ్మి చెప్పాలా అంటే. థ్యాంక్ యూ సార్.

0: చూసండి. ధన్యవాదాలు.
1: ఎస్
0: ఎస్ ఎస్, అది సరైన సమాధానం. ఇంకా ఆలస్యం చేయకుండా పాట విందాం. ఈ పాట వింటూ మనం దాదాపు బ్రేక్ లోకి వెళ్ళిపోతాము. అలాగే నవ్వుతూ ఈ పాటని ఆస్వాదిస్తూ అందులో తిండి పదార్థాలన్నీ కూడా మీరు అలా చెవులతోటి తినేసి కళ్ళతోటి ఊహించుకుని తినేసి అలా కడుపు నింపుకుని వచ్చేయండి. బ్రేక్ నుంచి వచ్చాక మళ్ళీ ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తాను.

0: మాయాబజార్ పాట విన్నారు. బ్రేక్ దగ్గర ఉన్నాను కాబట్టి ఇంకో పాట వినిపించను. ఐల్ బి రైట్ బ్యాక్ ఆఫ్టర్ ద షార్ట్ కమర్షియల్ బ్రేక్.
1: హలో డాలస్, వి ఆర్ ది అన్డిస్ప్యూటెడ్ లీడర్స్ ఇన్ ద రేడియో స్పేస్. యు నో వి ఆర్ రేడియో సురభి.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలంది.
4: చందు, మరి వండనా?
3: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల.
4: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
3: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
5: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
6: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లాండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి, పెళ్లిళ్ళకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
5: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రానల్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సాస్.
7: ప్రతి వినాయక చవితికి మన ఇంటికి వినాయకుడిని ఎంతో భక్తితో తీసుకువస్తాం, పూజ చేస్తాం, ఎంతో ఇష్టంగా

0: నైవేద్యం పెడతాం. ఇంత ప్రేమగా తీసుకొచ్చిన వినాయకుణ్ణి అంతే బాధ్యతగా నిమజ్జనం చేద్దామా? డెసిగ్నేటెడ్ ఇమర్షన్ ఏరియాస్ లో మాత్రమే నిమజ్జనం చేయండి. ఎంత వీలైతే అంత మీ బ్యాక్ యార్డ్ లో విసర్జనం చేయడానికి చూడండి. ప్లాస్టిక్, ఫ్లవర్స్, డెకరేషన్స్ ని వాటర్ లో వదిలేయకండి. డివోషన్ అంటే కేవలం పూజ కాదు, రెస్పాన్సిబిలిటీ కూడా. బీ కాన్షియస్, బీ రెస్పాన్సిబుల్, బికాస్ గాడ్ వుడ్ వాంట్ యూ టు కేర్ ఫర్ ద వరల్డ్ హీ గేవ్ us.
1: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
2: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
1: యాక్చువల్లీ దేర్ మెనీ. పార్టీ ఈ దోశ, మీరు కూడా ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్ వెళ్ళవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హమ్ చిల్లీ గార్లిక్ లోటస్, హమ్ కీ పన్నీర్ టిక్కా, చమే కబాబ్ పరాఠా.
2: ఏంది బ్రో, గన్ని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
1: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే ఆర్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ అండ్ మేడ్ విత్
3: ఇంకొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని మళ్ళీ చిన్నప్పటికి తీసుకెళ్తాయి. ట్యూన్ ఇన్ టు మార్నింగ్ మంత్ర, వేర్ మెమరీస్ బికమ్ కాన్వర్సేషన్స్. ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు నేను మీ ఆర్జే శృతి వెంకట్, రేడియో సిరపి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్.

0: స్వచ్ఛమైన అర్థ తెలుగు.
1: వెల్కమ్ బ్యాక్. ఇట్ ఇస్ సురభి. వింటున్నారు మీరు ఆటకాల పాటకాల అనే కార్యక్రమం. మీ వ్యాఖ్యాత శివ శివ శివతో ఈ కార్యక్రమం ప్రతి శనివారం మధ్యాహ్నం 1 గంటల నుంచి 4 గంటల వరకు ప్రసారం అవుతుంది రేడియో సురభిలో మాత్రమే. ఇవాళ ఆటకావల పాటకావల కార్యక్రమంలో మీ అందరికీ రకరకాల భాషల్లో పాటలు వినిపిస్తున్నాను. తెలుగు రేడియో వింటున్నారు మీరు, కానీ ఈ పాటలు వేరే భాషల్లో ఎందుకు వినిపిస్తున్నానండి? ఈ భాషల్ని, ఈ పాటలు ఇన్స్పైర్ చేసుకుని మనకి చాలా తెలుగు పాటలు వచ్చాయి. ఆ పాటలు ఏంటో మేము కనుక్కుంటే కనుక్కోమని అడుగుతున్నాను. ఇవాళ ఆట అది ఆడుతున్నాం మనము. కనుక్కోగానే కనుక్కోకపోయినా కూడా ఆ పాటలు మీకు వినిపించి ఓహో అదా అన్నట్టుగా ఇవాళ ఆడుతూ వస్తున్నాం మనం. గంటన్నర అయిపోయింది, బోల్డ్ పాటలు వినేసాము. ఇంకొన్ని పాటలు మిగిలాయి నాకు. నిజానికి లాస్ట్ క్రితం వారం ఇలాగే ఇదే కార్యక్రమం నడిచింది, కానీ ఇంకా బోల్డ్ పాటలు మిగిలిపోయాయి కాబట్టి ఇలాగే కొనసాగిద్దామనే ఉద్దేశంతో ఈ పాటలు మీకు వినిపిస్తూ వచ్చామట. ఇప్పుడు వినిపించబోయే ఈ పాట వింటూ ఉంటే మీకు ఏ పాట గుర్తుకొస్తుంది? ఇది ఒరిజినల్ గా పాడింది ఎవరు? తెలుగులో ఏ పాట గుర్తుకొస్తుంది? ఈ రెండింటికి ఏ సమాధానం తెలిసినా నాకు కాల్ చేయండి. 9726361966. ఇది నాకు తెలిసి ఇటాలియన్ భాష అనుకుంటున్నా నేను, స్పానిష్ ఏమో మరి మీరే చెప్పండి నాకు కాల్ చేసి. 9726361966. ఇది తెలుగు పేరు కూడా, తెలుగులో ఏ పాట ఇది?

కనిపెట్టారు కదా, కనిపెడితే ఆలస్యం చేయండి, కాల్ చేయండి 972-636-1966. మళ్ళీ ఒకసారి వినిపిస్తాను, మొత్తం పాట వినిపించవచ్చు నిజానికి, బట్ మళ్ళీ మొత్తం నుంచి వినిపిస్తాను. మీకు పాట ఏంటో గుర్తొస్తే నాకు కాల్ చేయండి, మళ్ళీ ఒకసారి విందాం. ఇది ఇందాక

తెచ్చినట్లేదు ఇంకా. ఏమైనా ఆలోచన వస్తుంది నాకు, ఎక్కువసారి ఒక క్లూ ఇస్తాను, ఒక్క లాస్ట్ సారి వినిపించి ఇంకా తెలివిపడి వినిపించేస్తాను. ఎవరికి ఇప్పటిదాకా నాకు సమాధానం రాలేదు, ఎవరో ఒకళ్ళు చెప్తారేమో అనుకుంటున్నాను నేను. ఇది వచ్చేసి అల్లు అర్జున్ నటించిన సినిమా. ఎంతకంటే ఎక్కువ చెప్పను నేను, ఒకసారి వినిపించాక నాకు తెలియపడి వినిపించేస్తాను. ఓకే,

அமந்தோ ஓய் திசை மீறு ஸ்வீட்டி கொஞ்சம் ஸ்பீடு பெஞ்சவே ஸ்வீட்டி அது అది పాట సరే నేను వినిపించే బదిలీ పాట మీకు వినిపించేస్తాను యేసు గుర్రం సినిమాల పాటది ఇందాక వినిపించిన పాట రొమేనియన్ ఆర్టిస్ట్ మటేయో పాడిన పాట అమందోయ్ అంటే నాకు తెలియదు కానీ అర్థం అది దాని నుంచి ఇన్స్పైర్ అయ్యి వచ్చిన తెలుగు పాట మీకు వినిపించేస్తాను వినండి సరే ఇదే సినిమా తెలిసి కాల్ చేయండి సమాధానం చెప్పని వాళ్ళందరికీ ఇదో ప్రశ్న అనమాట ఇది మీకు పరీక్ష శిక్ష అనుకో మీ ఇష్టం ఏమనుకుంటుంది ఇది తెలుగులో ఏ సినిమా ఇది

0: అది ఎవరు గుర్తుపట్టలేకపోయారు. అది అమందో ఇంతకు విని అది ఎవరు గుర్తుపట్టలేకపోయారు అది అమందో ఇంతకు వినిపించింది. ఇప్పుడు హోప్ఫుల్లీ మీరు రేట్ చేసుకుంటారు అనుకుంటున్నాను. ఇందాక వచ్చిన అమందో అని వచ్చింది కదా, అది ఆ మ్యూజిక్ ఈ మ్యూజిక్ కొంచెం ఒకటేలా ఉంటాయి వినడానికి. సరే, రేస్ కురల్లో పాట అది మీరు విన్న తెలుగు పాట. ఇంగ్లీష్ పాట వచ్చేసి మటే రొమేనియన్ ఆర్టిస్ట్ పాడిన పాట. సరే, ఇలాంటి పాటలు నా దగ్గర ఇంకా రెండు మూడు మిగిలాయి. ఇలాంటి పాటలు మీకేమైనా తెలిస్తే నాకు కాల్ చేసి చెప్పండి, సరదాగా వినిపిస్తాను. అందులో ఇంగ్లీష్ వేరే భాషలో వినిపించి అలాగే తెలుగులో కూడా వినిపిస్తాను. మనం ప్రశ్నలు అడగచ్చు, మనకి సమాధానాలు టకటగా వచ్చేస్తుంటాయి. సరే, ఇప్పుడు ఇంకో పాట వినిపిస్తాను. ఈ పాట ఇది కొంచెం చాలా పాత పాట, 1967 లో వచ్చిన ఇంగ్లీష్ పాట. ఇది ఇంగ్లీష్ పాట కంటే ఐ థింక్ ఇటాలియన్ పాస్ లేదు, లా అమోర్ అంటే మరి ఫ్రెంచ్ ఏమో, సరే తెలియదు నాకు భాష కరెక్ట్ గా తెలియదు. కానీ ఇది వింటే మీకు భాష ఏదైనప్పటికీ మీకు తెలుగు పాట గుర్తు రావాలనే ఉద్దేశంతో ఇవాళ మనం కార్యక్రమంలో ఇలాంటి పాటలు వినిపిస్తూ వచ్చాను. ఈ పాట వింటూ మీకు తెలుగులో ఏ పాట గుర్తుకొస్తుంది, గుర్తొస్తే నాకు కాల్ చేయండి. నాకు తెలిసి ఇది ఎవరు చెప్పలేరు అనుకుంటున్నాను, నేను అనుకోవడం అలా అనుకుంటాను. మీ కనుక గుర్తొచ్చేస్తే నాకు కాల్ చేసేయండి 9726361966 కి. ఇది కొంచెం స్లో సాంగ్ నిజానికి. ఇది ఇప్పుడు ఇది రెండు సార్లు వచ్చింది ఈ పాట. ఓ పాత సినిమాలో వచ్చింది, పాత సినిమా నుంచి మళ్ళీ రీమేక్ అయ్యి ఒక కొత్త సినిమాలో కూడా వచ్చింది. చూసారా, అన్ని రీమేక్లు అయ్యాయి. అందుకనే ఈ పాట చాలా నచ్చాలి మీకు కూడా, గుర్తు రావాలి ఆ పాట ఏంటో. కాల్ చేయండి.
1: L'amour est bleu.

0: గుర్తొచ్చింది ఎవరికైనా? బ్లా బ్లా బ్లా అంటుంది. అది నిజానికి ఫ్రెంచ్ సాంగ్ అది, బ్లూ, లమోర్ ఎస్త్ బ్లూ, అంటే లవ్ ఇస్ బ్లూ అనేది అర్థం అనమాట. తెలుగు పాట గుర్తురావాలండి మీకు. కమా ఇంకొకసారి ఆలోచించండి. అనుకున్నా కదా, ఇంకేం చెప్పను. కనిపెట్టండి, కనిపెట్టి ఏం చేయాలి మీరు? కనిపెట్టి మీలో మీరు చెప్పేసుకుని నవ్వేసుకోవడం కాదు, నాకు కాల్ చేయండి 9706361966. ఇంకొకసారి వినిపిస్తాను. నాకు నవ్వుకున్నాను ఎందుకంటే ఈ పాట వింటే వేరే పాట వెంటనే గుర్తురావాల్సిందే. మళ్ళీ ఒకసారి వినిపిస్తాను.
1: Aber auch blau, l'amour est bleu.

0: అలాగే రాజశేఖర్ గారు మీరు ఆన్ ఇయర్ ఉన్నారు, చెప్పండి. ఎస్ ఎస్, సరైన సమాధానం అండి. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. ఆ పాట కూడా వినిపించేస్తాను. బాయ్ అండి. ఆల్రైట్, థ్యాంక్ యూ ఫర్ దట్ ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్. నాకు వీరితో పాటు నాకు అన్నపూర్ణ గారు, గాయత్రి గారు, విజయ్ గారు, గోపి గారు, శ్రేయ గారు, రష్మి గారు కాల్ చేసి సరైన సమాధానం చెప్పారు. ఇంకో శ్రోత కాల్ చేస్తున్నారు, ఈ మధ్యలో కాల్స్ తీసుకోలేకపోయాను. హలో అండి, మీ మాటలు ఆన్ ఎయిర్ వస్తున్నాయి. ఎవరండి మాట్లాడేది?
1: హలో,
0: హలో అండి, చెప్పండి. మీ మాటలు శ్రోతలు అందరూ వింటున్నారు.
1: ఈ పాట కమ్మలిడి,
0: ఎస్
1: మన్నది,
0: అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్ అండి. మీ పేరు? హలో అండి, మీ పేరు?
1: రాధా అండి.
0: రాధా గారు, సూపర్, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ రైట్, మనకి ఆన్సర్ భలే వచ్చింది. రెండోసారి వినగానే అందరూ గుర్తుపట్టారు. ఇందాక వినిపించినప్పుడు గుర్తుపట్టలేదు, కానీ ఆ పాట వినగా వినగా ఆ చెవుల్లో ఎనీవే, ఇట్స్ అ డిఫరెంట్ ఫీలింగ్, రైట్? సో ఎస్, ఈ పాట తెలుగులో చిట్టు చెల్లెలు సినిమాలో వచ్చింది. పాత సినిమా అంటే ఈ లా ఎమోర్ బ్లూ, ఎమోర్ ఎస్తే బ్లూ, లమోర్ ఎస్తే బ్లూ, లవ్ ఇస్ బ్లూ అనేది ఫ్రెంచ్ పాట నుంచి ఇన్స్పైర్ అయ్యి వచ్చిన తెలుగు పాట. ఫస్ట్ చిట్టు చెల్లెల్లో వచ్చింది, ఆ దాని తర్వాత మళ్లీ ఇన్స్పిరేషన్ గా తీసుకుని జానీ సినిమాలో కూడా వచ్చింది. జానీ సినిమా పాట వినిపిస్తున్నాను. ఈ పాట విన్నాక ఇంకా ఇలాంటి ఈ ఆట కొనసాగుతాం. హోప్ యు ఆర్ ఎంజాయింగ్ దిస్ గేమ్. ఎస్, మీరు వింటున్నారు ఆట కవల పాట కవల అనే కార్యక్రమం. మీ వ్యాఖ్యాత శివతో.

0: థ్యాంక్ యూ, కానీ కొంచెం తప్పు నా వైపు ఉంది.
1: తప్పు మొత్తం నీ వైపు ఉన్నా కూడా నేను నీ వైపే ఉండేవాడిని.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
4: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
3: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్యూడ్ స్పెషల్ థాలి, మిస్టర్ కబాబ్, చీజ్ దోశ, పన్నీర్ దోశ, అన్ని చిల్లీ గార్లిక్ లోటస్, సమ్ కీ వాలీ టిక్కా, విచ్ అమీ కబాబ్ పరోటా.
4: ఏంది బ్రో, అన్ని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
3: ఇంకా ఉంది, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్ జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
5: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్
3: ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ అండ్ made with care. A2B, Texas.com. Perfect for dine-in, takeaway or full-service catering.
6: రేడియో సురభి సివిక్ సిగ్నల్ సెలబ్రేట్ ప్రౌడ్లీ, సెలబ్రేట్ రెస్పాన్సిబ్లీ. యాజ్ ఎ కమ్యూనిటీ మనకి పండుగలు చాలా ఇంపార్టెంట్. దే బ్రింగ్ అస్ టుగెదర్ విత్ ది రైట్ ప్లానింగ్, సేఫ్టీ అండ్ రెస్పెక్ట్. లెట్స్ మేక్ అవర్ ఫెస్టివల్స్ మోర్ మీనింగ్ఫుల్. చెక్ ఫర్ సిటీ పర్మిట్స్, అప్రూవల్స్ అండ్ టైమ్ లైన్స్. ఇఫ్ యూ హ్యావ్ లార్జ్ క్రౌడ్స్, ఫుడ్ ఆర్ స్టేజెస్, పర్మిషన్స్ ఆర్ ఎ మస్ట్. ఫాలో నాయిస్ లిమిట్స్, మేనేజ్ పార్కింగ్ అండ్ అవాయిడ్ బ్లాకింగ్ పబ్లిక్ స్పేసెస్. కీప్ క్లియర్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్. ఎన్ష్యూర్ ఎమర్జెన్సీ యాక్సెస్, బేసిక్ సెక్యూరిటీ అండ్ క్రౌడ్ కంట్రోల్. మేక్ యువర్ ఈవెంట్ కంఫర్టబుల్ ఫర్ ఎవ్రీవన్. When we respect the community supports us.
7: India ki teleport aithe entha baaguntundo.
8: What if India was just a tap away?
9: Just imagine, meeru kallu moosi.

0: నేర్చుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇస్ ఇన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursue.com ఆర్ రైట్ టు సపోర్ట్ అట్ mypursue.com.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థమవుతుంది.

వెల్కమ్ వెల్కమ్ బ్యాక్. ఆటకాల పాటకాల కార్యక్రమం 3 గంటలకి స్వాగతం. ఇప్పుడే ట్యూనిన్ అయ్యి రేడియో కార్యకి రేడియో ట్యూన్ చేసిన లేకపోతే ఐఓఎస్ ఆండ్రాయిడ్ యాప్స్ ద్వారా మమ్మల్ని వింటున్న రేడియో సర్వీ .com లో వింటున్న కూడా అందరికీ మరోసారి స్వాగతం, సుస్వాగతం. ఇవాళ కార్యక్రమంలో నేను కొన్ని ఇన్స్పైర్ అయిన తెలుగులో ఇన్స్పిరేషన్ తెచ్చుకున్న వేరే భాషల్లో పాటలు వినిపిస్తూ వచ్చాను. ఇవాళ కొన్ని అనుకున్నాం గానీ నాకు అలా కాల్స్ మీద కాల్స్ వస్తున్నాయి. నేను ప్రతి వారం ఉంటుంటాను, ఇలా కాల్ మీద కాల్ వేసుకుని కూర్చుంటే నాకు కాల్స్ మీద కాల్స్ వస్తుంటాయి. సో ఆ కాల్స్ తీసుకుంటూ మిమ్మల్ని ఇంకో గంట పాటు ఎన్నున్నాయో చూద్దాం. పాటలు ఇలాంటి పాటలు ఇంకా కొన్ని ఉన్నాయి నా దగ్గర. ఈ పాటలు నాతో నాకున్న పాటలతో ఒకటో రెండో నాకు శ్రోతలు కూడా అందించారు. ఇలాంటి పాటలు మీకు వినిపిస్తూ సరదాగా ఇవాళ మనం ఆడే ఆటలో అంశం అన్నమాట. ఇది సరదాగా వేరే భాషలో వచ్చిన పాటలను ఇన్స్పిరేషన్ గా తీసుకుని వచ్చిన తెలుగు పాటలు. ఆల్రైట్, ఈ పాటలు జస్ట్ సరదా కోసమే, సరదాగా మిమ్మల్ని కొంచెం సిమిలారిటీ అందించిన పాటల విషయంగానే చెప్తున్నాను. బట్ ఆబ్వియస్లీ చాలా మంది ఓపెన్ గా చెప్పారు ఇలా ఇన్స్పైర్ అయిన పాటలని కొంతమంది తర్వాత తెలుసుకున్నాం మనము. ఇలాంటి సందర్భాలు జరిగాయి, కానీ అవన్నీ పక్కన పెట్టినా కూడా సరదాగా మీతో పాటు ఈ పాటలు వినిపిద్దామని ఈ నా ప్రయత్నం. ఆల్రైట్, నా ప్రయత్నంలోకి మళ్లీ దిగే ముందు నాకు న్యూజర్సీ నుంచి రవిగారు కాల్ చేసి రిక్వెస్ట్ పాట కోరారు. ఎస్పెషలీ ఇంకో విషయం ఏంటంటే, మీరు ఈ అంశం ఇదే థీమ్లో ఉండక్కర్లేదు, మీకు ఎలాంటి పాటలు వినాలన్నా కూడా నాకు కాల్ చేసి శివ ఈ పాట నాకు వినిపించండి, ఫలానా ఎవరికైనా డెడికేట్ చేయండి అని చెప్పినా కూడా నేను వినిపించే ప్రయత్నం చేస్తాను. సో రవిగారు, మీరు కోరిన ఈ పాట మన శ్రోతలందరికీ అందరికోసం, సినిమా పేరు ఎవరికైనా తెలిస్తే నాకు కాల్ చేయండి 9763619966. ఈ పాట వినొచ్చాక మళ్లీ మన ఆట పాట ఆట మాటలోకి దిగిపోదాం.

కిస్ ఆ సినిమాలో పాట విన్నారు మీరు. న్యూజెర్సీ నుంచి రవి గారు కోరిన ఆ సినిమా పాట. రైట్, సరే మళ్ళీ ఇంకొకసారి మనం మన ఆటలకు దీపదా, మన ఆట అండి. ఎస్, ఆటకవల పాటకాల కార్యక్రమంలో మీ శివ మీతో ఆడిస్తున్నాడు. తెలుగు ఇంగ్లీష్ ఇంగ్లీష్ కదండి, రకరకాల భాషల్లో వచ్చిన పాటలు వినిపిస్తూ తెలుగు పాటింటూ కనిపెట్టుకుని అడుగుతున్నాడు. సరే, ఇది ఇంగ్లీష్ లో వచ్చిన పాటే, ఇది ఇంగ్లీష్ పాటే, కానీ తెలుగులో ఈ పాట గుర్తుకొస్తుంది. ఈ పాట వింటుంటే క్లూ ఇవనా, చెప్పలేరేమో ఎవరో అనిపిస్తుంది, ఎందుకంటే మనకి టపీమని గుర్తురాదు. సరే, నేను అప్పుడే క్లూ ఇవ్వడం ఎందుకుంది, మీకు టపీమని గుర్తుపడతారేమో చూద్దాము. మీరు టపీ అనకపోతే నేను టిపీ అని మీకు క్లూ ఇస్తాను, వినండి. ఇది కొంచెం పాత సినిమా పాట, ఇది 13 ఏళ్ళు క్రితం వచ్చిన సినిమాట అది. సరే, కనిపెట్టండి.

గుర్తుపెట్టారా? ఇది మీరు వినే పాట, ఇది ఎన్రికే ఇగ్లెసియస్ పాడింది, ఇన్సోమ్నియాక్ ఆల్బమ్ లోది. మిస్యూ అనేది పాట పేరు. తెలుగులో కూడా అలాగే వస్తాయి. సరే, తెలుగులో రవితేజ నటించిన సినిమా, అందుకంటే ఎక్కువ చెప్పాను నేను. మళ్ళీ ఒకసారి వినండి, విని నాకు సమాధానం తెలిస్తే కాల్ చేయండి 972-636-1966.

0: ఆల్రైట్, న్యూ జెర్సీ నుంచి రవి గారు ఒక్కరే కాల్ చేసి సమాధానం చెప్పేప్పటిదాకా ఒక పని చేస్తాను నేను. మీరు ఆలోచిస్తున్నారని నాకు తెలుసు, ఆలోచన దగ్గరికి ఇలా వచ్చి వచ్చినట్టుగా మాకు అంటారు, అప్పుడప్పుడు థాట్స్ అలా ఆల్మోస్ట్ వచ్చినట్టుగా ఉంది, స్వర్గాలు అంచుల్లాకి వెళ్ళిపోయాను కానీ అక్కడ తర్వాత దాని తర్వాత కనపడలేదు అన్నట్టుగా ఉన్నట్టుంటారు కొంతమంది. సో నాకు మీకు గుర్తుకొచ్చిందని తెలుసు, ఇంతలోగా ఒక పని చేస్తాను. మీరు గుర్తు చేసుకుని నాకు కాల్ చేసే లోపు కొన్ని ప్రకటనలు విందాం. రెస్టారెంట్ ఓనర్స్ కి ముఖ్యమైన ప్రకటన, మీరు స్లో ఓవర్స్ ఉండి చాలా లెస్ వాకింగ్స్ ఉన్నాయా మీ రెస్టారెంట్స్ కి ఆలోచించుకోండి. డీల్స్ బనానా .com కి కాల్ చేయండి, ప్లాట్ఫామ్ వేర్ రెస్టారెంట్స్ కెన్ లిస్ట్ దర్ ఎక్స్క్లూజివ్ డీల్స్ అండ్ కూపాన్స్ అండ్ ఈచ్ అండ్ రీచ్ కస్టమర్స్ హూ ఆర్ యాక్టివ్లీ లుకింగ్ ఫర్ గ్రేట్ ఫుడ్ అండ్ గ్రేట్ ఆఫర్స్. రెస్టారెంట్ ఓనర్స్ కి ఇంకో ఎక్సైటింగ్ పార్ట్ ఏంటంటే, మీ ఆఫర్ ని క్రియేట్ చేయడం నుంచి ప్రమోషనల్ క్యాంపెయిన్ డిజైన్ అండ్ మార్కెట్ చేయడం వరకు డీల్స్ బనానా డస్ ద హెవీ లిఫ్టింగ్ ఫర్ యూ. దేర్ ఇస్ నో పర్ ఆర్డర్ కమిషన్ అండ్ ద బెస్ట్ పార్ట్ ఈస్ ఫస్ట్ 50 రెస్టారెంట్స్ కెన్ గెట్ దర్ గ్రోత్ ప్లాన్ ఫ్రీ ఫర్ 3 మంత్స్. సో రెస్టారెంట్ ఓనర్స్ ఆలస్యం చేయకండి, డోంట్ వెయిట్ ఫర్ కస్టమర్స్ టు వాక్ ఇన్, గివ్ దమ్ ఎ రీజన్ టు వాక్ ఇన్. విజిట్ డీల్స్ బనానా .com టు బికమ్ ఎ పార్ట్నర్ అండ్ స్టార్ట్ టర్నింగ్ యువర్ ఆఫర్స్ ఇన్ టు మోర్ వాక్ ఇన్స్. అలాగే సరే, శ్రోత కాల్ చేస్తున్నారు అని తీసుకుందాము. హలో అండి, ఆన్ ఎయిర్ ఉన్నారు, మీ మాటలు శ్రోత ఉంటున్నారు, ఎవరు
1: మాట్లాడేది? కృష్ణప్రియ.
0: కృష్ణప్రియ గారు చెప్పండి. నేను ఇంతే సినిమాలో కరెక్ట్ కరెక్ట్ ఓ మిస్ సరే సమాధానం. థ్యాంక్ యూ సో మచ్ అండి, బాయ్. హలో అండి, రేడియో సర్వే కాల్ చేశారు, మీ మాటలు ఆన్ ఎయిర్ వస్తున్నాయి, చెప్పండి.
2: ఇది నేనింతేలో రఘు కుల్చేపాడు.
0: ఎస్ కరెక్ట్ అండి, కరెక్ట్ ఆన్సర్.
2: ఓకే,
0: థ్యాంక్ యూ.
2: నాకు లిరిక్స్ గుర్తులేవు.
0: ఐ నో ఐ నో, యా, బట్ ట్యూన్ పట్టేసరికి గుడ్.
2: ఓకే,
0: థ్యాంక్ యూ అండి, బాయ్. ఎస్ ఎస్ ఎస్, ఆలస్యం చేయకుండా పాట వినిపిస్తాను, బట్ కొన్ని ప్రకటనలు వినిద్దాము. ఇండియన్ ఫైన్ ఆర్ట్స్ అండ్ డాలస్ కర్ణాటక ఈవినింగ్ జరగబోతోంది, మ్యూజిక్ లవర్స్ కోసం దట్స్ అన్ ఈవినింగ్ యు డోంట్ వాంట్ టు మిస్. ఇండియన్ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ డాలస్ ఫోర్ట్ వర్త్ ప్రెసెంట్స్ స్పెషల్ కర్ణాటక మ్యూజికల్ పర్ఫార్మెన్స్ ఫీచరింగ్ విఘ్నేష్ ఈశ్వర్ ఆన్ వోకల్స్, సాయి రక్షిత్ ఆన్ వయలిన్, ప్రవీణ్ స్పర్శ్ ఆన్ మృదంగం అండ్ చంద్రశేఖర శర్మ ఆన్ ఘటం. దిస్ పర్ఫార్మెన్స్ ఈజ్ ఆన్ సాటర్డే సెప్టెంబర్ 26th అట్ 4:30 PM అట్ ద కాలిన్ కాలేజ్ మెకినీ క్యాంపస్ కాన్ఫరెన్స్ సెంటర్ లొకేటెడ్ అట్ 2400 కమ్యూనిటీ అవెన్యూ ఇన్ మెకినీ. IFAA events are free for members. Reserve your tickets through the IFAA DFW website. Alage 14th annual Silk Threads charity gala nadustundi. The Tapestry of Dreams is happening on Saturday, October 3rd at 7 PM at Hotel Indigo in Las Colinas, Irving. Featuring renowned Indian designer Rohit K. Verma, the evening will showcase exquisite Indian couture and artistry, all while supporting Hunger Mitao and its work to fight hunger through local food banks. The dress code is Indian formal or black tie and this is an adults only event. Tickets kosam marini vivaral kosam visit silkthreadsfundraiser.com. All right, alasam cheyakunda neninte paata viniddamu, vinochaka inkokka paata vepu velipodam. Indaka vinipichindi Enrique Iglesias Miss You album lodi Miss You paata Insomnia album lodi, ippudu telugu paata dani inspire chese vachina telugu paata.
3: All the best.

0: ఎవడే జూబ్లీ హిల్స్ లో గజం ఎలా ఉందండి? ఇప్పుడు
1: లక్షల్లో ఉందండి.
0: ఒక 1 ఏకర్ చూడండి.
1: 1 ఏకర్?
0: మీరు కొనొద్దులేండి, నేను కొంటాను. ఇల్లు కట్టాలంటే ఆ మాత్రం ఉండాలి కదా.

కొంచెం అనిపించింది మీకు, కొంచెమైనా అనిపించిందా పని? సరే, అనిపించిన వాళ్ళు అయితే నాకు కాల్ చేసి సమాధానం చెప్పారు. ఎస్, నేను ఇంతే సినిమాలో పాట ఓ మిస్ యూ, ఇంగ్లీష్ లో కూడా మిస్ యూ ఎన్రికే ఇగ్లెసియాస్ పాడింది. అలాంటి ఇందాక కొన్ని ప్రకటనలు మనం పూర్తిగా వినలేదు, కొన్ని ప్రకటనలు ఇందాక ఇంకా ఇంకొన్ని పాటలు ఉన్నాయండి నా దగ్గర. ఇలా ఇవాళ మనం సరదాగా వేరే వేరే భాషల్లో పాటలు వింటూ ఉన్నాము. తెలుగు రేడియో వింటున్నారు మీరు, అమెరికాలో మీ తెలుగు నేస్తాలమేమో, ఈ సౌండ్ లైక్ హోమ్. బట్ కొన్ని ఇన్స్పిరేషనల్ పాటలు మీకు వినిపిస్తూ వచ్చాను. ఎస్, అలాంటి ఇన్స్పిరేషన్, అలాంటి సెలబ్రేషన్ కోసం ఒక ప్రకటన. తీపేడు వాలి బతుకమ్మ సెలబ్రేషన్స్ ఆర్ అరౌండ్ ద కార్నర్. ద తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డాలస్ ఇన్వైట్స్ యూ టు అన్ఫర్గెటబుల్ డే ఆఫ్ బతుకమ్మ అండ్ దసరా సంబరాలు ఫీచరింగ్ లైవ్ ఎంటర్టైన్మెంట్ బై నవీన్ పోలిసెట్టి అండ్ ది ఎనర్జెటిక్ ఇన్ఫ్యూజన్ బ్యాండ్. శనివారం అక్టోబర్ 17వ తారీఖున మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 12 వరకు అట్ కొమెరికా సెంటర్, 2601 అవెన్యూ ఆఫ్ ద స్టార్స్, ఫ్రిస్కో, టెక్సాస్ లో జరగబోతోంది ఈ కార్యక్రమం. కార్యక్రమం కంటే ఎక్కువ సంబరాలని చెప్పుకోవాల్సింది. అండ్ హియర్స్ ద బెస్ట్ పార్ట్, ఎంట్రీ అండ్ పార్కింగ్ ఆర్ అబ్సల్యూట్లీ ఫ్రీ. సో ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో కలిసి బతుకమ్మ అండ్ దసరా సెలబ్రేషన్స్ ని ఫుల్ ఆన్ ఎంజాయ్ చేయడానికి వచ్చేయండి. గుర్తుంది కదా, అక్టోబర్ 17వ తారీఖు కొమెరికా సెంటర్ ఇన్ ఫ్రిస్కో, అక్టోబర్ 17th ఇన్ కొమెరికా సెంటర్ ఫ్రిస్కో, టీప్యాడ్ బతుకమ్మ సెలబ్రేషన్స్. Alright, 3, 2, 1, let's go. Walk chayandi, jog chayandi, parigetandi kuda. But this time, let's do it together. Silicon Andhra Manabadi presents Run for Telugu, a 5K walk, run and walk and run open to everyone. September 20th tarikna, ante repe, udayam 8 inchi modalavutundi ee Run for Telugu ane karyakramam. 7 AM nunchi modalai ee karyakram Heritage Park Flower Mound lo jaragabothundi. All ages are welcome and entry is free. Registered participants ki free t-shirt and refreshments. Bring your family, bring your friends and run for Telugu. Register cheskodaniki vellandi manabadi.me/run4telugu, number 4, run for Telugu. Hyderabad lo property kosam chustunnappudu okka project endu chudalandi. వేర్వేరు ప్రాంతాలు, వేర్వేరు ప్రాజెక్ట్స్, ప్రైసెస్, చాయిసెస్ ఉంటే బాగుంటుంది కదా. న్యూ పోలీస్, కోకాపేట్, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, తెల్లాపు, చెవెళ్ళ, కొంపల్లి, ఫ్యూచర్ సిటీ, సికింద్రాబాద్, ఇంకా ఎన్నెన్నో ప్రాజెక్ట్స్ ఒకటే చోట. ఆ చోట ఎక్కడంటారా, గృహ ప్రవేశ్ ఇండియా ప్రాపర్టీ ఎక్స్పో. హయాట్ రీజెన్సీ ఫ్రిస్కోలో జరగబోతోంది ఈ కార్యక్రమం. ఈ ఈవెంట్ డాలస్ లో అక్టోబర్ 10వ తారీఖున, 11వ తారీఖున, అక్టోబర్ 10th and 11th గృహ ప్రవేశ్ ఇండియా ప్రాపర్టీ ఎక్స్పో. సరే, ఇంకో పాట వినిపిస్తాను. ఈ పాట మొత్తం కాకపోయినా మొదట

గుర్తొచ్చిన మొదటి బిట్ మీకు వెంటనే ఆ మధ్యలో అని కూడా మీకు ఆ పాటలు వస్తుంది. తెలియ పాటలో ఇంకోసారి వినిపిస్తాను, ఆలోచించండి.

ఆల్ రైట్ న్యూజెర్సీ నుంచి రవి గారు అయితే గుర్తుపట్టేశారు. ఇంకొక 10 సెకండ్లు వినిపిస్తాను, ఒకళ్ళిద్దరు కాల్ చేస్తారేమనుకుంటున్నాను, క్లూ ఇస్తాను మీకు, కనిపెట్టండి. అల్లు అర్జున్ సినిమా ఇది, ఎంతకంటే ఎక్కువ క్లూ ఇవ్వను, ఇస్తే కొడతారు నన్ను వచ్చి. స్టార్టింగ్ యాజ్ ఇట్ ఈస్ వస్తుంది తెలుగులో.

0: ఆల్రైట్, రేడియో సర్వీ కాల్ చేశారండి, మీ మాట చూస్తున్నారు వింటున్నారు, మీరు ఆన్ అయినారు, చెప్పండి.
1: హలో.
0: హలో అండి, ఎవరిని మాట్లాడేది? ఎవరు మాట్లాడేది?
1: సుజిత్.
0: సుజిత్ గారు, ఎస్, అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్.
1: షూర్ షూర్.
0: సూపర్. బాయ్. మీకు ఏమైనా రిక్వెస్ట్ పాటలు ఉందా?
1: Your voice is very low,
0: Andy. Oh, sorry, Andy. How about now?
1: Yes, still the same.
0: Oh, it's still the same. Okay. Sorry, Andy. Apologies.
1: And it is an echo. I mean, I can hear my voice.
0: Oh, మీరు రేడియో తగ్గించి వింటున్నారా? అహా, రేడియో వాల్యూమ్ తగ్గించేసి వింటున్నారా మీరు?
1: Yeah, so this is it.
0: This is it. Ah, okay, okay. Sorry, Andy. I'll check. Sorry about that, Andy. Bye.
1: Sure.
0: Bye. ఆల్ రైట్, సారీ అబౌట్ దాట్. చూడాలి ఎక్కువ ఎందుకు వస్తుందో, బట్ సరైన సమాధానం చెప్పారు సుజిత్ గారు. సుజిత్ గారితో పాటు రవి గారు కూడా సమాధానం చెప్పారు. ఇంకా ఆలస్యం చేయకుండా ఎస్ మిస్టర్ పర్ఫెక్ట్ లో పాట వినేద్దాము. అది స్టార్టింగ్ ఇలాగే ఉంటుంది పాట.
2: అందరి చేత గుడ్ బాయ్ అనిపించుకోవాలి.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
4: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
5: ఇప్పటిదాకా నువ్వు చేసినవా? నీకు నచ్చిన ఆఫర్ లెటర్లు
4: అవుతుంది బ్రో. యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
0: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com. రాధిక, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ది catering, okay?
4: Sure. How many people are we expecting?
0: 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు.
4: ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర?
0: టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హ్యావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.
6: Hello, Namaste. This is KTR and you're listening to me on Radio Surabhi. Congratulations on being the first radio station, Radio Surabhi. I hope you continue to grow. I hope you continue to reach more and more households, more and more ears. So I hope you go conquer the world.
0: Radio Surabhi, Dallas's number one Telugu station. OG Telugu Radio, only on 107.9 FM HD3.
7: కొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని నవ్విస్తాయి, ఇంకొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని మళ్ళీ చిన్నప్పటికి తీసుకెళ్తాయి. Tune into Morning Mantra, where memories become conversations. ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు నేను మీ ఆర్జే శృతి వెంకట్, రేడియో సిరపి 107.9 FM HD3.

రైట్, ఇలాంటి ఆట కావాల పాట కావాల కార్యక్రమం కావాలంటే ట్యూన్ చేయండి ప్రతి శనివారం మధ్యాహ్నం 1 నుంచి 4 వరకు మీ రేడియో సురభిలో ఈ సేవతో. వెల్కమ్ బ్యాక్ శ్రోతలందరికీ. ఆఖరి 6 గంటలకి ఆట కావాల పాట కావాల కార్యక్రమానికి పునః స్వాగతం. ఇవాళ కార్యక్రమంలో మనం బోల్డ్ భాషల్లో పాటలు వింటూ ఉన్నాము. తెలుగు భాష కాకుండా బోల్డ్ భాషల్లో పాటలు, ఎందుకంటే ముఖ్యంగా ఆ పాటలను ఇన్స్పిరేషన్ గా తీసుకుని మనకు వచ్చిన తెలుగు పాటలు ఏంటో మిమ్మల్ని ప్రశ్నలుగా అడుగుతూ ఇవాళ అది ఆటగా ఆడిస్తూ ఇప్పటిదాకా కార్యక్రమం నడిచింది. ఆఖరి 6 గంటలో ఇంకొన్ని పాటలు మిగిలాయి. ఇంకా ఈ పాటలతోటి మిగతా ఆఖరి 6 గంట మనం గడిపేద్దాము. ఇందాక బ్రేక్ కి ముందు మీరు విన్న ఆర్యా 2 పాట ఇన్స్పైర్ అయింది స్లై బూగీ నుంచి. అందులో దట్స్ మై నేమ్ అనేది ఫస్ట్ వచ్చిన మ్యూజిక్ లో అలా అనిపించింది నాకు, అందుకని ఆ పాట మీకు వినిపించాను. నాకు కాల్ చేసి ఇద్దరు ముగ్గురు సరైన సమాధానం చెప్పారు. ఆల్ రైట్, సుజిత్ గారు నిజస్వి గారు ఇద్దరు ముగ్గురు కాల్ చేసి చెప్పారు సమాధానం, అది సంగతి. సరే, ఇంకొక అలాగే నాకు ఇంకో పాట కూడా గుర్తు చేశారు రవి గారు, సో ఆ పాట కూడా వినిపిస్తాను. దానికంటే ముందు ఇది వింటూ ఉంటే మీకు ఏ తెలుగు పాట గుర్తుకొస్తుంది నాకు కాల్ చేసి చెప్పండి. 972-636-1966. మీరు వింటున్నది రేడియో సురభి, అమెరికాలో తెలుగు నేస్తాం, సౌండ్స్ లైక్ హోమ్. ఇది ఒరిజినల్ గా ఆల్బమ్ చేసినా చెప్పండి.

This is a very famous Guinea scrimmage. Guinea నుంచి వచ్చిన వోకలిస్ట్ పాట ఇది. మోరీ కాంటే అనేది ఏకేకే అనేది ఏకేకే ఓ ఏకేకే అని వస్తుంది. కానీ ఈ పాట వింటుంటే మీకు ముఖ్యంగా గుర్తు రావాల్సింది ఒక సూపర్ తెలుగు పాట. మళ్ళీ ఒకసారి వినండి, విని గుర్తొస్తే నాకు కాల్ చేయండి. ఈ పాట కూడా చాలా బాగుంటుంది, మోరీ కాంటే పాట ఇది. దీస్ ఆర్ ఆల్ పాప్ సూపర్ హిట్ సాంగ్స్. ఒకప్పట్లో 1950లో వచ్చిన ఈ పాటని 2000 ప్రాంతంలో 2000 ఎప్పుడు వచ్చిందో తెలియదు నాకు కరెక్ట్ గా సినిమా ఇది, బట్ ఈ సినిమాలో విన్నట్టుగా ఉంటుంది ఈ తెలుగు సినిమాలో. మళ్ళీ ఇంకోసారి వినిపిస్తా, వినండి. చూపాలంటే వెంకటేష్ సినిమాలు

అనేది ఆఫ్రికన్ సాంగ్ వింటూ ఉంటే మీకు గుర్తుకొచ్చిన పాట రవి గారికి గుర్తుకొచ్చింది, నిజసించి రవి గారికి ఆయనకి గుర్తొచ్చిన పాట ఇంకా ఆలస్యం చేయకుండా పాట విన్నాము. ఈ ఇది మీకు ఇప్పుడు అనిపిస్తుంది వినిపించక, ఓ కరెక్టే కదా శివ అనిపిస్తుంది. నాకు కాల్ చేయలేదు మీరు, గుర్తొచ్చి ఉండదు కానీ సర్లేండి, గుర్తొచ్చింది కదా, గుర్తు చేసాను ఈ విధంగా.

వింటూ వచ్చాము. ఈ కార్యక్రమాలు ఈ పాటలు ఇందాక కార్యక్రమం మొదట్లో చెప్పినట్టుగా ఇప్పటికీ మధ్య మధ్యలో చెప్తున్నట్టుగా మళ్ళీ ఒకసారి చెప్పేది ఏంటంటే విషయం చాలా మటుకు ఈ పాటలు మనకి ఇన్స్పిరేషన్ గా తీసుకుని కొన్ని రాయల్టీ తీసుకుని కొన్ని వాళ్ళకి వాళ్ళని అప్రిషియేట్ చేసి ఇలా రకరకాలుగా వచ్చిన పాటలా ఉంటాయి పాటలవి. ఇవన్నీ మామూలుగా మనకి ఇవాళ రేపు ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ వచ్చాయి కాబట్టి ట్రోలింగ్ ఇలా రకరకాలుగా మొదలైపోయాయి. కానీ దిస్ ఇస్ యునో సెవెన్ నోట్స్ ఉండే సంగీతంలో మనకి ఏదోలా అదేదో సినిమా ఉంటాడు కదా నా నే నా నే నా నే నా నే నా నా ఎలా ఉందో పాట ఉంటాడు కదా, నిజంగా ఆ ట్యూన్ అయ్యి ఉండొచ్చు కానీ ఎక్కడో విన్నట్టుగా ఉందండి, అజిటిస్ గా ఉన్నట్టు అంటాడు కదా సరదాగా. సో అలాగా మనం అలా హమ్ చేస్తుంటే కూడా ఓహో ఇలాంటి పాట కూడా వచ్చిందంటే నాకు నిజానికి అనిపిస్తుంది ఇన్ని వేల కోట్ల పాటలు ఎలా వచ్చాయో, అన్ని వేరువేరుగా సౌండింగ్ గా ఉంటాయి, అసలు ఇంత ఆశ్చర్యంగా అనిపిస్తుంది నాకు. ఇవాళ రేపు ఏఐ వచ్చేసి ఇంకా అది ఇంపాసిబుల్ ని ఐఎం తీసేసి పాసిబుల్ ఐఎం పాసిబుల్ అని చేసేస్తుంది. కానీ ఇవాళ కార్యక్రమంలో సరదాగా అలాంటి పాటలు వినిపిస్తూ సరదా కార్యక్రమం ఇది. సో అలాంటి సరదాగా మనం వినేసి మళ్ళీ మర్చిపోయి మళ్ళీ తిరిగి మళ్ళీ వారం వచ్చేటట్టుగా అనమాట ఈ కార్యక్రమాలు. రైట్, ఆట కావాలా పాట కావాలా వింటున్నారు ఈ కార్యక్రమానికి మీ వ్యాఖ్యాత నేను, నా పేరు శివ. ఆల్రైట్, సో ఇప్పుడు వినిపించబోయే పాట కూడా ఇలాంటి బ్యాక్లాష్ వచ్చి లేకపోతే వీళ్లను వాళ్లను ఇలా వచ్చే సందర్భాలు ఉన్నాయి, అవన్నీ పక్కన పెట్టండి. కానీ మీకు ఇది పాట వింటుంటే మీకు ఏ పాట గుర్తుకొస్తుంది సరదాగా కాల్ చేసి చెప్పండి 9726061966. ఇది శ్రీలంకన్ ఆర్టిస్ట్ ఒరిజినల్ గా, కానీ తెలుగులో ఏ పాట గుర్తుకొస్తుంది?

ఎవరికైనా సరే ఇంకొకసారి వినిపిస్తాను ఈ ర్యాప్ పాట కాకుండా మళ్ళీ మొదటి నుంచి వినిపిస్తాను. ఎవరికైనా గుర్తొస్తుందో చూడండి, ఇది కొత్త సినిమా పాటే. సరే జూనియర్ ఎన్టీఆర్ నటించిన సినిమా ఇది, పాట అంటే పాట గుర్తొస్తుంది. ఇది ఒరిజినల్ గా శ్రీలంకన్ సింగర్స్ యోహని అండ్ సతీషన్ పాడిన మణికే మగ మగే హితే.

0: నవ్వాం.
1: ఈ పాట వింటుంటే అనిపించింది నాకేంటంటే, మనకి భాష ఏదైనా కూడా అర్థం తెలిసినా తెలియకపోయినా కూడా సంగీతం అనేది ఇట్ గివ్స్ us సో మచ్ ఆఫ్ ఎంథూజియాజం అండ్ ఎనర్జీ. ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్ళిపోతాయి కొన్ని పాటలు. సరే, మనకు శ్రోత కాల్ చేస్తున్నారు, చూద్దాము. హలో అండి, మీ మాటలు ఆన్ ఎయిర్ వస్తున్నాయి, ఎవరండి మాట్లాడేది?
2: శివగారు నేనే అండి, రవిని. ఇది దేవరాలో చుట్టమల్లె సాంగ్.
1: ఎస్ ఎస్, సరైన సమాధానం అండి.
2: కానీ ఇవాళ ప్రోగ్రాం అద్దరిపోయిందండి, సూపర్. అసలు మీరు ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు క్వశ్చన్ పేపర్? ఆన్సర్ చెప్పడం కొంచెం ఈజీ ఏమో, కానీ క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేయడం చాలా కష్టం.
1: థ్యాంక్ యూ సో మచ్ రవి గారు.
2: థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ షో మాత్రం అద్దరిపోయింది.
1: థ్యాంక్ యూ రవి గారు. థ్యాంక్స్, బాయ్.
2: థ్యాంక్ యూ అండి, బాయ్.
1: All right, thank you. Keep those inspirations coming so I can perspire. Inspiration is enough. Perspiration is enough. Varam ilanti paatlu ilanti paatlu kadandi rakrakala karyakramalu teeskostanu. Sari, inga alasyam cheyakunda samadhanam vachindi kabatti manike maga hite nunchi chuttamalle kelipadama. Yes, chuttamalle from Devara.

ඉන්දැක වෙන්නම් මනිකේ මගා හිතේ අනොච්චන පාට ශ්‍රී ලංකන් සිංගර් යෝහනියන් සතීෂන් පාඩින පාට නుంచి ඉන්ස්පයර් අයින ඊ පාට තනින්චි ඉන්ස්පිරේෂන් ආර් ඇට්ලීස්ට් කොන්න ట్యూన్ කලසින ఈ పాట అన్నమాట సరే ఇంకొక ఆఖరి పాట ఉంది ఈ ఈ పాటలన్నీ నేను కాలేజ్ టైం లో ఇక్కడ అక్కడ చాలా కలెక్ట్ చేసేవాడిని నాకు ఈ పాట రవి గారు గుర్తు చేశారు కాల్ చేసి నాకు ఈ పాట నేను అంటే హిందీలో మన్ అనే సినిమాలో పాట వచ్చింది అందులో ఎవరికైనా గుర్తుంటే నషాయ ప్యార్ కా నషా హై ఏ మేరీ బాత్ యారు మానో అని వస్తుంది కదా అప్పుడు ఇటాలియన్ పాట ఉందని నేను తెలుసుకున్న ఈ పాట తెలుగులో కూడా వచ్చిందని మర్చిపోయాను సరే ఇటాలియన్ అని చెప్పాను కాబట్టి ఇది ఇటాలియన్ పాట ఈ పాట వింటే మీకు తెలుగు ఏ పాట గుర్తుకొస్తుంది ఏ సినిమా అది తెలిస్తే కాల్ చేసే పని 9726361966 ఎస్ ఇప్పుడు మీకు వినిపించబోయే పాట ఇటాలియన్ పాట ఇందాక నేను పాడేశాను కదా మన్ సినిమాలో నషాయ ప్యార్ కా నషా హై టైప్ లో వస్తుంది కానీ తెలుగులో ఏం పాట ఇది

గుర్తొచ్చిందా? ఇదివరకు వినేటప్పుడు అనుకునేవాడిని ఈ పాట ఇందాక చెప్తున్నట్టుగా హిందీలో నషాయ ప్యార్ కా నషా హై అని వస్తుంది. అందులో లషా అని వస్తే ఏంట్రా ఇది, మరీ హిందీ వాడు అంటే లషా అంటే ఇటాలియన్లో ఏంటో నాకు తెలియదు, కానీ టోటో కుటూన్యో పాడిన పాట ఇటాలియన్ది, కానీ లషా నుంచి నషా చేశారు హిందీలో, ఆ నషాని తెలుగులో ఇంకోలా చేశారు. అదేంటో మళ్ళీ ఒకసారి వినిపిస్తాను, గుర్తొచ్చేస్తుంది. ఎక్కువ

0: ఇందులో మీరు వీలైతే ఆ పాట విన్నాను నిత్య. హిందీలో సును ప్రియా మైనే తుమ్కో దిల్ దియా అని వస్తుందన్నమాట. ఇది అది పక్క పక్కన పెట్టారంటే అసలు యూ విల్ ఫర్గెట్ అబౌట్ ద లాంగ్వేజ్ రైట్. సో ఈ భాష ఇటాలియన్ అయినా కూడా మీకు హిందీ పాట విన్నట్టుగా అనిపిస్తుంది. కానీ నాకు సాహస్ గారు తర్వాత రవి గారు కాల్ చేసి సమాధానం చెప్పారు. ఇది తెలుగులో గోలీమార్ సినిమాలోది మగాళ్ళు ఒట్టి మాయగాళ్ళే అనేది. చూసారా ఇప్పుడు నేను పాడాక మీకు గుర్తొచ్చిందండి, గుర్తొస్తుందండి. సరే అని మీకు సరదాగా గుర్తు చేసి ఇలాంటి పాటలు వినిపిస్తూ ఇవాళ కార్యక్రమం గడిచింది. మీరు విన్న కార్యక్రమం ఆట కావాలా పాట కావాలా అనే కార్యక్రమం. దీనికి వ్యాఖ్యానం వహించింది మీ శివ శివ శివ. థ్యాంక్ యూ ఫర్ ట్యూనింగ్ ఇన్. ఇవాళ ఈ ఆఖరి పాటతోటి ఐ విల్ బి సైనింగ్ ఆఫ్. 4 అయిపోయింది కాబట్టి ఈ కార్యక్రమం ప్రతి శనివారం మధ్యాహ్నం 1 గంటల నుంచి 4 గంటల వరకు ప్రసారమవుతుంది. రేడియో సురభిలో మాత్రమే అమెరికాలో తెలుగు నేస్తం. సౌండ్స్ లైక్ హోమ్. Andru, have a good rest of your weekend. Stay happy, stay healthy, and stay safe. Signing off, me, Siva, ee aakari paatuto.
1: Aale, premante evito telide, nattetlo munchesi potarre.

0: listening to Radio Surabhi 107.9 FM HD3. రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాద అండ్ best of all it avoids complaints.
1: ఆయుష్మాన్ భవ. ఆరోగ్యమే అసలైన ఐశ్వర్యం. యువర్ డైలీ డోస్ ఆఫ్ గుడ్నెస్. మీ ఆరోగ్యాన్ని కాపాడుకునే సూత్రాలు
2: ఆయుష్మాన్ భవ. ఎవ్రీ ఫస్ట్ అండ్ థర్డ్ సండే అట్ 5 PM ఓన్లీ ఆన్ 107.9 FM HD3.
1: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
3: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావాల్సిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావాల్సిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యు నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్, రోటీస్ టు ఎవ్రీ డే పూజ ఎసెన్షియల్స్, వన్ నేమ్ to go. Hareli, Hareli, bringing the taste of home closer to you. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki aviruchiki nache vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to play.

0: స్వీట్ ఈస్ ఆ కాన్సెప్ట్. నూరు నుంచి వెజిటేరియన్ డిషెస్ నుంచి డిలీషియస్ నాన్ వెజిటేరియన్ క్లాసిక్స్ దాకా ఇండియా టుడే హ్యాస్ ఇట్ ఆల్. ఇండియా టుడే, వేర్ ఎవ్రీ బైట్ బ్రింగ్స్ యూ క్లోజర్ టు హ్యాపీనెస్. కమ్ టేస్ట్ ది ఫ్రెష్నెస్, ది ట్రెడిషన్ అండ్ ది జాయ్ ఆఫ్ రియల్ ఇండియన్ ఫుడ్. ఇండియా టుడే, 151 నార్త్ మోలిన్ డ్రైవ్, సౌత్ లేక్ టెక్సాస్, 817-819-8888. ఇండియా టుడే USA.com.
1: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం, దీనికి మీ సంజాషి ఏంటి?
2: గిల్టీ యువర్ ఆనర్. గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్. ఎస్, ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలీ అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని, ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
0: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bavarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
1: What is this address again?
0: Bavarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit bavarchicaters.com.
3: Hello. Welcome to Kushi Kushi Ga, only on Radio Surabhi 107.9 FM HD3. Sounds like home. So, Kush, Saturday vachindi. Time 4 o'clock ayindi. అంటే దాని అర్థం ఏంటి అని అంటే ఖుషి ఖుషిగా వచ్చేస్తుంది అండ్ దాంతోపాటు అనూహ్య అండ్ శిరీష ఇద్దరు కూడా వచ్చేస్తారు. బట్ ఈ రోజు అనూహ్య లేదు, అంటే మధ్యలో కొన్ని రోజులు నేను లేను కదా, అప్పుడు అనూహ్య నా కోసం కవర్ చేసింది కదా, అందుకని ఈ రోజు నేను అనూహ్య కవర్ చేస్తున్నాను అనమాట. ఇది అంతా ఒక అదేదో పథకం అంటారు, ఆ పథకం ఏంటి అన్నది నేను ఆలోచించి చెప్తాను. బట్ ఈలోపు అదైతే సంగతి, హ్యాపీ సాటర్డే అందరికి. మీ వీకెండ్ ఎలా నడుస్తోంది? ఐ నో ఇంకా శ్రావణ మాసం అయిపోయింది, వినాయక చవితి అయిపోయింది. అండ్ బై ద వే, వినాయక చవితి మీరందరూ ఎలా చేసుకున్నారు, ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? అసలు మామూలుగా సెలబ్రేట్ చేసుకోలేదు, అట్లీస్ట్ నాకు తెలిసిన వాళ్ళ వరకు అయితే. అండ్ ఈవెన్ మన రేడియో సురవీలో కూడా ఎంత బాగా జరిగింది వినాయక చవితి, మంచిగా పిల్లలందరూ వచ్చి ముందు రోజు, ఐ థింక్ లాస్ట్ వీక్ ఇదే టైంకి అనుకుంటా, కంప్లీట్ కూడా చేసేసారు వినాయకుడిని వచ్చి తయారు చేసుకోవడం. తయారు చేసుకుని ఆ వినాయకుడితోటి ఫోటోలు, అసలు ఎంత ఇట్లా ఫుల్ అవేర్నెస్ వచ్చేసింది. వినాయకుడు అంటే ఓన్లీ మట్టితోనే చేయాలి, ఎండి ప్లాస్టిక్లు ఇవన్నీ చెత్తాచెదారం అవన్నీ వాడద్దు అని ఒక ఫుల్ అవేర్నెస్ వచ్చేసింది. అండ్ ఎవ్వరూ అలాంటి తప్పులు కూడా చేయట్లేదు. బట్ మీ వినాయక చవితి ఎలా జరిగింది అన్నది తెలుసుకోవాలని ఉంది. అండ్ నా వినాయక చవితి సంగతులన్నీ నేను మీతో షేర్ చేసుకుంటాను. బట్ దానికంటే ముందు ఒక మంచి పాట వినేసి వచ్చేద్దాం మనం, టు స్టార్ట్ విత్. ఏమంటారు,

రైట్, అది ఊపిరి సినిమా నుంచి వచ్చిన పాట అన్నమాట. ఊపిరి సినిమా అంటే మీ అందరికి గుర్తుండే ఉంటుంది, మన కింగ్ నాగార్జున అండ్ కార్తీస్ సినిమా అది. సో అదే విషయం, వినాయక చవితి విశేషాలు మాట్లాడుకుంటున్నాము. ఐ హోప్ చాలా బాగా జరిగింది పండుగ మీ అందరికి అని అనుకుంటున్నాను. అండ్ మండే వచ్చింది కదా, సో ఇలాంటి మండేలు వస్తే పండుగ మనలాంటి వాళ్ళు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు చెప్పండి. అండ్ ఇంకా నుంచి అన్ని పండగలే, నెక్స్ట్ దసరా రాబోతోంది 9 డేస్, అండ్ దెన్ ఆ తర్వాత దివాళీ రాబోతోంది. ఇంకా నుంచి డాలస్ లో ఫుల్ ఫుల్ ఫుల్ ఈవెంట్స్ మీద ఈవెంట్స్ జరుగుతూనే ఉంటాయి. అండ్ దసరా అంటే డాలస్ వాళ్ళందరికీ మనందరికీ ప్రాణం కదా, సో ఆబ్వియస్లీ ఈ ఫంక్షన్లు ఈవెంట్స్ ఎన్ని ఎన్ని జరుగుతాయో ఇక్కడ నుంచి ఐ కాంట్ వెయిట్ అనమాట ఇవన్నీ చూడడానికి, వాటిలన్నిట్లో పార్టిసిపేట్ చేసి ఎంజాయ్ చేయడానికి కూడా. సో ఉండ్రాళ్ళు కుటుంబాలు ఇవన్నీ ఇవన్నీ నాకు తెలిసి బాగానే విని ఉంటారు కదా, అండ్ బాగానే చేసుకుని ఉంటారు కదా. మీ అందరికి వినాయకుడి ఆశీస్సులు ఉండాలని మా ఖుషి ఖుషిగా తరపున, మా రేడియో సురభి తరపున, మా శిరీష అనూహ్య అంటే నేను శిరీష అండ్ అనూహ్య తరపున మీ అందరికీ ఇంకొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఇంకొక మంచి పాటను వినేసి వచ్చేద్దాము. వచ్చేసిన తర్వాత ఇంకొన్ని విషయాలు మాట్లాడుకుందాం. అండ్ నేను వచ్చాను అని అంటే మీకు ఫన్నీ ఫన్నీ క్వశ్చన్స్, ఇట్లా హైపోథెటికల్ క్వశ్చన్స్ ఇలాంటివన్నీ తీసుకొస్తాను కదా, అవన్నీ ఉన్నాయి, మీరేం టెన్షన్ పడకండి. ఇవాళ మనం షో ఇచ్చి పడేయబోతున్నాం, అనూహ్య లేని లోటు తీర్చబోతున్నా నేను కూడా. సో హియర్ వి గో విత్ ఇంకొక మంచి పాట.

0: అరే గోల్డ్, నువ్వు కరెక్ట్ అయిపోయావు.
1: ఏంటి
0: కాస్ట్యూమ్ చేంజ్?
1: అంటే ఇక్కడి నుంచి

అది గైస్ సంగతి. సో ఈ పాట దేవదాస్ సినిమా నుంచి, అంటే దేవదాస్ అంటే పాత దేవదాస్ కాదు, కింగ్ నాగార్జున అండ్ నాని దేవదాస్ నుంచి. సో నెక్స్ట్ వీక్ లో ఒక సినిమా రాబోతోంది మన నాచురల్ స్టార్ నాని నుంచి. అదేంటి అంటే పారడైజ్, ద పారడైజ్. ఆల్రెడీ టికెట్స్ కూడా ఓపెన్ అయిపోయాయంట. నాని ఫ్యాన్స్ కాని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? సో ఆ సినిమా మిస్ అవ్వకూడదు అని అనుకుంటే ఇప్పుడే టికెట్స్ బుక్ చేసేసుకోండి, ఎందుకంటే దొరకవు డాలస్ సంగతి మీకు తెలిసిందే కదా. అండ్ అది కాకుండా ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అని అంటే, నాకు తెలిసి మనం ఈ పూజలు అవి ఇవి ఏమన్నా చేసేటప్పుడు అందరింట్లో కామన్ గా ప్లే అయ్యే పాటలు ఏంటి అంటే ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి పాటలు అనమాట. అండ్ ఆవిడ పాటలు ప్లే అవ్వని ఇల్లే ఉండదు, మోస్ట్లీ ఏదో ఒక సందర్భంలో ఒక ఒక్క పాట అన్న ప్లే అవుతుంది. అండ్ ఆవిడ బయోపిక్ కూడా రాబోతోందన్నమాట. ఆవిడ బయోపిక్ ఎవరు చేస్తున్నారు అంటే ఆల్రెడీ హిందీలో విద్యావాలన్ గారు చేస్తున్నారు, బట్ మన తెలుగు అంటే ఐ థింక్ సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ లో కవర్ చేస్తారు అనుకుంటా. డీటెయిల్స్ అయితే ఇంకా ఏం బయటకు రాలేదు, బట్ ఎవరు చేయబోతున్నారు అంటే రష్మిక మందన్న ఈజ్ గోయింగ్ టు డూ ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి బయోపిక్ అనమాట. ఐ రియలీ కాంట్ వెయిట్ ఎలా ఉండబోతోంది ఆ సినిమా అని, అంటే ఎలా ఎలా కవర్ చేస్తారు, తన యాక్టింగ్ ఎలా ఉంటుంది, మొత్తం మూవీ అసలు ఎలా ఉండబోతుంది అని లుక్ దగ్గర నుంచి అంతా చాలా ఎక్సైటింగ్ గా ఉందన్నమాట, అట్లీస్ట్ నాకైతే. అండ్ మీలో కూడా సుబ్బలక్ష్మి గారి ఫ్యాన్స్ చాలా మంది ఉండుంటారు, అండ్ ఆవిడ పాటలు వింటూనే ఉండుంటారు. మీ ఫేవరెట్ పాట ఏంటి ఆవిడది? మీ ఫేవరెట్ పాట ఏంటి ఆవిడది? కాల్ చేసి చెప్పండి 9726361966 కి. అండ్ తిరిగి వచ్చిన తర్వాత నా ఫేవరెట్ పాట ఏంటో చెప్పి ప్లే చేస్తాను కూడా.

0: మిసాల పిల్ల నా మొహం మీద ఎన్నిసార్లు డోరి వెయ్యల్లా, అల్లో బాగా చలిగా ఉంది దుప్పటి కప్పండ్రా.
1: వస్తుంది, ఇంకా చలి వస్తుంది, వచ్చే టైం ఉంది, అప్పుడు అందరం దుప్పట్లోకి వెళ్లాల్సిందే. ఇప్పుడు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం కదా అమ్మయ్య సమ్మర్ ఇంకా అని చెప్పి, వెళ్తాం మెల్లగా వెళ్ళిపోతాం మనం కూడా దుప్పట్లోకి. సో ఆల్ రైట్, మనం ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి గురించి మాట్లాడుకుంటున్నాము అండ్ ఆవిడ బయోపిక్ కూడా రాబోతుంది అని చెప్పాను. అండ్ చాలా ఎక్సైటింగ్ గా ఉంది నాకు కూడా, ఎందుకంటే ఎప్పుడు ఓ ఆవిడ అంత గొప్పవారు, ఇంత గొప్పవారు, ఇంత మంచి ఆవిడ అని చెప్తారు. అండ్ పాటలు వింటుంటే అసలు ఎక్కడికో వెళ్ళిపోతాం, ఏదో ఏదో అయిపోతుంది మనకి. బట్ అసలు ఒక రియల్ లైఫ్ స్టోరీ ఏంటి ఆవిడది అన్నది చాలా తక్కువ మందికి తెలుసు. అండ్ ఇప్పుడు ఆ స్టోరీని బయటకి తీసుకొని వస్తున్నారు. సో ఇంత ఇంకా ఇంతకంటే ఏం కావాలి? ఐ హోప్ మనం మహానటిని ఎంత బాగా రిసీవ్ చేసుకున్నామో అండ్ ఆ సినిమా కూడా ఎంత బాగుంటుందో, సేమ్ వే ఈ బయోపిక్ కూడా ఉంటుందేమో అనే నా ఉద్దేశం కూడా. సో ఐ హోప్ రియలీ బెస్ట్ ఫర్ దట్ సినిమా. అండ్ నా ఫేవరెట్ సాంగ్ ఏంటి అని చెప్తానని చెప్పాను కదా, చెప్పడం ఎందుకు, ప్లే చేసేస్తాను. అండ్ ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిది మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి అన్నది కూడా చెప్పండి, నేను లైన్అప్ చేసి అది కూడా ప్లే చేయడానికి ట్రై చేస్తాను. అండ్ మీరు కాల్ చేయాల్సిన నంబర్ 9726361966.

0: Radio Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas' number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andistundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
4: ఇప్పుడు ఆఫర్ లెటర్లు
3: అవుతుంది బ్రో. యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
0: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డల్లాస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
5: ప్రతి వినాయక చవితికి మన ఇంటికి వినాయకుడిని ఎంతో భక్తితో తీసుకువస్తాం, పూజ చేస్తాం, ఎంతో ఇష్టంగా నైవేద్యం పెడతాం. ఇంత ప్రేమగా తీసుకొచ్చిన వినాయకుడిని అంతే బాధ్యతగా నిమజ్జనం చేద్దామా? డెసిగ్నేటెడ్ ఇమర్షన్ ఏరియాస్ లో మాత్రమే నిమజ్జనం చేయండి. ఎంత వీలైతే అంత మీ బ్యాక్ యార్డ్ లో విసర్జనం చేయడానికి చూడండి. ప్లాస్టిక్, ఫ్లవర్స్, డెకరేషన్స్ ని వాటర్ లో వదిలేయకండి. డివోషన్ అంటే కేవలం పూజ కాదు, రెస్పాన్సిబిలిటీ కూడా. బీ కాన్షియస్, బీ రెస్పాన్సిబుల్, బికాస్ గాడ్ వుడ్ వాంట్ యూ టు కేర్ ఫర్ ద వరల్డ్ హీ గేవ్ అస్.
6: కొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని నవ్విస్తాయి, ఇంకొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని మళ్ళీ చిన్నప్పటికి తీసుకెళ్తాయి. ట్యూనింగ్ టు మార్నింగ్ మంత్ర, వేర్ మెమరీస్ బికమ్ కాన్వర్సేషన్స్. ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు నేను మీ ఆర్జే శృతి వెంకట్, రేడియో సిరపి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్.
7: ఇండియా వెళ్ళాలేమరా నేను?
8: ఇప్పుడు ఇండియా ఎందుకురా?
7: మొన్నటి నుంచి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
0: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెకప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్.

0: For you and your family, accepting most dental insurances. Insurance lekapoyina parvaledu. They have affordable prices and flexible payment plans. Dallas Miles Dental and Orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane.
1: వెల్కమ్ వెల్కమ్. మీరు వింటున్నారు ఖుషి ఖుషిగా విత్ మీ శిరీష, ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3. సౌండ్స్ లైక్ హోమ్. సో అలా మీ ఇంట్లో కూడా వచ్చేసాం మేము. అంతకు ముందు ఏదో మీ నేస్తాల లాగా అలా పక్కన ఫ్రెండ్స్ లాగా వచ్చిపోయే వాళ్ళలాగా ఉండేవాళ్ళం. ఈసారి మాత్రం అంటే ఈ మధ్య మాత్రం మీ ఇంట్లో మనుషుల్లాగానే ఉండడం స్టార్ట్ చేశామన్నమాట. సో మీ ఇంట్లో ఒక అక్క మాట్లాడుతున్నట్టు, చెల్లి మాట్లాడుతున్నట్టు అట్లానే ఉంటుందన్నమాట. అలాగే అనిపిస్తుంది కదా మీకు కూడా, ఆఫ్ కోర్స్ అలాగే అనిపిస్తుంది. అనిపించకుండా ఎందుకుంటుందిలే చెప్పండి. అండ్ నౌ 4:30 అయిపోయింది. అండ్ 4:30 అయిపోయింది కాబట్టి మనం చిన్న చిన్న విషయాలన్నీ మాట్లాడేసుకున్నాము. సో ఇప్పుడు నా దగ్గర ఒక్క అంటే నాకు ఏమనిపిస్తుంది అంటే, నేనే ఇలానా, మీరు కూడా ఇలా ఎవరైనా ఉంటారా అన్నది తెలుసుకోవాలనిపించింది అన్నమాట. అందుకని సో నాకేమి అనిపించింది అని అంటే, అసలు మనం బయటకి ఎక్కడికైనా వెళ్తే చాలా వస్తువులు చూస్తాము, కొంటాము, అవి మనకి ఎంతవరకు యూజ్ అవుతాయో తెలియదు కదా. కొన్ని బాగా యూజ్ చేస్తాము, మొత్తం అవే యూజ్ చేస్తాము. ఎప్పుడు ఛాన్స్ దొరికితే అప్పుడు అదే వస్తువు యూజ్ చేయడానికి చూస్తాము. బట్ సమ్ టైమ్స్ ఆ వస్తువు తెచ్చి అలాగే ఉంటుంది, అసలు యూజ్ అయ్యి చెయ్యము. అలా మీ దగ్గర ఉండిపోయిన వస్తువులు ఏమన్నా ఉన్నాయా? అంటే ఇది వావ్, ఈ వస్తువు చూడగానే బాగుంది అనే ఎక్సైట్మెంట్ తోకొని అస్సలు వాడకుండా పక్కన పడేసిన వస్తువులు ఏమన్నా ఉన్నాయా? అలాంటివి ఏమన్నా ఉన్నాయా? లేకపోతే కొత్త మోజు అంటాం కదా, కొత్త మోజులో కొనేసి తర్వాత వదిలే అని పక్కకు పడేసిన వస్తువులు, అలాంటివి ఏమన్నా ఉన్నాయా? వస్తువులు కానీ, థింగ్స్ కానీ, ఇంకేదన్నా కానీ, ఏదైనా సరే మనం దాని మీద డబ్బులు స్పెండ్ చేస్తాము కానీ యూజ్ చేయము, అలాంటివి ఏమన్నా ఉన్నాయా మీ దగ్గర? నా దగ్గర బోల్డ్ బోల్డ్ బోల్డ్ ఉన్నాయి. నా లిస్ట్ అంతా చెప్తాను, ఆఫ్ కోర్స్ అందులో చాలా వాటితో మీరు కూడా కనెక్ట్ అయిపోతారు. చూద్దాము నా లిస్ట్ కి మీ లిస్ట్ కి ఎలా ఉందో. అండ్ మీరు కూడా షేర్ చేసుకోవాలి నాతోటి. అండ్ మనం ఆ విషయం గురించి మాట్లాడుకోవాలి, ఆ విషయాల గురించి అంటే 972-636-1966.

అది సిసిలియా సిసిలియా. ఆల్ రైట్, సో నేను ఇందాక మిమ్మల్ని అందరినీ ఒక క్వశ్చన్ అడిగాను. ఆ క్వశ్చన్ ఏంటి అంటే, ఏదైనా ఒక వస్తువు ఆర్ ఏదన్నా ఏదైనా సరే మనం డబ్బులు పెట్టి కొంటాము, కొన్న తర్వాత అస్సలు మనం యూజే చెయ్యము, ఆర్ లేదంటే ఏదో జస్ట్ ఒక 1 or 2 times కి మాత్రం యూజ్ చేసి ఆ తర్వాత దాన్ని పక్కకు పడేస్తాము. అలాంటివి మీ దగ్గర ఏమన్నా ఉన్నాయా అని అడిగాను. ఓ, నాకు తెలిసి మీ దగ్గర చాలానే ఉండే ఉంటాయి అని నేను అనుకుంటున్నాను. నేను కామన్ గా అందరికి అంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అంటే ఇప్పుడు ఒక 100 మంది ఉంటే 100 మందిలో ఒక అట్లీస్ట్ ఒక 80 పీపుల్ కి ఇలా ఇలా ఒక పక్కకు పడేసేది ఏంటో తెలుసా, జిమ్ మెంబర్షిప్. జిమ్ మెంబర్షిప్ అని అంటున్నాను నేను. ఎందుకు అంటే ఏదో ఒక న్యూ ఇయర్ అలా రాగానే ఓ నేను చాలా ఫిట్ అయిపోవాలి, నేను చాలా హెల్త్ కాన్షియస్ అయిపోవాలి అని మనం అలా స్టార్ట్ చేస్తాం. చేసిన తర్వాత మేబీ మహా అయితే ఒక్క 10 days or 20 days మాక్సిమం ఆ జాన్యువరి మంత్ వరకు పోతామేమో మనం. ఆ జాన్యువరి మంత్ అయిన తర్వాత ఆ జిమ్ మొహం కూడా చూడము అని నా ఫీలింగ్. అండ్ ఎప్పుడన్నా ఎవరన్నా ఏదన్నా నేను ఇలా జిమ్కి వెళ్తున్నాను లేకపోతే నేను ఇలా ఫిట్ అవ్వడానికి ట్రై చేస్తున్నాను, నేను డైట్ చేస్తున్నా ఇట్లాంటివి ఎవరైనా చెప్పారనుకోండి, అప్పుడు మనకి లైట్ గా ఒక గిల్టీ ఫీలింగ్ వస్తుంది. ఆ గిల్టీ ఫీలింగ్ లో ఓ నో, నేను కూడా జిమ్కి ఒకసారి మెంబర్షిప్ కట్టాను కదా ఈ సంవత్సరం, వెళ్తా నేను కూడా వెళ్తా అని మళ్ళీ ఇంకొకసారి స్టార్ట్ చేసి ఓ 10 రోజులకు వదిలేస్తాం. సో నేను అనుకుంటున్నాను జిమ్ మెంబర్షిప్ ఇస్ దట్ 1 thing మనం అలాగే వదిలిపెట్టేస్తాము, తీసుకొని అలా పక్కకు పడేస్తాము అని నేను ఇలా బల్ల గుద్దకుండానే బల్ల గుద్దినంత గట్టిగా చెప్తున్నాను. మీరేమంటారు?

అది గైస్ సర్రం సర్రన్నాడే చాలా కాలమైంది కదా. మనం ఒకప్పుడు ఈ పాటని చాలా ఫ్రీక్వెంట్ గా ప్లే చేసేవాళ్ళం మన షోలో, బట్ ఈ మధ్య కొంచెం తగ్గించేసాము. అండ్ నాకు మళ్ళీ వింటుంటే అనూహ్య గుర్తొస్తుంది అనమాట, ఎందుకంటే అనూహ్య నేను కలిసి కొంచెం ఎన్టీఆర్ సాంగ్స్ అప్పుడప్పుడు కొంచెం మంచిగానే ప్లే చేస్తుండే అనమాట. సో అదనమాట సంగతి. అండ్ యు ఆర్ లిసనింగ్ టు ఖుషీ ఖుషీగా విత్ మీ శిరీష, ఓన్లీ ఓన్ రేడియో సురం 107.9 FM. HT3 సౌండ్స్ లైక్ హోమ్. ఒకవేళ మీరు గనక డాలస్ లో ఉండము మేము, అంటే ఏదో చుట్టం చూపగా డాలస్ కి వచ్చాము, బట్ ఈరోజు ఏదో తెలిసింది రేడియో ఉందని వింటున్నాము అని అంటే గనక అలాంటి వాళ్ళ కోసం, అండ్ డాలస్ లోనే ఉంటున్న మన వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ కి కానీ ఫ్యామిలీకి కానీ వేరే ఊర్లలో ఉంటే వాళ్ళకి షేర్ చేయాలి మన రేడియో సర్వీ గురించి అని అంటే, ద వన్ అండ్ ఓన్లీ వే ఏంటి అని అంటే, మనకి యాప్ ఉందని వాళ్ళకి చెప్పండి కొంచెం, చెప్పండి చెప్పండి అయ్యా బాబు చెప్పండి కొంచెం, అలా చెప్తే మీరు మమ్మల్ని ఎక్కడ కావాలంటే అక్కడికి తీసుకెళ్లొచ్చు, మేము మీతో పాటే వస్తాము, మీరు జస్ట్ యాప్ లో మమ్మల్ని ఎక్కడి నుంచైనా వినొచ్చు అనమాట. అండ్ ఒకవేళ మీరు డాలస్ కి ఈ మధ్యనే వచ్చి ఉండుంటే మాత్రం 107.9 FM HT3 కి ట్యూనింగ్ అవ్వండి కార్ లో. దట్ వే మీరు మమ్మల్ని డాలస్ లో మీరు హ్యాపీగా మీ షాపింగ్ చేసుకుంటూ మీరు కార్ లో ఎక్కడికైనా వెళ్తుంటే మీరు మమ్మల్ని వినొచ్చు అనమాట. అండ్ దాంతో పాటు లాస్ట్ వీక్ చెప్పాం కదా, మేము వినాయక చవితికి పిల్లలందరినీ మంచిగా పిలిచి వాళ్ళతోటి వినాయకుడిని చేయించి వాళ్ళకి

అవన్నీ చేసాము అని చెప్పాం కదా, అవన్నీ ఒకవేళ మీరు కానీ మిస్ అయి ఉంటే ఇంక నుంచి మిస్ అవ్వరు మీరు మా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఆర్ యూట్యూబ్ ని ఫాలో అవుతుంటే. సో నేను ఎందుకు ఇలా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అవి ఫాలో అవ్వండి అని స్పెసిఫిక్ గా చెప్తున్నాను అని అంటే, అంటే నో ఆఫెన్స్ లే గానీ మేము ఇలా ఎవ్రీ ఇయర్ ఇట్లాంటి ఏదో ఒక కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఈ ఇయర్ ఒకళ్ళు కాల్ చేశారనమాట మాకు. సాటర్డే రోజు మార్నింగ్, లాస్ట్ సాటర్డే మార్నింగ్ చేసాం కదా ఇలా పిల్లలతోటి వినాయకుడిని చేయించి ఆ వినాయకుడిని వాళ్ళకే ఇచ్చి అదంతా చేసాం కదా. అయితే ఆ సాటర్డే ఈవినింగ్ ఒకళ్ళు కాల్ చేసి, ఏమండి మీరు ఏదో ఫ్రీ వినాయకుడిని ఇస్తున్నారంట కదా, ఎక్కడ ఇంకా ఇస్తున్నారా అని అడిగారు. ఫ్రీ వినాయకుడు ఏం కాదండి మేము, అంటే ఫ్రీగానే కాకపోతే పిల్లలతోనే చేయించి వినాయకుడిని ఆ వినాయకుడిని వాళ్ళకే ఇస్తున్నాము అని చెప్పామన్నమాట. చెప్తే అవునా, అదేంటి నేను ఇవాళే ఒక పోస్ట్ చూశానే అని అన్నారు. మీరేమన్నా లాస్ట్ ఇయర్ ది చూసారేమో ఒకసారి చెక్ చేసుకోరా అని అంటే వాళ్ళు చెక్ చేసుకొని అప్పుడు చెప్పారనమాట, ఓ యా అవునండి మేము లాస్ట్ ఇయర్ ది చూసాము అని. సో అలాంటివి జరుగుతూ ఉంటాయన్నమాట. లాస్ట్ ఇయర్ పోస్ట్లు చూసి, లాస్ట్ ఇయర్ ఇచ్చారు కదా మీరు ఇయర్ కూడా ఇస్తున్నారా అని ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారనమాట. సో అలాంటివన్నీ జరగకూడదు, అలాంటివి మీరు మిస్ అవుట్ అయిపోకూడదు అని అనుకుంటే మాత్రం డెఫినెట్ గా ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వండి. అలా ఫాలో అయితే ఇలాంటి సిల్లీ సిల్లీ మిస్టేక్స్ చేయకుండా జరగకుండా ఉంటాయి. సో అదనమాట సంగతి. అండ్ ఇంకా క్వశ్చన్ ఓపెన్ లోనే ఉంది, అదేంటి అన్నది ఈ పాట వినేసి వచ్చేయండి చెప్తా.

ఇప్పుడు మీరు వినే ఈ పాట యూ టర్న్ మూవీ నుంచి అన్నమాట. ఇన్ కేస్ ఎవరైనా ఈ సినిమా చూడకపోతే చూడండి, బాగుంటుంది, ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంటుంది. సో అది మ్యాటర్. ఇందాక నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, ఇన్ కేస్ ఇప్పుడే మీరు ట్యూన్ ఇన్ అయి ఉంటే, ఏంటంటే మనం ఏదైనా ఒక వస్తువు కానీ ఒక సర్వీస్ కానీ ఏదైనా సరే డబ్బులు పెట్టి కొంటాము కానీ దాన్ని యూజ్ చేయము, అంటే ద మోస్ట్ యూజ్లెస్ థింగ్ అయిపోతుంది అనమాట మనకి అది కొన్ని రోజులకే, ఆర్ వెంటనే కూడా అవ్వచ్చు ఒక్కొక్కసారి. సో నేనేం చెప్పాను అని అంటే జిమ్ మెంబర్షిప్ అలాంటిది అని చెప్పాను. ఎందుకంటే ఏ రోజన్నా ఎవరినన్నా కొంచెం ఇన్స్పైరింగ్ గా ఎవరినన్నా చూడగానే ఎస్ నేను కూడా స్టార్ట్ చేయాలి అని స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేయగానే కొన్ని రోజులకే కొంచెం ఆ మోటివేషన్ తగ్గుతుంది, ఇంకేవో పనులు వస్తాయి, అవన్నిటి మధ్యలో జిమ్ అటకెక్కుతుంది అనమాట. సో అదొక మోస్ట్ యూస్లెస్ థింగ్ అని నేను ఫీల్ అవుతున్నాను. అండ్ జిమ్ వాళ్ళు కూడా, అండ్ ఇంకొక ఫన్ ఫ్యాక్ట్ ఏంటో తెలుసా, జిమ్ మెంబర్షిప్ లో అంటే ఎనీ జిమ్ లో ఎక్కువ మంది మనుషులు వచ్చేది అండ్ వాళ్ళకి ఎక్కువ డబ్బులు వచ్చే మంత్ కూడా జనవరినేనంట. ఎందుకు అని అంటే మనకు ఉంటుంది కదా మండే నుంచి స్టార్ట్ చేస్తా, ఫస్ట్ తారీఖు నుంచి స్టార్ట్ చేస్తా అని ఉంటుంది కదా. సో ఇయర్ ఎండ్ కి వచ్చేసినప్పుడు పీపుల్ కి ఏమనిపిస్తుంది అంటే, ఓ ఇయర్ నేను వేస్ట్ చేశాను రా, కొంచెం టైమ్ ఈ థింగ్స్ మీద నేను కాన్సన్ట్రేట్ చేయాల్సింది అని చెప్పి ఒకటి రెండు థింగ్స్ ఏమో అనుకుంటారంట. ఆ థింగ్స్ లో హెల్త్ ఉంటుందంట. సో హెల్త్ అనగానే అందరికి గుర్తొచ్చేది ఆటోమేటిక్ గా జిమ్మే. సో అలా నేను జిమ్ కి వెళ్ళి తీరాల్సిందే అని చెప్పేసి ఇయర్ ఎండ్ లో అనుకొని, ఓకే నేను జాన్ ఫస్ట్ నుంచి జిమ్ కి వెళ్తాను అని చెప్పి జనవరిలో జిమ్ మెంబర్షిప్ కి ఫీజ్ కడతారంట. సో జిమ్ మెంబర్షిప్ అంటే ఏదో మంత్లీ కట్టేస్తే అయిపోదు కదా, వాటి దగ్గర ఒక వన్ టైం ఫీ అనేది ఒకటి ఉంటుంది కదా, స్టార్టింగ్ లో మనతో కట్టించుకుంటాడు కదా. సో ఆ వన్ టైం ఫీ వల్ల ఎక్కువ జిమ్ మెంబర్షిప్ జిమ్ వాళ్ళకి లాభం వస్తుందంట జనవరి మంత్ లో ఎస్పెషల్లీ. సో అది జిమ్ వెనకాల ఉన్న స్టోరీ. అండ్ దట్ ఈస్ దట్ వన్ యూజ్లెస్ థింగ్, అంటే వెరీ యూజ్ఫుల్ థింగ్ నే మనం యూజ్లెస్ చేసామేమో అని నాకు అనిపిస్తుంది. మీరేమంటారు, మీకేమనిపిస్తుంది ఇలా ఏమన్నా వస్తువులు కొని తర్వాత వాడకుండా పక్కకు పడేసి అట్లాంటివి ఏమన్నా ఉన్నాయా, అది ఫైనల్లీ ఒక మోస్ట్ యూజ్లెస్ థింగ్ ఇన్ యువర్ హోమ్ గా ఆర్ ఇన్ యువర్ లైఫ్ గా తయారైంది ఏదన్నా ఉందా? ఉంటే డెఫినెట్ గా నాతో షేర్ చేసుకోండి 9726361966 కి కాల్ చేసి. అండ్ ఈలోపు ఇంకొక క్రేజీ పాట వినొచ్చేయండి.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మైత్రీస్ ఇండియన్ కుజీన్ వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి. ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే. జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursue.com or write to support@mypursue.com.
3: Amma, Saturday movie?
4: Mm-mm, Manabadi class.
3: Amma, old McDonald had a farm.
4: Uppu kappu rambu. Telugu padyam cheppu.
3: Uppu kappu rambu.
1: రొటీన్ తెలుగు ట్యూషన్ అనుకుంటున్నారా? అబ్సల్యూట్లీ నాట్. ఇది సిలికాన్ ఆంధ్ర మనబడి. టాట్ బై ఎక్స్పీరియన్స్డ్ అండ్ ప్యాషనెట్ వాలంటీర్స్, మనబడి ఇస్ రికగ్నైజ్డ్ బై ISDs అండ్ ఆఫర్స్ వరల్డ్ లాంగ్వేజ్ క్రెడిట్స్. మీరెక్కడున్నా మీ ఇంటికి 3 to 5 miles లోపు డాలస్ లోనే 30కి పైగా స్కూల్స్ లో 3000కి పైగా స్టూడెంట్స్ ఉన్నారు. సిలికాన్ ఆంధ్ర మనబడి తెలుగు నేర్పించే చోటు కాదు, తెలుగుని నిలిపే చోటు. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ మనబడి డాట్ సిలికాన్ ఆంధ్ర డాట్ ఓఆర్జీ.
5: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావలసిన వస్తువులు అన్ని అందిస్తూ, ఇట్ హస్ గ్రోన్ ఆన్ us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in Makini, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
6: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఖుషి ఖుషిగా విత్ మీ శిరీష, ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3. సౌండ్స్ లైక్ హోమ్. సో అలా మనం 1 hour కంప్లీట్ చేసేసుకున్నాము. ఇంకా 2 hours ఉండబోతున్నాను నేను మీతో. ఇన్నే మాటలు, మరికొన్ని పాటలు, చాలా కబుర్లు, ఎన్నో ఎన్నో ఉండబోతున్నాయి. కాబట్టి ఎక్కడున్న వాళ్ళైనా సరే వచ్చేసేయండి, మీతో పాటు మా యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి. దట్ వే మీరు ఎక్కడికైనా నేను కూడా మీతోనే వస్తూ ఉంటాను కదా మీకు కబుర్లు చెప్పడానికి. సో అలా అన్నమాట. అండ్ నేను ఇందాక ఒక క్వశ్చన్ అడిగాను. ఆ క్వశ్చన్ ఏంటి అంటే, మనం ఒక వస్తువు ఆర్ ఏదైనా సరే ఇట్లా డబ్బును పెట్టి కొంటాము, కొన్న తర్వాత అది మన దగ్గర యూజ్లెస్ అవుతుంది అని. అంటే దాని అర్థం ఏంటి అని అంటే, మేబీ కొన్న తర్వాత వాడకుండా ఉండొచ్చు, లేదు అని అంటే ఒక 1 or 2 times వాడేసి పక్కన పడేసిందైనా అవ్వచ్చు అనమాట. సో అలా నేను జిమ్ మెంబర్షిప్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్పాను. జిమ్ మెంబర్షిప్ అవ్వచ్చు. అండ్ ఒక్కొక్కళ్ళు ఏంటంటే, నేను జిమ్కి వెళ్ళడం ఎందుకు, నేను ఇంట్లోనే కొనుక్కొని పెట్టేసుకుంటాను ఈ డంబుల్స్ అవన్నీ కొనుక్కొని పెట్టుకుంటా, లేకపోతే ఇంట్లోనే థ్రెడ్మిల్ కొనుక్కొని పెట్టేసుకుంటాను, దట్ వే నేను ఇంట్లోనే చేసుకోవచ్చు, జిమ్ దాకా వెళ్లాల్సిన అవసరం లేదు, లేకపోతే జిమ్ కి వెళ్ళాలి అని అనుకుని జిమ్ కి మెంబర్షిప్ కట్టి లేదు అని అంటే కొంచెం బద్ధకంగా ఉన్న రోజు ఇంట్లోనే చేసుకుందాంలే అని కూడా కొంతమంది థ్రెడ్మిల్ కొనుక్కునే వాళ్ళు ఉంటారు. సో అలాంటివి మనం ఎంతవరకు వాడతాము అన్నది తెలీదు, బట్ కానీ కొనేసి మాత్రం ఇంట్లోనే పెట్టుకుంటాం అన్నమాట. మీలో ఎంతమంది నిజంగా చాలా స్ట్రిక్ట్ గా కొన్న వస్తువుకి అది దాన్ని చీకిపోయి అరిగిపోయి ఫుల్ న్యాయం జరిగేదాకా కొన్నందుకు వాడతారా, వాడేవాళ్ళు ఉన్నారా? అలా నాతో మాట్లాడండి. అండ్ నా విషయాలు కూడా నేను మీకు షేర్ చేసుకుంటాను. 9726361966 కి కాల్ చేయండి.

సో గైస్, మనం ఎప్పుడు అంటే జనరల్లీ మన డాలస్ లో మనకి ఎలా ఉంటుంది అని అంటే, నా ఫీలింగ్ ఏంటి అని అంటే, యుఎస్ లో ఎవరైనా ఉంటున్నారు అని అంటే వాళ్ళకి ఏ సిటీలో అయినా తెలిసిన వాళ్ళు ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ ఖచ్చితంగా మన డాలస్ లో అయితే ఎవరో ఒకరికి ఫ్రెండ్స్ ఉంటారు కదా. సో ఏ న్యూయార్క్ లో ఉండే వాళ్ళు అవ్వనివ్వండి, కాలిఫోర్నియాలో ఉండే వాళ్ళు అవ్వనివ్వండి, వాళ్ళు ఏ సిటీ వాళ్ళ యుఎస్ మొత్తంలో ఎక్కడున్నా సరే ఎవరో ఒకళ్ళు వాళ్ళకి తెలిసిన డాలస్ లో ఉంటారు. సో అందుకే నాకు అనిపిస్తుంది మన డాలస్ కి చుట్టాలు ఎక్కువ వస్తారు అని. అలా మనం ఎవ్రీ టైమ్ ఇలా చుట్టాలు వచ్చినప్పుడు ప్రతి వారం వారంలో రెండు వీకెండ్ లో రెండు రోజులు సాటర్డే సండే అండ్ కుదిరితే వీక్ డేస్ కూడా మనం ఫ్రైడే ఈవినింగ్ నుంచే మోస్ట్లీ హడావిడి స్టార్ట్ చేసేస్తాం, కొంచెం ఫ్రెండ్స్ అని ఈవెంట్స్ అని అది అది. సో ఇవన్నీ చేస్తూనే ఉంటాము. నాకేమనిపిస్తుంది అంటే అట్ సమ్ పాయింట్ మేబీ ఉమెన్ కి పర్వాలేదేమో, ఆడవాళ్ళకి పర్వాలేదేమో, చుట్టూ మంచిగా ఫ్రెండ్స్ ఉంటారు, మనం భలే రెడీ అయ్యి వెళ్ళొచ్చు, అవన్నీ ఈవెంట్స్ లో పార్టిసిపేట్ చేయొచ్చు. కానీ మనతో పాటు వచ్చే మెన్ కి ఒక్కొక్కసారి అనిపిస్తుంది, అబ్బా ఏంట్రా ఈ గోళ, ఈ ఫ్రైడే ఈవినింగ్ అయితే చాలు, ఎక్కువ మంది వస్తూనే ఉంటారు, ఎవరో ఒకళ్ళని మనం కలుస్తూనే ఉంటాము అని అనిపిస్తూ ఉండుండొచ్చు. ఒకవేళ అలా అనిపించకపోయినా, ఇంకేదన్నా డిఫరెంట్ గా మనం ట్రై చేయాలి అని అనుకున్నా కూడా, ఈ మ్యారథాన్స్ అవి ఉంటాయి చూడండి, మ్యారథాన్ 5Kలు 10Kలు వాక్లు రన్లు ఇలాంటివి ఏవో జరుగుతుంటాయి కదా. సో అలాంటివి ట్రై చేయండి, చాలా రిఫ్రెషింగ్ గా ఉంటుంది అని నాకు అనిపిస్తుంది. బట్ ఇవన్నీ ఎక్కడ జరుగుతాయి, ఎప్పుడు జరుగుతాయి అన్నది మీకు తెలుసుకోవాలి, తెలీదు అని అనుకుంటే మాత్రం మహిమునా నేను ఉన్నా కదా, నేను హెల్ప్ చేస్తా మీకు. సో అదేంటంటే, రేపొత్తున సిలికాన్ ఆంధ్ర మనబడి ప్రజెంట్స్ రన్ ఫర్ తెలుగు చేస్తున్నారు. అండ్ అదేంటంటే 5K వాక్ అండ్ రన్ ఓపెన్ టు ఎవ్రీవన్ అనమాట. సో ఎవరైనా రావచ్చు, ఐదర్ మీరు వాక్ చేయాలనుకుంటే చేయొచ్చు, రన్ చేయాలనుకుంటే చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఎక్కడ జరుగుతుంది అంటే September 20, అంటే రేపు పొద్దున్నే 7 o'clock కి ఫ్లవర్ మౌండ్ లో ఉన్న హెరిటేజ్ పార్క్ కి వెళ్తే మీరు అక్కడ హ్యాపీగా అందరితో కలిసి కమ్యూనిటీతో కలిసి వాక్ చేయొచ్చు, రన్ చేయొచ్చు. అండ్ ఏజ్ రెస్ట్రిక్షన్ ఏమీ లేదు, ఎంట్రీ కూడా ఫ్రీనే. సో ఫ్రీగా ఉన్నప్పుడు మనదేముంది, వెళ్ళొచ్చు కదా. కాకపోతే ఏంటంటే మీరు రిజిస్టర్ చేసుకుంటే బెటర్, ఎందుకంటే వాళ్ళు ఈవెంట్ ని కూడా ప్లాన్ చేసుకోవాలి కదా దానికి తగ్గట్టుగా. సో మీరు ఎక్కడ రిజిస్టర్ చేసుకోవాలి అంటే manabadi.me/run4telugu. ఇక్కడ రిజిస్టర్ చేసుకుంటే మీరు రిజిస్టర్డ్ పార్టిసిపెంట్స్ అందరికి ఫ్రీ టీషర్ట్ అండ్ రిఫ్రెష్మెంట్స్ ఉంటాయి. అండ్ మీరు మీ ఫ్యామిలీని ఫ్రెండ్స్ ని అందరినీ తీసుకుని వెళ్ళొచ్చు అనమాట, హ్యాపీగా సకుటుంబ సపరివార సమేతం అంటారు కదా. సో అలా

వెళ్ళొచ్చు అనమాట. అది ఈవెంట్ కి సంబంధించిన డీటెయిల్స్. ఇన్ కేస్ మీకు ఇంకేదన్నా క్వశ్చన్స్ ఉన్నాయి ఈవెంట్ గురించి, ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలి అని అంటే నాకు కాల్ చేయండి 972-636-1966 కి.

రైట్ గైస్, సో మనం ఏ వస్తువు కొన్నా కూడా ఏదో అయితే వాడకుండా పక్కకు పెట్టేస్తాం, లేదంటే ఫుల్ గా వాడేసి పక్కకు పెట్టేస్తాం, ఇట్లాంటివన్నీ చేస్తాం కదా. అంటే ఏదో ఒక సందర్భంలో అది మేబీ యూజ్లెస్ అయితే అవ్వచ్చు, కానీ ఒక్క వస్తువు మాత్రం అస్సలు యూజ్లెస్ కానే కాదు. అదేంటో తెలుసా? మనం కొనే ప్రాపర్టీ అండి. మనం కొనే ప్రాపర్టీ అంటే మేబీ ఇప్పుడు ఈ రోజు తక్కువకి వస్తుంది, లేకపోతే ఎక్కడో లోపలికి మూలకుంది, ఇట్లాంటివి ఏవో చెప్తూనే ఉంటారు కదా. కానీ ఎంతైనా సరే ల్యాండ్ వాల్యూ ఐ మీన్ ఏదైనా ఒక అసెట్ వాల్యూ కదా, అది ఎప్పటికైనా పెరుగుతుంది, ఎప్పటికైనా మన ఫ్యూచర్ కి ఉపయోగపడుతుంది కదా. సో మీరు గనక అలాంటి ఒక ప్రాపర్టీ కొనాలి, అండ్ ఎస్పెషల్లీ హైదరాబాద్ లో కొనాలి అని గనక చూస్తుంటే, అసలు ఆబ్వియస్లీ మనకంత టైం ఉండదు. మేబీ మనం ఇండియాకి వెళ్ళినప్పుడు కూడా ఏ బిల్డర్ ఏ ప్లేస్ అసలు ఎలా కడుతున్నారు ఇలాంటి అన్ని డీటెయిల్స్ మనకు కనుక్కోవడం కుదరదు. బట్ ఇమాజిన్ మనం ఇక్కడ నుండే ఆ డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకుంటుంటే ఎలా ఉంటుందో. సో మనలాంటి వాళ్ళ కోసమే గృహప్రవేశ్ ఇండియా ప్రాపర్టీ ఎక్స్పో జరగబోతోంది అన్నమాట. అది అక్టోబర్ లో జరుగుతోంది, అక్టోబర్ 10th and 11th ను జరుగుతుంది. సో ఏంటంటే, మీరు హైదరాబాద్ లో ఒక ప్రాపర్టీ కోసం చూస్తున్నప్పుడు ఒక ప్రాజెక్ట్ ను అసలు ఎందుకు చూడాలి, అసలు ప్రాజెక్ట్ ఏంటి, ప్రైస్ ఏంటి, దాని లొకేషన్ ఏంటి, అక్కడ ఏమేం ఫెసిలిటీస్ ఉన్నాయి, అండ్ హైదరాబాద్ లో అన్ని మేజర్ ప్లేసెస్ లో లైక్ నియోపోలిస్, కోకాపేట్, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, తెల్లాపూర్, చేవెళ్ళ, కొంపల్లి, ఫ్యూచర్ సిటీ, సికింద్రాబాద్, అంటే చాలా చోట్ల హైదరాబాద్ లో డిఫరెంట్ ప్లేసెస్ లో ఉన్న చాలా వరకు ప్రాజెక్ట్స్ అన్ని ఒకటే చోటకి రాబోతున్నాయన్నమాట. అండ్ ఇది ఎక్కడ జరుగుతుందంటే హయత్ రీజెన్సీ ఫ్రిస్కో, హయత్ రీజెన్సీ ఫ్రిస్కోలో జరుగుతోంది, అండ్ అక్టోబర్ 10th and 11th న జరగబోతోంది అన్నమాట. సో మీ డేట్స్ ఇప్పుడే మార్క్ చేసుకుని పెట్టుకోండి, మీ క్యాలెండర్ ఇప్పుడే బ్లాక్ చేసుకుని పెట్టుకోండి. దిస్ ఇస్ సంథింగ్ దట్ యూ కెనాట్ మిస్ అని నా ఫీలింగ్ అన్నమాట. ఆల్ రైట్, ఇంకా మనం ద యూజ్లెస్ థింగ్స్ మనం దాని గురించి మాట్లాడుతున్నాం కదా. సో నాకేంటంటే, నాకు ఒక అలవాటు ఉందన్నమాట, నాకు ఏదన్నా ఒక స్టేషనరీ చూస్తే ఇట్లా పిచ్చెక్కిపోతుంది అనమాట. అబ్బా అర్జెంట్ గా కొనేయాలి దీన్ని అని అట్లా లాగేస్తూ ఉంటది నాకు. సో అలా ఇప్పుడు మనం ఏదన్నా ఒక స్టేషనరీ స్టోర్ కి వెళ్తే మంచి బుక్స్ దొరుకుతాయి కదా, మంచి బుక్స్, దానిపైన అట్ట మీద మంచి డిజైన్స్ ఉండి ఆర్ మంచి కోట్స్ ఉండి ఇలా రంగురంగులుగా ఉండవన్నీ నన్ను చాలా అట్రాక్ట్ చేస్తాయి అనమాట. సో నేను ఏంటంటే ఆ బుక్స్ అన్ని కొనుక్కోవాలి అని. సో నేను దానికి నేనేసే ఐడియా ఏంటి అంటే, నేను ఒక ప్లానర్ కొంటా, అలా మంచి అట్రాక్టివ్ గా ఉన్న బుక్ ప్లానర్ ఉంటుంది కదా, ఆ ప్లానర్ కొంటా నేను. ఆ ప్లానర్ లో నేను ఇయర్ ని ప్లాన్ చేసుకుంటా అని హడావిడి చేసి తీసుకుంటాను అనమాట. ఒక్క వీక్ రాస్తా అంతే, ఇంకా తర్వాత అన్ని తెల్ల బుక్కులే. అవి ప్రతి వినాయక చవితికి దేవుడి దగ్గరికి వెళ్ళి పసుపుబొట్టు కుంకుమ బొట్టు పడాల్సిందే దాని మీద. సో అలాంటి పనులు చేస్తుంటాను అనమాట నేను. అండ్ నాకు ఇయర్ మధ్యలో ఒక్కసారి ఇప్పుడు గుర్తొస్తుంది, ఓ నా దగ్గర ఒక ప్లానర్ ఉండాలి కదా, నేను ఇప్పుడు ఇయర్ మధ్యలో నుంచి నేను ఇట్లా ఫుల్ డిసిప్లైన్ అయిపోయినట్టు, స్ట్రిక్ట్ అయిపోయినట్టు, నా రొటీన్ నేను ఫాలో అవ్వాలి అన్నట్టు. సో అట్లాంటి వింత వింత ఆలోచనలు వస్తాయి నాకు. మళ్ళీ 6 months అయిన తర్వాత ఆ బుక్ ఓపెన్ చేసి ఆ ఫస్ట్ పేజ్ లో ఏదైతే రాశానో సెకండ్ పేజ్ లో 6 నెలల తర్వాత మళ్ళీ ఇంకోటేదో రాసుకుంటా, అంతే అయిపోయి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇంకో కొత్త పుస్తకం కొంటాను అనమాట ప్లానర్, ఎందుకంటే ప్లానర్ లో ఇయర్ ఉంటుంది కదా, ఇయర్ ఉంటుంది, మంత్, డేట్ అన్ని ఉంటాయి కదా. సో ముందు ఇయర్ బుక్ పైకి రాదనమాట ఇంకా. సో అలా నేను బుక్స్ కి అట్రాక్ట్ అయ్యి ప్లానర్ కొంటాను, ఆ ప్లానర్ నాకు యూజ్లెస్ ప్లానర్ లాగా అయిపోతుంది అనమాట. ఇలాంటి పనులన్నీ చేస్తుంటాను నేను. సో మీరు కూడా ఇలాంటి పనులు ఏమన్నా చేస్తుంటారా? మీరు ఇంకెలాంటి పనులు చేస్తుంటారు? నాతో షేర్ చేసుకోండి 9726361966 కి కాల్ చేసి.

0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
4: కొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని నవ్విస్తాయి, ఇంకొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని మళ్ళీ చిన్నప్పటికి తీసుకెళ్తాయి. ట్యూన్ ఇన్ టు మార్నింగ్ మంత్ర, వేర్ మెమరీస్ బికమ్ కాన్వర్సేషన్స్. ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు నేను మీ ఆర్జే శృతి వెంకట్, రేడియో శృతి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్.
5: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
6: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లాండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి పెళ్లిలకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
5: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రోనల్డ్ రీగన్ బిలవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సాస్.
7: Buying a home in India is now easier and hassle-free. Gruh Pravesh India Property Expo brings top developers from Hyderabad, Bengaluru, Mumbai, Pune, Chennai and Delhi NCR directly all under one roof. Choose your home from 200 plus projects at the biggest India Property Expo in Frisco. Be there on the 10th and 11th of October at Health Regency Frisco, 10 a.m. to 8 p.m. Free entry and car parking. An event by My Square Feet.
8: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకౌస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 ఎలక్ట్రానిక్స్ .com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514. మీ నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్హిల్, ఫ్రిస్కో, ఫ్లవర్ మార్క్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
9: వెల్కమ్ వెల్కమ్, మీరు వింటున్నారు ఖుషి ఖుషిగా విత్ మిస్ శిరీష, ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM.

23 సౌండ్స్ లైక్ హోమ్. సో అలా మనం 1.5 అవర్ షో కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇంకొక 1.5 అవర్ ఉంది మనకి. నేను ఇప్పుడే వెళ్ళిపోను, అప్పుడే మిమ్మల్ని వదిలిపెట్టను కూడా. ఇంకొంచెం టైం ఉంది మనకి, ఇంకొంచెం సేపు చిల్ అవుదాం, కబుర్లు చెప్పుకుందాము, అండ్ మంచి పాటలు కూడా వినిపిస్తాను. అండ్ దాంతోపాటు యాజ్ యూజువల్ గా లాస్ట్ 1.5 అవర్ మనం ఎలాగో గేమ్ ఆడుకుంటాం కాబట్టి మెల్లగా మాట్లాడుకుంటూనే గేమ్ లోకి వెళ్ళిపోదాము. సో నేను ఈ 1.5 అవర్ ముందు, అంటే ఈ 1.5 అవర్ నేను ఏం చేశాను అని అంటే మిమ్మల్ని అందరినీ ఒక క్వశ్చన్ అడిగాను అనమాట. ఆ క్వశ్చన్ ఏంటి అంటే, ఏదైనా ఒక వస్తువు ఆర్ ఎనీథింగ్ మనం డబ్బులు ఖర్చు పెట్టి కొన్నది వాడకుండా అలా పక్కకు పడేసింది ఏమన్నా ఉందా, లేకపోతే ఫస్ట్ ఏదో అలా కొంచెం ఒక 2-3 డేస్ ఓర్ 2-3 టైమ్స్ వాడేసి పక్కకు పడేసింది ఏదన్నా ఉందా అని అడిగాను అనమాట. నా దగ్గర బొచ్చడు బొచ్చడు బొచ్చడు ఉన్నాయి అసలు. కానీ నేను ఇందాక ఇచ్చిన ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే, అండ్ మన లిజనర్స్ దగ్గర నుంచి కూడా వచ్చిన ఎగ్జాంపుల్స్, నాతో వాళ్ళు ఏకీభవించినది దేని గురించి అంటే జిమ్ మెంబర్షిప్ గురించి. అఫ్ కోర్స్ అదైతే నిజమే కదా, అది ఏదో మనం ఫస్ట్ లో వెళ్తాము, 10 రోజులు వెళ్తాము, తర్వాత మానేస్తాము, ఆ తర్వాత మధ్యలో ఎప్పుడో మళ్ళీ ఇంకొకసారి మూడ్ వస్తుంది ఓ వెళ్ళాలి అని, సో అప్పుడు ఇంకొకసారి వెళ్తాము. సో ఇలా ఏదో షార్ట్ టైం కి వెళ్ళి మాత్రం జిమ్ మెంబర్షిప్ అలాగే పక్కకు పడేస్తాము. అండ్ దాంతో పాటు ఇలా నాలాగా పుస్తకాల పిచ్చోళ్ళు ఉంటారు, అంటే స్టేషనరీ ఐటమ్స్ పిచ్చోళ్ళు ఉంటారు కదా, అండ్ ఈవెన్ పిల్లలు కూడా వాళ్ళు ఏదన్నా ఒక కొత్త క్రేయాన్ సెట్ కొనగానే చూడగానేనో, లేకపోతే ఇంకేదన్నా స్టేషనరీ సామాన్లు చూడగానేనో వాళ్ళ వాటికి అట్రాక్ట్ అయిపోతారు. అట్రాక్ట్ అయిపోయి వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఉన్న వాటిని కూడా, నా దగ్గర ఉన్నా సరే నాకు ఇంకోటి కొత్తది కొని ఇచ్చి తీరాల్సిందే అని ఒక పెద్ద యుద్ధం ప్రకటించి, మనం వెళ్ళిన ఆ స్టోర్ లో ఆ టార్గెట్ లోను ఆ వాల్మార్ట్ లోను ఎక్కడో యుద్ధం ప్రకటించి అక్కడ కింద కూర్చొని గోల గోల చేసి అరిచి నాకు ఇది కొనబెడితేనే నేను వస్తా అన్నట్టు అట్లా ఎలాగూ బిహేవ్ చేస్తారు. కాబట్టి పోనీ వాళ్ళంతా తెచ్చుకొని అవి వాడతారా అంటే 2 సార్లు వాడి పక్కకి ఇస్తిరి కొడతారనమాట. సో అది కూడా వన్ ఆఫ్ దాట్ యూస్లెస్ థింగ్ అని అనిపిస్తుంది, కొంటాం గాని వాడము పీకము మనము అని. సో అదనమాట సంగతి. ఇంకా ఇంకా ఏమన్నా ఉన్నాయా మీ దగ్గర? ఓ నా దగ్గర ఇంకా చాలా ఉన్నాయి. అంటే ర్యాండమ్ గా ఏదో ఒకటి అమెజాన్ లో చూస్తాము, క్యూట్ కనిపిస్తుంది కొనేస్తాము, ర్యాండమ్ గా ఏదో కాస్కో షాపింగ్ వెళ్తాము. అసలు కాస్కో షాపింగ్ గురించి మాట్లాడాలి అని అంటే అది ఒక ఇదిలే, ఇంకా చెప్పడం ఎందుకు, చెప్తాను కానీ దాని గురించి కూడా. కాస్కో షాపింగ్ ఏంటి, దాని ఎక్స్పీరియన్సెస్ ఏంటి, అసలు దేనికోసం వెళ్ళి ఏది కొంటాం మనం, ఇలాంటివన్నీ మనం మాట్లాడుకుందాము. బట్ ఆఫ్టర్ దిస్ మనందరినీ మోసం చేసిన సినిమాలో నుంచి ఒక పాట

అలైట్ గైస్, సో నేను ఈ పాట వేసే ముందు ఎందుకు మనందరిని మోసం చేసిన సినిమా అని అన్నాను అని అంటే, చాలా మంది ఆ టైంలో అంటే ఈ సినిమా అరౌండ్ 2007 లో రిలీజ్ అయింది అనుకుంటా, 2006 or 2007 లో, ఆ టైంలో ఇంజనీరింగ్ జాయిన్ అయిన వాళ్ళందరూ అండ్ ఆ టైం నుంచి నెక్స్ట్ 10 ఇయర్స్ వరకు అంటే ఆల్మోస్ట్ 2006-07 నుంచి 2016-17 ఆ టైం వరకు ఇంజనీరింగ్ జాయిన్ అయిన వాళ్ళందరూ ఈ సినిమాను చూసి ఈ సినిమా ఇలాగే ఉంటుందేమో ఇంజనీరింగ్ అని అనుకుని చాలా మోసపోయిన వాళ్ళు ఉన్నారు. అండ్ ఇంజనీరింగ్కి వెళ్ళిన తర్వాత ఓ మనకి ఈ సినిమాలో చూపించినట్టు హ్యాపీ డేస్ లో చూపించినంత హ్యాపీ డేస్ ఏమీ ఉండవు అని రియలైజ్ అయ్యారనమాట. అలాంటి వాళ్ళలో నేను కూడా ఒకదాన్ని కాబట్టి చెప్తున్నాను అనమాట, ఇలా మోసం చేసిన సినిమా అని. బట్ సమ్హౌ ఆ సినిమాకి మాత్రం క్రేజీ అంటే క్రేజీ ఫ్యాన్ బేసే ఉంది, సో అందులో మాత్రం నో డౌట్ అనమాట. ఆల్ రైట్, మనం ఏం మాట్లాడుకుంటున్నాము అని అంటే, చాలా యూజ్లెస్ థింగ్స్ మనం ఏవో కొనుక్కుంటూ ఉంటాం కదా, ఆ కొనే వాటిల్లో మనం కాస్కో షాపింగ్ గురించి మాట్లాడుతున్నాను అనమాట. మనం కాస్కోకి వెళ్తాము, వెళ్ళి ఏం చేస్తాము, ఊరికే అట్లా ఏదో ఒక వస్తువు కొనడం కోసమని వెళ్తాము, కానీ వాడు రకరకాల కొత్త కొత్త వస్తువులు అన్ని పెట్టి మనల్ని చాలా అట్రాక్ట్ చేస్తాడు అనమాట. అట్రాక్ట్ చేసి మనతో కనీసం వెళ్ళిన ప్రతిసారి లిటరల్లీ మనం ఒక వస్తువు కొనడానికి వెళ్తాం, ఒక వస్తువు రెండు వస్తువులు, ఆ రెండు కలిపి ఒక 100-150 లోపే అయిపోతాయి అని అనుకుని వెళ్తాము. కానీ ఎంత టైం స్పెండ్ చేస్తామంటే కాస్కోలో అన్ని ఎల్స్ తిరుగుతూ, లిటరల్లీ గంట అరగంటలో పని కంప్లీట్ చేసుకుని వద్దాము అని మనం వెళ్తే అది మినిమం 1.5 to 2 hours అయ్యి మనం అనుకున్న బిల్ కంటే డబుల్ అండ్ ట్రిపుల్ కూడా అయ్యే ఛాన్సులు కూడా ఉంటాయన్నమాట. సో అది కాస్కో గొప్పతనం అని నాకు అనిపిస్తూ ఉంటది. వాడు ఏదో ఒకటి చేసి మనతో ఏదో ఒకటి కొనిపిస్తానే ఉంటాడు ఎప్పుడు అని నా ఫీలింగ్ అనమాట. సో ఇది మీకు కూడా జరుగుతూ ఉంటుందా? అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసి వెళ్ళారు అని అంటే అది ఇంకా నెక్స్ట్ లెవెల్ అని నా ఫీలింగ్. ఎందుకంటే అందులో వైఫ్ కి నచ్చేవి కొన్ని ఉంటాయి, హస్బెండ్ కి నచ్చేవి కొన్ని ఉంటాయి, అండ్ పిల్లలతో వెళ్తే పిల్లలకి నచ్చేవి కొన్ని ఉంటాయి. సో అలా ఫ్యామిలీ మొత్తం కాస్కోలో వాళ్ళకి ఏది కావాలో అవన్నీ కొనుక్కొని బారెడంత బిల్లుతోటి బయటపడతారని నా ఫీలింగ్ అనమాట. సో మీకు కూడా అలాగే జరుగుతూ ఉంటుందా కాస్కోకి వెళ్తే? నాకైతే డెఫినెట్ గా అలాగే జరుగుతుంది. నేను ఇది ఒక్క వస్తువు కోసమే, ఇంకా నేను ఆ రోజు నేను ఎటువంటి డబ్బులు కాస్కోకి ఇవ్వకూడదు అని డిసైడ్ అయ్యి వెళ్ళాను అంటే

స్ట్రైట్ గా నేను ఏ ఐలికి వెళ్ళాలో అదే ఐలికి వెళ్ళిపోయి కళ్ళు మూసుకొని ఆ ఒక్క సామాన్ మాత్రం కొనుక్కొని వచ్చేస్తాను అనమాట. సో ఒక్కొక్కసారి ట్రైన్ కూడా దొరికిపోతుంటాను. అంటే నాకు బోర్ కొట్టి ఒక్కొక్కసారి ఏం చేస్తానంటే, బోర్ కొడితే వెకేషన్ పోతారు, లేకపోతే ఏమైనా గేమ్ ఆడుకోవడము, లేకపోతే ఫ్రెండ్స్ ని కలవడం, ఏదో ఒకటి చేస్తారు కదా. కానీ నేను కాస్కోకి వాల్మార్ట్లకి అలా పోతుంటాను అనమాట, అసలు అక్కడ ఏం సామాన్లు ఉన్నాయి అని చూడటానికి. అలా వెళ్ళి దొరికిపోతూ ఉంటాను నేను కాస్కోకి, బోల్డ్ సామాన్లు తెచ్చుకుంటాను. సో అది నా కాస్కో స్టోరీ. మీకు కూడా ఇలాంటివి జరుగుతూ ఉంటాయా? ఒక వస్తువు కోసం వెళ్ళి 10 తెచ్చుకోవడం, ఆ 10లో 2 మళ్ళీ పక్కకు పడేసి ఇది యూజ్లెస్ అని అనుకోవడం, ఇలాంటివి ఏమైనా జరుగుతుంటాయా మీకు కూడా? ఒకవేళ జరిగితే చెప్పండి నాకు కూడా 9726361966 కి కాల్ చేసి.

0: Caliente.
1: బాలకృష్ణ గారి పాట ఓకేనండి, డెఫినెట్ గా. బాలయ్యబాబు పాట పడకుండా అసలు మన షోనే నడవదు. ఏదో ఒక పాట అన్న పడుతుంది, మీకోసం వేస్తాను. థ్యాంక్ యూ. అది గైస్, సో షాను గారు కూడా ఒప్పుకున్నారనమాట. జనరల్లీ మనం ఆవిడ ప్యాటర్న్ ఏంటో చెప్పారు మనకి. జనరల్లీ ఆవిడంటే కాస్కోకి వెళ్తే ఏం జరుగుతుందంటే, ఈసారి నేను ఒక 50లోనే అవగొట్టేస్తాను, అంటే $50 లోనే అవగొట్టేస్తాను షాపింగ్, లేదంటే 100లోనే అవగొట్టేస్తాను అని చెప్పి, అది వెళ్ళిన తర్వాత డబల్ కాదు నాకైతే ట్రిపులే అవుతుంది అని అన్నారు. సో అలా కాస్కో వాళ్ళకి అర్థమైపోయింది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఆవిడ చేసే పని ఇంకోటి ఏంటంటే, ఏదైనా ఒక వస్తువు కావాలి అని వెళ్తే మొత్తం అంతా తిరిగి మిగిలిన సామాన్లన్నీ వేసుకొచ్చి మనకు కావాల్సిన ఒక్క సామాన్ దేనికోసం అయితే వెళ్ళామో అది కూడా మర్చిపోయి వస్తారంట. సో

అలా ఇంకా కాస్కో గాథలు చెప్పడం స్టార్ట్ చేస్తే ఒకటా రెండా చెప్పండి. నేనైతే వెళ్లిన ప్రతిసారికి నాకు ఒక స్టోరీ ఉంటది, ఓసారి ఇది కాదని అది కాదని. నేనైతే ఆ కాస్కోలో ఎన్ని సార్లు ఎన్ని తెచ్చి ట్రై చేసి అది వర్కౌట్ అవ్వక పక్కకు పడేసి ఎన్ని చేశానో ఇట్లా అసలు. సో అది అది కాస్కో స్టోరీ అన్నమాట. ఇంకా మీ దగ్గర ఇలాంటి ఇంట్రెస్టింగ్ కాస్కో స్టోరీలు ఏమన్నా ఉంటే రండి చెప్పండి, నాకు చెప్పండి. మీకు తెలుసు కాల్ చేసిన నంబర్ ఏంటి, 9726361966 అని చెప్పేసి. సో నేను ఆల్రెడీ చెప్పాను కదా మీకు, ఒక్కసారి మనకి శ్రావణ మాసం స్టార్ట్ అయ్యింది అని అంటే డాలస్ లో వరస పెట్టి ఈవెంట్ల మీద ఈవెంట్లు, ఇంట్లో ఫంక్షన్ల మీద ఫంక్షన్లు, ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. సో అలా ఇప్పుడు మన ముందుకు వచ్చిన ఫెస్టివల్ ఏంటి అని అంటే బతుకమ్మ సెలబ్రేషన్స్ అనమాట. టీ ప్యాడ్ బతుకమ్మ అంటేనే అదొక వైబ్, దానికి అసలు ఎంత ఎలివేషన్ ఇచ్చినా తక్కువే. క్రేజీ అంటే క్రేజీగా ఉంటుంది, ఎవ్రీ ఇయర్ అంత బాగా చేస్తారు. సో ఈసారి టీ ప్యాడ్ వాళ్ళు బతుకమ్మ దసరా సంబరాలకి మిమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నారు. అండ్ ఆ ఈవెంట్ ఎప్పుడు అంటే 17th October, అంటే ఇంకా మనకి మేబీ ఒక కరెక్ట్ గా ఒక నెల ఉన్నట్టుంది. మధ్యాహ్నం 12 నుంచి మిడ్ నైట్ వరకు కొమారికా సెంటర్ ఫ్రిస్కోలో జరగబోతుంది అనమాట. అండ్ గెస్ట్ ఎవరనుకుంటున్నారు, ఎప్పుడు అద్రిపోయే గెస్ట్లే వస్తారు కదా, ఈసారి గెస్ట్ ఎవరంటే మన భీమవరం రాజు గారు, మన జాతి రత్నం మిస్టర్ పొలిశెట్టి, నవీన్ పొలిశెట్టి ఇస్ ద గెస్ట్. ఆయన గెస్ట్, ఆయన ఎంటర్టైన్మెంట్ ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నాను. ఆయన మామూలుగానే క్రేజీ, అండ్ ఇంతమంది మనుషులను చూస్తే ఇంకా క్రేజీకి క్రేజీ అయిపోతారు. అండ్ ఎనర్జెటిక్ ఇన్ఫ్యూజన్ బ్యాండ్ కూడా ఉండబోతోంది ఈసారి. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటి అంటే ఎంట్రీ అండ్ పార్కింగ్ రెండు అబ్సల్యూట్లీ ఫ్రీ. సో మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మీరు అందరూ కలిసి వచ్చి బతుకమ్మ దసరా సెలబ్రేషన్స్ ని ఫుల్ ఎంజాయ్ చేయండి. అండ్ డేట్ గుర్తుంది కదా, 17th October, కొమారికా సెంటర్ ఫ్రిస్కో. ఆల్రైట్, మీ కాస్కో స్టోరీస్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. అండ్ మీరు వింటున్నారు ఖుషి ఖుషి కా ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3 విత్ మీ ఆర్జే.

అలా మీరు కూడా టీ ప్యాడ్ సంబరాలకు వెళ్లి ఆయన ఎంటర్టైన్మెంట్ కి లైకులు కొట్టమని అడుగుతున్నారనమాట. ఆల్ రైట్, మీ కాస్కో స్టోరీస్ కోసం నేను ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నాను. అండ్ ఇంకా నా దగ్గర ఇలాంటి చాలా అంటే చాలా విషయాలు ఉన్నాయండి రియల్ లైఫ్ లో, అంటే డైలీ లైఫ్ లో మనం ఇలా కొంచెం వేస్ట్ చేసే విషయాలన్నీ ఉంటాయి కదా, క్యూట్ గా ఉంది అని ఏదో కొంటాము, ఎస్పెషల్లీ అమ్మాయిలు అనమాట. ఇప్పుడు ఈ స్టోర్స్ కి వాటికి వెళ్తూ ఉంటారు కదా, వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏదో క్యూట్ గా కనిపిస్తుంది అనమాట, సమ్ ఒక కప్పు లేకపోతే సమ్ గిన్నెనో ఇంకేదన్నా ఇంట్లో జస్ట్ షో కోసం పెట్టుకునేవో ఇట్లాంటివి ఏవో కనిపిస్తాయి. అండ్ ఈ కుకింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు చూడండి, ఒక్కొక్కసారి నాలాంటి అతిగాళ్ళు ఉంటారు అనమాట. నాలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే, మాకు ఎక్కడో ఏదో సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ ఇంకా ఇలాంటి చోట్ల ఒక మంచి క్యూట్ గా ఉన్న కేకో ఏదో కప్ కేకో ఏదో కనిపిస్తుంది, అది కనిపించగానే నాలాంటి వాళ్ళు ఏంటంటే రెచ్చిపోతుంటారు అనమాట, వావ్ ఎంత బాగా చేశారు అని. ఏదో చిన్నప్పటి నుంచి కుకింగ్ బేకింగ్ అంటే ప్యాషన్ ఉన్న వాళ్ళకి మళ్ళీ సామాన్లు అన్ని కొనుక్కొని తెచ్చుకుంటారు. ఈ బిస్కర్ లేకపోతే ఈ బేకింగ్ సెట్ అంతా ఉంటుంది కదా, మనం అవెన్ లో పెట్టి బేక్ చేయడానికి యూజ్ చేసే యుటెన్సిల్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఈ పైపింగ్ కేక్ మీద వేసే ఆ ఫ్రాస్టింగ్ పైపింగ్ అవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ తెచ్చుకుంటారు అనమాట నాలాంటి వాళ్ళు. నేను కూడా చేశాను ఈ పనులన్నీ. నేను ఆల్మోస్ట్ 1.5 ఇయర్ బ్యాక్ నాకు ఇలానే ఇన్స్టా స్క్రోల్ చేస్తుంటే 10 వీడియోల్లో ఒక 5 వీడియోలో ఏమో బేకింగ్ మీద వచ్చినాయి. ఇంకా నేను ఇనఫ్రా, ఇంకా మనకి ఇంతకంటే అక్కర్లేదు, దేవుడు సిగ్నల్ ఇచ్చాడు మనకి బేకింగ్ స్టార్ట్ చేయమని అని హడావిడి హడావిడిగా విత్ ఇన్ 2 డేస్ లో నాకు డెలివరీ అయ్యేలాగా అమెజాన్ లో ఆర్డర్ పెట్టుకొని బేకింగ్ సామాన్లన్నీ తెప్పించుకొని కేక్ ఎప్పుడు చేశానో తెలుసా, నేను అన్ని సామాన్లు వచ్చిన తర్వాత నిలబట్టింది, 4 రోజుల తర్వాత ఆ కేక్ చేశా. ఆ కేక్ తిన్న తర్వాత నాకు, నన్ను పెళ్లి చేసుకున్న పాపానికి, మా హస్బెండ్ కి, మేమిద్దరమే కేక్ తినాల్సి వచ్చింది. అది తిన్న తర్వాత ఇంకొకసారి కేక్ జోలికి పోలేదు. మళ్ళీ తర్వాత ఎప్పుడో నాకు కొన్నాళ్ళకి ఇలాగే దేవుడు సిగ్నల్స్ పంపించాడు. మళ్ళీ ఇన్స్టాగ్రామ్ లో 4 వీడియోలు చూస్తే 2 వీడియోలు బేకింగ్ కి సంబంధించినవి ఉన్నాయి. ఓకే, దేవుడు నాకు సెకండ్ ఛాన్స్ ఇచ్చాడు అని నేనే డిసైడ్ అయ్యి మళ్ళీ కేక్స్ చేశా. ఈసారి కొంచెం యావరేజ్ గానే వచ్చింది అనుకోండి, బట్ అలా ఉంటాయి అనమాట చేసేది. హడావిడి హడావిడి చేసి ఫుల్ బేకింగ్ సెట్ తెప్పించుకొని చేసిన పనులు ఇలా ఉంటాయి అనమాట. లైఫ్ లో 2 సార్లే కేక్ చేశాను నేను, అంతా 1.5 ఇయర్ లో. సో అలా ఉంటాయి చేసే పనులు. సో నేను అప్పుడు రియలైజ్ అవ్వాల్సింది ఏంటంటే, పాప నీకు దేవుడు సిగ్నల్ ఇచ్చింది, నీకు ఇష్టమైతే పోయి కేక్ తినేసి రమ్మని, అంతేగాని నువ్వు సామాన్లన్నీ కొనుక్కు తెచ్చుకొని చెయ్యమని కాదు అని నాకు తర్వాత రియలైజ్ అయ్యానన్నమాట. సో అది నా బేకింగ్ స్టోరీ, అది నా సామాన్లు అండ్ వస్తువులు కొని యూజ్లెస్ గా వాటిని పెట్టిన స్టోరీ అదనమాట మ్యాటర్. ఇంకొక మంచి పాట వినేసరండి, ఫ్రమ్ ద మూవీ విశ్వనాథన్ సన్స్. అండ్ అన్నట్టు ఈ సినిమా చూడకపోతే చూసేయండి, ఓటీటీలో ఉంది.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: నాకు ఇంకా గుర్తుంది 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు పువ్వులు ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స్ One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooroorinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.
3: రేడియో సురభి సివిక్ సిగ్నల్ ఎల్పీస్ హియర్ ఇన్ టెక్సస్. ఒక్కోసారి మనం లైఫ్ లో టఫ్ సిచ్యుయేషన్స్ ఫేస్ చేస్తాం అండ్ ఇట్ కెన్ బి డాంటింగ్. డొమెస్టిక్ వైలెన్స్, ఇమిగ్రేషన్ క్వశ్చన్స్, థ్రెట్ టు సేఫ్టీ, ఇలాంటప్పుడు రీచ్ అవుట్. సపోర్ట్ ఈస్ క్లోజర్ దాన్ యూ థింక్. ఫర్ లీగల్ గైడెన్స్ రీచ్ అవుట్ టు ఆర్గనైజేషన్స్ లైక్ రైజెస్ అండ్ అమెరికన్ గేట్వేస్. యువర్ లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్ ఈస్ దేర్ ఫర్ సేఫ్టీ. డోంట్ హెసిటేట్ టు కాల్ 911 ఇన్ ఎమర్జెన్సీస్. ఫర్ డిస్క్రిమినేషన్ ఆర్ వర్క్ ప్లేస్ కన్సర్న్స్, కనెక్ట్ విత్ ది టెక్సస్ వర్క్ ఫోర్స్ కమిషన్. అండ్ ఫర్ సిటీ లెవెల్ సపోర్ట్, యువర్ లోకల్ సిటీ offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
4: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
5: గిల్టీ యువర్ ఆనర్.
6: గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
5: ఎస్,
6: ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని,
5: ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను.
1: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bavarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
4: What is this address again?
1: Bavarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit BavarchiCaterers.com. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
7: వెల్కమ్ వెల్కమ్, మీరు వింటున్నారు ఖుషి ఖుషిగా విత్ మీ శిరీష ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3. సౌండ్స్ లైక్ హోమ్. సో అలా మనం మాట్లాడుకుంటూ పాటలు వినుకుంటూ వన్ అవర్ లోకి వచ్చేసామన్నమాట. సో ఇంకొక 1 అవర్ ఉండబోతున్నాను. లాస్ట్ 1 అవర్ మీకు తెలిసిందే కదా, నేను మన దగ్గర ఫనీ గేమ్స్ ఉంటాయి అండ్ చాలా వరకు మన గేమ్స్ అన్నిటికీ రెస్పాన్సెస్ చిన్న పిల్లల నుంచే వస్తాయన్నమాట. అంత కిడ్ ఫ్రెండ్లీ గేమ్స్ ఆడిస్తుంటాం అన్నమాట మేము. బట్ యా, ఐఎమ్ బ్యాక్ విత్ ఒక మంచి ఇంట్రెస్టింగ్ లాజికల్ థింకింగ్ గేమ్ అని చెప్తాను నేనైతే ఇది. అలా అని సాటర్డే రోజు మమ్మల్ని ఫుల్ బ్రెయిన్ పెట్టమంటున్నావా అని అంటే నో, అవసరం లేదు. బట్ బ్రెయిన్ పెట్టకుండానే లాజికల్ థింకింగ్ కావలసినటువంటి గేమ్ అన్నమాట ఇది. సో అంటే మీకు ఎగ్జాంపుల్ లాగా చెప్పాలి అని అంటే ఎలా చెప్పచ్చు అంటే, గేమ్ ప్యాటర్న్ ఏంటి అంటే, నేను ఒక క్వశ్చన్ అడుగుతానన్నమాట. ఆ క్వశ్చన్ ఏంటి అని అంటే దాని స్టార్టింగ్ లెటర్ ఇంగ్లీష్ ఉంటుంది, ఇంగ్లీష్ ఉండి ప్లస్ ఒక తెలుగు పదం ఉంటుంది అన్నమాట. సో దాన్ని బట్టి మీరు ట్రాన్స్లేట్ చేసుకుని ఆ వచ్చే ఫైనల్ ఇంగ్లీష్ పదం ఏంటో నాకు చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే, బి అంటే బాంబే, బి అంటే బాంబే అనుకోండి, బి ప్లస్ వర్షం, బి ప్లస్ వర్షం ని కలిపితే ఒక ఇంగ్లీష్ వర్డ్ వస్తుంది, అదేంటి? బి అంటే బాంబే అనుకోండి, బి అంటే బాంబే, బాల్ బాల్ అయితే ఈజీ, బి ఫర్ బాల్ చిన్నప్పుడు చదువుకున్నాం కదా. బి ఫర్ బాల్ అంటే బి ప్లస్ వర్షం, బి ప్లస్ వర్షం ఈక్వల్ టు అది ఒక ఇంగ్లీష్ వర్డ్ అవుతుంది అనమాట. అది ఏంటి ఆన్సర్ తెలిస్తే 9726361966 కి కాల్ చేయండి. అండ్ ఈ చక్కటి ఒక ఇండిపెండెంట్ పాట వింటూ ఆలోచించండి అది ఏం ఆన్సర్ అయ్యి ఉంటుంది అని. బి ప్లస్ వర్షం.

ఈ మధ్య కాలంలో ఫుల్ ట్రెండ్ అయిందన్నమాట ఈ పాట బాసింగ బలాలు అని చెప్పి. ఎంత మంది రీల్స్ చేస్తున్నారో తెలుసా ఈ పాటకి. బట్ యా, సో అదనమాట. ఇందాక నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అని అంటే బి ప్లస్ రెయిన్ ఏమవుతుంది, అది దాన్ని రెండింటిని కలిపితే ఒక ఇంగ్లీష్ వర్డ్ వస్తుంది అని చెప్పాను నేను. దీనికి ఆన్సర్ తెలియకుండా ఎవరికి ఉంటుంది అని చెప్పి నాకే నందే అని కరెక్ట్ ఆన్సర్ చెప్పారనమాట. బ్రెయిన్, బి ప్లస్ వర్షం, బి ప్లస్ వర్షం అంటే రెయిన్, సో బ్రెయిన్ అయిందనమాట అది. ఇలా ఇలా ఇలా నడుస్తూ ఉంటుంది అనమాట ఇంకొక 1 అవర్ మన షో. సో ఇలాంటి క్వశ్చన్స్ ఇంకా నా దగ్గర చాలా ఉన్నాయి. అండ్ ఐ హోప్ పిల్లలు ఆన్సర్ చేశారు ఎక్కువ మంది ఈ ఈ క్వశ్చన్ కి బి ప్లస్ రెయిన్. అండ్ నాకు కాల్ చేసిన వాళ్ళు ఎవరు అని అంటే అన్విత, శ్రీహాన్ కాల్ చేశారు ఇప్పటి వరకు నాకు. అండ్ పేరెంట్స్ మాత్రం అసలు ఫుల్ ఎక్సైట్ అవుతున్నారు పిల్లలు ఈ ఆన్సర్స్ చెప్తుంటే. సో ఇంకా ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయి, సో పిల్లలు రెడీగా ఉండండి. బట్ నేను క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ అడిగే ముందు ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఈ వీకెండ్ కి మీరు మంచిగా ఏదన్నా ఒక తాలి ఒక మంచి రెస్టారెంట్ ట్రై చేయాలి అని అనుకుంటే ఇండియా టుడేకి వెళ్ళిపోండి. ఎందుకు అని అంటే వాళ్ళ దగ్గర గ్రాండ్ వీకెండ్ బుఫే ఉంటుంది. అండ్ మీ ఫేవరెట్ ఫుడ్స్ అన్ని ఒకటే ప్లేస్ లో దొరుకుతాయి. వాళ్ళ వెజ్ తాలి అయితే ఎస్పెషల్లీ చాలా బాగుంటుంది. అండ్ థర్స్డేస్ రోజు అయితే చాట్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర. సో మీకు చాట్ క్రేవింగ్స్ అవి ఏమన్నా ఉన్నాయి అని అంటే మాత్రం డెఫినెట్ గా యూ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇండియా టుడే. సో వీకెండ్ లో బఫే ఉంటుంది, థర్స్డే రోజు చాట్ ఉంటుంది. సో ఇంకెంతకంటే ఏం కావాలి చెప్పండి మన డాలస్ ఫుడీస్ కి. ఇండియా టుడే రెస్టారెంట్ అడ్రస్ ఎక్కడ అంటే 151 నార్త్ నోలన్ డ్రైవ్ స్వీట్ 100 సౌత్ లేక్ టెక్సస్. అండ్ ఇండియా టుడేకి వెళ్తే మీరు ఎంత ఆకలితో వెళ్తారో అంతకంటే ఎక్కువ హ్యాపీగా వెనక్కి తిరిగి వస్తారు అనమాట. సో అది దట్ ఈస్ అబౌట్ ఇండియా టుడే. ఆల్సో ఇంకో క్వశ్చన్ నేను అడుగుతానని అన్నాను కదా, నా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే ఆర్ ఫర్ రోమియో ఆర్ ప్లస్ మంచు ఆర్ ప్లస్ మంచు రెండింటిని కలిపితే ఏమవుతుంది, ఏమి ఇంగ్లీష్ వర్డ్ వస్తుంది తెలిస్తే 9726361966 కి కాల్ చేయండి. అండ్ షాను గారు మీరు అడిగిన బాలయ్ బాబు ఫాటా

0: అది ఒక బాలేబాబు పాట పడిన తర్వాత ఒక మాదిరి ఊపు నుంచి ఇట్లా ఫుల్ హై రేంజ్ ఊపుకి వెళ్ళిపోతాం అనమాట మనం. అది బాలేబాబు పాటలో ఉన్న స్పెషాలిటీ స్పెషాలిటీ. సో ఆల్ రైట్, ఇందాక నేను అడిగిన క్వశ్చన్ కి కూడా నాకు ఆన్సర్స్ వచ్చేసాయి. సో నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఆర్ ప్లస్ మంచు కలిపితే ఏమవుతుంది అని అడిగాను. అండ్ దీనికి కూడా లైక్ నేను చిన్నపిల్లలు ఆన్సర్ చేయండి అని చెప్పినట్టు చిన్నపిల్లలే ఆన్సర్ చేశారు. నాకు హష్వి నుంచి కాల్ వచ్చింది, హష్వి చెప్పింది ఆర్ ప్లస్ మంచు అంటే మంచు అంటే ఐస్, ఆర్ ప్లస్ మంచు ఇస్ రైస్ అని. హష్వి ఓ నువ్వు ఆన్సర్ చేసావు, కరెక్ట్ గా ఆన్సర్ చేసావు, థ్యాంక్ యూ ఫర్ ద కాల్. అండ్ నేను నెక్స్ట్ క్వశ్చన్ తోటి రెడీగా ఉన్నాను. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే బి, బి ఫర్ బాల్, బాల్ ప్లస్ చెవి, చెవి మన చెవి, బి ప్లస్ చెవి ఏమవుతుంది, బి ప్లస్ చెవి ఏమవుతుంది అన్నది క్వశ్చన్ అన్నమాట. సో ఇంకొక విషయం ఏంటి అంటే మనకి ఈ ఫ్యాషన్ షోలు ఇవన్నీ చారిటీ కోసం, చారిటీ ఈవెంట్ లాగా ఫ్యాషన్ షోలు అవన్నీ చేస్తుంటారు మీకు తెలుసు కదా. సో అలాంటి వాటిల్లో మీకు ఏదన్నా ఇంట్రెస్ట్ ఉంది అని అంటే 14th యాన్యువల్ సిల్క్ థ్రెడ్స్ చారిటీ గాలా జరుగుతోంది. సో ఇది ఎక్కడ జరుగుతోంది అని అంటే హోటల్ ఇండిగో లాస్ కొలినాస్ ఇర్వింగ్ లో. ఎప్పుడు అంటే సాటర్డే అక్టోబర్3 సాటర్డే 7 PM కి జరుగుతోంది అన్నమాట. అనుకున్నట్టుగానే ఆన్సర్ వచ్చేసింది అనుకుంటా, మనకి ఒక కాల్ వస్తుంది, ఆన్సర్ చేద్దాం. హలో రేడియో సురభిక్ కాల్ చేశారు, మీ పేరు? సాయితీ గారు చెప్పండి, ఆన్సర్ తెలుసా మీకు? Yes, bear, right answer. B plus chevi, B plus ear, bear అవుతుంది. రైట్ ఆన్సర్ సాయితీ గారు.
1: Thank you. And ఒక సాంగ్ రిక్వెస్ట్ ఉంది.
0: ఓ చెప్పండి.
1: లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ చిత్రం నుండి ఏముందో నాకు కన్నడలో సాంగ్.
0: బ్యూటిఫుల్ సాంగ్ అండి, నేను డెఫినెట్ గా లైన్అప్ చేస్తాను.
1: థ్యాంక్ యూ సో మచ్.
0: థ్యాంక్ యూ. ఆల్ రైట్ ఆన్సర్ వచ్చేసింది మనకి బి ప్లస్ చెవి బేర్ అని. ఆల్ రైట్, నేను సాయితీ గారు అడిగిన పాటను కూడా లైనప్ చేస్తాను. బట్ దానికంటే ముందు నేను ఏం చెప్తున్నానంటే 14th యాన్యువల్ సిల్క్ థ్రెడ్స్ చారిటీ గాలా గురించి చెప్తున్నాను. సో ఇది ఏంటంటే మన ఇండియన్ డిజైనర్ రోహిత్ వర్మ గారు ఆ రోజు ఈవినింగ్ ఇలా ఒక ఎక్స్క్లూజివ్ గా ఇండియన్ కొటూర్, ఇండియన్ బట్టలు వాటికి రిలేటెడ్ గా ఉండే వాటిలతోటి మనకు ఒక షోకేస్ చేయబోతున్నారు అనమాట. మన బట్టలు, మన ఆర్టిస్ట్రీ అన్ని కలిపి ఇలా ఒక షోకేస్ చేయబోతున్నారు. అండ్ ఇదంతా ఎందుకు చేస్తున్నారు అని అంటే హంగర్ మిటావో గురించి చేస్తున్నారు. అంటే అదేం చేస్తుందంటే మన లోకల్ ఫుడ్ బ్యాంక్స్ ని సపోర్ట్ చేయడానికి, మన ఆకలిని ఎదుర్కోవడానికి బేసిక్ గా. సో ఇది ఒక చారిటీ ఈవెంట్ కాబట్టి డెఫినెట్ గా మీరు అందరూ వెళ్ళండి. అండ్ దెన్ ఇండియన్ ఫార్మల్ ఆర్ బ్లాక్ టై ఇస్ డ్రెస్ కోడ్ అన్నమాట. అండ్ ఇది అడల్ట్స్ ఓన్లీ ఈవెంట్, పిల్లలకి ఎలో లేదు. అండ్ మీకు టికెట్స్ అండ్ అదర్ ఇన్ఫర్మేషన్ కోసం సిల్క్ థ్రెడ్స్ ఫండ్ రేజర్ .com కి వెళ్ళిపోండి. అండ్ ఇది ఎక్కడ జరుగుతోంది అని అంటే హోటల్ ఇండిగో లాస్ కొలినాస్ ఇర్వింగ్ లో అక్టోబర్3 7 PM కి జరుగుతోంది. చారిటీ ఈవెంట్ కాబట్టి డెఫినెట్ గా మిస్ అవ్వకుండా వెళ్ళిపోండి. అండ్ ఇంకొక మంచి పాట కూడా వినేయండి.

రైట్, పారడైజ్ సినిమా వచ్చేస్తోంది, నెక్స్ట్ వీక్ ఏ రిలీజ్ అవ్వబోతోంది, అండ్ ఐ కాంట్ వెయిట్ టు వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ అన్నమాట. ఎప్పటి నుంచి ఉంది అసలు ఇది రిలీజ్ కి, అండ్ ఫైనలీ ఇప్పుడు రాబోతోంది. అండ్ ఆల్రెడీ రిలీజ్ అయిన రెండు పాటలు అసలు క్రేజీ అంటే క్రేజీగా వెళ్ళిపోతున్నాయి, ఆల్రెడీ వెళ్ళినాయి జనాల్లోకి, ఆయా షేర్ గానీ లేకపోతే ఏషనాగుల కట్ట మీద గానీ మామూలుగా ఓగలేదు అందరూ ఆ పాటకి. సో అండ్ జనరలీ నాని మూవీస్ అంటే ఎవరు మిస్ అవ్వరు, అండ్ మినిమం గ్యారంటీ సినిమాలు అని కూడా అంటారు కదా. సో ఐఎమ్ ఆల్సో ఎక్సైటెడ్, ఐ కాంట్ వెయిట్ టు వాచ్. అండ్ దాంతోపాటు ఇన్ కేస్ మీకు గనక డెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని అంటే, అయ్యో ఇప్పుడు డెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ ఎక్కువైపోతుంది ట్రీట్మెంట్ చేయించుకోవాలంటే, నేను ఇండియా వెళ్ళేదాకా వెయిట్ చేస్తా అని ఎవరైనా అనుకుంటే మాత్రం అలాంటి పిచ్చి పనులు అస్సలు చేయమాకండి. ఎందుకంటే డెంటల్ ప్రాబ్లమ్స్ బాధలేండి, నన్ను అడగండి నాకు తెలుసు ఎలా ఉంటాయో. ఎందుకంటే నా పళ్ళల్లో 32 పళ్ళల్లో, ఓ సారీ నాకు యాక్చువల్లీ 31 ఉన్నాయి, ఒక పన్ను లేని కూడా లేదు నాకు. నా 31 పళ్ళల్లో సగం పళ్ళు పెట్టిన పళ్ళు అనమాట, వచ్చిన పళ్ళు కాదు అవి, పెట్టిన పళ్ళు. సో అంత బ్యాడ్ హిస్టరీ ఉంది నాకు. బట్ అలాంటి ఇలాంటి ప్రాబ్లమ్స్ గానీ ఏదన్నా ఒక పళ్ళ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని అంటే మీ డెంటల్ హెల్త్ గురించి మీరు అస్సలు ఆలోచించకండి. ఇప్పుడు కంప్లీట్ డెంటల్ ఎగ్జామ్ అండ్ ఎక్స్రే $29 కే చేస్తున్నారు, అండ్ మీ స్మైల్ ని హెల్దీగా ఉంచుకోవడానికి స్పెషల్ ఆఫర్ ని అస్సలు మిస్ అవ్వద్దు. అండ్ యూ కెన్ కాల్ దమ్ అట్ 972-484-5400, అండ్ దిస్ ఇస్ డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్, అండ్ యూ కెన్ విజిట్ దమ్ అట్ 3234 ఫారెస్ట్ లేన్, డాలస్, టెక్సస్. నా పళ్ళు ఎందుకు అలా అయ్యాయి అని మీకు ఈలోపు ఆలోచన రావచ్చు. ఎందుకు అని అంటే, నేను చిన్నప్పుడు తెగ చాక్లెట్లు తినేసేదాన్ని అనమాట, చెప్పకుండా స్వీట్లు చాక్లెట్లు అవన్నీ తినేసేదాన్ని. సో వాటి ఎఫెక్ట్ అనమాట. ఏ వన్స్ అయిన పళ్ళు బాధని నేనే తట్టుకోలేక ఇంకా అవన్నీ మానేశాను అనమాట. సో అది నా పళ్ళ స్టోరీ. బట్ హియర్ వి గో విత్ ఇంకో క్రేజీ పాట.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
4: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్నెల్సీ ఆఫర్ లెటర్లు
3: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
0: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
5: ప్రతి వినాయక చవితికి మన ఇంటికి వినాయకుడు ఎంతో భక్తితో తీసుకువస్తాం, పూజ చేస్తాం, ఎంతో ఇష్టంగా నైవేద్యం పెడతాం. ఇంత ప్రేమగా తీసుకొచ్చిన వినాయకుణ్ణి అంతే బాధ్యతగా నిమజ్జనం చేద్దామా? డెసిగ్నేటెడ్ ఇమర్షన్ ఏరియాస్ లో మాత్రమే నిమజ్జనం చేయండి. ఎంత వీలైతే అంత మీ బ్యాక్ యార్డ్ లో విసర్జనం చేయడానికి చూడండి. ప్లాస్టిక్, ఫ్లవర్స్, డెకరేషన్స్ ని వాటర్ లో వదిలేయకండి. డివోషన్ అంటే కేవలం పూజ కాదు, రెస్పాన్సిబిలిటీ కూడా. బీ కాన్షియస్, బీ రెస్పాన్సిబుల్, బికాస్ గాడ్ వుడ్ వాంట్ యూ టు కేర్ ఫర్ ద వరల్డ్ హీ గేవ్ అస్.
6: ఇండియా వెళ్ళాలి మరో నేను.
7: ఇప్పుడు ఇండియా ఎందుకురా?
6: మొన్నటి నుంచి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
0: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెకప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హ్యావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. డాలస్ స్మైల్స్ డెంటల్ and orthodontics. Call them at 972-484-5400 or visit 8234 Forest Lane, Dallas.
8: Hey, Bindu. ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
9: చందు, మరి వండనా?
8: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
9: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
8: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
10: కొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని నవ్విస్తాయి, ఇంకొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని మళ్ళీ చిన్నప్పటికి తీసుకెళ్తాయి. ట్యూనింగ్ టు మార్నింగ్ మంత్ర, వేర్ మెమరీస్ బికమ్ కాన్వర్సేషన్స్. ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు నేను మీ ఆర్జే శృతి వెంకట్, రేడియో సిరపి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్.
11: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఖుషి ఖుషిగా విత్ మీ శిరీష, ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3 సౌండ్స్ లైక్ హోమ్. ఇంకొక 30 మినిట్స్ ఏ ఉంది మనకి. సో మీకు గనక ఏదన్నా ఒక సాంగ్ రిక్వెస్ట్ ఉండింది అని అంటే మాత్రం నాతో చెప్పండి. అండ్ ఇందాక సాహితి గారు అడిగిన సాంగ్ నేను లైన్అప్ చేసేసాను, వచ్చేస్తుంది, అతి త్వరలో వచ్చేస్తుంది, కొంచెం వెయిట్ చేయాలి. సో నేను నెక్స్ట్ క్వశ్చన్ కి రెడీగా ఉన్నాను. నా క్వశ్చన్ ఏంటి అంటే, సో ఇప్పుడే ట్యూనిన్ అయ్యి ఉంటే ఒకవేళ, సో నేను ఏం అడుగుతున్నాను అని అంటే,

ఏం చేస్తున్నాను అంటే, నేను మిమ్మల్ని అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఒక ఇంగ్లీష్ లెటర్ ప్లస్ ఒక తెలుగు పదం, ఈ రెండింటినీ కలిపితే ఒక ఇంగ్లీష్ వర్డ్ వస్తుంది అనమాట, అదేంటి? సో ఇందాక నేను అడిగిన ఎగ్జాంపుల్ ఏంటంటే బి, బి అంటే బాల్ కదా, బి ప్లస్ బాల్ బి, బి ప్లస్ చెవి, అది చెవిని ఇంగ్లీష్ లోకి కన్వర్ట్ చేస్తే ఇయర్ అవుతుంది కదా, సో బి ప్లస్ ఇయర్ బేర్ అనమాట. సో అలా అలా ఆడుతున్నాం అనమాట మనం, అండ్ మంచి రెస్పాన్స్ ఉంది. సో నేను నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోతాను. నాకు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, సి, సి ప్లస్ పైన, అంటే సి ఫర్ క్యాట్ ఉంటుంది కదా, సి ప్లస్ పైన, ఈ రెండింటినీ కలిపితే ఒక ఇంగ్లీష్ పదం వస్తుంది, ఆ పదం ఏంటి? తెలిస్తే డెఫినెట్ గా కాల్ చేయండి నాకు 9726361966 కి, అండ్ అప్పటి వరకు సెవాల్తో కూడా డాన్స్ చేయించే పాట అనమాట ఇది.

అదిగా సంగతి. సో ఈ పాట అండ్ నెక్స్ట్ ఇంకొక పాట కూడా ఉంది నా లైనప్ లో. ఈ రెండు పాటలు అయితే నేను ఎలాంటి పరిస్థితిలో ఉన్నా అంటే లైక్ ఓపిక లేక నాకు నేను సిక్క ఈ మంచం మీద పడుకొని ఉన్నా లేకపోతే ఏదైనా సాడ్ మూమెంట్ లో ఉన్నా కూడా ఈ పాట నేను తర్వాత ప్లే చేసే ఇంకొక పాట మాత్రం క్రేజీగా మూడ్ నుంచి బయటకు తీసుకొస్తాయి అన్నమాట. లైక్ అయ్యో నాకేదో అయ్యింది, నేను ఏదో ఫీల్ అవుతున్నాను, సాడ్ ఉన్నాను అన్న ఫీలింగ్ లేకుండా ఎలాంటి వాళ్ళతోనైనా

0: తప్పించే పాట అని అనిపిస్తుంది నాకు. అలాంటి పాట అనమాట. సో సాహితి గారు, మీరు అడిగిన పాట నెక్స్ట్ రాబోతోంది. అండ్ ఇందాక నేను క్వశ్చన్ అడిగాను, సి ప్లస్ పైన అన్న దానికి రెండు కలిపితే ఒక ఇంగ్లీష్ వర్డ్ వస్తుందని. ఏముందండి కప్? సి ప్లస్ పైన అంటే, పైన అంటే అప్, సి ప్లస్ అప్ కప్, అదనమాట ఆన్సర్. అండ్ ఇంకో క్వశ్చన్ కూడా ఉంది, బట్ ఆఫ్టర్ దిస్ సాంగ్ అడుగుతాను.
1: You're nothing but grace, a beautiful woman.

ఉన్న స్పెషాలిటీ. ఎప్పుడు ఒక ప్రశాంతంగా అనిపిస్తుంది, ఇట్లా ఒక పొలాల దగ్గరికి వెళ్తే పంట చేలు ఊగుతుంటే ఇలా ఒక మంచి గాలి ఇలా మనల్ని టచ్ చేస్తే ఎలా ఉంటుంది అలా అనిపిస్తుంది అనమాట నాకు ఎవ్రీ టైమ్. శేఖర్ కంబ్లా గారి సినిమాల్లో మ్యూజిక్, వెన్ యూ సీ ఆనంద్ ఆర్ గోదావరి ఆర్ లీడర్, అలా ఏ సినిమా చూసినా ఇలా ఒక సాఫ్ట్ టచ్ ఆఫ్ గాలి ఉంటే ఎలా ఉంటుందో అలా అనిపిస్తుంది అనమాట ఆయన మ్యూజిక్. నాకు ఆయన మూవీస్ లో మ్యూజిక్. Alright, that's your favorite song for you, Saithi Garu. And next, moving on, manaki రెస్టారెంట్ ఓనర్స్ కోసం నా దగ్గర ఒక మంచి రికమెండేషన్ ఉంది. సో రెస్టారెంట్ లో జనరల్లీ స్లో అవర్స్ ఉంటాయి కదా కొన్ని, అంటే లైక్ వీక్ డేస్ అవ్వచ్చు, ఒక్కొక్కసారి లెస్ వాకిన్స్ అవ్వచ్చు. సో ఇలాంటి వాటికి మన దగ్గర ఇలాంటి ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయాలి అని అంటే మన దగ్గర ఒక మంచి ఆఫర్ ఏంటంటే డీల్స్ బనానా డాట్ కామ్. సో ఈ డీల్స్ బనానా డాట్ కామ్ ఏంటంటే రెస్టారెంట్స్ వాళ్ళ దగ్గర ఉన్న ఎక్స్క్లూజివ్ డీల్స్ కానీ కూపన్స్ కానీ ఇవన్నీ వాళ్ళు లిస్ట్ చేస్తే అవన్నీ కస్టమర్స్ కి రీచ్ అవుతాయి అన్నమాట. ఎవరైతే కస్టమర్స్ యాక్టివ్ గా ఫుడ్ మంచి సజెషన్స్ కోసం ఆర్ గ్రేట్ ఆఫర్స్ కోసం చూస్తున్నారో వాళ్ళందరికీ రీచ్ అవుతాయి అన్నమాట. సో రెస్టారెంట్ ఓనర్స్ కి ఇక్కడ ఎక్సైటింగ్ పార్ట్ ఏంటి అని అంటే వాళ్ళ ఆఫర్ ని డీల్స్ బనానా డాట్ కామ్ లో క్రియేట్ చేయడమే కాకుండా ప్రమోషనల్ క్యాంపెయిన్ ని కూడా డిజైన్ చేసి మార్కెటింగ్ చేస్తారు. అండ్ ఈ డీల్స్ బనానా ఏఐ ఏదైతే ఉందో మొత్తం మీ కోసం హెవీ లిఫ్టింగ్ అంతా అదే చేస్తుంది. అండ్ నో పర్ ఆర్డర్ కమిషన్. అండ్ ద బెస్ట్ పార్ట్ ఇస్ ఫస్ట్ 50 రెస్టారెంట్స్ కి గ్రోత్ ప్లాన్ ఫ్రీగా 3 మంత్స్ దొరుకుతుంది. సో రెస్టారెంట్ ఓనర్స్ ఎవరు వెయిట్ చేయకండి, మీ వాకిన్స్ పెంచుకోవాలి అన్నా, మీ బిజినెస్ పెంచుకోవాలి అని అన్నా కూడా విజిట్ డీల్స్ బనానా డాట్ కామ్ టు బికమ్ ఏ పార్ట్నర్ అండ్ స్టార్ట్ టర్నింగ్ యువర్ ఆఫర్స్ ఇన్ టు మోర్ వాకిన్స్. ఆల్రైట్, నెక్స్ట్ నా ఫేవరెట్ సాంగ్ ఇంకొకటి అని చెప్పాను కదా, సవాల్తో కూడా డాన్స్ చేయించే పాట ఇది.

राजा, वो बिली राजा। అన్నమాట సంగతి, సో అలా అలా మాట్లాడుకుంటూ మనం షో ఆల్మోస్ట్ లాస్ట్ కి వచ్చేసాము. అండ్ ఈ లాస్ట్ లో నేను మీకు చెప్పాలనుకున్న ఇంకొక విషయం ఏంటంటే, దిస్ ఇస్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ మ్యూజిక్ లవర్స్ అన్నమాట, మన డాలస్ లో ఉన్న మ్యూజిక్ లవర్స్ కి. అండ్ ఇండియన్ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ డాలస్ కర్ణాటక ఈవినింగ్ జరగబోతోంది. అండ్ ఇది ఎప్పుడు జరగబోతోంది అంటే నెక్స్ట్ వీకెండ్ అన్నమాట. నెక్స్ట్ వీకెండ్ ఇండియన్ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ డాలస్ ఫోర్ట్ వర్త్ వాళ్ళు స్పెషల్ కర్ణాటిక్ మ్యూజికల్ పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నారు. అండ్ దిస్ ఇస్ ఫీచరింగ్ విదూషి విఘ్నేష్ ఈశ్వర్ ఆన్ వోకల్స్ అండ్ సాయి రక్షిత్ ఆన్ వయలిన్ అండ్ ప్రవీణ్ స్పర్శ్ ఆన్ మృదంగం అండ్ చంద్రశేఖర శర్మ ఆన్ ఘటం. సో వీళ్ళందరూ కలిసి ఒక అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నారు. అండ్ పర్ఫార్మెన్స్ వచ్చేసి సాటర్డే రోజు 26th September 4:30 PM కి కాలిన్ కాలేజ్ మెకనీ క్యాంపస్ కాన్ఫరెన్స్ సెంటర్ లో జరుగుతోంది. అండ్ దిస్ ఇస్ లొకేటెడ్ అట్ 2400 కమ్యూనిటీ అవెన్యూ మెకనీ. అండ్ ఈ ఇఫా ఈవెంట్స్ కి మెంబర్స్ కి అయితే ఫ్రీ ఉంటాయి అన్నమాట. సో అండ్ మీరు మెంబర్స్ కాకపోతే టికెట్స్ రిజర్వ్ చేసుకోండి, ఐఎఫ్ఏ డిడబ్ల్యూ ఫ్రీ ఉంటాయి అన్నమాట. సో అండ్ మీరు మెంబర్స్ కాకపోతే టికెట్స్ రిజర్వ్ చేసుకోండి, ఐఎఫ్ఏ డిఎఫ్డబ్ల్యూ వెబ్సైట్ లోకి వెళ్ళి టికెట్స్ రిజర్వ్ చేసుకోండి. అండ్ డెఫినెట్ గా బ్లాస్ట్ ఉండబోతుంది ఇది కూడా, మ్యూజిక్ లవర్స్ అందరూ చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ దాంతో పాటు రేపు మార్నింగ్ జరగబోయే ఈవెంట్ ఏంటి అంటే రన్ ఫర్ తెలుగు. సో సిలికానోద్ర మనబడి వాళ్ళు ప్రజెంట్ చేస్తున్నారు ఈవెంట్ ని రన్ ఫర్ తెలుగు అని. ఇది ఒక 5K వాక్ అండ్ రన్ ఈవెంట్ అన్నమాట. అండ్ దిస్ ఇస్ ఓపెన్ టు ఎవ్రీ వన్. 20th September అంటే రేపొద్దున 7 AM కి హెరిటేజ్ పార్క్ ఫ్లవర్ మౌండ్ లో జరగబోతోంది. అండ్ అన్ని ఏజెస్ వాళ్ళు యువర్ వెల్కమ్. అండ్ రిజిస్టర్డ్ పార్టిసిపెంట్స్ కి అయితే ఫ్రీ టీషర్ట్ అండ్ రిఫ్రెష్మెంట్స్ కూడా ఉంటాయి. మీ ఫ్యామిలీని ఫ్రెండ్స్ ని అందరినీ తీసుకొని వెళ్ళొచ్చు. సో రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఏంటంటే వాళ్ళకు కూడా ఒక కౌంట్ ఉంటుంది, అరేంజ్మెంట్స్ కి ఈజీగా ఉంటుంది అన్నమాట. అండ్ మీరు ఎక్కడ రిజిస్టర్ చేసుకోవాలి అని అంటే manabadi.me మేరీ ఎడ్వర్డ్ manabadi.me/run4RUN4 Telugu అక్కడికి వెళ్ళి రిజిస్టర్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఆ రకంగా ఈ రోజు మన షోని కంక్లూడ్ చేసేస్తున్నాను నేను. అండ్ ఐ హోప్

మీరు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. మీతో కాన్వర్సేషన్ కానీ, మన మాటలు కానీ, మన పాటలు కానీ నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను. అండ్ నెక్స్ట్ వీక్ ఇదే టైంకి మళ్ళీ వచ్చేస్తాము శిరీష, అంటే నేను అండ్ అనూహ్య. అండ్ అప్పటి వరకు కీప్ లిస్నింగ్ టు రేడియో సురభి, వేర్ ఎవర్ లైఫ్ టేక్స్ యూ టేక్ హోమ్ విత్ యూ. రేడియో సురభి సౌండ్స్ లైక్ హోమ్. ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. ఐఓఎస్ అండ్ ఆండ్రాయిడ్ డివైజెస్ లో మనకి ఫ్రీ యాప్ దొరుకుతున్నప్పుడు డౌన్లోడ్ చేసుకోవచ్చు కదా. రేడియో సురభి .com లోకి వెళ్లి వినొచ్చు. అండ్ 107.9 FM HD3 లో కూడా వెళ్లి ట్యూన్ ఇన్ చేసుకుని వినొచ్చు అనమాట. అండ్ దాంతోపాటు మీరు మమ్మల్ని ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అలాంటి వాటిల్లో ఫాలో అయ్యారు అనుకోండి, డాలస్ చుట్టుపక్కల ఏం జరుగుతున్నాయి అండ్ మేము ఎలాంటి ఈవెంట్స్ చేస్తున్నాము ఇలాంటి డీటెయిల్స్ అన్ని మీ దగ్గరకు వస్తాయన్నమాట. సో ఎందుకు ఆలస్యం, హ్యాపీగా డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా నుంచి డాలస్ లో రాబోయేవన్నీ ఈవెంట్సే కాబట్టి ఆ ఈవెంట్స్ అన్నిటితోటి ఆ కార్యక్రమాలన్నిటి విషయాల్లోనూ మీరు అప్డేటెడ్ గా ఉండొచ్చు. సో అలా అలా అలా మాట్లాడేసుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. అండ్ టాక్ టు యు ఆల్ నెక్స్ట్ వీక్.